ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 16వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.16. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం, నరనరాల జీర్ణించిన బృందగానం. సంగీత నిర్దేశకత్వం శ్రీ తిరుపతి రామానుజస్వామి గారు. సాహిత్యం శ్రీ పిలక గణపతి శాస్త్రి గారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04:24. మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి ఢిల్లీ.

0: the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తిరంజని. తొలి అంశం షోడశ గణపతి కీర్తనలు.

0: భక్తిరంజన్ విన్నాను.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:30. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. చింతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు వింటారు. రచన శ్రీ రొక్కాల రాజన్, పఠనం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
2: గౌతమ బుద్ధుని అనుసరించిన మహిళల గురించి తెలుసుకుందాం. విశాఖ. విశాఖ శ్రావస్తి నివాసి. ఆమె గొప్ప సంపన్నురాలు. ఆమె తల్లిదండ్రులు బౌద్ధారాధకులు. విశాఖ మామగారైన మిగారుడు నగ్న శ్రమణులు, దిగంబర సన్యాసులను ఎక్కువగా అభిమానించేవాడు. ఆయన బుద్ధుణ్ణి భిక్ష కొరకు ఎన్నడూ ఆహ్వానించేవాడు కాదు. అతని కోడలైన విశాఖ బుద్ధుణ్ణి బౌద్ధ భిక్షువుల్ని ఆదరించి ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుతూ ఉండేది. బుద్ధుడు శ్రావస్తిలో ఉంటున్న రోజుల్లో విశాఖ ఆయనను దర్శించి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరింది. ఆమె కోరికను మన్నించి బుద్ధ భగవానుడు అనేక మంది భిక్షువులతో కలిసి వెళ్లాడు. అంతకుముందు మిగారుడు దిగంబర సన్యాసులకు విందు ఏర్పాటు చేసి వారికి సపర్యలు చేయమని విశాఖను కోరగా ఆమె నిరాకరించింది. అందుకు మిగారుడు ఆమెపై కోపించి నిందించాడు. అయితే విశాఖ నగ్నంగా ఉన్న సన్యాసులకు ఏ విధంగా సేవ చేయగలను అని చెప్పి మగధరాజ్యంలోని తన పుట్టింటికి బద్దియా నగరానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. మిగారుడు ఆమెను వారించి ఆమె కోరిక ప్రకారమే బుద్ధుణ్ణి వారి భిక్షువులందరినీ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వమని చెప్పాడు. అంతటి విశాఖ సంతోషించి వారికి ఆతిథ్యం ఏర్పాటు చేసింది. అనంతరం బుద్ధుడు ధమ్మబోధలు చేశాడు. మిగారుడు కూడా ఆ బోధలు విని పరివర్తన చెంది బుద్ధిని అనుయాయుడిగా మారిపోయాడు. విశాఖ చేసిన మంచి కార్యాలకు ముగ్ధుడైన మిగారుడు ఆమెను మిగారుమాత అని ప్రశంసించాడు. అప్పటి నుంచి విశాఖ మిగారమాతగా పిలువబడింది. విశాఖ బౌద్ధ భిక్షువుల నివాసము కొరకు భవంతులు, వారికి వస్త్రములు, ఆహార పానీయములు మొదలైనవన్నీ దానము చేసింది. విశాఖ చూపిన ఉదారతకు బుద్ధ భగవానుడు ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లా అన్నాడు. ఉదాత్తమైన జీవనం గడుపుతున్న స్త్రీ తథాగతుని అనుయాయులకు నిష్కల్మ హృదయంతో ఇచ్చే దానము ఆమెకు గొప్ప అనుభూతిని కలుగజేసి దుఃఖాన్ని దూరం చేసి గొప్ప ఆనందాన్నిస్తుంది. సమస్త జనహితాన్ని సుఖాన్ని ఆమె కోరుతుంది. ఉదారత చూపడంలో విశాఖ సంతోషపడుతుంది అని బోధించాడు. విశాఖ తన ఉద్యానవనాన్ని భిక్షు సంఘానికి దానం చేయడమే కాక మహిళా ఉపాసకులలో ఉత్తమరాలని కీర్తి సంపాదించింది. మహాప్రజాపతి గౌతమి. ఈమె సిద్ధార్థ గౌతముని పినతల్లి, శుద్ధోదనుని రెండవ భార్య, సిద్ధార్థుని కనతల్లి మహామాయకు చెల్లెలు. సిద్ధార్థుడు చిన్నతనంలోనే మహామాయ మరణించడంతో సిద్ధార్థుని పెంచి పెద్ద చేసింది ప్రజాపతి. తన కొడుకు నందుడు, మనుమడు రాహులుడు బౌద్ధ సంఘంలో చేరాక తను సంసార జీవితంపై విరక్తి చెందింది. మహారాజు శుద్ధోదనుడు మరణించాక బౌద్ధ సంఘంలో చేరిపోవాలని నిర్ణయించుకొని బుద్ధ భగవానుని కోరింది. స్త్రీలకు సంఘప్రవేశం ఇవ్వడం సంఘానికి శ్రేయస్కరం కాదని తిరస్కరించాడు. పట్టువిడువని మహాప్రజాపతి యశోధర మరికొంతమంది మహిళలను తీసుకొని పలుమార్లు బుద్ధుని దర్శించి భిక్కునీయులకు సంఘంలో స్థానం కల్పించాలని, పురుషులతో పాటు స్త్రీలకు అవకాశం కల్పించాలని మహాప్రజాపతి కోరింది. చివరకు బుద్ధుడు ఆమె కోరికను మన్నించి కొన్ని నిబంధనలకు లోబడి సంఘంలో స్థానం కల్పించాడు. అప్పటి నుండి మహిళలకు, ప్రత్యేకంగా భిక్కునీలకు సంఘం ఏర్పడింది. మహాప్రజాపతి బుద్ధుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ జీవితాంతం బౌద్ధ సంఘంలో ప్రముఖ స్థానాన్ని పొందింది. ఆమె పరినిర్వాణం చెందాక ఆమె అవశేషాలపై లిచ్ఛవీ రాకుమారులు ఒక స్తూపాన్ని నిర్మించి వారి బౌద్ధ ధమ్మాన్ని చాటుకున్నారు. యశోధర. గౌతమ బుద్ధుని భార్య యశోధర. ఈమెను రాహులమాత, ఉత్పలవర్ణ, గోస, బింబ, బుద్ధ కచ్చన అని పిలిచేవారు. సిద్ధార్థుడు పరివ్రాజకుడైన తరువాత యశోధర కపిలవస్తు నగరంలోనే అత్తవారింట సన్యాసి జీవితం గడిపింది. కుమారుడు రాహులుని

ఎంతో గారాబంగా పెంచింది. సిద్ధార్థుడు బుద్ధుడై కపిలవస్తుకు పునరాగమనం చేసినప్పుడు యశోధర తన 7 ఏండ్ల కొడుకు రాహులుని బుద్ధునికి అప్పగించింది. బుద్ధుని వెంట రాహులుడు బౌద్ధ సంఘానికి తరలిపోయాడు. యశోధర ఎంతో దుఃఖంతో తన జీవితాన్ని కొనసాగించింది.

0: ఎన్నో ప్రయాసల కోర్చి బుద్ధ భగవానుని ఒప్పించి మహిళా బౌద్ధ సంఘాన్ని నెలకొల్పడానికి దోహదపడింది. యశోధరకు 78 ఏండ్లు నిండిన తరువాత బుద్ధుని దర్శించుకొని తన నిర్వాణమునకు అనుమతినివ్వవలసిందిగా కోరింది. ఆ రాత్రే యశోధర తనువు చాలించి నిర్వాణ పదము చేరుకుంది.
1: మీరు ఇంతవరకు చింతన కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు విన్నారు. రచన శ్రీ రొక్కాల రాజన్, పఠనం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పొలం పనులు కార్యక్రమం వింటారు.

0: పొలం పనులు కార్యక్రమంలో పంటల్లో మిత్ర పురుగులు సహజ శత్రువులు ఉపయోగాలు అనే అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు వింటారు.
1: మనము ఈ పొలం పనులు మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా మిత్ర పురుగులని సహజ శత్రువులని వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. వీటిల్లో అసలు ముఖ్యంగా మన కళ్ళ ముందుండి మనకు తెలియనటువంటి పురుగుల గురించి మన అవగాహన పెంచుకోవటం ముఖ్యం అనేది నా ఉద్దేశం. ఉదాహరణకి మనము ఈ పొలాల్లోకి వెళ్ళి చూసినప్పుడు అక్షింతల పురుగు అని ఒకటి ఉంటుంది, అది చాలామందికి తెలుసు కూడా, కానీ తెలియని రైతులు కూడా ఇప్పటికీ ఉన్నారు. అది బాధ. అసలు చాలా అందంగా ఉంటుంది, దాని మీద చిన్న పురుగు, అది చుక్కలు చుక్కలు చుక్కలు ఉంటుంది, ఈ రెక్కలు కూడా గట్టిగా ఉంటాయి. ఇవి మన పంటలో రకరకాల పురుగుల్ని నష్టం చేసే రకరకాల పురుగుల్ని తింటా ఉంటాయి. ఆ పిల్ల పురుగులు కానీ ఈ పెద్ద పురుగులు కానీ, ఏది అక్షింతల పురుగులు, ఆ రెండిటికి అదే పని. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు తీసుకుంటే, రసం పీల్చే పురుగులు మనకు పేనుబంక అని, అలాగే తెల్లదోమని, పిండి నల్లని రకరకాలు వస్తూ ఉంటాయి. ఈ అక్షింతల పురుగు అదే పనిగా జీవితం మొత్తం కూడా ఎక్కడ ఈ పురుగులు దొరుకుతాయో చూసుకొని చూసుకొని తింటూ ఉంటాయి. అంటే ఒక అక్షింతల పురుగు తన జీవితంలో ఎన్నో వేల పురుగుల్ని, అదే మన నష్టం చేసేటువంటి పురుగుల్ని నియంత్రిస్తూ ఉంటుంది. అదే మనం పొరపాటును మందు కొడితే ఈ అక్షింతల పురుగు మన పంట మీద వాలలేదు, వాలిందనుకోండి దానికి కాళ్ళకి వాటికి వీటికి రసాయనం ఉంటుంది. మామూలుగానే అవి పంట మీద ఉన్నప్పుడు మనం మందు కొట్టామనుకోండి, అసలు మొత్తం మీద దాని శరీరం మొత్తం కూడా మందు పడుతుంది, అది చచ్చిపోయింది. అంటే ఒక అక్షింతల పురుగు తన జీవితకాలంలో వేల పురుగులు నాశనం చేస్తూ ఉంటే, మనము ఒక చిన్న మందుతోటి దాన్ని నాశనం చేస్తున్నాం. ఇలా అక్షింతల పురుగులు కనుక మన పంటలో వందల వేలు ఉన్నాయనుకోండి, ఈ రసం పీల్చే పురుగులు ఎంత సులువుగా నియంత్రించబడతాయి, ఎంత సులువు అసలు అది. అలాగే అల్లిక రెక్కల పురుగు, అల్లిక రెక్కల పురుగులు ఎప్పుడైనా గమనించారాం, చిన్నగా ఉంటాయి, వాటి రెక్కలు కూడా మనకి అటు ఇటు కనిపిస్తూ ఉంటాయి అద్దంలాగా, దాని మధ్యలో ఏనెలు కనిపిస్తూ ఉంటాయి, భలే ఉంటాయి అసలు అవి. అవి కూడా ఎన్ని పురుగులను తింటాయో, అసలు పచ్చదోమని, తామర పురుగుల్ని, తెల్లదోమని, చిన్న చిన్న గొంగళి పురుగుల్ని, గుడ్లను కూడా తింటాయి కొన్ని చోట్ల. ఇలా రైతుకి ఎన్ని రకాలుగా సహాయం చేస్తుందో, అద్భుతం అసలు. ఈ రెక్కల పురుగులు ఇవి ముఖ్యంగా మనం గమనించటం నేర్చుకోవాలి. అలాగే సాలీళ్ళు, అసలు సాలీళ్ళు వరిలోకి వెళ్తే ఎన్ని రకాల సాలీళ్ళు, మనకి ఆశ్చర్యం వేస్తుంది, చూస్తుంటే భలే భలే ఉంటాయి. ఈ మధ్య టీవీల్లో పెద్ద పెద్ద టీవీలు వచ్చినాయి, ఈ టీవీల్లో ఈ పురుగుల్ని సాలీల్ని మామూలుగా ఈ అడవుల గురించి చెప్పేటప్పుడు, లేకపోతే ఈ ప్రకృతి గురించి చెప్పేటప్పుడు చూపిస్తూ ఉంటారు. ఎన్ని రంగుల్లో, ఎన్ని ఆకారాల్లో ఈ సాలీళ్ళు ఉంటాయో, ఇవన్నీ కూడా నిజంగా మన పొలాల్లోనే ఉంటాయి. అవి మనకు తెలియకుండానే ఈ వరి పొలంలో కింద కింద గూళ్ళు కట్టుకుంటుంటాయి, ఆడ ఎక్కడ ఈ పురుగులు తారట్టాడినా ఆ గూళ్ళు చిక్కుంటాయి. ఇంకా దుబ్బు దగ్గర అయితే ఈ దోమలు ఉంటాయి కదా, మనకి గోధుమ రంగు దోమలు ఇలాంటివన్నీ, ఏది సుడిదోమ అంటాం కదా, ఇవన్నీ కూడా ఈ సాలీళ్ళు భలే తింటాయి. ఎంత ఉపయోగం సాలీళ్ళు అసలు, అన్ని రకాల సాలీళ్ళు మరి ఎన్ని రకాల పురుగులు నియంత్రిస్తుంటాయి. అలాగే మన కళ్ళకు కనపడి కనపడినట్టుగా ఉండేటువంటి చిన్న చిన్న కందిరీగలు ఉంటాయి, అవి మరి ట్రైకోగ్రామా అంటారు. ఈ కందిరీగలు పంట మీద నష్టం చేసే పురుగులు ఉంటాయి కదా,

0: ఆ పురుగులు సంబంధించినటువంటి తల్లి రెక్కల పురుగులు ఏరుకొని ఏరుకొని ఏరుకొని పంటల మీద ఆకుల మీదనో ఈనల మీదనో గుడ్లు పెడతా ఉంటాయి. ఆ గుడ్లని ఈ కందిరీగలు వెతుక్కొని వెతుక్కొని పాడుచేస్తాయి, నాశనం చేస్తాయి. అంతేకాదు ఆ గుడ్లల్లోకి ఈ కొండ పంపించి వీటి గుడ్లు పెట్టుకుంటాయి, ఆ గుడ్లన్నీ మురిగిపోతాయి. ఎంత అద్భుతం! పెద్ద కందిరీగలు మనకు చూస్తూనే ఉంటాం, పెద్ద కందిరీగలు పెద్ద పెద్ద పురుగులు తెచ్చుకొని మన ఇళ్లలోనే గూళ్ళు పెట్టుకొని ఆ పురుగులన్నింటిని వాటి పిల్లల కోసం ఆహారంగా లోపలికి దాచిపెట్టుకుంటూ ఉంటాయి, ఆ పిల్లలు బయటకు వచ్చినాక తినటం కోసం. ఎన్ని పురుగులు తెచ్చుకుంటాయి అవి! ఇలా సహజంగానే ప్రకృతిలో ఎన్నో జీవులు మనకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? అవి చేసేటువంటి ప్రయత్నాన్ని మనం ఆపుతున్నాం. ఎలా ఆపుతున్నాం? అనవసరంగా మందులు కొడుతున్నాం. మందులు కొడితే అవి పొలం మీద ఆగలేవు, పొలం మీద నిలబడలేవు, పొలం మీద ఈ మందు కొట్టినటువంటి పురుగులను తినలేవు. మనం పురుగుల కోసం మందు కొడతాం కదా, మనకు నష్టం చేసేటువంటి పురుగుల మీద పడుతుంది కదా, ఆ మందు ఉన్నటువంటి పురుగుని ఇవి తింటే ఇవి చచ్చిపోతాయి. అలాగే కొన్ని రకరకాల గమ్మత్తైన పురుగులు ఉంటాయి, ప్రార్థన చేసేటువంటి పురుగు, కొన్ని ప్రాంతాల ప్రార్థన పురుగులు అని అంటారు. ఇవి గమ్మత్తుగా ఉంటాయి చూడటానికి. అలాగే మనకి ఈ మిడతలు, గొంగళి పురుగులు వీటన్నిటిని కూడా ఇవి తింటూ ఉంటాయి. ఎంత చక్కగా నియంత్రిస్తాయి అంటే అంత చక్కగా నియంత్రిస్తూ ఉంటాయి. అంతే కాకుండా మనకి ఈ తేనెటీగలు, తేనెటీగలు పూలల్లో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకెళ్తాయి, కాకపోతే రైతుకు మటుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. పరపరాగ సంపర్కం అంటారు. సాధారణంగా మన పంటలోనే ఒక మొక్క మీద ఉన్నటువంటి ఒక పువ్వులోనే ఆ పువ్వు మీద ఉన్నటువంటి పుప్పొడి ఆ కిలాగ్రం మీద పడితే విత్తనం వస్తుంది. కానీ మంచి విత్తనం అద్భుతాలు జరగటానికి దేవుడు పరపరాగ సంపర్కం పెట్టాడు. వేరే పువ్వు మీద ఉన్నటువంటి ఇదే మొక్క సంబంధించినటువంటి వేరే పువ్వు మీద ఉన్నటువంటి ఈ పుప్పొడి రేణు వచ్చి వేరే మొక్కలో ఉన్నటువంటి పువ్వు కిలాగ్రం మీద పడితే వచ్చేటువంటి విత్తన నాణ్యత బాగుంటుంది. దానివలన మనకి చాలా మేలు జరుగుతుంది. మరి ఎవరు చేస్తారు ఇదంతా ఒకటి ఒకటి ఒకటి తీసుకొచ్చి? ఈ తేనెటీగలు, ఇతర రకాల కీటకాలు ఎన్నో చేస్తాయి. అవన్నీ కూడా ఆగిపోతాయి మనం గనక మందులు కొడితే. వాటి కాళ్ళకి రసాయనాలు అంటుకొని అవి సరిగా నడవలేక ఇబ్బంది పడి చనిపోవటం, కొంతకాలం తర్వాత అవి అసలు రావటమే మానేస్తాయి. ఇలా కీటకాలు సేవ చేసేవి, మేలు చేసేవి అనేక ఉంటాయి. వాటిని తగ్గించుకోవటం అంటే మనకు మనకే అన్యాయం చేసుకోవటం. ఎట్లా మరి? ఒక్కోసారి మందు కొట్టని పరిస్థితుల్లో పంట చాలా నష్టపోతూ ఉంటాం. అలాంటప్పుడు మందు కొట్టకుండా ఉండలేమంటారు రైతులు. కనీసం ఒక పని చేయండి, మధ్యలో అంతర పంటలు వేయండి, అలాగే రక్షక పంటలు వేయండి. వాటి మీద మటుకు మందు కొట్టద్దు. కనీసం వాటి మీదన్నా మనకు మేలు చేసేటువంటి కీటకాలు బతుకుతూ ఉంటాయి, ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు పురుగులు తింటూ ఉంటాయి. అట్లన్నా చేసుకుంటే మనము కొన్ని సేవ చేసేటి మేలు చేసేటువంటి కీటకాలన్నా బతికించుకోవచ్చు. ప్రతి పంటకు కూడా అంతర పంటలో, రక్షక పంటలో, ఆకర్షక మొక్కలో ఏదో ఒకటి వేయండి. మనము మందు కొట్టనటువంటి మొక్కలు కనీసం కొన్నన్నా మన పంటలు ఉండాలి. అప్పుడు మనకు సహాయం చేసేటువంటి పురుగులు మిగలటానికి అవకాశం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు పంటల్లో మిత్ర పురుగులు, సహజ శత్రువులు, ఉపయోగాలు అనే అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు విన్నారు. వాతావరణ సమాచారం వింటారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడులు జల్లులు పడే అవకాశం ఉంది. ప్రాంతంలో భారీ వర్ష సూచన ఏమీ లేదు. రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ ఉండబోదు. మీరింతవరకు పొలం పనులు కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

0: అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2027 మార్చి నాటికి 5,52,000 ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇంటి స్థలాలు లేని అర్హులైన కుటుంబాలను పారదర్శకంగా గుర్తించేందుకు వివిధ శాఖల సమాచారాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆవాస్ యోజన కింద మొత్తం దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. వీటిలో ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఎలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000తో పాటు మళ్లీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2 లక్షలు. సో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఈ రోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
0: వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. సభ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలను సభ్యులు ప్రస్తావించనున్నారు. అనంతరం పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22A భూముల అంశంపై జరగనున్న చర్చలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలపై ఎల్నినో ప్రభావం, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా సభలో చర్చ జరగనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గత నెలలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కలిశారు. ఆయన అభ్యర్థనపై స్పందించిన కేంద్ర మంత్రి ఈ మేరకు లేఖ రాశారు. కాకినాడలో ఇన్కాయిస్ కేంద్రం ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే స్థలాన్ని గుర్తించిందని, ఈ కేంద్రం ఏర్పాటుతో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడడంతో పాటు సముద్ర భద్రత మరింత బలోపేతం కానుందని సానా సతీష్ బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయాన్ని నిన్న సందర్శించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు విశేషాలను, ప్రపంచ వేదికపై భారత్కు లభిస్తున్న ప్రాధాన్యత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న పురోగతిని వివరించారు. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ఆర్థికాభివృద్ది, వాణిజ్యం, సాంకేతికత, పారిశ్రామిక ప్రగతిలో దేశ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిన్న ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి మలయప్పస్వామి వారు పెద్ద శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్ మరిన్ని వివరాలను అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి స్వామివారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద శేషునిపై చిద్విలాసం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పెద్ద శేషవాహన సేవలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం చిన్న శేషవాహన సేవను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది.
0: తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

0: ముఖ్యమంత్రి. అనంతరం స్వామివారికి పట్టు వస్తాలు సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ అధికారులకు సూచించారు.
1: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం రాబోయే రోజులు అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కల్పించే విధంగా టీటీడీ సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.
0: మరోవైపు తిరుమలలోని యాత్రికుల కేంద్రాన్ని, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అలాగే ఆధునీకరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన సాగర తీర మహాగణపతిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు గవర్నర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గణపతి విగ్రహాన్ని గవర్నర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం నగరంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అనంతపురం నగరంలో అమృత్ 2.0 పథకం కింద 101.71 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న 2 నీటి ప్రాజెక్టులకు మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో తాగునీటి సరఫరాలో ఉన్న సమస్యలను తొలగించి ప్రతి ఇంటికి సమర్థవంతంగా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రాంతాలకు తాగునీరు అందేలా 12.27 కిలోమీటర్ల మేర కొత్త నీటి పంపిణీ వ్యవస్థను నిర్మించనున్నట్టు మంత్రి వెల్లడిస్తూ,
2: ముఖ్యంగా ఈ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత ఈ వర్క్స్ అమృత్ కింద అయిపోయిన తర్వాత నీళ్ల సమస్య అనేది లేకుండా చేస్తున్నారు. ప్రత్యేకించి ఎందుకంటే వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఇది కంప్లీట్ చేయబోతున్నాం. ఇంకా వాటర్ అనేది ఇష్యూనే లేకుండా టోటల్ అనంతపూర్ సిటీకి దాదాపు 6 ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తున్నాయి. ఇదే కాకుండా రీసైక్లింగ్ కోసం అరౌండ్ 25 MLD సంబంధించింది అది చేస్తున్నారు. 2 రోజుల్లో 3 రోజులు వచ్చేది, దీంతో డైలీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్
0: వాతావరణం. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీంతోపాటు ఉపరితలావర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలతో పాటు నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రేపటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్దిపై హోంమంత్రి వి అనిత నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు, సదుపాయాలు కల్పిస్తోందని మంత్రి అనిత తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ప్రజావనితుల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి కుటుంబానికి 2029 నాటికి ఇల్లు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వరుస సెలవుల అనంతరం తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఇన్కాయిస్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. अथ वार्ताः. विदेशमन्त्रालयेन उक्तं यत् नवदिल्ल्यां सद्यः एव सम्पन्नस्य 18तमस्य ब्रिक्स शिखर

స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్గా 7:40 మరి ఈనాటి కార్యక్రమ వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు వింటారు. అలానే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు వింటారు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో ఓజోన్ పొరను కాపాడుకుందాం అనే అంశంపై డాక్టర్ ఎన్ నాగరాజు గారి ప్రసంగం వింటారు. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో వైద్యులు చెప్పే టిప్స్తో వైద్య మంత్రం, ఫ్యాషన్ ఎక్స్పర్ట్ ఇచ్చే టిప్స్తో ఫ్యాషన్ మంత్రం, అలానే ఒక మంచి మాటతో మాటే మంత్రం అంటూ మిమ్మల్ని పలకరిస్తోంది ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. ఉదయం 9:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చినశేష వాహనంపై శ్రీవారి విహారణ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం వింటారు. 9:30 లేటెస్ట్ సినిమా పాటలతో పాటల పల్లకి మీ ముందుకు రాబోతోంది. 10:00 భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:00 మధురిమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. 11:30 ఏక చిత్రగానం, ఒకే చిత్రంలో అన్ని పాటలతో పాటు ఆ చిత్ర విశేషాలు కూడా ఏక చిత్రగానంలో తెలుసుకోవచ్చు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులు హోమియో చికిత్స అనే అంశంపై హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. అలానే కార్మికుల కార్యక్రమంలో ఈనాటి ఈబంధం ఏనాటిదో కథానిక వింటారు శ్రీమతి ఎస్ టీకే శిరీష. 1:10 తెలుగు సినిమా పాటల కార్యక్రమం, 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు. 1:33 మహిళావాణి కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటారు. 2:30 ఒక సాహితీవేత్త రచించిన పాటలు వింటారు. 3:00 మధురమే సుధాగానం, మీకు నచ్చిన ఆపాత మధుర గీతాలను మీ పేరు మీద వినిపించే కార్యక్రమం. 3:30 ఎన్సీఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 4:00 సరదాగా కాసేపు అంటూ ఫోన్ ఇన్ లై కార్యక్రమం మీ ముందుకు రాబోతోంది. 5:00 యూజర్లను మెచ్చే యువవాణి కార్యక్రమం వింటారు. 5:30 మా పదం మీ భావం కార్యక్రమం వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు కార్యక్రమం వింటారు. 6:30 మిక్స్డ్ మస్తీ ఫిల్మ్ బేస్డ్ క్విజ్ కానీ అంత్యాక్షరి ప్రోగ్రాం అయితే వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయపు అవకాశాలు అనే అంశంపై కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారిచే కొన్ని విషయాలు వింటారు. అలానే జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణ కొన్ని మెలకువలు అనే అంశంపై సిహెచ్ వి రమేష్ గారిచే కొన్ని మాటలు వింటారు. ఇవి ఈనాటి కొన్ని కార్యక్రమ వివరాలు.

0: సమయం 7:05 కావస్తోంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు.

0: వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల వేడుకల ముగింపు సమాపేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ చేసే మొత్తంతో సంబంధం లేకుండా యూపీఐ ఉచితంగానే కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వినియోగదారులకు సేవలు ఎప్పటికీ ఉచితమేనని, యాప్ సంస్థలు ఎటువంటి ప్లాట్ఫామ్ లేదా ఇతర రుసుములు వసూలు చేయకూడదని ఆదేశించింది. వ్యాపారులకు చేసే 2000 రూపాయలలోపు చెల్లింపులు, చిన్న వ్యాపారులకిచ్చే మినహాయింపుల వల్ల దాదాపు 96% వ్యాపార లావాదేవీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపింది. 2000 రూపాయల కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వం లేదా ఎన్పీసీఐ వసూలు చేసే పన్ను కాదని, వ్యవస్థ నిర్వహణ కోసం బ్యాంకులు, యాప్ సంస్థల మధ్య పంపిణీ అవుతుందని తెలిపింది. నెలవారీ 100,000 రూపాయల వరకు చెల్లింపులు పొందే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ జీరోగా ఉంటుంది. 2000 రూపాయలు దాటిన లావాదేవీలపై 0.4% ఎండీఆర్ విధిస్తారు. అలాగే 75,000 రూపాయలు అంతకంటే ఎక్కువ లావాదేవీలపై గరిష్టంగా 300 రూపాయలు మాత్రమే పరిమితిగా నిర్ణయించారు. రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగాలకు 2000 రూపాయలు దాటిన చెల్లింపులకు కేవలం 5 రూపాయల ఫ్లాట్ రుసుము ఉంటుంది. ఈ ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపై మోపకూడదని బ్యాంకులకు సూచించారు. వసూలైన ఎండీఆర్లో 5% నిధిని చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేటాయిస్తారు. వచ్చే నెల 15వ తేదీ నుండి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుంది. భారత్, అమెరికా దేశాల మధ్య 22వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ నిన్న ఉత్తరాఖండ్లోని ఔలీలో ప్రారంభమయ్యాయి. ఔలీలోని ఫారెన్ ట్రైనింగ్ నోడ్లో ఈ విన్యాసాల ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సైనిక విన్యాసాలను ఉత్తరాఖండ్లోని ఔలీతో పాటు రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ సైనిక సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశం. పర్వత ప్రాంతాల్లో ఇటువంటి సైనిక విన్యాసాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర యుద్ద గ్రూపుల నిర్వహణ కోసం ఇరుదేశాల సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఈ విన్యాసాల్లో ప్రధాన అంశంగా ఉంది. నిఘా కోసం డ్రోన్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను వాడడంతో పాటు ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రదర్శన మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవితంలో ముందడుగు వేయడానికి విద్య అత్యుత్తమ మార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనిశ్చిత వాతావరణం నెలకొందని, అనేక

0: యుద్ధ పరిస్థితుల వల్ల ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా కనిపిస్తున్నాయని అన్నారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్దితో స్థిరంగా బలంగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. అనేక అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా నిలిచిన తమిళనాడు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతోందన్నారు. నేటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ శిక్షణా కేంద్రాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీతారామన్ విద్యార్థులకు సూచించారు. పరిశోధన అభివృద్ది సంస్థలు పరిశ్రమల మధ్య నిరంతర సహకారంతోనే రక్షణ రంగంలో స్వయం సమృద్ది సాధ్యమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరగా స్వీకరించడానికి, భారతదేశ రక్షణ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విస్తృతమైన చర్చలు, సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి అవసరమన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, క్షిపణుల నుండి రాడార్ల వరకు, యుద్ద విమానాల నుండి జలాంతర్గాముల వరకు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రతి రంగంలోనూ డిఆర్డీఓ తన సామర్థ్యాలను నిరూపించుకుందని చెప్పారు.
1: ईडीएफ के माध्यम से स्टार्टअप्स को ग्रांट्स दिए जा रहे हैं और अनेक टेक्नोलॉजी प्रोडक्शन स्टेज तक पहुंच चुकी हैं. आईडेक्स ने भी डिफेंस इनोवेशन के लिए एक नया इकोसिस्टम भी तैयार किया है, जहां स्टार्टअप्स हमारी वास्तविक ऑपरेशनल रिक्वायरमेंट्स के आधार पर सॉल्यूशंस विकसित कर रहे हैं.
0: गत కొన్నేళ్లుగా రక్షణ రంగంలో వినూత్న సంస్కరణలు వచ్చాయని, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో భారత్ దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది వైపు అడుగులు వేసేందుకు పలు చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి తెలియజేశారు. 14 ఏళ్లలోపు పిల్లలకు విద్య లేదా మతపరమైన బోధనలు అందించే పాఠశాలలు, సంస్థలను క్రమబద్దీకరించడానికి దాఖలైన వినతిపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని దాఖలైన పిటిషన్పై స్పందించాలని పాఠశాల విద్యా కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై 4 వారాల్లోగా సమాధానమివ్వాలని న్యాయస్థానం పేర్కొంది. తన వినతిపత్రంపై కార్యదర్శి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వచ్చే 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ఆఫ్ఘనిస్తాన్ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులకు పరిమితం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ 33 బంతుల్లో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ధీమా వ్యక్తం చేశారు. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులపై ఎటువంటి రుసుములు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 2వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
2: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
3: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
2: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

మీరు వింటున్నారు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి కార్యక్రమంలో ఉదయ సమీరాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు వింటారు.

సంగీతం అనేది కేవలం స్వరాల సమాహారం కాదు, అది మనసును తాకే ఒక అనుభూతి. ఆ అనుభూతిని తన గాత్రంతో రూపమిచ్చిన మహాగాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆమె పాటలో శాస్త్రీయ సంగీతం ఉంది, భక్తి ఉంది, భావం ఉంది, అన్నిటికంటే మనసును ప్రశాంతపరిచే ఒక దైవత్వం ఉంది. మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి ప్రపంచవ్యాప్తంగా ఎంఎస్ సుబ్బలక్ష్మిగా ప్రసిద్ధి చెందిన మహాగాయని. 1916 సెప్టెంబర్ 16వ తారీఖున తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆమె తల్లి షణ్ముఖవడివు అమ్మాళ్ వీణా విద్వాంసురాలు. చిన్నతనం నుంచే ఇంట్లో సంగీత వాతావరణం ఉండడంతో సుబ్బలక్ష్మి గారికి సంగీతంపై సహజంగానే ఆసక్తి పెరిగింది. చిన్న వయసులోనే ఆమె కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందారు. అసాధారణమైన జ్ఞాపక శక్తి, స్వరంపై పట్టు, సాధన పట్ల అంకితభావం ఆమెను చిన్న వయసులోనే ప్రత్యేక గాయనిగా నిలబెట్టాయి. ఆమె కేవలం కర్ణాటక సంగీత కృతులకే పరిమితం కాకుండా భజనలు, భక్తి గీతాలు సంస్కృతం, తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లోని కీర్తనలు కూడా ఎంతో మధురంగా ఆలపించారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్రంలో 3 అంశాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. శృతి శుద్ధి, సాహిత్య భావాన్ని స్పష్టంగా పలికించడం, భక్తిభావాన్ని శ్రోతల హృదయాలకు చేరవేయడం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సినిమాల్లో కూడా నటించారు. సేవా సదనం, సావిత్రి, మీరా వంటి చిత్రాలు ఆమె సినీ ప్రయాణంలో ముఖ్యమైనవి. ప్రత్యేకంగా మీరా చిత్రం ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

సుబ్బలక్ష్మి గారి భక్తి గీతాల కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భారతీయ సంగీతంలో ప్రత్యేక స్థానం ఉంది ఆమె భక్తి పాటల్లో. విష్ణు సహస్రనామం, భజ గోవిందం, వెంకటేశ్వర సుప్రభాతం, హనుమాన్ చాలీస వంటి ఆధ్యాత్మిక గీతాలు, స్తోత్రాలు ఆమె గాత్రంలో మరింత ప్రజాదరణ పొందాయి.

ఆమె పాడిన వెంకటేశ్వర సుప్రభాతం అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు వినిపించేంతగా ప్రజల జీవితాల్లో భాగమైపోయాయి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు భారతీయ కర్ణాటక సంగీతాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకువెళ్లిన ప్రముఖ కళాకారునిలో ఒకరిగా నిలిచారు. ఆమె ఐక్యరాజ్యసమితి వేదిక పైన ప్రదర్శన ఇచ్చారు. భారతీయ శాస్త్రీయ సంగీతానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తీసుకురావడంలో ఆమె పాత్ర ఎంతో గొప్పది. ఆమె ప్రతిభకు అనేక అత్యున్నత పురస్కారాలు లభించాయి. పద్మభూషణ్, సంగీత నాటక అకాడమీ అవార్డ్, రామన్ మాగ్నేసే అవార్డ్, పద్మవిభూషణ్, భారతరత్న, ఇలా ఎన్నో అవార్డ్స్ ఆమె సొంతం చేసుకున్నారు. ప్రత్యేకంగా భారతరత్న అందుకున్న తొలి ప్రముఖ శాస్త్రీయ గాయకుల్లో ఆమె ఒకరు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారంతో ఆమె సంగీత సేవకు గౌరవం లభించింది. అలానే 1940వ సంవత్సరంలో కల్కి త్యాగరాజ్ సదాశివం, భారత స్వాతంత్ర సమర యోధుడు, గాయకుడు, జర్నలిస్ట్, సినిమా నిర్మాతను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె రాధా విశ్వనాథన్. అలానే సుబ్బలక్ష్మి గారు సంగీతాన్ని కేవలం వ్యక్తిగత కీర్తి కోసమే ఉపయోగించలేదు. అనేక ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఆమె కచేరీలు నిర్వహించి విరాళాలు సేకరించేవారు. సంగీతం ద్వారా సమాజానికి సేవ చేయొచ్చని ఆమె తన జీవితంతో చూపించారు. తెలుగు భాషలోని కీర్తనలు, అన్నమాచార్య సంకీర్తనలు, భక్తి గీతాలను కూడా ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలపించేవారు. అందుకే దక్షిణ భారతదేశంలోని తెలుగు శ్రోతలకు కూడా ఆమె గాత్రం ఎంతో ఆత్మీయంగా అనిపించింది. ఈ 2004వ సంవత్సరంలో చెన్నై, తమిళనాడులో ఆమె కన్నుమూశారు. భారతీయ సంగీత ప్రపంచంలో ఆమె ఒక అధ్యాయం కాదు, ఒక యుగం. ఆమె స్వరం వినిపించనంతకాలం సంగీత సరస్వతిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా ఆమె జీవిత విశేషాలు విన్నారు కదా. మరి నేటి మాట శీర్షికన అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటారు. దీన్నే వరల్డ్ ఓజోన్ డే అని కూడా పిలుస్తారు. సూర్యుడి నుండి వచ్చే కాంతి మనకు జీవాన్ని ఇస్తుంది, కానీ అదే సూర్యకిరణాల్లోని కొన్ని హానికరమైన యూవీ కిరణాల నుంచి మనల్ని కాపాడే ఒక అద్భుతమైన రక్షణ కవచం ఓజోన్ పొర. భూమికి సుమారు 15 నుండి 35 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న స్ప్రోటోస్పియర్లోని ఓజోన్ పొర ఈ యూవీ కిరణాల్లో ముఖ్యమైన భాగాన్ని గ్రహించి భూమిపై జీవరాశులని రక్షిస్తుంది. ఓజోన్ పొర మన భూమికి ఒక సహజమైన సన్షీల్డ్ అన్నమాట. ముఖ్యంగా సిఎఫ్సిస్ అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ వంటి ఓజోన్ను రక్షింపజేసే పదార్థాలు వాతావరణంలో చేరి ఓజోన్ పొరను దెబ్బతీశాయి. ప్రపంచ దేశాలు కలిసి పనిచేసినప్పుడు పర్యావరణ సమస్యలపై మంచి మార్పు సాధ్యమవుతుందని ఓజోన్ పరిరక్షణ మనకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఓజోన్ పరిరక్షణ అంటే కేవలం ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు బాధ్యత మాత్రమే కాదు, మనం కూడా

మన వంతు చేయాలి. అవసరం లేని విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణాన్ని కాపాడే అలవాట్లు పెంచుకోవడం, ఓజోన్ను దెబ్బతీసే పదార్థాల గురించి అవగాహన పెంచుకోవడం, పర్యావరణ హిత జీవనశైలిని పాటించడం, ఇవన్నీ మన వంతు బాధ్యతలు. ఈరోజు మనం తీసుకునే చిన్న పర్యావరణ నిర్ణయం రేపటి తరాలకు పెద్ద రక్షణగా మారచ్చు. అందుకే ఓజోన్ పొరను కాపాడడం అంటే మన భూమికి రక్షణ కవచాన్ని కాపాడమే. మరి ఈ ఓజోన్ పొర గురించి, ఓజోన్ పొరను కాపాడుదాం అనే అంశంపై డాక్టర్ ఎన్ నాగరాజు గారి మాటల్లో ఇంకొన్ని వివరాలు మీ అందరి కోసం.

ఈరోజు మనం ఓజోన్ పొర ఆవిర్భావం, క్షీణత మరియు పునరుద్ధరణ అంశాన్ని చర్చిద్దాం. ఓజోన్ పొర యొక్క కథను మనం భూమి ఆవిర్భావం నుండి ప్రారంభిద్దాం. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం, సౌర వ్యవస్థ ఏర్పడే ప్రక్రియలో భాగంగా భూమి కూడా ఏర్పడింది. సౌర వ్యవస్థ ఏర్పాటును వివరించే ముఖ్యమైన సిద్ధాంతాలలో ఇమాన్యుయల్ కెంట్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించిన నిహారికా పరికల్పన లేదా నెబ్యులర్ హైపోథీసిస్ ఒకటి. ఈ సిద్ధాంతమును అనుసరించి చెప్పుకుంటే, ప్రారంభంలో భూమి అత్యంత వేడిగా ఉండేది. తీవ్రమైన అగ్నిపర్వతాల కార్యకలాపాలు జరిగేవి. అప్పటి భూమి వాతావరణం కూడా నేటి వాతావరణానికి చాలా భిన్నంగా ఉండేది. భూమి క్రమంగా చల్లబడుతున్నప్పుడు అగ్నిపర్వతాల నుండి విడుదలైన నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ మరియు ఇతర వాయువులు భూమి యొక్క తొలి వాతావరణం ఏర్పడటానికి దోహదపడ్డాయి. తరువాత భూమి మరింత చల్లబడటంతో వాతావరణంలోని నీటి ఆవిరి ఘనీభవించి వర్షాల రూపంలో కురిసింది. ఈ విధంగా క్రమంగా సముద్రాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో భూమి యొక్క తొలి వాతావరణంలో జరిగిన అనేక రసాయనిక మార్పులు తరువాత జీవం ఆవిర్భవించడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పరిచాయి. భూమి ప్రారంభ దశలో ఉన్నప్పుడు అప్పటి పరిస్థితులలో ఉన్న సరళమైన అణువులు కాలక్రమేణా రసాయన చర్యల ద్వారా సేంద్రియ అణువులుగా మారాయి. ఆ తరువాత ఈ సేంద్రియ అణువులు కలిసి మరింత సంక్లిష్టమైన సేంద్రియ సమ్మేళనాలుగా ఏర్పడ్డాయి. చివరకు ఈ సంక్లిష్ట పదార్థాల నుండి తొలి జీవ వ్యవస్థలు, ఆ తరువాత తొలి జీవ కణాలు, అంటే జీవం ఏర్పడిందని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. ఈ ఆదిమ జీవులు ప్రధానంగా వాయురహిత జీవులు, అంటే ప్రాణవాయువు లేదా ఆక్సిజన్ లేకుండా జీవించగల జీవులు. ఎందుకంటే ఆ సమయంలో భూమి వాతావరణంలో స్వేచ్ఛ ఆక్సిజన్ తగినంతగా లేదు. తరువాత కిరణజన్య సంయోగక్రియ నిర్వహించే జీవులు పరిణామం చెందాయి. వాటిలో ముఖ్యమైనవి సయనోబ్యాక్టీరియా లేదా నీలి ఆకుపచ్చ బ్యాక్టీరియా. ఇవి ఆక్సిజన్ ను విడుదల చేసే కిరణజన్య సంయోగక్రియను నిర్వహించాయి. ఫలితంగా చాలా సుదీర్ఘకాలం పాటు ఆక్సిజన్ క్రమంగా వాతావరణంలో పేరుకుపోవడం ప్రారంభమైంది. వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి గణనీయంగా పెరగడం భూమి చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చు. వాతావరణంలో తగినంత ఆక్సిజన్ చేరిన తరువాత సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలు లేదా యూవీ కిరణాలు రెండు ఆక్సిజన్ పరమాణువుల కలయికగా ఉన్న ఆక్సిజన్ అణువు O2 పై ప్రభావం చూపించాయి. అతి నీలలోహిత కిరణాల ప్రభావంతో కొన్ని O2 అణువులు విడిపోయి స్వతంత్ర ఆక్సిజన్ పరమాణువు O గా మారాయి. తరువాత ఈ స్వతంత్ర ఆక్సిజన్ పరమాణువులు ఇతర O2 అణువులతో కలిసి 3 ఆక్సిజన్ పరమాణువులు కలిగిన O3 అనగా ఓజోన్ అణువును ఏర్పరిచాయి. ఈ విధంగా ఏర్పడిన ఓజోన్లో ఎక్కువ భాగం సుమారు భూ ఉపరితలంపై 10 కిలోమీటర్ల పైన గల స్ట్రాటో ఆవరణంలో క్రమంగా పేరుకుపోయి భూమి చుట్టూ ఓజోన్ పొరగా ఏర్పడింది. ఈ ఓజోన్ పొర భూమికి ఒక రక్షణ కవచంలా పనిచేయడం ప్రారంభించింది. ఇది సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతి నీలలోహిత కిరణాలను

ముఖ్యంగా యువిబి కిరణాలను గ్రహించడం వలన భూమి ఉపరితలానికి చేరే హానికరమైన అతి నీలలోహిత కిరణాల ప్రభావం తగ్గింది. మన చర్మాన్ని సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుండి రక్షించుకోవడానికి సన్స్క్రీన్ లేపనాన్ని ఉపయోగిస్తాం కదా, అదేవిధంగా భూమిని సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుండి రక్షించే సహజ రక్షణ కవచమే ఈ ఓజోన్ పొర. అంటే మన చర్మానికి సన్స్క్రీన్ ఎలా రక్షణగా పనిచేస్తుందో భూమికి ఓజోన్ పొర కూడా ఒక సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. కాలక్రమేణా కిరణజన్య సంయోగ క్రియ నిర్వహించే జీవుల విస్తరణ కొనసాగింది. వీటిలో తరువాత పరిణామం చెందిన మొక్కలు కూడా ముఖ్యమైనవి. ఇవి కూడా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆక్సిజన్ను మరింతగా విడుదల చేయడం వలన భూమి వాతావరణ ఆక్సిజన్ చక్రంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు మనం ఓజోన్ పొర భూమిపై జీవరాశిని ఎన్ని విధాలుగా రక్షిస్తుందో తెలుసుకుందాం. ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతి నీలలోహిత కిరణాలు లేదా యువి కిరణాలలో కొంత భాగాన్ని భూమి ఉపరితలానికి చేరకముందే గ్రహించి వడపోత చేస్తుంది. ఈ విధంగా ఇది భూమిపై జీవరాశికి సహజ రక్షణ కవచంగా పనిచేస్తుంది. సూర్యుని నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలను ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. అవి యువిఏ, యువిబి మరియు యువిసి. వీటిలో యువిఏ కిరణాలు ఎక్కువగా భూమి ఉపరితలానికి చేరుతాయి. యువిబి కిరణాలు హానికరమైనవి, అయితే వీటిలో ఎక్కువ భాగాన్ని ఓజోన్ పొర గ్రహించి భూమిని రక్షిస్తుంది. యువిసి కిరణాలు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిని వాతావరణంలోని ఆక్సిజన్ మరియు ఓజోన్ దాదాపు పూర్తిగా గ్రహిస్తాయి. అందువల్ల ఇవి భూమి ఉపరితలానికి చేరవు. అధికంగా యువి వికిరణానికి గురి కావడం వలన మానవ ఆరోగ్యంపై అనేక హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ప్రత్యేకంగా యువిబి కిరణాలు డిఎన్ఏని దెబ్బతీయగలవు. డిఎన్ఏలో ఏర్పడే ఈ నష్టం వలన జన్యు ఉత్పరివర్తనాలు లేదా మ్యూటేషన్స్ ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా భవిష్యత్ తరాలు జన్యులోపాలతో జన్మించే అవకాశం కూడా ఉంది. అధిక యువిబి ప్రభావానికి గురి కావడం చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా యువి వికిరణానికి అధికంగా గురి కావడం వలన కంటి చూపును క్షీణింపజేసే కటరాక్ట్ల వంటి నేత్ర సంబంధ సమస్యలు కూడా కలగవచ్చు. యువిబి వికిరణం కేవలం మానవులకే కాకుండా మొక్కలను కూడా ప్రభావితం చేస్తుంది. అధిక యువిబి వికిరణం మొక్కలలో జరిగే శారీరక మరియు అంతర్గత రసాయనిక ప్రక్రియలను ప్రభావితం చేయగలదు. దీనివల్ల మొక్కల పెరుగుదల, మొక్క ఆకారం, పోషకాల శోషణ, పోషకాల పంపిణీ, మొక్క యొక్క అభివృద్ధి దశలు మరియు ద్వితీయ జీవక్రియలు మారవచ్చు. ఈ మార్పుల వలన మొక్కలు వాతావరణ పరిస్థితులను, వ్యాధులను తట్టుకునే సామర్థ్యం క్షీణిస్తుంది. జల జీవ వ్యవస్థపై ప్రభావం పరిశీలిస్తే ఫైటోప్లాంక్టన్ లేదా సూక్ష్మ వృక్ష ప్లవకాలు జల ఆహార గొలుసులకు పునాదిగా ఉంటాయి. ఇవి నీటిలోని పైపొరలలో నివసిస్తాయి. ఓజోన్ క్షీణత వల్ల యువిబి పెరగడం సూక్ష్మ వృక్ష ప్లవకాల యొక్క ఉత్పాదకత తగ్గుతుందని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపించాయి. సముద్ర జీవులపై ప్రభావం పరిశీలిస్తే అధిక యువిబి వికిరణం చేపలు, రొయ్యలు, పీతలు, ఉభయచరాలు మరియు ఇతర జల జీవుల లార్వ అభివృద్ధి మరియు పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతీసే అవకాశం ఉంది. యువిబి వికిరణం పెరగడం వల్ల భూమిపై మరియు జల వ్యవస్థల్లో జరిగే కొన్ని జీవ భౌగోళిక రసాయనిక ప్రక్రియలు కూడా మారవచ్చు. అయితే ఓజోన్ పొర కథ దాని ఆవిర్భావం మరియు జీవరాశులకు రక్షణ కల్పించడంతోనే ముగిసిపోలేదు. కోట్లాది సంవత్సరాల తరువాత మానవులు ఈ రక్షణ కవచాన్ని నాశనం చేసే రసాయనాలను తయారు చేశారు. ఇక్కడే ఆధునిక ప్రపంచంలోని అత్యంత విశేషమైన పర్యావరణ గాథలలో ఒకటి మనకు వినిపిస్తుంది. అదే ఓజోన్ క్షీణత. ఇప్పుడు మనం ఓజోన్ పొర క్షీణతకు కారణమైన మానవ కార్యకలాపాల గురించి తెలుసుకుందాం. ఓజోన్ పొర క్షీణత సమస్యకు కారణమైన క్లోరోఫ్లోరోకార్బన్లను ఒకప్పుడు సాంకేతిక అద్భుతాలుగా పరిగణించేవారు, ఎందుకంటే అవి అత్యంత ఉపయోగకరంగా ఉండేవి. క్లోరోఫ్లోరోకార్బన్లు రసాయనికంగా స్థిరమైనవి, మండే స్వభావం లేనివి, సాపేక్షికంగా విషరహితమైనవి, శీతల యంత్రాలలో శీతలీకరణులుగా ఉపయోగపడేవి, సువాసనలు వెదజల్లే ఏరోసోల్ స్ప్రేలలో ఉపయోగపడేవి, ఫోమ్ ఉత్పత్తిలో కూడా ఉపయోగపడేవి. ఈ రసాయనాలు ఆధునిక మానవ దైనందిన కార్యకలాపాలలో వినియోగించబడి వాతావరణంలోకి విడుదల అవుతున్నాయి. దిగువ వాతావరణం నుండి క్రమంగా పైకి తేలుతూ ప్రయాణించి స్ట్రాటో ఆవరణమును చేరి అక్కడ సూర్యుని నుండి వచ్చే శక్తివంతమైన అతి నీలలోహిత కిరణాల ప్రభావంతో క్లోరోఫ్లోరోకార్బన్ అణువులు విచ్ఛిన్నమై క్లోరిన్

పరమాణువు లేదా క్లోరిన్ రాడికల్స్ను విడుదల చేస్తాయి. ఈ స్వేచ్ఛా క్లోరిన్ పరమాణువు ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తూ ఓజోన్ అణువు O3తో రసాయనిక చర్య జరిపి ఓజోన్ అణువు నుండి ఒక ఆక్సిజన్ పరమాణువును గ్రహించి క్లోరిన్ మోనాక్సైడ్ను ఏర్పరుస్తుంది మరియు సాధారణ

ఈ విధంగా ఒకే క్లోరిన్ పరమాణువు అనేక ఓజోన్ అణువులను నాశనం చేస్తుంది. ఈ పరిశోధన వివరాలతో మానవ నిర్మిత రసాయనాలైన క్లోరోఫ్లోరోకార్బన్లు ఓజోన్ పొరను దెబ్బతీయగలవు అని మొలీనా మరియు రోలాండ్ ప్రపంచానికి హెచ్చరించారు. వారి ఈ కృషికి గుర్తింపుగా 1995 రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. 1981 శాస్త్రవేత్తలు అంటార్కిటికాపై కాలానుగుణంగా ఓజోన్ పొర తీవ్రంగా క్షీణించడాన్ని గమనించారు. 1985 ఫార్మన్, గార్ట్నర్ మరియు షాంక్లిన్ అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ రంధ్రాన్ని కనుగొన్నారు. ఓజోన్ క్షీణత అనేది ఒక శాస్త్రీయ ఆందోళనగా మారింది. నిజానికి ఓజోన్ రంధ్రం అనే పదానికి ఆకాశంలో ఒక ఖాళీ రంధ్రం ఉందని అర్థం కాదు. అది స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పొర తీవ్రంగా పలుచబడుతున్న అంటార్కిటికా మీదుగా ఉన్న ఒక భౌగోళిక ప్రాంతం. ఈ సమస్య ఎక్కువగా అంటార్కిటిక్ ప్రాంతంలో ఉండటానికి కారణం అంటార్కిటిక్ ప్రాంతంలో ఉండే అతి శీతల వాతావరణం వలన ఏర్పడే మేఘాలు. ఈ మేఘాలపై జరిగే రసాయన చర్యలు క్లోరిన్ను అత్యంత చర్యాశీల రూపాల్లోకి మారుస్తాయి. అందువలన ఓజోన్ పొర వేగంగా నాశనం అవుతుంది. వాస్తవానికి వాతావరణంలోని ఓజోన్ పొరను మనం నేరుగా కళ్లతో చూసి అందులో ఎంత ఓజోన్ ఉందో కొలవలేం. అందుకే శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన శాస్త్రీయ పరికరాలను మరియు ఉపగ్రహాలను ఉపయోగిస్తారు. ఓజోన్ కొన్ని నిర్దిష్ట అతి నీలలోహిత లేదా యువీ తరంగదైర్ఘ్యాలను బలంగా శోషించుకుంటుంది. ఈ లక్షణాన్ని ఉపయోగించుకుని ఉపగ్రహాలలో అమర్చిన ప్రత్యేక పరికరాలు వాతావరణం గుండా ప్రయాణించే లేదా వాతావరణం నుండి తిరిగి వచ్చే కాంతిని కొలుస్తాయి. ఓజోన్ ఏ తరంగదైర్ఘ్యాలను ఎంత పరిమాణంలో శోషించుకుంటుందో విశ్లేషించడం ద్వారా వాతావరణంలో ఎంత ఓజోన్ ఉందో శాస్త్రవేత్తలు అంచనా వేయగలుగుతారు. ఈ సమాచారాన్ని కంప్యూటర్ల సహాయంతో విశ్లేషించి భూమిపై ఎక్కడ ఓజోన్ పరిమాణం ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది అనే విషయాన్ని చూపించే ఓజోన్ పటాలను తయారు చేస్తారు. ఈ విధంగా ఉపగ్రహాలు మరియు భూమిపై ఉన్న పరిశీలన పరికరాల సహాయంతో శాస్త్రవేత్తలు ఓజోన్ పొరలో కాలానుగుణంగా వచ్చే మార్పులను నిరంతరంగా పరిశీలించగలుగుతున్నారు. ఈ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఓజోన్ పొరలో ఎక్కడ ఎంత మేరకు ఏ కాలంలో మార్పులు జరుగుతున్నాయో శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతారు. అందువల్ల ఓజోన్ పొర క్షీణతను అర్థం చేసుకోవడంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దీర్ఘకాలిక కొలతల రికార్డు ఎంతో ముఖ్యమైనది. ఇప్పటి వరకు ఓజోన్ పొర ఎలా ఏర్పడింది, మానవుల చర్యల వల్ల అది ఎలా దెబ్బతిన్నదో తెలుసుకున్నాం. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఓజోన్ పొరను రక్షించడానికి ప్రపంచం ఏం చేసింది, అది మళ్లీ ఎలా కోలుకుంటుందో తెలుసుకుందాం. ప్రపంచ దేశాలు ఈ ప్రమాదాన్ని గుర్తించి ఓజోన్ పొరను కాపాడేందుకు కలిసి చర్యలు తీసుకున్నాయి. వాటి ఫలితంగా ఓజోన్ పొర ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటోంది. 1985 ఆస్ట్రియా దేశంలో వియన్నా నగరంలో వియన్నా సదస్సు జరిగింది. ఓజోన్ పొరను రక్షించడం ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో ఓజోన్ పొరను కాపాడేందుకు అన్ని దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఓజోన్ క్షీణత వల్ల మానవ ఆరోగ్యానికి పర్యావరణానికి కలిగే ప్రమాదాలను గుర్తించాయి. ఓజోన్పై పరిశోధనలు, పర్యవేక్షణ, దేశాల మధ్య సహకారానికి ఒక ప్రణాళికను రూపొందించాయి. ఓజోన్ సమస్య గుర్తించి దాన్ని పరిష్కరించడానికి ప్రపంచ దేశాలు కలిసి వేసిన మొదటి అడుగు వియన్నా సదస్సు. అదేవిధంగా కెనడా దేశంలోని మాంట్రియల్ నగరంలో మాంట్రియల్ ప్రోటోకాల్ ఆమోదించబడింది. ఇది ఓజోన్ పొర రక్షణలో అత్యంత ముఖ్యమైన ఒప్పందం. ఓజోన్ పొరను కాపాడేందుకు హానికరమైన రసాయనాల వినియోగాన్ని ప్రపంచ దేశాలు కలిసి తగ్గించాలని నిర్ణయించిన ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందమే మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ ఒప్పందంలో భాగంగా నియంత్రించిన ప్రధాన రసాయనాలు క్లోరోఫ్లోరోకార్బన్లు, హాలోన్లు, కార్బన్ ట్రైక్లోరైడ్లు, మిథైల్ క్లోరోఫామ్ మరియు ఇతర ఓజోన్ పొరను క్షీణింపజేసే రసాయనిక పదార్థాలు. మాంట్రియల్ ప్రోటోకాల్ అమలులోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఓజోన్ను దెబ్బతీసే రసాయనాల వినియోగాన్ని తగ్గించడానికి అదనపు సమయం, ఆర్థిక సహాయం మరియు సాంకేతిక సహాయం అందించారు. ఈ అంతర్జాతీయ చర్యల ఫలితంగా అనేక ఓజోన్ క్షీణతకు కారణమయ్యే రసాయనాల ఉత్పత్తి మరియు వినియోగం గణనీయంగా తగ్గింది. ఫలితంగా స్ట్రాటో ఆవరణంలోని క్లోరిన్ మరియు ఇతర హాలోన్ల ప్రభావం క్రమంగా తగ్గుతూ ఓజోన్ పొర పునరుద్ధరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నాసా మరియు ఇతర శాస్త్రీయ సంస్థల దీర్ఘకాలిక పరిశీలనలు ఓజోన్ పొర నెమ్మదిగా కోలుకునే దశలో ఉందని సూచిస్తున్నాయి. 2025 నాసా మరియు ఇతర సంస్థల నివేదికల ప్రకారం అంటార్కిటికా మీద ఏర్పడిన ఓజోన్ రంధ్రం 1992 తరువాత నమోదైన వాటిలో 5వ అతి చిన్నదిగా ఉంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం
ప్రస్తుత చర్యలు కొనసాగితే ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఓజోన్ పొర సుమారు 2040 నాటికి ఆర్కిటిక్ ప్రాంతంలో, 2045 నాటికి అంటార్కిటికా ప్రాంతంలో, 2060

0: ఆరు నాటికి 1980వ సంవత్సరంలో ఓజోన్ పొర ఉన్నప్పటి స్థాయిలకు తిరిగి చేరే అవకాశం ఉంది. ఓజోన్ పొర మన భూమికి సహజ రక్షణ కవచం. దాన్ని రక్షించడం అంటే మనల్ని, ఇతర జీవరాశులను మరియు భవిష్యత్ తరాలను రక్షించడం. అందుకే పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. ఓజోన్ పొర పునరుద్ధరణ మానవాళి ఐక్యంగా పనిచేస్తే భూమిని రక్షించగలమనే ఆశకు ఒక గొప్ప ఉదాహరణ. ఓజోన్ పొర కోలుకుంటోంది. మనమంతా కలిసి పనిచేస్తే మన భూమి కూడా ఇతర పర్యావరణ సమస్యల నుండి కోలుకోగలదు.
1: మీరు ఇంతవరకు ఓజోన్ పొరను కాపాడుదామనే అంశంపై డాక్టర్ ఎన్ నాగరాజు గారి ప్రసంగం విన్నారు.

ఉదయ సమీరాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి. పుష్పాంజలిలో మొదటిగా రాబోతున్న పాట దేవుళ్ళు చిత్రం నుండి వందే మాతరం శ్రీనివాస్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో మీ అందరి కోసం.

పుష్పాంజలి కార్యక్రమంలో తరువాత రాబోతున్న పాట అయ్యప్ప స్వామి మహత్యం చిత్రం నుండి కేవీ మహదేవన్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వింటారు.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

శ్రోతలందరికీ గుడ్ మార్నింగ్. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం 102 మెగా హెడ్స్ పై రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. మరి ఎగ్జాక్ట్గా స్టూడియోలో అయితే 8:31 అయిపోయింది. మరి మీరందరూ ఎంతగానో వెయిట్ చేసే ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం.

స్వాగతం. మరి ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో మరి మార్నింగ్ అయితే చాలా పనులు, బిజీ, హడావిడిగా ఉంటారు కదా. ఎంత హడావిడిలో ఉన్నా ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోని మాత్రం ఎవరు స్కిప్ చేయరు, అంతే కదా. ఎందుకంటే డాక్టర్స్ చెప్పే డాక్టర్స్ టిప్స్తో, అలానే ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ చెప్పే ఫ్యాషన్ టిప్స్, ఒక మంచి మాటతో మాటే మంత్రం అంటూ మిమ్మల్ని పలకరిస్తోంది ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక బ్యూటిఫుల్ సాంగ్తో అయితే మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. మీ అందరి కోసం ముందుగా అయితే వచ్చేస్తోంది అనుష్క నటించిన భాగమతి చిత్రం నుండి తమన్ సంగీతంలో శ్రేయా ఘోషల్ పాడినటువంటి ఒక బ్యూటిఫుల్ ట్రాక్. స్టే ట్యూన్డ్.

0: మరి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్నారు కదా. సో నెక్స్ట్ ఇప్పుడైతే నార్మల్గా మనకి ఫీవర్ వస్తేనే మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కదా. ఇంట్లో ఎవరికైనా ఫీవర్ వచ్చినా తగ్గే వరకు టెన్షన్ టెన్షన్గానే ఉంటుంది. అలాంటిది చిన్నపిల్లల్లో ఫీవర్స్ వస్తే ఇంకా భయంగా ఉంటుంది. అండ్ ఫీవర్స్తో పాటు తరచుగా కొంతమంది చిన్నపిల్లల్లో ఏంటంటే ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. అసలు అవి ఎందుకు వస్తాయి, వాటికి గల కారణాలు ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి, వాటిని ఎలా నివారించాలి అనే దానిపై కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రియాంక వేమూరి గారి మాటలో మీ అందరి కోసం.
1: హలో ఆల్, దిస్ ఈస్ డాక్టర్ ప్రియాంక వేమూరి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు పిల్లల్లో తరచుగా చూసే ఫెబ్రైల్ సీజర్ అంటే హై ఫీవర్తో వచ్చే ఫిట్స్ గురించి మాట్లాడుకుందాం.
2: జనరల్గా పిల్లల్లో 6 నెలల వయసు నిండిన తర్వాత నుంచి 5 ఏళ్ల వయసు నిండే లోపు ఫీవర్ మరీ హైగా వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. ఇలా వచ్చినప్పుడు జనరల్గా పిల్లలు కాళ్ళు చేతులు బిగించేసి కళ్ళు పైకి తేలేసినట్టుగా చేసి ఒక 1 to 2 మినిట్స్లో స్పృహ పోతూ మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఇది సింపుల్ ఫెబ్రైల్ సీజర్. ఇలా జరిగినప్పుడు కంగారు పడి పిల్లల్ని గట్టిగా చరచడం అది చేయకుండా వాళ్ళకి గాలి అందేలాగా ఉండి, అలాగే నోట్లు ఏమైనా తింటున్నట్టయితే అది ఆపేసి, నోట్లు ఏమన్నా ఉంటే అవి మొత్తం వేలుతో తీసేసి ఎడం వైపుగా పడుకోబెట్టడం, అంటే నోట్లో నుంచి ఏమన్నా మురగ్గా వస్తున్నప్పుడు ఎడం వైపుకి తిప్పి పడుకొని పెట్టి గాలి ఆక్సిజన్ అందేలా చూసుకుంటే ఒక 1 to 2 మినిట్స్లో పిల్లలు ఆ సీజర్ నుంచి బయటకు వచ్చేస్తారు. దీనికి అంతకన్నా ముందు అసలు పిల్లల్లో జనరల్గా ఫీవరు అంత హైకి వెళ్ళకుండా ఇంట్లో ఫీవర్ స్టార్ట్ అయిన వెంటనే మీ దగ్గర ఉన్న పారాసిటమాల్ కరెక్ట్ డోసేజ్లో ఇచ్చి టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. అండ్ ఇదే సీజర్ కానీ ఒకవేళ వచ్చిన తర్వాత 4-5 నిమిషాలు 5 నిమిషాలకు దాటి అలానే ఉండిపోతే గనక అది కొంచెం ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక 1-2 మినిట్స్లో చేయడం నార్మల్ అవ్వట్లేదు అనుకుంటున్నప్పుడు వెంటనే బయలుదేరి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం చాలా ముఖ్యం. అండ్ ఈ ఫిట్స్ 5 ఏళ్ల వయసు నిండిపోయిన తర్వాత వాటికి అవగానే రావడం ఆగిపోతాయి. వీటికి ట్రీట్మెంట్ అవసరమా అంటే, సో యూజువల్గా పిల్లల్లో ఏమన్నా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కనుక ఐరన్ సప్లిమెంటేషన్ ఇచ్చి, జ్వరం వచ్చినప్పుడు మరీ హై ఫీవర్ రాకుండా మందు వేస్తూ ఈ ఫిట్స్ మందు కూడా ప్రివెన్షన్కి వాడుకోవచ్చు. 5 ఏళ్ల వయసు నిండగానే వాటికి అవి కానీ ఈ ఫిట్స్ రావడం ఆగిపోతాయి. కొన్ని కేసెస్లో మాత్రమే దీనికి టెస్టులు చేసి ఇది సింపుల్ ఫీవర్తో వచ్చే ఫిట్సా లేక ఇంకేమన్నా కారణం ఉందా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.
0: వెల్, మరి విన్నారు కదా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రియాంక వేమూరి గారు చాలా ఎంతో చక్కగా మనకి మంచి మంచి టిప్స్ అయితే అందించారు. సో ఈసారి పిల్లల్లో ఫీవర్స్ అలాంటివి వచ్చినప్పుడు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ వాళ్ళని కొంచెం జాగ్రత్తగా కనుక చూసుకున్నట్టయితే, సో నెక్స్ట్ ఇంకా అంత దూరం వెళ్ళే ప్రమాదం అయితే ఉండదు అని అనుకుంటున్నాం. సో నెక్స్ట్ మీ అందరి కోసం బొమ్మరిల్లు చిత్రం నుండి ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే సిద్ధంగా ఉంది. సో సిద్ధార్థ్ నటించిన బొమ్మరిల్లు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మరి సిద్ధార్థ్ వాయిస్లో ఒక బ్యూటిఫుల్ ట్రాక్ మీ అందరి కోసం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమం వింటున్నారు. నెక్స్ట్ ఇప్పుడైతే ఫ్యాషన్ టిప్ అన్నమాట. సో మరి ఈరోజు ఫ్యాషన్ టిప్ ఏంటి అంటే, ట్రెండ్ని ఫాలో అవ్వడం కంటే కూడా మనకి ఏది కంఫర్ట్గా ఉంటుందో అవి వేసుకోవడమే చాలా మంచిది అంటున్నారు. సో అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బిల్డ్ అవుతాయి అని చెప్తున్నారు ఫ్యాషన్ డిజైనర్ శ్రీదుర్గ. మరి ఆమె మాటల్లో పూర్తిగా మనం తెలుసుకుందాం.
2: నమస్కారం, నా పేరు శ్రీదుర్గ. ఒక మంచి ఫ్యాషన్ టిప్తో వచ్చాను. ఫ్యాషన్ అంటే కాస్ట్లీ బట్టలు వేసుకోవడం మాత్రమే కాదండి, మనకి ఏది సెట్ అవుతుందో తెలుసుకుని మన వ్యక్తిత్వానికి తగ్గట్టుగా స్టైల్ చేసుకోవడం కూడా ఫ్యాషన్లో ఒక పార్ట్ అన్నమాట. ఈరోజు మనం సింపుల్గా ఫ్యాషన్ టిప్ తెలుసుకుందాం. ఫిట్టింగ్ చాలా ముఖ్యం. బట్టలు ఎంత ఖరీదైనవైనా కూడా మన బాడీకి సెట్ అవుతాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అంటే ఫిట్టింగ్ లేకపోతే లుక్ అంతగా బాగోదన్నమాట. అందుకే ట్రెండ్ కంటే ముందు మనకు సరిగ్గా సరిపోయే ఫిట్టింగ్ ఉన్న బట్టలనే ఎంచుకోవాలి. ఇంకా కలర్స్ విషయంలో బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఒకేసారి చాలా గజిబిజిగా ఉన్న మల్టీ కలర్ వేసుకోవడం కంటే రెండు లేదా మూడు కలర్స్ని చక్కగా మ్యాచ్ చేసుకోవడం వల్ల లుక్ చాలా ఎలిగెంట్గా కనపడుతుంది. ముఖ్యంగా మన స్కిన్ టోన్కి నప్పే రంగులను ఎంచుకుంటే చాలా అందంగా కనపడతాం అన్నమాట. అండ్ యాక్సెసరీస్ విషయానికి

0: వస్తే ఓవర్గా వేసుకుంటే చాలా ఆడ్ లుక్ ఉంటుందన్నమాట. ఒక మంచి వాచ్, చిన్న ఇయర్ రింగ్స్ లేదా సింపుల్ నెక్లెస్, ఇలాంటి చిన్న యాక్సెసరీస్ కూడా మన లుక్ని పూర్తిగా మార్చేస్తాయి. కానీ అన్నీ ఒకేసారి వేసుకోవడం కంటే లెస్ ఈజ్ మోర్ అనే ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇంకా కంఫర్ట్ కూడా ఫ్యాషన్లో ఒక భాగమే కాబట్టి మనకు అసౌకర్యంగా అనిపించే డ్రెస్ ఎంత ట్రెండీగా ఉన్నా మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి మనకు కంఫర్ట్గా కాన్ఫిడెంట్గా అనిపించే బట్టల్నే మనం ఎంచుకోవాలి. ఇంకా లాస్ట్లో ఏంటంటే ఫ్యాషన్ని ఫాలో అవడం కంటే మనకు నప్పే ఫ్యాషన్ని క్రియేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక్కోసారి మనం శారీస్ డార్క్ షేడ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు జ్యువెలరీ అనేది చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉండేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అది హెవీగా ఉండి జ్యువెలరీ కూడా హెవీగా ఉంటే లుక్ అంతా కూడా నాశనం అయిపోతుంది.
1: మరి ఫ్యాషన్ టిప్ అయితే విన్నారు కదా. మరి మన ట్రెండ్ని ఫాలో అవ్వడం ఓకే, కానీ అది మనకు ఎంతవరకు సెట్ అవుతుందా అనేది చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు మరి ఫ్యాషన్ డిజైనర్ శ్రీదుర్గా గారు. సో మరి ఈనాటి ఫ్యాషన్ టిప్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అయితే ఇంకో సాంగ్ వచ్చేస్తోంది. నాగార్జున నటించిన రక్షకుడు చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఉదిత్ నారాయణ వాయిస్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.
2: పఠించి

ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో చివరిగా మాటే మంత్రం, ఒక మంచి మాటతో అయితే మీ ముందుకు వచ్చేసింది. సో మరి ఆ కొటేషన్ ఏంటో చూసేద్దాం. అనుకున్న గమ్యం స్థిరంగా ఉండాలి, ఖచ్చిత మార్గాన్ని నిర్ణయించుకోవాలి, ప్రయత్నంలో రాజీ ఉండకూడదు, అప్పుడే విజయం మనదవుతుంది అంటూ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక కొటేషన్. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది కదా. సో ఇలాంటివి విన్నప్పుడు మనం ఎప్పుడైనా లోగా ఉన్నా కూడా మనకి ఒక పాజిటివ్ థాట్ అయితే వస్తుందన్నమాట. సో దాని నుంచి మనకి ఒక హోప్ వచ్చి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి అన్న ఒక ఆలోచన అయితే వస్తుంది. ఒక మంచి కొటేషన్ అయితే విన్నారు కదా. మరి కార్యక్రమంలో నితిన్ నటించిన సంబరం చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ సంగీతంలో మల్లికార్జున్ పాడినటువంటి పాట వింటారు.

మరి విన్నారు కదా ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోలో డాక్టర్స్ చెప్పే టిప్స్తో డాక్టర్స్ మంత్ర, అలానే ఫ్యాషన్ ఎక్స్పర్ట్ చెప్పే టిప్తో ఫ్యాషన్ మంత్రం, అలానే ఒక మంచి కొటేషన్తో మాటే మంత్రం ఈరోజు మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నాం. సో మరి సమయం అయితే అయిపోతుంది కాబట్టి ఇంతటితో ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షోకి సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చినశేష వాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం వింటారు.

0: చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సాంకేతిక సహకారం శ్రీ ఈ నాగమునయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: యశేష సతతం సహస్రఫణవానికేన ముద్రావహన్

ముదా తార్క్ష్యాంగోపరి సంస్థితం సురయుతం శ్రీవేంకటేశం భజే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునకు అంగరంగ వైభవంగా జరిగేటువంటి రాజరాజోత్సవాలుగా కీర్తింపబడేటువంటి ప్రతి సంవత్సరము ఎప్పుడు వస్తాయా అని భక్తజనులందరూ కూడా ఎదురు చూసేటువంటి తరుణం బ్రహ్మోత్సవ తరుణం. ఆ బ్రహ్మోత్సవాలలో భాగంగా నిన్న రాత్రి వేళ స్వామి పెదశేష వాహనంపై విహరిస్తే, నేడు ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారు విహరిస్తూ ఉన్నారు. రెండవ రోజు మలయప్ప స్వామి 5 తలలు కలిగినటువంటి శేషవాహనంపై దర్శనమిచ్చేటువంటి దివ్య తరుణం ఇది. భగవద్గీత

కవితలో స్వామి స్వయంగా అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకి అని, నాగజాతిలో అనంతుణ్ణి సర్పజాతిలో వాసుకిని అని స్వయంగా తనను తాను ప్రకటించుకున్నాడు. అంటే పెదశేషవాహనం ఆదిశేషుడుగాను, చిన్నశేషవాహనం వాసుకిగాను మనం భావించవచ్చు. శేషేషైన శీలస్య శేషాచల నివాసిన సదాశేష ప్రియస్యాస్య శ్రీనివాసస్య శారంగిణ ద్వితీయ దివసే చాద్యం భూయో భూచ్ఛేషవాహనం. భూయో భూచ్ఛేషవాహనం అని చెప్పి ఎల్లప్పుడూ శేషుని మీద శయనించే స్వామి మళ్ళీ ప్రీతితో రెండవసారి శేషవాహనంపై దర్శనమిస్తున్నాడని పురాణ వాంగ్మయం కీర్తిస్తోంది. ఎందుకని స్వామి ఇతర వాహనాల కన్నా కూడా మరి శేషుడి పట్ల ఒకంత మనం అనుకోవాలంటే పక్షపాత దృష్టి ఉందా అని. కాదు, ఆయనకి పక్షపాతం అనేటువంటిది సబబే, అయినా దానికి ముందు రెండు అక్షరాలు మనం చేర్చుకోవాలి, ధర్మపక్షపాతి అని. ఎందుచేతనంటే ఆనాడు కద్రువకు జరిగినటువంటి వృత్తాంతంలో మరి గరుత్మంతుడి యొక్క మాతృ దాస్య శృంఖలాలు ఛేదించే తరుణంలో తన సవతి అయినటువంటి ఆమెకు ఏదో విధంగా ఆమెపైన గెలవాలనే కోరికతో కద్రువ తన పుత్రులందరినీ కూడా ఆ ఉచ్చేశ్వరం యొక్క తోకను పట్టుకోమంటే మిగిలిన సర్పాలు తల్లి మాట జవదాటలేక ఒకటి ప్రాణభయంతో అంతకుమించి ఒప్పుకున్న ఆదిశేషుడు మాత్రం దాన్ని అంగీకరించక, నేను అధర్మ మార్గాన్ని పయనించను అని ధర్మ మార్గాన్నే పయనిస్తాను అని వెళ్ళి తపస్సు ఆచరించాట. ఆయన తపశ్శక్తికి ముల్లోకాలన్నీ కూడా గడగళ్ళాడిపోతే బ్రహ్మ సాక్షాత్కరించి, నీవు ధర్మం కోసం ధర్మానికి నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నావు కాబట్టి నీలాంటి వాడే ఈ విశ్వాన్నంతటినీ కూడా భూభాండాన్నంతటినీ కూడా వహించవలసింది అని ఆయనకి వరమిచ్చి అనుగ్రహించాట. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో ధర్మాచరణ చేస్తారో అటువంటి వారి వెంపు ఉంటాను అని మనకి సుదృఢంగా తెలియజేయడానికే. అలాగే స్వామివారి యొక్క ధ్యేయవాక్యం ఏమిటి కలియుగంలో అంటే ధర్మో రక్షతి రక్షిత. ఏ ధర్మాన్నైతే మనం రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని సదా కాపాడుతుంది అనేటువంటి ధ్యేయవాక్యం. అలా ధర్మాన్ని కాపాడినటువంటి వాడు, ధర్మ మార్గంలో నడిచినటువంటి వాడు కాబట్టే ఆదిశేషునిపై స్వామివారు నిన్న రాత్రి విహరించి మరి తన సోదరుడైనటువంటి వాసుకి స్వరూపంగా భావించేటువంటి ఆ చిన్నశేష వాహన సేవలో విహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా శేష శేషి భావాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ వాహన సేవలో. అంతేకాదు మన యొక్క శరీర నిర్మాణంలో కూడా గమనించినట్లయితే ఈ శేష స్వరూపం కొంచెం కానవస్తుంది. మూలాధారం నుండి సహస్రార కరణిక వరకు ఏడు చక్రాలు ఉంటాయని చెబుతారు. వాటిని మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార చక్రాలు అని. మూలాధారం నుండి సహస్రారం వరకు బ్రహ్మదండి మధ్య నుండి కుండలిని శక్తి అనే సుషుమ్నానాడి సర్పాకారంలో ఉంటుందట. మనోవృత్తులు ప్రపంచాభిముఖంగా ప్రసరించే సామాన్య మానవులో సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలిని శక్తి శిరస్సు మూలాధారంలో ఉంటుంది, పుచ్చం సహస్రారంలో ఉంటుంది. శేషవాహనం పైన శ్రీవారిని దర్శించి ధ్యానించే పురుషులకు మనోవృత్తులు శ్రీనివాసుని యొక్క అధీనమై అభిముఖమవుతాయి. అటువంటి వ్యక్తిలోని కుండల్ని సర్పరూపపు శిరస్సు సహస్రారంలోను పుచ్చం మూలాధారంలోనూ నిలుస్తాయి. ఆనాడు మానవుడు మాధవుడికి నిజమైనటువంటి సేవకుడవుతాడు. ఆ దివ్య చైతన్యం మహాప్రభావం ప్రసరించే శైలం ఈ శేషశైలం. అటువంటి శేషశైలంపై చిన్నశేష వాహనాన్ని సందర్శించినటువంటి భక్తులందరికీ కూడా కుండలిని యోగ సిద్ధి కూడా లభిస్తుంది అని. స్వామివారి ప్రతి వాహన సేవలోనూ కూడా ఏదో ఒక అంతరార్థం ముడిపడే ఉంటుంది. దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం మనకి కలగాలని స్వామివారిని మనం ప్రార్థించాలి. భక్త శిఖామణులు అందరూ కూడా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి కటాక్ష వీక్షణకే ఎదురు చూస్తూ ఉన్నారు. భానుడు కూడా స్వామివారిని వీక్షించాలని కాబోలు తన యొక్క తేజస్తో ప్రకాశిస్తూ ఉన్నాడు. తిరుమల క్షేత్రంలో స్వామివారు ఇప్పుడిప్పుడే తూర్పు మాడవీధి నుంచి దక్షిణ మాడవీధిలోకి వచ్చి, దక్షిణ మాడవీధి నుంచి పడమట మాడవీధిలోకి వచ్చి, ఇప్పుడు మళ్ళీ ఉత్తర మాడవీధిలోకి పయనం చేస్తూ ఉన్నారు. అద్భుతంగా స్వామివారి వాహన సేవ నిర్వహింపబడుతోంది. పశుపక్ష్యాదులు అలనాడు స్వామి నుండి ఆర్తత్రాణ పరాయణుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు, జంతువుల్ని అన్నిటినీ కాపాడినటువంటి వాడు, అదిగో ఆ గజరాజును కాపాడిన దానికి కృతజ్ఞతాపూర్వకంగా ఈనాడు ఆ గజాలు కూడా స్వామివారికి సేవ చేస్తూ ఉన్నాయి.

0: ఉచ్చైశ్రవానికి ప్రతిరూపంగా అశ్వాలు ఇంకా వృషభాలు అందరూ కూడా స్వామిని సేవిస్తూ ఉన్నారు. కళాకారులు తమ దివ్య కళా నైపుణ్యాన్ని తమ యొక్క కౌశలాన్ని ప్రదర్శిస్తూ స్వామివారి ముందు నర్తన చేస్తూ గానం చేస్తూ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలా నిరంతరము కూడా ఆ స్వామి దేదీప్యమానంగా భక్తజనుల నడుమ మణిపూసగా వెలుగొందుతూ ఉన్నారు. ఆ వాహన విశేషాన్ని స్వామివారి వైభవాన్ని శేష వైభవాన్ని కూడా మనకి అందించడానికి శ్రీమాన్ రామానుజాచార్యులు గారు ఏం చేసి ఉన్నారు, ఆయన యొక్క ముఖారవింద జాలువారేటువంటి దివ్యమైనటువంటి ఆ స్వామి వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్య కిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవములలో రెండవ రోజున ఇంతకుముందు చెప్పినట్లుగా ద్వితీయ దివసేచాద్యం భూయోభూచ్ఛేషవాహనం అని అంటూ స్వామివారికి శేషుని మీద ఉన్నటువంటి అమితమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమాభిమాన అతిశయము చేత మరలా రెండవ రోజు కూడా స్వామివారు శేషవాహనాన్ని అధిష్ఠించారు. అయితే ఈ శేషవాహనాన్ని చిన్న శేషవాహనం అని చెప్పి కీర్తిస్తున్నారు. మరి ఆ చిన్న శేషవాహనంలో స్వామివారు 5 పడగలు కలిగినటువంటి శేషవాహనము యొక్క నీడలో, ఆపై తెల్లనైనటువంటి వెల్లగొడుగుల యొక్క నీడలో చక్కగా రాయబారానికి సిద్ధమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మలాగా తన 2 చేతులు నడుము మీద ఉంచుకుని చేతిలో పిల్లనిగ్రువుని ధరించి చక్కటి అనంతరత్న ప్రభాభాసితమైనటువంటి ఆభరణములతోటి వివిధాలంకార విభూషితుడై ఎన్నో మాలలను ధరించినటువంటి స్వామి మనకు ఉత్తరమాడ వీధిలో విహరిస్తూ భక్తులందరికీ కూడా కనుల విందు చేస్తూ ఉన్నారు. స్వామివారి వాహనం ముందు అదిగోండి అనేకమైనటువంటి భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు మొదలైనవన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. కేరళ నుండి, మహారాష్ట్ర నుండి, కర్ణాటక నుండి, దేశ విదేశముల నుండి వచ్చినటువంటి, ఉత్తరాది నుండి వచ్చినటువంటి అనేక మంది కళాకారులు వారి వారి ప్రాంతములలో ఉన్నటువంటి సంప్రదాయానుగుణమైనటువంటి నృత్యములను, కోలాటములను ప్రదర్శిస్తూ ఉంటే వారందరి మధ్యలోనూ గోపికల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించినట్లుగా ఆనాడు భాగవతంలో, మరి ఈ కలియుగ వైకుంఠంలో వీరందరి మధ్య కృష్ణావతార మూర్తి అయి రాజఠీవితోటి వెలుగొందుతూ ఆ పరమాత్మ శేషవాహనంలో అవతరించి గోచరిస్తూ ఉన్నాడు. ఈ శేషవాహనం మనకు 2 విషయాలను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నది. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ శత్రువులను మర్తించేటటువంటి వాడు శేషుడు అని, అంటే మనలో ఉండే కామక్రోధ లోభ మోహమదమాత్సర్యాది అరిషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అరిషడ్వర్గాలను, మనలో ఉండే అంతఃశత్రువులను, మన యొక్క బాహ్యశత్రువులను కూడా మర్దించి మనకు రక్షణ కల్పించడం ఒక పరమార్థమైతే, మరి అటువంటి రక్షణ మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే శిష్యతే ఇతి శేష అంటూ శేషుడు అంటే దాసుడు అని మనకు అర్థం తెలియజేస్తున్నారు. అంటే దాస్యభక్తిని గనక ప్రదర్శించినట్లయితే, దాస్యంతో స్వామివారికి దాస్యం చేసినట్లయితే, భక్తితో అనుసరించినట్లయితే భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు అని చెబుతూ, మరి ఇక్కడ దాస్యభక్తి అదేవిధంగా శత్రు విమర్దనము అనే 2 తత్వాలని కూడా ఒకేసారి ఈ శేషవాహన సేవలో పరమాత్మ మనకు కనిపింపజేస్తూ, అదేవిధంగా మనందరికీ కూడా ఆ భావనను కలుగజేస్తూ ఉత్తరమాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నాడు. స్వామివారి విషయంలో మన భక్తి కొద్దిగా నడిస్తే చాలు, స్వామి యొక్క అనుగ్రహం మన వైపుకి పరిగెడుతుంది. ఆ విధంగా భక్తులను అనుగ్రహించడానికి వడివడిగా వేగంగా స్వామివారు ఆ శేషవాహనంలో ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే మరి ఆ భక్తి ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా శేషుడే మనకు బోధిస్తూ ఉన్నాడు. 6 తత్వములు షడ్గుణోపేతుడైనటువంటి శేషుడు మనలో సద్గుణములను నింపడానికి, మనకు భక్తి మార్గాన్ని బోధించడానికి అన్నట్లుగా ఈనాడు కూడా మరి స్వామివారిని ధరించి చిన్న శేషవాహన సేవలో స్వామిని సేవిస్తూ మనకు బోధిస్తున్నాడు. ఏమిటి ఆ 6 గుణములు అంటే, అనన్యార్హత్వము అనేది మొదటి గుణము. అంటే

స్వామి, నేను నిన్ను సేవించడానికే అర్హుడను, నిన్ను తప్ప వేరే వారిని సేవించను అని అంటూ, నేను నిన్నే సేవిస్తాను అని చెప్పి అంటూ, నేను నిన్ను సేవించడానికే నా జీవితాన్ని అర్పిస్తాను అని అంటూ, అనన్యార్హత్వము అంటే వేరే వారిని సేవించను, నిన్నే సేవిస్తాను అని చెప్పటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి పరమాత్మను మాత్రమే సేవిస్తుందో అదేవిధంగా శేషుడు కూడా ఆ పరమాత్మనే సేవిస్తాడు. అంతేకాదు అనన్య శరణత్వం, నిన్ను తప్ప వేరే వారిని ఆశ్రయించనే ఆశ్రయించను, నీవే తప్ప నితఃపరం బెరుగా అని గజేంద్రుడు చెప్పినట్లుగా స్వామివారిని మాత్రమే ఆశ్రయిస్తాను అని చెప్పి అనన్య శరణాగతి చేయటం. మరి అటువంటి అనన్య శరణాగతికి శేషుడు ప్రతీక. అందుకనే శేషుడు స్వామివారికే సేవకుడిగా ఉన్నాడు. అందుకనే అంటారు కదా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష జనార్దన అంటూ, అనన్య శరణాగతితో ఆశ్రయించినటువంటి వారిని అవశ్యం స్వామివారు అక్కున చేర్చుకుంటారు అని చెప్పడంలో సందేహం లేదు. అనన్య భోగ్యత్వం అంటే నా సేవలందుకోవటానికి నీవే అర్హుడవు, అంటే నన్ను వినియోగించడానికి నీవే అర్హుడవు. ఏ విధంగా అయితే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మతో అంటుందో, స్వామి సింహము వంటి నీకు దక్కవలసినటువంటి నేను నక్క వంటి శిశుపాలుడికి దక్కటమా? కాదు కాదు, నేను నీకే భోగ్యమైనటువంటి దానిని, కావున నీవే నన్ను పరిగ్రహించు అని చెప్పి రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తుంది. అలాగే ఇక్కడ శేషుడు కూడా, నేను నీకే దాసుడిని, నీకు సేవ చేయటానికే, నిన్ను నీ చేత వినియోగించబడటానికే నేను ఉన్నాను, నా జీవితం ఉన్నది అని చెప్పి అని అనన్య భోగ్యత్వం అంటారు. ఇక సంశ్లేషైక ధారకత్వం అని చెబుతారంటే, స్వామిని విడిచి ఉండలేకపోవటం, సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా స్వామితోటే ఉండటం. ఏ విధంగా అయితే లక్ష్మీదేవి రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని అన్యేషు చ అవతారేషు తస్యైష అనపాయిని అని చెప్పినట్లుగా, మరి శేషుని కూడా రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, కలియుగంలో భగవద్ రామానుజునిగా, ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారికి సేవలందించేటటువంటి గొప్ప భక్తి తత్వము, అదేవిధంగా సంశ్లేషైక ధారకత్వం అంటే స్వామియో స్వామివారితోటే ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అందుకనే కదా స్వామివారికి ఆసనంగా చాందినిగా ఈ విధంగా అనేక రకాలుగా సేవలందిస్తూ ఉన్నాడు. విశ్లేష అసహిష్ణుత్వం అని అంటారు, అంటే స్వామివారి యొక్క వియోగాన్ని ఒక క్షణము కూడా భరించలేకపోవటము అని. లక్ష్మీదేవి అంతే, శేషుడు కూడా అంతే. ఏ విధంగా అయితే రామావతారంలో రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు సీతాదేవి కూడా బయలుదేరింది, ఆమెతో పాటుగా లక్ష్మణస్వామి కూడా రామునితో పాటు వస్తాను అంటే వద్దు లక్ష్మణ అనేటప్పటికీ, అప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా, నీవు కుడిపాదాన్ని సేవించుకో, కుడికాలును సేవించుకో, నేను ఎడమకాలును సేవించుకుంటాను, ఆ ఎడమకాలును మాత్రం నాకు విడిచిపెట్టు. అంటే రాముడిని విడిచి ఉండలేనటువంటి వాడు శేషుడు, ఆ లక్ష్మణుడు, ఆ లక్ష్మణుడే శేషుడు అని చెప్పి, అందుకనే రాముడికి కూడా ఆ పరమాత్మకు కూడా బహిప్రాణ ఇవాపరహ అని చెప్పినట్లుగా, ఆ రాముడికి బహిప్రాణం వంటి వాడు లక్ష్మణుడు ప్రాణములు దూరంగా ఉంటే ఏ విధంగా అయితే జీవుడు జీవించలేడో, శేషుడు ఆ లక్ష్మణుడు దూరమైతే పరమాత్మ కూడా ఉండలేడు అనే విషయం తెలుస్తున్నది. ఇంకా ఆ విధంగా పరమాత్మ యొక్క వియోగాన్ని భరించలేనటువంటి వాడు కనుకనే ఎల్లప్పుడూ స్వామివారితో ఉన్నాడు. ఇక చివరిది తదేక నిర్వాహకత్వం, స్వామి సేవలోనే తరించటం అని చెప్పి. మరి ఆ శేషుడు స్వామి సేవే తన జీవిత పరమార్థంగా భావించినటువంటి వాడు. అంతెందుకు, రామావతారంలో లక్ష్మణుడు నిద్రను కూడా విడిచిపెట్టి రాముని సేవలో తరించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. ఈ విధంగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతునితోటి షడ్గుణములతో ఉండేటటువంటి వాడు శేషుడు. అటువంటి దాస్యభక్తిని మనందరికీ కూడా తెలియజేస్తూ, చిన్న శేషుడు చక్కగా శ్రీనివాస పరంబ్రహ్మను కృష్ణావతారమూర్తిగా తన పడగల నీడలో వహిస్తూ ఉత్తర మాడ వీధిలో ఒడివడిగా ముందుకు వెళుతూ ఉన్నారు. మరి ఆ వాహన సేవలను బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క వాగ్జరిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.

ధన్యవాదాలు రామానుజాచార్యులు గారు, శేషతత్వాన్ని చక్కగా వివరించారు. కృష్ణో రక్షతు నో జగత్త్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ రశత్రవో వినిహతా కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి సర్వమే దదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. ఎంతో పరిణితితో ఆలోచించి గర్గులు స్వామికి కృష్ణ అనేటువంటి నామాన్ని ఆ బాలశాల కార్యక్రమంలో పెట్టడం జరిగింది. అది ఎటువంటిదయ్యా అంటే కులశేఖరులు చెప్తారు, శత్రుచ్ఛేదైక మంత్రం అని, సకలమైనటువంటి ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రమని, సంసారోత్తార మంత్రమని, అదేవిధంగా సమస్త విధమైనటువంటి ఐశ్వర్యాలు ఇచ్చేటువంటి మంత్రమని. కాబట్టి ఓ జిహ్వా, నువ్వు ఆ మంత్రాన్ని పలుకవే, నీకంతకన్నా కావలసినటువంటిది ఏముంటుంది, భగవంతుడు అందించినందుకు ఆ నాలుకను అని. సర్వ ఉపనిషత్ వాక్యములచే పూజనీయమైనటువంటి దివ్య తత్వం కృష్ణతత్వం, ఆ తత్వాన్ని తెలుసుకోండి అని స్వామి ఈనాడు చినశేష వాహనంలో ఆ చినశేషుని పడగల నీడలలో రెండు చేతులు తన యొక్క కటి ప్రదేశంలో ఉంచి, ఒక చేత్తో చక్కగా తన యొక్క వేణువుని చూడండి, వెదురు కూడా స్వామి చేతనైతే అది దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తుంది. అచేతనమైనా స్వామి స్పర్శ కలగగానే దివ్యమైనటువంటి మన మనస్సులో పులకించే విధంగా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి నామము స్వామిది, అటువంటి నామము ధరించిన మహత్త కలిగినటువంటి వాడు స్వామి. కృష్ అనగా సత్తు అంటే ఎల్లప్పుడూ ఉండేది, లేదా నిరవధికము అని కూడా అర్థం. నా అంటే ఆనందము అని అర్థం. అంటే కృష్ణ అంటే సత్యము, ఆనందము, లేదా నిరవధికమైనటువంటి ఆనందము అని. ఉపనిషత్తులు బ్రహ్మమును సత్యము, ఆనందము, అపరిచ్ఛిన్నానందము అని చెబుతూ ఉన్నాయి. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్వాన్, రసో వైసహ మొదలైనటువంటి ఉపనిషద్వాక్యములన్నీ కూడా ఏ శబ్దాన్ని గురించి చెబుతున్నాయా అంటే, ఇంగో ఈ కృష్ణ నామం గురించే చెబుతూ ఉన్నాయి. అందుకే అంటారు భారతంలో, ఏకోపి కృష్ణస్య కృత ప్రణామ దశాశ్వమేధో భృతేన తుల్య దశాశ్వమేధీ పునరేది జన్మ కృష్ణ ప్రణామీ న పునర్భవాయ అని శాంతి పర్వంలో చెబుతారు భీష్మాచార్యులు వారు. కృష్ణ భగవానికి సమర్పించినటువంటి ఒక్క నమస్కారమైనా సరే అది 10 అశ్వమేధ యాగాల్లో చేసినటువంటి అవభృత స్నానాలతో సమానమవుతుంది అని. కృష్ణుల వారికి నమస్కరిస్తే మరొక విశేషం కూడా ఉంది, అశ్వమేధ యాగాలు నిర్వహిస్తే లేదా అలా నిర్వహించిన వారు మరలా జన్మను పొందవచ్చేమో, కానీ ఎవరైతే కృష్ణ భగవానికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తారో వారికి మరో జన్మంటూ ఉండబోదు అని. అటువంటి ఉత్తమోత్తమ ఫలాన్ని మనకు అందించి జన్మరాహిత్యం కలగజేయడానికి, భక్త కోటిని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవాను రూపంలో మలేప్ప స్వామి వారు చినశేషవాహనంపై ఉత్సవాన్ని నిర్వహింపజేసుకుంటూ ఉన్నారు. శేషవాహనాధీశుడైనటువంటి కృష్ణ పరమాత్మను సేవించి గురుటకై దేశ విదేశాల నుండి భక్తజనులు ఇక్కడ దర్శించుకోవడమే కాదు, తమ కళలను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అనేక రాష్ట్రాల నుంచి తమ తమ సంప్రదాయానుసారం స్వామివారికి సేవ చేస్తూ మురిసిపోతూ ఉన్నారు. హిమోత్పర్వతీయ సమానమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లని కాంతులు విరాజిల్లే రజతమయమైనటువంటి, అదిగో దివ్యమైనటువంటి ఆ వాహన శోభకి అక్కడ కాంతి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అనన్య భక్తితో సేవిస్తారో వారి యోగక్షేమాలను తానే వహిస్తారని కూడా స్వయంగా ప్రకటించుకున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. ఈ రకంగా మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆ స్వామివారు నిర్వహించాలంటే మనం చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే, ఏమీ లేదు, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణాగతి చెయ్యాలి. కృష్ణ లీలలలో స్వామివారు ఎన్నో దివ్యమైనటువంటి తత్వాల్ని మనకి ఉపదేశించారు. ఆ స్వామివారి యొక్క బాల్య లీలలు కూడా ఎంతో మధురమైనటువంటివి. ఎంతోమంది మహానుభావులు ఆ బాలకృష్ణుని లీలలు వర్ణించుకుని మురిసిపోతూ ఉంటారు. లీలాశుకులు వారంటే ఎంతో అద్భుతంగా ఆ స్వామివారిని కీర్తించి తరించినటువంటి వారు. అందరిలో కన్నా కూడా ఆ స్వామి యొక్క దివ్య బాల్యాన్నంతటినీ కూడా ఆస్వాదించినటువంటి మాత యశోదామాత వాత్సల్య భక్తికి కూడా మనకు నిదర్శనం.

0: ఆ స్వామి చేసేటువంటి అల్లరి పనులు చూడలేక ఎంతో మంది ఆమె దగ్గరికి విన్నవించుకుంటూ ఉంటే కన్నయ్య ఏమిటయ్యా అని బాధపడుతూనే మళ్ళీ తన కన్నయ్యపై ఇన్ని ఆరోపణలు వస్తున్నాయని ఎంతో చింతించేటువంటిది. ఇలా ఆమెకు అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఎన్నో లీలలను స్వామివారు చూపించారు. వాహన సేవలో అదిగో ఉచ్చైశ్రవానికి ప్రతిరూపాలుగా ఉండేటువంటి అశ్వరాజాలు చక్కగా సేవించుకుంటూ ఉన్నాయి. ధర్మదేవతకి ప్రతీకంగా ఈ క్షేత్రాన్ని వృషభాద్రి వృషాద్రి అని కూడా, అదిగో వృషరాజాలు కూడా చక్కగా మాడ వీధుల్లో సంచరిస్తూ స్వామివారికి సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలిగింది అన్నట్లుగా దివ్యమైనటువంటి అలంకరణలతో శోభాయమానంగా వెలుగొందుతూ ముందుకు కదురుతూ ఉన్నాయి. ఇంకా గజ గమనం గురించి చెప్పవలసిన పనేం లేదు. మనం కూడా మనోనేత్రాలతో ఒక్కసారి ఈ దివ్య సుందర మనోజ్ఞమైనటువంటి దృశ్యాన్ని వీక్షించినట్లయితే అచింత్యాద్భుత నిత్య యువన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి ఆ స్వామివారి యొక్క వైభవం చెప్పడానికి 10,000 నాలుకలు తలలున్నటువంటి ఆదిశేషుని వశమే కాలేదు. మరి అల్పులమైన మనమెంత అయినా కూడా మనం భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఈ వాక్కుని వినియోగించుకోవాలి అంటే నిరంతరము ఆ స్వామికి సంబంధించినటువంటి దివ్యగుణ విశేషాలను మరింత శ్రద్ధగా భక్తితో పలుకుతూ ఉండాలి. అలా ఎవరైతే శరణాగతి చేస్తారో అటువంటి వారిని స్వామి స్వయంగా ఉద్ధరిస్తారని చెప్పాడు. అంతేకాదు కలియుగంలో చిత్ర విచిత్రాలు కూడా స్వామివారు ప్రదర్శిస్తారట. కలియుగే వైచిత్ర్యం దర్శిష్యతి కేశవ అని వరాహపురాణం చెబుతోంది. ఏమిటండి ఆ చిత్ర విచిత్రాలు అంటే, అల్పదానేన వైభక్త్య స్వల్పయా పూజయా తథా భవిష్యతి ప్రసన్నశ్చ స్మృతిమాత్రేణ కేశవ నృణాం గమనమాత్రేణ వెంకటాఖ్యగిరిం ప్రతి ప్రసన్న స్యాదయం క్షిప్రం దాస్యతిష్టంచ తద్బహు అని. మనం చేసేటువంటి దానం అల్పమైనప్పటికీ కూడా, మన భక్తి లేశమైనప్పటికీ కూడా, మనం చేసే పూజ స్వల్పమైనప్పటికీ కూడా, మనం ఒకసారి ఆ స్వామి నామాన్ని మనం స్మరించినప్పటికీ కూడా ఆయన ఎంతో తుష్టి పొందుతాడట. అంతేకాదు స్వామి నీ కొండకు రాదలుచుకున్నామయ్యా అని తలస్తే చాలట స్వామి మురిసిపోతాడట. మరి ప్రసన్నుడయ్యి ఆయన ఏం చేస్తాడండి అంటే, ఏదైతే మనకి ఇష్టమో, ఏదైతే మనకి హితమో, ఏదైతే మనకి ప్రయోజనకరమో అటువంటి దానిని ఆలస్యం చేయకుండా క్షిప్రం దాస్యది వెంటనే అనుగ్రహిస్తాడుట. అంతేకాదు ఈ పర్వత రాజము యొక్క నామాన్ని పలికినా చాలుట పుణ్యం అనంతంగా వస్తుంట. అంజనాద్రి శేషగిరి వృషాద్రి వృషభాచల నారాయణాద్రి సింహాద్రి శ్రీశైల సింహభూధర ఏమమాదీని నామాని యః కీర్తయతి మానవ ప్రాతఃకాలే ప్రతిదినం తస్య పుణ్యం అనంతకం అని. కాబట్టి స్వామి వేంచేపు చేసినటువంటి దివ్యమైనటువంటి ధామం ఈ ఆనంద నిలయం దివ్యధామం తిరుమల. ఆ నామాన్ని పలికిన తిరుమలలో వేంచేసినటువంటి ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా వీక్షిస్తూ చెవులారా గుణవైభవాన్ని ఆకరణిస్తూ తలుచుకున్నా కూడా స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాలు అడుగడుగున అందిస్తూ ఉన్నారు. ఆ నీరాజన కాంతులలో స్వామి మరింత శోభాయమానంగా చక్కగా ప్రకటితమవుతూ ఉన్నాడు. అటువంటి స్వామి వైభవాన్ని గురించి వినే చెవులే చెవులు, అటువంటి స్వామి వైభవాన్ని చెప్పేటువంటి జిహ్వే జిహ్వ, అటువంటి స్వామి వైభవాన్ని చూసేటువంటి కన్నులే కన్నులని పోతనామాత్యుడు మందార మకరంద అంటూ అద్భుతంగా వర్ణించినటువంటి ఘట్టాలన్నీ కూడా మనకి జ్ఞప్తికి వస్తాయి. మరిన్ని విశేషాలను మనం వాహన వైశిష్ట్యాన్ని కూడా మనం శ్రీమాన్ కోగంటి రామానుజాచార్యులు గారు తెలియజేస్తారు, తెలుసుకుందాం. అయ్యా రామానుజాచార్యులు గారు అందుకోండి.
1: ధన్యవాదాలు స్వామి. తాకృష్ణ వాహే వసుదేవ ఆగతే స్వయం యసీర్యంత యథాతమో రవౌ వవర్ష పర్జన్య ఉపాంశు గర్జిత శేషోన్వగాత్ వారిని వారయన్ ఫణైహి. శేషుడు కృష్ణ పరమాత్మ రూపంలో స్వామివారిని వహించడంలో మరొక ఆంతర్యము విశేషము ఉన్నది. కృష్ణావతారంలో మధురా నగరంలో జన్మించినటువంటి ఆ చిన్ని కృష్ణుణ్ణి మరి వసుదేవుడు నందవ్రజాన్ని చేర్చడానికి అలా తీసుకువెళుతూ ఉంటే పర్జన్యుడు వర్షాధిదేవత వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి ఆ వర్షాన్ని కురిపిస్తూ ఉంటే శేషుడు స్వామివారికి గొడుగులా వచ్చి ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడాడు. ఇలాగా ఆ కృష్ణావతారంలో తనను సేవించినటువంటి శేషునికి మరి ఒక అవతారాన్ని మరి ఒక అవకాశాన్ని ఇవ్వాలి అన్నట్లుగా ఈ కలియుగంలో కూడా స్వామివారు చిన్న శేష వాహనంలో తాను రాజఠీవితోటి వెలుగొందుతూ మరి ఆ శేషవాహనాన్ని అధిష్ఠించారు. ఇక్కడ పెద్ద శేష వాహనానికి చిన్న

శేష వాహనానికి ఒక విశేషము వ్యత్యాసం ఉన్నది. పెద్ద శేష వాహనంతో ఉభయదేవేరులతో కలిసి స్వామివారు ఉభయదేవేరులతో కూడి దర్శనమిస్తే, చిన్న శేష వాహనంలో తానొక్కడే మరి ఆ వాహన సేవలో కొలువు తీరి ఉండి తన దేవేరులను తన హృదయంలో నింపుకుని తానొక్కడే మనకు దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఈ చిన్నశేష వాహనంలో మునుముందుకు సాగుతూ ఉన్నాడనమాట. అసలు స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేషశబ్దంతో వ్యవహరిస్తూ ఉంటారు. శేషమాల, శేష వస్త్రము అంటూ ఈ విధంగా ఏదైనా సరే శేషశబ్దంతో, అంటే స్వామికి కైంకర్య యోగ్యమైనటువంటిది శేషశబ్దంతో పిలువబడుతూ ఉంటుంది. అటువంటి శేషుడిని అధిష్ఠించి స్వామివారు మరి తూర్పు మాడ వీధిలో ఆ పుష్కరిణి తీరంలోకి చేరుకున్నాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ ఇతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్నట్లుగా ఆ పుష్కరిణి తీరంలో స్వామివారు విహరిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే స్వామివారికి ఎంతో మక్కువ మరి ఆ పుష్కరిణి తీరంలో విహరించేటటువంటి స్వామివారి యొక్క వైశిష్ట్యాన్ని, అదేవిధంగా ఆ చిన్నశేష వాహనం యొక్క విశేషములను, అంతేకాదు మన ఆచార్యులు జిగర్ స్వామి వారు వారి యొక్క పరివారంతో దివ్య ప్రబంధ పారాయణ చేస్తూ మునుముందుకు స్వామివారిని ఆహ్వానిస్తూ ఉంటే స్వామివారు మునుముందుకు సాగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కావున ఆ పుష్కరిణి తీరంలో ఉండే స్వామికి మంగళాచరణం పలుకుతాం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శేషోసి నాగోత్తమ ధర్మదేవో మహీమిమాం ధారయసే యదేక అనంత భోగై పరిగృహ్య సర్వాం యథాహమేవం ఫలవిద్యథావా. ఓ నాగోత్తమ, నీవు శేషుడవు, ధర్మదేవుడవు, ఏ రకంగా అయితే నేను బలిని సంహరించినటువంటి ఇంద్రుడు గాని మిగిలిన వాళ్ళు ఈ కార్యాన్ని నిర్వహిస్తారో అలా నిర్వహించేటువంటి అవకాశం నీకు ఇస్తున్నాను అని బ్రహ్మ ఉపదేశించినట్లుగా, అదిగో ఆదిశేషుడు అదేవిధంగా చిన్నశేషుడు మనకు శేష తత్వాన్ని అందించే విధంగా చక్కగా స్వామివారు చిన్నశేష వాహనంపై విహరించారు. అటువంటి వైశిష్ట్యాన్ని మనందరం కూడా చక్కగా తెలుసుకున్నాం. ఆ స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఆకాశవాణి ఎవరైతే శ్రోతలున్నారో వారందరికీ కూడా అందాలను కోరుకుంటూ ఒక్కసారి మంగళం పలుకుదాం. శ్రీ అక్క.

0: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి, డాక్టర్ కె రామానుజాచార్యులు. నిర్వహణ ఎం సుధాకర్ మోహన్. సాంకేతిక సహకారం శ్రీ ఇ నాగమ్మనయ్య, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ పి మహేంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆచా బబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఎగ్జాక్ట్ గా స్టూడియోలో టైం అయితే 3:09:32 కావస్తోంది. మరి మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. వెల్, మరి మీకు నచ్చిన లేటెస్ట్ పాటల్ని మీ పేరు మీద వినిపించడానికి వచ్చేసింది పాటల పల్లకి కార్యక్రమం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన పాటతో పాటు సినిమా పేరు, మీ పేరు, అలానే ప్రాంతం పేరు కూడా జత చేస్తూ 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేయండి. సో మరి ఫస్ట్ మెసేజ్ మనకి ఆల్రెడీ వచ్చేసింది, మరి ఎవరు పంపించారో చూసేద్దాం. మా కోసం 8 వసంతాలు చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు చిత్తూరు జిల్లా బాలసుబ్రహ్మణ్యం రాజు. సో మరి ఇదే చిత్రం నుండి మా కోసం కూడా పాటను వినిపించండి అంటున్నారు హితేంద్ర దాస్ అస్సాం నుంచి మనకి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మరి 8 వసంతాలు ఈ చిత్రం నుండి మీ అందరి కోసం.

మరొక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా, మరి నెక్స్ట్ మెసేజ్ చూసేద్దాం. మాస్టర్ చిత్రం నుండి మా కోసం ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ పెట్టారు. కాకినాడ జిల్లా పాతకోట్టం నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. మరి 1997వ సంవత్సరంలో చిరంజీవి నటించిన మాస్టర్ చిత్రం విడుదలైంది. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవా అన్నమాట. మరి సురేష్ కృష్ణ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రం విడుదలైంది. మరి ఈ చిత్రం నుంచి హరిహరన్ ఇంకా సుజాత మోహన్ వాయిస్లో మీ అందరి కోసం.

మాటల పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ మెసేజ్ చూసేద్దాం. శుభోదయం అంటూ పంపించారు. శుభోదయం అండి. మా కోసం వెంకటేష్ నటించిన కలిసుందామ్రా చిత్రం నుండి ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు. భాగ్యలక్ష్మి, హేమ, లావణ్య, ప్రమీల, టింకు, నిశాంత్, చెర్రీ ఆఫీసర్ కాలనీ బెల్లం వినాయక స్ట్రీట్ నుండి మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. మరి వెంకటేష్ నటించిన కలిసుందామ్రా చిత్రం 2000 సంవత్సరంలో సంక్రాంతికి విడుదలైంది. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం ఈ సినిమాకి హైలైట్గా చెప్పుకోవచ్చు. అండ్ ఈ చిత్రానికి గాను వెంకటేష్ నటనకి గాను నంది బహుమతి కూడా వెంకటేష్కి లభించిందనమాట. సో మరి ఇన్ని ఉన్న ఈ చిత్రం నుండి అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వినిపించేస్తున్నా. అంతకంటే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ప్రేమ పావురాలు ఏంటి, ఎక్కడో విన్నట్టుగా ఉంది అనుకుంటున్నారా? అదే అండి, హిందీ చిత్రానికి మైనే ప్యార్ కియా అనే హిందీ చిత్రానికి డబ్బింగ్ అన్నమాట తెలుగులో. సో మరి హిందీలో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ అయింది ప్రేమ పావురాలు చిత్రం. 1989వ సంవత్సరంలో విడుదలైంది. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జంటగా నటించగా ఈ చిత్రానికి రామ్ లక్ష్మణ్ సంగీతాన్ని అందించారు. మరి ప్రేమ పావురాలు చిత్రం నుండి మా కోసం పాటను వినిపించండి అంటూ మనకి మెసేజ్ పంపించారు అనంతపూర్ నుండి మహేష్. తప్పకుండా అండి, మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో ప్రేమ పావురాలు చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

మిర్చి. ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ప్రభాస్ కదా, ఎందుకంటే 2013లో మిర్చి చిత్రం విడుదలైంది. మరి ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ కొరటాల శివ. కొరటాల శివకి తన మొదటి సినిమా అయినప్పటికీ చాలా చక్కగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. అలానే ప్రభాస్, అనుష్క జంటగా నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మరి ఈ చిత్రం నుండి మా కోసం పాటను వినిపించండి అంటున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవీన్, నవీన, రాధిక, శ్రీవాణి, త్రిలోక్, నేహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి. మరి ఇంత మంచి సినిమాకి అయితే నంది పురస్కారాలు రాకుండా ఉంటాయా? సో ఉత్తమ చిత్రంగా మిర్చికి, అలానే ఉత్తమ తొలి దర్శకుడిగా కొరటాల శివకి, ఉత్తమ నటుడిగా ప్రభాస్కి, ఉత్తమ ప్రతినాయకుడిగా సంపత్ రాజ్కి, ఉత్తమ గాయకుడిగా కైలాష్ ఖేర్కి, ఉత్తమ కళా దర్శకుడిగా ఏఎస్ ప్రకాష్కి. సో మొత్తంగా 2013లో ఈ చిత్రానికి భారీగా నంది అవార్డ్స్ అయితే వచ్చాయన్నమాట. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కోరుకున్న పాట అయితే వచ్చేస్తోంది మిర్చి చిత్రం నుండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు మరికొంచెం సేపట్లో.
1: భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
2: భారత్ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవస్థలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో అభివృద్ది చెందుతున్న దేశాల స్వరం అంతర్జాతీయ వేదికలపై మరింత బలంగా వినిపించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ది చెందుతున్న దేశాల పాత్ర పెరుగుతున్నప్పటికీ ప్రపంచ పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో వాటికి తగిన ప్రాతినిధ్యం లేదనే అభిప్రాయం చాలా కాలంగా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు పరస్పర సహకారం, ఆర్థిక సమన్వయం, సాంకేతిక భాగస్వామ్యం, సామాజిక అభివృద్ది, వాతావరణ చర్యలు, వాణిజ్యం వంటి అంశాల్లో ఒక ఉమ్మడి వేదికగా బ్రిక్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. 4 వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు సంక్షిప్త నామంగా ప్రారంభమైన బ్రిక్స్ నేడు 4 ఖండాలను కలుపుతున్న విస్తృత భౌగోళిక, ఆర్థిక, రాజకీయ సహకార వేదికగా ఎదిగింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనాలతో ప్రారంభమైన ఈ సమూహం దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారింది. ఆ తర్వాత జరిగిన విస్తరణతో చమురు ఉత్పత్తి చేసే దేశాలు, ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థలు, మధ్యప్రాచ్య దేశాలు, ఆగ్నేయాసియా దేశాలు కూడా ఇందులో భాగమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో గణనీయమైన వాటా, ప్రపంచ వాణిజ్యంలో ముఖ్యమైన భాగాన్ని బ్రిక్స్ సభ్యదేశాలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ కేవలం ఆర్థిక కూటమి మాత్రమే కాకుండా అభివృద్ది చెందుతున్న ప్రపంచ ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచే వేదికగా రూపుదిద్దుకుంది. 2026లో భారతదేశం 4వసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఈ పరిణామంలో మరో ముఖ్యమైన ఘట్టం. 2026 సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారతదేశం బ్రిక్స్ను మరింత నిర్మాణాత్మకమైన, పరిష్కార ఆధారితమైన వేదికగా నిలిచింది.

0: బ్రిక్స్ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ,
1: ఆజ్ బ్రిక్స్ కే దేశ్ విశ్వ కీ 50% పాపులేషన్, 40% జీడీపీ ఔర్ 25% సే అధిక ట్రేడ్ కో రిప్రజెంట్ కర్తే హై. ఇతనా హీ నహీ, ఇన్ వర్షో మే జహాన్ గ్లోబల్ జీడీపీ కరీబ్ 2.5 గుణా హుయీ హై, వహీ బ్రిక్స్ దేశో కీ కంబైన్డ్ జీడీపీ కరీబ్ 4.5 గుణా హుయీ హై. యాని బ్రిక్స్ కీ ఇకనామిక్ స్ట్రెంగ్త్ దునియా కీ తులనా మే కరీబ్ 2 గుణీ రఫ్తార్ సే బఢీ హై. బ్రిక్స్ దేశ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఆర్ సొల్యూషన్స్ కే లియే మహత్వపూర్ణ సెంటర్స్ భీ బన్ రహే హై.
0: బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా గోల్డ్ మ్యాన్ సాక్స్ సంస్థ 2001లో ప్రచురించిన ప్రపంచ ఆర్థిక అధ్యయనంలో ఉపయోగించింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా దేశాలు రానున్న దశాబ్దాల్లో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదిగే అవకాశం ఉందని ఆ అధ్యయనం పేర్కొంది. ఈ 4 దేశాల పెరుగుతున్న ఆర్థిక ప్రాధాన్యత, విస్తృత భౌగోళిక పరిధి అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. 2006లో బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనాల మధ్య రాజకీయ సహకార వేదికగా బ్రిక్ అధికారికంగా ఏర్పడింది. 2009లో రష్యాలోని యొకాటెరిన్ టర్క్లో తొలి బ్రిక్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2010లో దక్షిణాఫ్రికాను చేర్చుకోవాలని నిర్ణయించడంతో 2011లో దాని పూర్తి సభ్యత్వంతో బ్రిక్స్గా రూపాంతరం చెందింది. దీంతో ఆఫ్రికా ఖండానికి కూడా ఈ కూటమిలో ప్రాతినిధ్యం లభించింది. ఆ తర్వాత బ్రిక్స్ సహకారం ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా రాజకీయాలు, అభివృద్ది, ఆరోగ్యం, వాతావరణం, సాంకేతికత, వాణిజ్యం వంటి అనేక రంగాలకు విస్తరించింది.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై, క్యోంకి బ్రిక్స్ మే ఉన్కీ ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. బ్రిక్స్ కీ శక్తి హమారీ డైవర్సిటీ ఔర్ కోఆపరేషన్ మే హై. వి మే బి రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వి రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యుమానిటీ.
0: ప్రధాన వర్తమాన ఆర్థిక వ్యవస్థల మధ్య విధాన సమన్వయానికి బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది. ప్రపంచ పాలనపై ఉమ్మడి దృక్పథాన్ని అభివృద్ది చేసుకోవడం, బహుపాక్షిక సంస్థల్లో అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థల్లో మరింత సమానమైన ప్రాతినిధ్యం ఉండాలని బ్రిక్స్ దేశాలు చాలా కాలంగా వాదిస్తున్నాయి. ప్రపంచ పాలనా వ్యవస్థ నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా మారాలని, అభివృద్ది చెందుతున్న దేశాలకు నిర్ణయాత్మక పాత్ర పెరగాలని ఈ కూటమి కోరుతోంది. బ్రిక్స్ అజెండాలో ఆర్థిక వ్యవస్థ, అభివృద్ది, సాంకేతికత, వాణిజ్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధన భద్రత, ఆహార భద్రత, వాతావరణ మార్పు, ఉగ్రవాద నిరోధం, కార్మికులు, ఉపాధి, ప్రజల మధ్య సంబంధాలు వంటి విస్తృత అంశాలు ఉన్నాయి. 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం బ్రిక్స్ పరిణామంలో కీలక మలుపుగా నిలిచింది. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాలని కోరాయి. ఈ ఉమ్మడి అభిప్రాయాలే 2009లో తొలి బ్రిక్ శిఖరాగ్ర సమావేశానికి పునాది వేశాయి. ఆ తర్వాత బ్రిక్స్ దేశాల మధ్య సహకారం మరింత సంస్థాగత రూపాన్ని సంతరించుకుంది. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరడంతో బ్రిక్స్ విస్తరణకు కొత్త దశ ప్రారంభమైంది. 2025 జనవరిలో ఇండోనేషియా 11వ పూర్తిస్థాయి సభ్యదేశంగా చేరింది. దీంతో బ్రిక్స్ భౌగోళిక పరిధి ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, లాటిన్ అమెరికా, యురేషియా ప్రాంతాలకు విస్తరించింది. విభిన్న ఆర్థిక వ్యవస్థలు, సహజ వనరులు, సాంకేతిక సామర్థ్యాలు, అభివృద్ది అనుభవాలు ఒకే వేదికపైకి వచ్చాయి. అదే సమయంలో భాగస్వామ్య దేశాల చట్టాన్ని కూడా బ్రిక్స్ అభివృద్ది చేసింది. బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం వంటి దేశాలు ఈ చట్టంలో భాగస్వామ్యులుగా చేరాయి. ఈ విధానం పూర్తిస్థాయి సభ్యత్వాన్ని మార్చకుండా మరిన్ని దేశాలతో సహకారాన్ని విస్తరించేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని పెంపొందించడం బ్రిక్స్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. మరింత ప్రజాస్వామ్య, సమానమైన, సమతుల్య అంతర్జాతీయ వ్యవస్థను విస్తరించడం దీని విస్తృత లక్ష్యం. అదే సమయంలో సుస్థిర ఆర్థిక

0: సామాజిక అభివృద్ది, సామాజిక సమ్మిళితం, ఉమ్మడి శ్రేయస్సుకు బ్రిక్స్ ప్రాధాన్యమిస్తోంది.
1: ఆప్ సబ్ కి మౌజూద్గీ బ్రిక్స్ కి బఢ్తి రిలెవెన్స్, ఓపెన్నెస్ ఆర్ ఇన్క్లూజివ్నెస్ కా ప్రమాణ హై. పిచ్లే దో దినో కి హమారీ చర్చాఓ నే హమారా విశ్వాస్ ఆర్ మజ్బూత్ కియా హై కి బ్రిక్స్ కేవల్ దేశో కా సమూహ నహీ, సొల్యూషన్స్ కా ఏక్ ఈకోసిస్టమ్ హై.
0: బ్రిక్స్ తో భారతదేశానికి ప్రారంభం నుంచే ప్రత్యేక అనుబంధం ఉంది. బ్రిక్స్ ను మరింత సమ్మిళితమైన, సమతుల్యమైన, అభివృద్ది ఆధారిత అంతర్జాతీయ వేదికగా తీర్చిదిద్దడంలో భారత్ నిరంతరం కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశం ఇప్పటికే 2012, 2016, 2021 సంవత్సరాల్లో బ్రిక్స్ అధ్యక్షత వహించింది. ప్రతి అధ్యక్షతా కాలంలో ఆయా సమయాల్లో ఉన్న ప్రపంచ సవాళ్లకు అనుగుణంగా భారత్ కొత్త ప్రాధాన్యతలను ముందుకు తీసుకువచ్చింది. 2026లో నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి తద్వారా భారత్ తన దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సమావేశంలో ప్రపంచ పాలనా సంస్కరణలు, సుస్థిర అభివృద్ది, ఆహార భద్రత, ఇంధన భద్రత వంటి అంశాలపై చర్చించారు. ఢిల్లీ ప్రకటన, కార్యాచరణ ప్రణాళికను ఆమోదించడం ద్వారా బ్రిక్స్ సహకారానికి సంస్థాగత పునాది మరింత బలపడింది. ఈ ఏడాది జనవరి 1న భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ ఈ ఏడాది పాటు కార్యక్రమాలను నిర్వహించింది. భారత అధ్యక్షతన 25 నగరాల్లో 350కు పైగా సమావేశాలు, ఉన్నతస్థాయి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. రాజకీయ, భద్రతా సహకారం, ఆర్థిక, ద్రవ్య సహకారం, సాంస్కృతిక మరియు ప్రజల మధ్య సంబంధాలు అనే 3 ప్రధాన స్తంభాలపై సహకారాన్ని ముందుకు తీసుకెళ్లారు.
1: आज के इंटर कनेक्टेड वर्ल्ड में कोई भी संकट एक क्षेत्र तक सीमित नहीं रहता, इसलिए हमने ब्रिक्स समूह में रिजिलियंस बढ़ाने पर विशेष बल दिया है. चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. డిజాస్టర్ మేనేజ్మెంట్ కి లియే అర్నీ వార్నింగ్ డేటా ఇంటిగ్రేషన్ గైడ్ లైన్స్ తయారు కీ గయీ హై.
0: వాతావరణ మార్పులను తట్టుకోగల సుస్థిర వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు బ్రిక్స్ ఆగ్రో ఎకాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ఆమోదం లభించింది. సహజ, సేంద్రియ, పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతులపై పరిశోధన, జ్ఞాన భాగస్వామ్యం, సామర్థ్య నిర్మాణానికి ఇది వేదికగా పనిచేయనుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు బ్రిక్స్ మిషన్ను ప్రారంభించారు. 2026-29 కాలానికి ఆరోగ్యకరమైన జీవనశైలిపై రోడ్ మ్యాప్ను రూపొందించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రజల భాగస్వామ్యం, సమాజ ఆధారిత చర్యలకు బ్రిక్స్ ప్రాధాన్యమిస్తుంది. సుస్థిర జీవనశైలిపై జ్ఞాన భాగస్వామ్యం, పరిశోధన, ఉత్తమ పద్ధతుల మార్పిడి, సామర్థ్య నిర్మాణం కోసం బ్రిక్స్ సంస్థల నెట్వర్క్, సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ వీక్ వంటి కార్యక్రమాలను చేపట్టారు. కొత్త నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఉపాధి అవకాశాలపై సహకారాన్ని పెంపొందించేందుకు బ్రిక్స్ కనెక్ట్ కార్యక్రమాన్ని రూపొందించారు. యువత కోసం బ్రిక్స్ యూత్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ 2026ను ఆమోదించారు. భవిష్యత్ సంభాషణలు, అనుభవాలు పంచుకోవడం, ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా యువత భాగస్వామ్యాన్ని పెంచడం దీని లక్ష్యం. శక్తి నిల్వ, స్మార్ట్ గ్రిడ్లపై బ్రిక్స్ మార్గదర్శక సూత్రాలను ఆమోదించింది. బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా సభ్యదేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, విధానాలు, నియంత్రణ, ఉత్తమ పద్ధతులు, సామర్థ్య నిర్మాణం, ప్రయోగాత్మక కార్యక్రమాలపై సహకారం పెంచుకున్నారు. వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్దికి బ్రిక్స్ ప్రాధాన్యమిస్తూ సుస్థిర పట్టణ రవాణాలో జ్ఞాన భాగస్వామ్యం, సాంకేతిక సహకారం, సామర్థ్య నిర్మాణం కోసం బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ ను ఏర్పాటు చేశారు. బ్రిక్స్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు MSME సహకార పోర్టల్ ద్వారా సభ్యదేశాల్లోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటల్ వేదికతో అనుసంధానించేందుకు చర్యలు చేపట్టారు. ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఏర్పడుతున్న అంతరాయాలను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ లాజిస్టిక్స్ సప్లై చైన్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ ను రూపొందించింది. ప్రపంచ విలువ గొలుసును మరింత స్థిరంగా, సమర్థవంతంగా, ఉత్పాదకంగా మార్చేందుకు

0: 2026 2030 కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
1: ఇన్నోవేషన్ కి అంతర్గత బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్ హమారే స్టార్ట్అప్ ఆర్ ఇంక్యుబేటర్స్ కో ఆపస్ మే జోడేగా. ఇన్నోవేటివ్ ఆర్ స్కేలేబుల్ సొల్యూషన్స్ కో బఢావా దేనే కే లియే హమ్నే బ్రిక్స్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ ఫండ్ కా ప్రస్తావ్ రఖా హై. బ్రిక్స్ నెట్వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్ కిసానో కే లియే నయీ సంభావనాయే తయార్ కరేగా. ఇస్కే మాధ్యమ్ సే AI, geospatial technology और digital public infrastructure को किसानों की वास्तविक आवश्यकताओं के साथ जोड़ा जाएगा.
0: బ్రిక్స్ అధ్యక్ష పదవి సాధారణంగా ఏటా మారుతుంది. అధ్యక్ష దేశం ఆ ఏడాది సహకారానికి సంబంధించిన ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విభజన, వేగవంతమైన సాంకేతిక మార్పులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పు, వనరుల కొరత వంటి అనేక సవాళ్లు ఒకేసారి ఎదురవుతున్న సమయంలో భారత బ్రిక్స్ 2026 అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. భారతదేశం దృష్టిలో బ్రిక్స్ విస్తరణ కేవలం సభ్యదేశాల సంఖ్యను పెంచడమే కాదు, అధిక ప్రాధాన్యాన్ని అర్థవంతమైన సహకారంగా స్పష్టమైన ఫలితాలుగా మార్చడం అసలు లక్ష్యం. భారతదేశం నాలుగోసారి అధ్యక్షతన విస్తరించిన సభ్యత్వంతో బ్రిక్స్ భవిష్యత్ దిశను నిర్దేశించడం ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతను కల్పించింది. స్థిరమైన ప్రపంచ వ్యవస్థ, సాంకేతిక ఆవిష్కరణ, సభ్యదేశాల మధ్య ఆచరణాత్మక సహకారం, దీర్ఘకాలిక సుస్థిర అభివృద్ది, ఇవన్నీ భారత అధ్యక్షత కీలకంగా నిలిచాయి. బ్రిక్స్ ప్రయాణం నాలుగు వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఆర్థిక సంభాషణగా ప్రారంభమై నేడు విస్తృతమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంకేతిక మరియు అభివృద్ది సహకార వేదికగా పరిణామం చెందింది. ప్రపంచ జనాభాలో దాదాపు సగానికి ప్రాతినిధ్యం వహించే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన వాటా కలిగిన దేశాలు ఒకే వేదికపై కలిసి పనిచేయడం బ్రిక్స్ ప్రాధాన్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సమానమైన ప్రాతినిధ్యం, అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాల పరిరక్షణ, సుస్థిర అభివృద్ది, సాంకేతిక భాగస్వామ్యం, ఆహార ఇంధన భద్రత వంటి అంశాల్లో బ్రిక్స్ ఇప్పటికే తనదైన ముద్ర వేసింది.
1: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడాప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఆర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా. హమే సభీ అవుట్కమ్స్ కో సమయబద్ధ యాక్షన్ ఆర్ లాస్ట్ మైల్ ఇంపాక్ట్ సే జోడనా హోగా. హమారే ఫ్రేమ్వర్క్ ఫైల్ సే ఆగే బఢకర్ రియల్ లైఫ్ మే ఇంపాక్ట్ పేదా కరే ఇస్కే లియే హమ్ సబ్ మిల్కర్ కామ్ కరేంగే.
0: భారతదేశం 2012-2016 2021 సంవత్సరాల్లో చేపట్టిన అధ్యక్షతల ద్వారా సంస్థాగత బలోపేతం, ఉగ్రవాద నిరోధం, ఆరోగ్యం, డిజిటల్ సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, యువత, వ్యవసాయం వంటి రంగాల్లో కొత్త కార్యక్రమాలను ముందుకు తీసుకువచ్చింది. 2026 నాలుగోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ద్వారా ఆ అనుభవాన్ని మరింత విస్తృతమైన సహకారంగా మార్చే అవకాశం భారత్కు లభించింది. నేటి ప్రపంచంలో ఏ ఒక్క దేశం ఒంటరిగా పరిష్కరించలేని సమస్యలు అనేక ఉన్నాయి. వాతావరణ మార్పు నుంచి ఆహార భద్రత వరకు, సాంకేతిక పరివర్తన నుంచి ఆర్థిక స్థిరత్వం వరకు, ఆరోగ్యం నుంచి ప్రపంచ వాణిజ్యం వరకు అన్ని అంశాల్లో దేశాల మధ్య సహకారం అవసరం. ఈ నేపథ్యంలో బ్రిక్స్ భవిష్యత్తు దాని విస్తరణలోనే కాకుండా సభ్యదేశాల మధ్య ఏర్పడే ఆచరణాత్మక సహకారం, స్పష్టమైన ఫలితాలు, పరస్పర విశ్వాసం సమ్మిళిత అభివృద్దిలో ఆధారపడి ఉంటుంది. భారతదేశం 2026 అధ్యక్షతన ఈ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది. గ్లోబల్ సౌత్ స్వరాన్ని మరింత బలంగా వినిపిస్తూ అభివృద్ది, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతకు కేంద్రంగా బ్రిక్స్ను తీర్చిదిద్దడం ద్వారా మరింత సమతుల్యమైన, సమ్మిళితమైన ప్రపంచ వ్యవస్థ నిర్మాణానికి భారత్ తనవంతు పాత్ర పోషిస్తోంది. బ్రిక్స్ ప్రయాణం కేవలం ఒక కూటమి విస్తరణ కథ కాదు. ఇది మారుతున్న ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్మించుకునేందుకు చేస్తున్న సమిష్టి ప్రయత్నానికి ప్రతీక. భారత నాయకత్వంలో జరిగిన 2026 బ్రిక్స్ సదస్సు ప్రయాణం మరింత ఫలవంతమైన, సమ్మిళితమైన, సుస్థిరమైన భవిష్యత్తు వైపు సాగేలా జరిగిందని చెప్పవచ్చు. భారత అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం 102 మెగాహెడ్స్ పై రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం. ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. సో మరి పాటల పల్లకి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి మనకి నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారో చూసేద్దాం. శుభోదయం అంటూ మెసేజ్ చేస్తున్నారు. శుభోదయం అండి. మా కోసం నీ స్నేహం చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ పంపించారు. రామ్మోహన్, సరస్వతి, శ్రీను, పవన్, కళ్యాణి, కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ, సూర్యకుమారి, విశాఖపట్నం, బీసీ రోడ్, గాజువాక నుండి అయితే మనకి మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. మరి ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ నటించిన నీ స్నేహం చిత్రం 2002 సంవత్సరంలో విడుదలైంది. మరి ఈ చిత్రానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. సో మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది రాకే రాజేష్ కృష్ణన్, ఇంకా ఉషా వాయిస్లో.

పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో నెక్స్ట్ జయన్సి పరాంజీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బంద నటించిన చిత్రం తీన్మార్ 2001 సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రానికి సంభాషణలు అందించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా సూపర్ హిట్ కదా. సో మరి ఈ చిత్రం నుండి మా కోసం వినిపించండి అంటూ మనకి మెసేజ్ పంపించారు ప్రభావతి, వంశీ, యమున. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలానే ఇదే పాటని మా కోసం కూడా వినిపించండి అంటున్నారు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్. తప్పకుండా అండి, మీ అందరి కోసం శ్రీరామచంద్ర పాడినటువంటి పాట వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. పాటల పల్లకి కార్యక్రమంలో మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మరి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ కూడా చూసేద్దాం. ద్వారకా చిత్రం నుండి మా కోసం ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు గోర్జిల్లా రమణారావు, అరవింద్, అర్ణవ్, లక్ష్మీ ప్రసన్న.

నా సాయి ప్రియా గార్డెన్స్ మధురవాడ నుంచి మనకి మెసేజ్ పంపించారు. మరి విజయ్ దేవరకొండ నటించిన ద్వారకా చిత్రం 2017 సంవత్సరంలో విడుదలైంది. సాయి కార్తీక్ సంగీతంలో సమీర భరద్వాజ్ పాడినటువంటి పాట మీ అందరి కోసం.

పాటల పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ సాంగ్ ఏ చిత్రంలో ఉందో చూసేద్దాం. సంగీతం శ్రీనివాసరావు, రచన దర్శకత్వం వహించినటువంటి చిత్రం బృందావనం 1992 సంవత్సరంలో ఈ చిత్రం విడుదలైంది. రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ

ఈ చిత్రంలో నటించారు. అలానే ఈ చిత్రానికి మాధవ పెద్ది సురేష్ సంగీతాన్ని అందించారు. మరి ఈ చిత్రం నుండి మా కోసం ఒక పాటను వినిపించండి అంటూ మనకి సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

పాటల పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ మెసేజ్ చూసేద్దాం. మా కోసం హనుమాన్ చిత్రం నుండి ఒక పాటని వినిపించగలరు అంటూ కోరుతున్నవారు ముకుందరావు, లక్ష్మీ, స్వరూప్, లేఖశ్రీ, బాలశ్రీ, పద్మ, అమ్ము, శ్రీనివాస్, ధర్మరాజు, గూడెం గ్రామం శ్రీకాకుళం జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు. తప్పకుండా అండి. మరి దర్శకత్వం, స్క్రీన్ ప్లే, కథ ప్రశాంత్ వర్మ అందించగా ఈ చిత్రంలో తేజ సజ్జ, అమృతాయర్ నటించారు. మరి ఈ చిత్రానికి గౌరహరి సంగీత

మరి కార్యక్రమంలో నెక్స్ట్ మెసేజ్ చూసేద్దాం. జయ మూవీ నుంచి మా కోసం ఒక పాటను వినిపించండి అంటున్నారు కుమార్, చంద్రిక, రామ్, చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం, రెడ్డి వీధి, రామాలయం, ఎన్ఏడి నుండి అయితే మనకు మెసేజ్ పంపించారు. తప్పకుండా అండి. తేజ దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు జయం చిత్రానికి. నితిన్ సదా గోపీచంద్ నటించారు. గోపీచంద్ ఈ చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్ చేశారనమాట. అలానే ఈ చిత్రంలో నితిన్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు నటుడు శివాజీ. మరి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించిన ఈ చిత్రం నుండి మీరు కోరుకున్న పాట మీ అందరి కోసం.

పాటల పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ రాబోతున్న పాట వెంకటేష్ ఆసిన్ జంటగా నటించిన ఘర్షణ చిత్రం నుండి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం అన్నీ కూడా గౌతమ్ వాసుదేవ్ మీనన్. మరి ఈ చిత్రంలో వెంకటేష్ అయితే ఒక పోలీస్

ఆఫీసర్గా మనకి కనిపిస్తారు. అలానే ఈ చిత్రానికి హారిస్ జయరా సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమాలో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ మనందరికీ తెలిసిందే. సో మరి మా కోసం ఆ చిత్రం నుండి, ఘర్షణ చిత్రం నుండి ఒక పాటను వినిపించండి అంటూ మనకి మెసేజ్ పంపించారు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి. సో తప్పకుండా అండి, మరి హారిస్ జయరా సంగీతంలో శ్రీనివాస్ వాయిస్లో మీ అందరి కోసం మీరు కోరుకున్న పాట.

వెల్, మరి విన్నారు కదా, ఉదయం నుంచి పాటల పల్లకి కార్యక్రమంలో లేటెస్ట్ సినిమా పాటలతో మీకు నచ్చిన పాటల్ని మీ పేరు మీద వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి సమయం అయితే 10 గంటలు కావస్తోంది కాబట్టి మరి ఇంకా చాలామంది మెసేజెస్ అయితే మనకి చేశారు. బట్ ఏంటంటే టైం తక్కువ ఉండడం వల్ల అందరివి వినిపించలేకపోవచ్చు, బట్ ఎఫ్ఎంలో ప్లే అవుతున్న పాటలన్నీ కూడా మన శ్రోతలందరి కోసం అన్నమాట. సో మరి ఇంతటితో పాటల పల్లకి కార్యక్రమం సమాప్తం.

ఎగ్జాక్ట్ గా స్టూడియోలో టైం అయితే 11:40 కావస్తోంది. మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరీటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అన్నారా, ఎన్ని పాటలు వచ్చినా ఆ పాత మధుర గీతాలకి ప్రత్యేక స్థానం ఉంటుంది మన మనసుల్లో. అలాంటి ఎన్నో మధురమైన పాటలలో కొన్ని పాటలను వినిపించడానికి వచ్చేసింది మధురిమ కార్యక్రమం. మరి నేనిచ్చే పాటలలో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఆప్షన్తో పాటు మీ పాట పేరు, సినిమా పేరు, మీ పేరు, అలానే ప్రాంతం పేరు కూడా జత చేస్తూ 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. ఇంతకీ ఈరోజు మధురిమలో నేనిచ్చే సాంగ్స్ ఏంటి అంటే, ఆప్షన్ నెంబర్ 1లో ఉంది భలే తమ్ముడు చిత్రం నుండి నేడే ఈనాడే అనే సాంగ్, ఆప్షన్ నెంబర్ 2 అల్లరి బుల్లోడు చిత్రం నుండి చుక్కల తోటలో, ఆప్షన్ 3 నెంబర్లో ఉంది అబ్బాయి గారు చిత్రం నుండి కూసింది కోయిలమ్మ, ఆప్షన్ నెంబర్ 4 పెద్దరికం చిత్రం నుండి నీ నవ్వే చాలు అనే పాటలు ఉన్నాయి. సో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసి మరి ఆలస్యం చేయకుండా వెంటనే మెసేజ్ అయితే పంపించేయండి. ఆల్రెడీ మనకి చాలా మెసేజెస్ అయితే వచ్చినాయి, ఏంటో చూసేద్దాం.

సో మనకి ఫస్ట్ మెసేజ్ చేశారు, మా కోసం ఆప్షన్ నెంబర్ 1లో సాంగ్ వినిపించండి అంటున్నారు. సత్యారావు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్,

తుమ్మపాల నుండి మనకి పంపించారు. సో అలానే ఆప్షన్ నెంబర్ 1 సాంగ్ మా కోసం కూడా వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు. నాగేశ్వరరావు, మంగరత్నం, నిర్మల, కార్తీక్, నిరీష మునగపాక నుంచి పంపించారు. సో అలానే ఆప్షన్ నెంబర్ 1 సాంగ్ మా కోసం కూడా వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ మనకి పంపించారు. ఆప్షన్ నెంబర్ 1 సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు, తప్పకుండా అండి. అలానే ఆప్షన్ నెంబర్ 1లో ఉన్న సాంగ్ని వినిపించండి అంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామ్ దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రుత్విక్, పండు మనకి మెసేజ్ పంపించారు. అలానే సాంగ్ నెంబర్ 1 మా కోసం వినిపించండి అంటున్నారు. మల్లీశ్వరి, నాగేశ్వరరావు మంతావారి వీధి నుండి మనకి మెసేజ్ పంపించారు. అలానే నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 1లో సాంగ్ మా కోసం వినిపించండి అంటున్నారు. చింతలపూడి రాంబాబు, కాకి అప్పారావు, చెంగులరావుపేట, తుమ్మపల్లి వారి వీధి నుండి మనకి మెసేజ్ పంపించారు. అలానే ఆప్షన్ నెంబర్ 1 సాంగ్ మా కోసం కూడా వినిపించండి అంటున్నారు. కొవ్వూరి సత్తిరెడ్డి, పసలపూడి నుంచి మనకి మెసేజ్ పంపించారు. అండ్ అలానే ఆప్షన్ నెంబర్ 1లో సాంగ్ని వినిపించండి అంటున్నారు. కేఎస్ అండ్ టైలర్స్, కే సత్యనారాయణ, చిన్నం సాయిబాబా నుండి మనకి మెసేజ్ పంపించారు. ఇంకా ఆప్షన్ నెంబర్ 1లో సాంగ్ని మా కోసం కూడా వినిపించండి అంటున్నారు. సత్యనారాయణ, వెంకటలక్ష్మి, మధురవాడ, స్వాతంత్ర నగర్ నుంచి మనకి మెసేజ్ పంపించారు. ఆప్షన్ 1లో ఉన్న సాంగ్ని వినిపించండి అంటూ, తప్పకుండా అండి. ఆప్షన్ నెంబర్ 1 సాంగ్ని మా కోసం కూడా వినిపించండి అంటున్నారు. అనంతపూర్ నుండి మహేష్, వాసవి శేఖర్, ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి మనకి మెసేజ్ పంపించారు. ఆప్షన్ నెంబర్ 1 సాంగ్, అలానే మధురిమాలో ఆప్షన్ నెంబర్ 1 సాంగ్ మా కోసం కూడా వినిపించండి అంటూ పంపించారు. దైవపు హేమలత, ఉషా, టోనీ వైజాగ్ నుండి. అలానే ఆప్షన్ నెంబర్ 1 సాంగ్ని మా కోసం కూడా అంటూ హర్ష టైలర్స్, టెక్కలి వలస విలేజ్, విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి పంపించారు, తప్పకుండా అండి. సో మరి ఆప్షన్ నెంబర్ 1లో ఉన్న భలే తమ్ముడు 1969లో విడుదలైంది. నందమూరి తారక రామారావు, కేఆర్ విజయ నటించగా ఈ చిత్రానికి బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించారు. టీవీ రాజు సంగీతంలో సి నారాయణ రెడ్డి సాహిత్యం అందించగా మహమ్మద్ రఫీ, పి సుశీల వాయిస్లో మీ అందరి కోసం.

మరి మధురిమలో ఆప్షన్ నెంబర్ 2లో సాంగ్ మా కోసం వినిపించండి అంటున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి సూర్య టైలర్స్. మరి ఆప్షన్ నెంబర్ 2 సాంగ్ మా కోసం కూడా వినిపించండి అంటూ మనకి మెసేజ్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోధ, జానకి, రాజు. తప్పకుండా అండి, అలానే ఆప్షన్ నెంబర్ 2లో సాంగ్ మా కోసం కూడా అంటూ మెసేజ్ పంపించారు రాజ్ కుమార్ టైలర్ కాజలూరు నుండి పంపించారు. ఆప్షన్ నెంబర్ 2లో ఉన్న సాంగ్ మా కోసం కూడా వినిపించండి అంటూ విజయనగరం డిస్ట్రిక్ట్ చిన్నపాల వలస నుంచి మనకి మెసేజ్ చేస్తున్నారు రామారావు, రాంబాబు, అనూష, అమ్మాజీ, ఉమామహేష్, నేహాన్సి, లోహిత, ప్రదీప్, శారద, దేవిశ్రీ, హర్షవర్ధన్. ఆప్షన్ నెంబర్ 2 సాంగ్ మా కోసం కూడా వినిపించండి అంటున్నారు లక్ష్మి, విశాల్ విశాఖపట్నం నుండి మనకి మెసేజ్ పంపించారు. అలానే ఆప్షన్ నెంబర్ 2 పాట మా కోసం వినిపించండి అంటున్నారు గొల్లపాలెం నుండి నూకల కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష. ఆప్షన్ 2 సాంగ్ని వినిపించండి అంటున్నారు వైవి గిరి టీచర్స్ కాలనీ శ్రీకాకుళం నుండి. అలానే ప్లీజ్ మా కోసం ఆప్షన్ 2 సాంగ్ వేయండి అంటున్నారు లక్ష్మి, శకుంతల, సూర్యనారాయణ, నాగబాబు, ఎస్ఆర్ఏ రవి టైలర్స్ దొండపర్తి నుండి మనకి మెసేజ్ పంపించారు. అలానే ధనలక్ష్మి అనపర్తి నుండి కూడా మనకి పంపించారు ఆప్షన్ నెంబర్ 2 సాంగ్. అలానే ఎన్ఏడి జంక్షన్ నుంచి కుమార్ టైలర్స్ కూడా ఆప్షన్ నెంబర్ 2లో సాంగ్ని వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మరి ఆప్షన్ 2లో మీరు కోరుకున్న పాట అయితే వచ్చేస్తోంది కృష్ణ నటించిన అల్లరి బుల్లోడు చిత్రం 1978వ సంవత్సరంలో విడుదలైంది. ఈ చిత్రానికి జీసీ శేఖర్ దర్శకత్వం వహించగా కె చక్రవర్తి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడినటువంటి పాట మీ అందరి కోసం.

మధురిమలో మరి ఆప్షన్ 3లో ఉన్న సాంగ్ అబ్బాయి గారు ఈ చిత్రం నుండి మా కోసం పాటను వినిపించండి అంటున్నారు సాయి టైలర్ ఎలమంచిలి నుంచి. అలానే ఆప్షన్ నెంబర్ 3లో సాంగ్ మా కోసం కూడా వినిపించండి అంటున్నారు సుగుణ సతీష్ ఓల్డ్ డైరీ ఫామ్ విశాఖపట్నం నుండి మనకి మెసేజ్ పంపించారు. రేసపువానిపాలెం నుంచి శివ టైలర్స్ అనురాధ మంద మనకి పంపించారు ఆప్షన్ నెంబర్ 3లో సాంగ్ వినిపించండి అంటూ. అలానే ఆప్షన్ నెంబర్ 3 సాంగ్ మా కోసం కూడా వినిపించండి అంటున్నారు ఆదిత్య టైలర్ పిఎన్ కాలనీ శ్రీకాకుళం నుండి. తప్పకుండా అండి, మరి ఆప్షన్ నెంబర్ 3లో సాంగ్ని మా కోసం కూడా వినిపించండి అంటున్నారు వీరా కనకారావు పార్వతి కృష్ణా జిల్లా పెడన నుండి మెసేజ్ చేశారు. ఆప్షన్ నెంబర్ 3లో ఉన్న అబ్బాయి గారు చిత్రం నుండి మా కోసం కూడా వినిపించండి అంటున్నారు ఉమామహేష్ అనూష నిశ్చయ్ లోహిత్ చిన్నపాల వలస విలేజ్ విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేస్తున్నారు. అలానే ఆప్షన్ నెంబర్ 3 మా కోసం కూడా వినిపించండి అంటూ గవరపాలెం నుండి సత్యనారాయణ మహేంద్ర గణేష్ వరలక్ష్మి మెసేజ్ పంపించారు. గేదెల వెంకట్రావు కనకమ్మ రిషిత చాణిక్య రోజా ఇందిర ప్రియదర్శిని కాలనీ ఎన్ఏడి నుంచి కూడా మనకి పంపించారు ఆప్షన్ నెంబర్ 3 సాంగ్ వినిపించండి అంటూ. తప్పకుండా అండి, మరి వెంకటేష్ మీనా నటించగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు అబ్బాయి గారు.

మరి కార్యక్రమంలో చివరిగా ఆప్షన్ నెంబర్ 4లో ఉన్న పెద్దరికం చిత్రం నుండి మా కోసం ఒక పాటను వినిపించండి అంటున్నారు అంజలి రోహిత్. రిలయన్స్ టీచర్స్ కాలనీ నుంచి మనకి మెసేజ్ పంపించారు. అలానే ఆప్షన్ నెంబర్ 4లో ఉన్న సాంగ్ మా కోసం కూడా వినిపించండి అంటున్నారు చిన్న వాల్టేర్ నుంచి మూర్తి. అండ్ ఆప్షన్ నెంబర్ 4లో మా కోసం కూడా వినిపించండి అంటున్నారు అనంతపూర్ నుండి మహేష్. రాంబాబు, రామారావు, అమ్మాజీ, సావిత్రి, ప్రదీప్, సాత్విక, టెక్కలి వలస విలేజ్ నుండి తెర్ల మండలం విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ పంపించారు. ఆప్షన్ నెంబర్ 4 సాంగ్ మా కోసం వినిపించండి అంటూ. అలానే అనకాపల్లి నుంచి ఆడారి సంతోష్ కుమార్, అనూష, గీత, భవ్య మెసేజ్ చేస్తున్నారు ఆప్షన్ నెంబర్ 4 సాంగ్ మా కోసం వినిపించండి అంటూ. వెల్ మరి మీ అందరి కోరిక మేరకు ఏం రత్నం దర్శకత్వంలో జగపతి బాబు సుకన్య నటించిన చిత్రం పెద్దరికం. ఈ చిత్రానికి రాజకోటి సంగీతాన్ని అందించారు. మరి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో మీ అందరి కోసం ఈ సాంగ్.

డానియల్, మరి విన్నారు కదా మధురి మా కార్యక్రమంలో ఆపాత మధుర గీతాలను వింటూ ఆనందించారు కదా. మరి సమయం 11:30 కావస్తోంది, కాబట్టి ఇంతటితో మధురి మా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఏంట్రా అలా ఉన్నావు, ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
3: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
2: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
4: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

స్టూడియోలో ఎగ్జాక్ట్గా టైం అయితే 11:32:22 కావస్తోంది. మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి 11:30 అయిందంటే మరి మీ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఏకచిత్రగానం ప్రోగ్రామ్ కోసం. ఎందుకంటే ఒకే చిత్రం నుండి అన్ని పాటలతో పాటు ఆ చిత్ర విశేషాలు కూడా మీ అందరి కోసం అందిస్తుంది ఏకచిత్రగానం. మరి ఈరోజు ఏ మూవీ కోసం తెలుసుకోబోతున్నామంటే, సో మరి దేవదాస్ సినిమా కోసం అయితే ఈరోజు మనం కొన్ని విషయాలు అయితే తెలుసు.

మరి ఏకచిత్ర గానంలో దేవదాస్ మూవీ కోసం తెలుసుకుంటున్నాం కదా. 2006వ సంవత్సరంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది దేవదాస్ చిత్రం. కొత్త నటీ నటులు అయినప్పటికీ వారి నటనతో మంచి గుర్తింపు అందుకున్నారు రామ్ పోతినేని ఇంకా ఇలియానా. రామ్ ఎనర్జెటిక్ యాక్షన్ కానివ్వండియా, తన డ్యాన్స్ కానీ, తన ఫైట్స్, నాన్ చాక్ తిప్పే విధానం, ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకర్షించాయి కదా. సో మరి ఈ చిత్రం కోసం ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత. చంద్రబోస్ సాహిత్యంలో అనుష్క మంచందా పాడినటువంటి పాట మీ అందరి కోసం.

అసలు మరి 2006వ సంవత్సరంలో విడుదలైన దేవదాస్ చిత్రాన్ని తన సొంత ప్రొడక్షన్ అయినటువంటి బొమ్మరిల్లు నిర్మాణ సంస్థలో తనే నిర్మాతగా దర్శకత్వం, రచన, కథ, స్క్రీన్ ప్లే అన్నీ అందించారు వైవిఎస్ చౌదరి. సో మరి ఈ చిత్రంలో రామ్ ఇలియానాతో పాటు షియాజీ షిండే, రమాప్రభ, ఇంకా వేణుమాధవ్, ఎంఎస్ నారాయణ వీళ్ళ కామెడీ కూడా చాలా బాగుంటుంది. అలానే ఈ చిత్రంలో వైవిఎస్ చౌదరి ఇంకా చక్రి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా చిన్న అతిథి పాత్రలో మనకి కనిపిస్తారు. అలానే ఈ చిత్రంలో మామూలుగా చెప్పుకోవాలి అంటే ఎన్ఆర్ఐ అమ్మాయి సంగీతం నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చి అక్కడ హీరోని ఎలా కలుసుకుంది, వాళ్ళు ఎలా చివరికి ఒక్కటయ్యారు అనేది ఈ సినిమా అన్నమాట. సో వాళ్ళ ప్రేమను ఎలా గెలుచుకున్నారు అనేది చాలా చక్కగా చూపించారు ఈ చిత్రంలో. మరి ఈ చిత్రం ఎక్కడ షూటింగ్ అయింది, ఏంటి ఆ విషయాలు కూడా తెలుసుకుందాం ఇంకొక సాంగ్ తర్వాత. నెక్స్ట్ అయితే దేవదాస్ చిత్రం నుండి

కార్తీక్ ఇంకా సుజాత మోహన్ వాయిస్లో ఒక బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి ఈ దేవదాస్ మూవీ షూటింగ్ హైదరాబాద్లో, ఇంకా చెన్నై, ఇంకా కొన్ని సన్నివేశాలు అయితే అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్లో అయితే షూట్ చేశారట. మరి ఆ లొకేషన్స్ అన్నింటినీ ఎంతో అందంగా చూపించారు సినిమాటోగ్రాఫర్ భరణి కె ధరన్. అలానే ఈ చిత్రం 2018వ సంవత్సరంలో హిందీలో లవ్ యాత్రిగా రీమేక్ చేశారు. అలానే దీనిని అదే పేరుతో మలయాళంలో కూడా డబ్ చేశారట. మరి నెక్స్ట్ అయితే ఇంకొక సాంగ్ వచ్చేస్తుంది కౌసల్య వాయిస్లో, చక్రి సంగీతంలో.

మరి ఈ మూవీకి మ్యూజిక్ అందించారు చక్రి. చక్రి అందించిన సంగీతం ఈ సినిమాలో ఫుల్ జోష్ సాంగ్స్తో పాటు మెలోడీ పాటలు, అలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇవన్నీ సినిమాకి కొంచెం ఇంకాస్త బలాన్ని అందించాయని చెప్పొచ్చు అనమాట. అందుకే ఈ చిత్రం మ్యూజికల్ హిట్గా కూడా నిలిచింది. సంగీతంతో పాటు ఈ చిత్రంలో కొన్ని పాటలు కూడా చక్రి పాడారనమాట. సో మరి ఇంతటి చక్కటి కథ, సంగీతం, నటన ఉన్న దేవదాసు చిత్రానికి చాలా అవార్డ్స్ అయితే గెలుచుకున్నారు. సో మరి కార్యక్రమంలో చివరిగా మీ అందరి కోసం దేవదాసు చిత్రం నుండి ఇంకొక పాట.

దేవదాస్ పేరు మీద చాలా చిత్రాలు అయితే ఇంతకుముందు వచ్చాయి కదా. మరి అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి నటించిన చిత్రం 1953లో విడుదలైంది. అలానే కృష్ణ విజయ నిర్మల నటించిన దేవదాస్ చిత్రం 1974వ సంవత్సరంలో విడుదలైంది. ఇంకా రామ్ ఇలియానా నటించిన చిత్రం 2006వ సంవత్సరంలో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ పేరుతో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచాయి. సో మరి ఈరోజు రామ్ ఇలియానా నటించిన దేవదాస్ చిత్రం కోసం కొన్ని విషయాలతో పాటు ఆ చిత్రంలోని పాటలను వింటూ ఆనందించారు కదా. మరి సమయం 12 గంటలకు వస్తుంది కాబట్టి ఇంతటితో ఏకచిత్రగానం కార్యక్రమం సమాప్తం.

0: అరే సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
1: దానికంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
0: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చేయబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా నాగార్జున, లావణ్య త్రిపాఠి, రమ్య కృష్ణ నటించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం నుండి అనూప్ రూబెన్ సంగీతంలో, శ్రేయ ఘోషల్ ఇంకా ధనంజయ్ వాయిస్లో మీ అందరి కోసం.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మధుమంజరి కార్యక్రమంలో రజనీకాంత్ నటించిన శివాజీ చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ సంగీతంలో మీ అందరి కోసం ఈ సాంగ్.

మధుమంజరిలో తర్వాత రాబోతున్న పాట ధనుష్ శృతి హాసన్ నటించిన త్రి చిత్రం నుండి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతంలో.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో 5 రోజుల పర్యటన ముగించుకున్న అనంతరం క్లార్క్ మాట్లాడుతూ, భారత్ బలమైన ఆర్థిక పునాదులు, ప్రైవేటు రంగ ప్రగతిశీలత, వేగంగా విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ ఆర్థిక వృద్ది తదుపరి దశను నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు. అంతర్జాతీయ ఆర్థిక విస్తరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. భారత్లోని ప్రైవేటు రంగం అపారమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతికత, తయారీ రంగాల్లో వస్తున్న వేగవంతమైన పురోగతిని క్లార్క్ కొనియాడారు.

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్ పో డియన్ జుంగెల్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే భూటాన్ రాజుతో ఆ దేశ ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతారు. భారత్ భూటాన్ దేశాల మధ్య క్రమం తప్పకుండా జరిగే ఉన్నత స్థాయి పర్యటనల ఆనవాయితీలో భాగంగా ఈ పర్యటన సాగుతోందని విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత స్నేహ సంబంధాలను సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించింది. న్యూఢిల్లీలోని యశో భూమిలో రేపు 5వ ఎడిషన్ సెమికాన్ ఇండియా 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు గ్లోబల్ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. పరిశ్రమల భాగస్వామ్యం, ఆవిష్కరణలు, తయారీ సామర్థ్యం

0: పెట్టుబడుల సేకరణ, భవిష్యత్ నైపుణ్యాల అభివృద్ది ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు, 300 అంతర్జాతీయ సంస్థలతో పాటు 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాల అన్వేషణకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది. కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఆయన రాష్టంలో వరద పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యలను అధికారులతో సమీక్షిస్తారు. వరద ప్రభావిత రైతులను, బాధితులను పరామర్శిస్తారు. మరోవైపు బీహార్లో వరద తీవ్రత ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 15 జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గంగా, గండక్, కోసి, పున్పున్, బాగ్మతి, ఘాగ్రా నదులు పలుచోట్ల ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయని కేంద్ర జల సంఘం వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భూమిపై జీవకోటిని కాపాడడంలో ఓజోన్ పొర వహిస్తున్న కీలక పాత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ రోజును కేటాయించారు. సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలను అడ్డుకునే ఓజోన్ పొరను భూమికి రక్షణ గొడుగుగా అభివర్ణిస్తారు. ఇది చర్మ క్యాన్సర్, శుక్లాలు, పర్యావరణ వ్యవస్థకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. చల్లని గ్రహం కోసం ప్రపంచ దేశాల చర్యలు అనేది ఈ సంవత్సరం ఓజోన్ దినోత్సవ ఇతివృత్తంగా ఉంది. ఓజోన్ పొర పరిరక్షణలో అంతర్జాతీయ సహకారం, సాధించిన విజయాలను, వాతావరణ మార్పులపై తీసుకుంటున్న చర్యలను ఈ ఇతివృత్తం ప్రతిబింబిస్తోంది. పర్యావరణ హిత సాంకేతికతలను, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించవలసిన బాధ్యతను గుర్తుచేస్తోంది. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఒక సందేశమిస్తూ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతి నీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే రక్షణ కవచమని పేర్కొన్నారు. ఓజోన్ పొర పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనే ప్రారంభమవుతుందని, ఈరోజు మనకు గుర్తు చేస్తోందని అన్నారు. ఇళ్లల్లో ఎయిర్ కండిషనర్లను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద నిర్వహించడం, ఎక్కువ విద్యుత్ సామర్థ్యం ఉన్న ఉపకరణాలను ఎంచుకోవడం వంటి చిన్న చిన్న చర్యలు హానికర ఉద్గారాలను తగ్గించి ఆరోగ్యకరమైన భూమిని అందిస్తాయని అన్నారు. ఓజోన్ పొరను కాపాడుకోవడం వల్ల మానవాళి ఆరోగ్యం, జీవ వైవిధ్యం, వాతావరణ స్థిరత్వం సురక్షితంగా ఉంటాయని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. సురక్షితమైన భవిష్యత్తు కోసం పర్యావరణ హిత అలవాట్లను స్వీకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, వ్యూహాత్మక స్వతంత్రతపై నమ్మకంతోనే ప్రపంచ వ్యవస్థకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ 25 ఏళ్ల ఉత్సవ ముగింపు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచంలో ఎన్ని అస్థిర పరిస్థితులున్నా భారత్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో భారత్ దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, దేశీయ సామర్థ్యాలు ఎంతగానో పెరిగాయని, ఇవి ప్రపంచ దేశాలతో మన సంబంధాలపై సానుకూల ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భారత దౌత్య విధానానికి శాంతి, అభివృద్దే ఎప్పుడూ ప్రధాన లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు.
1: When India advocates dialogue and diplomacy, when we stress that endless war must give way to an end to war, this is our particular way of thinking. Indian diplomacy will always have peace and development as its central agenda, not just as an idealistic goal, but as a sensible prescription for the world order to advance progress and prosperity.
0: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కేరళ, మాహే, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణం

సాధారణ పరిస్థితులుంటాయని పేర్కొంది. మరోవైపు బీహార్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్టాల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తర

0: జిల్లాల్లో గాలింపు చర్యలు కొనసాగుతుండగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. భద్రతా బలగాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు 5170 మందికి పైగా ఆచూకీ లభించలేదని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 13742 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 26న నేపాల్ టిబెట్ సరిహద్దు వద్ద మంచు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డంతో వచ్చిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని గ్రామాలు పట్టణాలను పూర్తిగా ముంచెత్తాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నూతన ఆవిష్కరణలు, డిజిటల్ విప్లవం, ఆధునిక తయారీ రంగాలు భారతదేశ ఉత్పాదకతను, పోటీతత్వాన్ని పెంచే ప్రధాన అంశాలని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ నైజెల్ క్లార్క్ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భూటాన్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 12:30. మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. కార్మికుల కార్యక్రమం వింటారు.

0: కార్యక్రమంలో ముందుగా దీర్ఘకాలిక వ్యాధులు హోమియో చికిత్స అనే అంశంపై హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు. ఈయన గత 20 సంవత్సరాలుగా హోమియో వైద్యునిగా విశాఖపట్నంలో విశేష సేవలు అందిస్తున్నారు. డాక్టర్ గారిని అడిగి ఈ హోమియో వైద్య విధానానికి సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులకు ఎటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: హోమియో వైద్య విధానంలో ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స ఉంటుంది సార్?
2: వాడుక భాషలో అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే స్వల్పకాలిక వ్యాధులు అంటే తక్కువ సమయం ఉండేది, తక్కువ సమయంలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు అంటే కనీసం 3 నెలల నుంచి సంవత్సరం పాటు లేదా ఇంకా ఎక్కువ రోజుల పాటు ఉండిపోయి మనల్ని పీడించేటువంటి జబ్బుల్ని మనం దీర్ఘకాలిక వ్యాధులుగా మనం చెప్పుకోవచ్చు. మనం శ్రీశ్రీ గారు ఒక మాట చెప్తారు సార్ మనకి, కానేది కవితకు అనర్హం అని. అంటే హోమియోపతి వైద్య విధానంలోనే ఆ గొప్పతనం ఉంది. ఈ వైద్యం చేయలేము, ఈ జబ్బుకు వైద్యం లేదు అనడానికి లేదు. హోమియోపతిలో అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి క్లిష్టమైన జబ్బునైనా నయం చేయడం కాకపోయినా దాని యొక్క ట్రీట్మెంట్, చికిత్స చేసేటువంటి అవకాశం హోమియోపతిలో ఉంది. లైక్ మనం అనుకుంటాం డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి, పిల్లల్లో వచ్చేటువంటి ఎదుగుదల సమస్యలు ఉన్నాయి, సంతాన సాఫల్యానికి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, కిడ్నీలో రాళ్ళు అవ్వచ్చు, అలాగే ట్యూమర్స్, క్యాన్సర్స్, దీర్ఘకాలిక వ్యాధులు అనగానే అది ఒక పెద్ద ఓషన్ అనమాట. సో ఇటువంటి సమస్యలను మనం హోమియోపతి ద్వారా వైద్యం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. దాని గురించి మనం ఏ కేసుకి ఆ కేసు విడిగా మనం ఆలోచించి చెప్పాలి, కానీ బ్రాడ్ స్పాటెడ్ గా అంటే ఒక విధంగా మనం 100% ఇది అవుతుంది అని చెప్పడానికి వైద్యం వీలు కాదండి. కానీ అవకాశం అయితే మనం దీర్ఘకాలిక వ్యాధుల్లో హోమియోపతికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఇది మనం చెప్పవచ్చు.
1: అలాగే డాక్టర్ గారు, ఈ హోమియో వైద్య విధానంలో ఈ దీర్ఘకాలిక వ్యాధులకు మీరు చేసేటటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది?
2: అంటే హోమియోపతి వైద్య విధానమే ఒక ప్రత్యేక వైద్య విధానం అండి. అది దీనిలో మనిషిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక మనిషికి ఒక జబ్బు వచ్చింది, ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు అంటే దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం. అంటే మానసిక ఒత్తిడి ఉంటుంది, భౌగోళిక పరిస్థితులు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవహారిక పరిస్థితులు కూడా దానికి తోడవుతాయి. అంటే ఆఫీస్లో స్ట్రెస్ అవ్వచ్చు, ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండొచ్చు, ఇమోషనల్ స్ట్రెస్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటూ దానికి తోడుగా వారు చేసేటువంటి ఆహార

0: నియమాలు, ఆహారపు అలవాట్లు, ఎక్కువగా ఒబేసిటీ అంటే స్థూలకాయం వచ్చేయడము, లేదంటే సరైన టైంకి నిద్రపోకపోవడము, సరైన టైంకి మనము ఆహారాన్ని తీసుకోకపోవడము, ఇట్లాంటి అలవాట్లు ఇవన్నీ కన్సిడర్ చేసి వారి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, అలాగే వాళ్ళకి ఏ రకమైన జబ్బు ఉంది, వాళ్ళ జబ్బులో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, బాధపడుతున్నటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ కూలంకషంగా మనం అర్థం చేసుకుని వారికి హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. ఆ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ని కనుక మనం కరెక్ట్గా అందించగలిగితే ఖచ్చితంగా మనం ఏదైతే దీర్ఘకాలిక వ్యాధి ఉందో దాన్ని మనం నివారించే అవకాశం ఉంటుందండి.
1: హోమియోపతి వైద్య విధానం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు సంపూర్ణంగా నివారణ అవుతాయి అని అనుకోవచ్చంటారా డాక్టర్ గారు?
0: సంపూర్ణంగా అవుతుంది అని మనం ఎక్కడా ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. మెడికల్ ఎథిక్స్ ప్రకారంగా మనం బలానా జబ్బును మనం నయం చేస్తాము అనేది చెప్పకూడదు. కానీ మా అనుభవంలో మేము చూసింది ఏంటంటే చాలా మటుకు కేసుల్లో అవకాశం అయితే హోమియోపతిలో ఉంది. ఇతర వైద్య విధానాల్లో అవకాశం లేని కేసులను కూడా హోమియోపతి ద్వారా మనం చికిత్స చేసి వాళ్ళని ఎంతో కొంత మెరుగైన స్థితికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అని మాత్రం మనం చెప్పవచ్చు.
1: సాధారణంగా ఈ హోమియో వైద్యంలో రిజల్ట్ రావడానికి టైం పడుతుంది అని చెప్పి అంటుంటాం.
0: అవును,
1: అలాంటిది మరి ఇది దీర్ఘకాలిక వ్యాధులు అంటే కూడా మందులు ఎక్కువ కాలం వాడవలసిన ఉంటుంది.
0: అవునండి.
1: అసలు ఎంతకాలం మెడిసిన్స్ వాడవలసిన అవసరం ఉంటుంది? అంటే వాళ్ళు ఆ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు జీవితకాలం మెడిసిన్ వాడే అవసరం ఉందంటారా?
0: అంటే ఇది మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రతిదీ కేస్ టు కేస్ డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇది కొన్ని కేసుల్లో మనం జీవితకాలం మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది, కొన్ని కేసుల్లో అవసరం ఉండదు. అంటే కేసును బట్టి మారిపోతూ ఉంటుంది. ఇది హోమియోపతిలో మనం ముఖ్యంగా గమనించాల్సింది, నేను శ్రోతలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఏ హోమియోపతి వైద్యుడి దగ్గరికి వెళ్ళినా మీరు ఈ రోజున్న పరిస్థితి ఏంటి, మీరు వైద్యం తీసుకున్న తర్వాత నెల రోజుల తర్వాత మీకు ఉన్నటువంటి మెరుగైన పరిస్థితి ఏంటి, అలా ప్రతి నెల మీకు మెరుగవుతూ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనం ఇంకొక ముఖ్యమైన విషయం నేను అనుభవంలో తెలుసుకుంది ఏంటంటే ఫ్రీక్వెన్సీ, అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో కూడా ఎంత తరచుగా వస్తుంది, ఎంత ఇంటెన్సిటీ అంటాం తీవ్రతతో వస్తుంది, ఆ తీవ్రత తగ్గాలి, ఆ వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ అంటే వచ్చేటటువంటి ఆ ఎపిసోడ్స్ యొక్క ఇది తగ్గుతూ ఉండాలి. ఈ విధంగా వెళ్తోంది అంటే దీర్ఘకాలిక వ్యాధుల్లో మనకు రిజల్ట్ వస్తున్నట్టు మనం గమనించవచ్చు. అంటే మనం మెయిన్ ముఖ్యంగా దాన్ని ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ప్రతి దీర్ఘకాలిక వ్యాధిలోని చాలా లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక జబ్బు ఉండొచ్చు, ఒక్కొక్కసారి మూడు నాలుగు జబ్బులు, ఐదు జబ్బులు కూడా కలిసి ఉంటాయి. అలాంటప్పుడు క్లిష్టమైపోతుంది కేసును ట్రీట్ చేయడంలో. అటువంటి కేసుల్లో కూడా మనం రిజల్ట్ తీసుకురావచ్చు. కానీ దానికి డాక్టర్కి కూడా ఓర్పు సహనం ఉండి, డాక్టర్కి చాలా క్షుణ్ణంగా పరిశీలించి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్కి కూడా ఆ ఓర్పునే నా జబ్బును తగ్గించుకోవాలి అనేటువంటి ఆ స్ట్రాంగ్ ఇంటెన్షన్ పెట్టుకోవాలి. తగ్గుతాయి, అది పట్టుకొని మనం కనుక ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన రిజల్ట్స్ తీసుకురావచ్చు. అలాగే మనం ముఖ్యంగా గమనించాల్సింది మనం పూర్వం మందులు వాడినప్పటికీ ఈ రోజుకి మన పరిస్థితి ఎలాగుంది, మెరుగుపడుతుందా లేదా, అదొక్కటే మనకు డైరెక్షన్. డెఫినెట్గా అలా వస్తాయి అవకాశాలు, చాలా మటుకు కేసుల్లో ఉంటాయి, అలానే తగ్గని కేసులు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కి నిలబడతారా లేదా, వారికి ఆ శక్తి ఉందా లేదా, కొన్ని వయసు వేరైనా కొన్ని వస్తుంటాయి, అవి మనకు కష్టమవుతుంటాయి. ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని కూడా మనం మేనేజ్ చేయొచ్చు. కానీ పూర్తిగా నయం అవుతాయా అంటే అటువంటి కేసుల్లో కొంచెం కష్టమనే చెప్పాలి.
1: హోమియోపతి వైద్యం వాడుతూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఈ పచ్చళ్ళు తినకూడదని, వెల్లుల్లు తినకూడదని, ఘాటు వాసన ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినకూడదని, అది తింటే ఈ మెడిసిన్ పనిచేయదని రకరకాల అపోహలు ఉన్నాయి సార్.
0: అవునండి.
1: కాబట్టి ఈ హోమియో వైద్యంలో మీరు సూచించినటువంటి, డాక్టర్స్ సూచించినటువంటి మందులు వాడుతూ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఎటువంటి ఆహారం తీసుకోకపోతే మంచిది?
0: అంటే ప్రత్యేకంగా హోమియోపతి వైద్యానికంటూ పథ్యం అయితే ఏమి ఉండదండి. మనం జబ్బును బట్టి పథ్యం చెప్పడం జరుగుతుంది. షుగర్ పేషెంట్లు అయితే షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో, అలాగే బీపీ వాళ్ళు అంటే బీపీ పేషెంట్స్ వాళ్ళు, అలాగే జబ్బును బట్టి మన పథ్యం ఉంటుంది. అలా అని హోమియోపతి మందు కూడా చాలా సున్నితమైనటువంటి మందు కాబట్టి మనం ఏం సజెస్ట్ చేస్తామంటే వీలైనంత వరకు ఆహారం తీసుకున్న తర్వాత కానీ లేకపోతే ఆహారం తీసుకున్న అరగంట ముందు కానీ మందును వేసుకోవడం మంచిది అని మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే హోమియోపతి మందు చాలా సున్నితంగా ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల వలన ఒక్కొక్కసారి మందు యాంటీడోట్ అయిపోవచ్చు కదా అనేటువంటి ఒక ఐడియాతోటి మనం అలా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆహారపు అలవాట్లలో మనం వీలైనంత వరకు శుభ్రమైన ఆహారము, కలుషితం లేని ఆహారము, అలాగే ఇప్పుడు అన్ని కూడా ఆర్గానిక్ వస్తున్నాయి,

0: సో ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వలన కూడా కొంత మనం మన బాడీని ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఆ విధంగానే ఈ మధ్యన కీళ్ళ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. నేను అందరికీ చెప్పేది ఏంటంటే కంపల్సరీగా ఉదయం ఒక గ్లాస్ పాలు, రాత్రి ఒక గ్లాస్ పాలు, ఒక గుడ్డు తినగలిగిన వాళ్ళకు గుడ్డు తింటే ఈ కీళ్ళ వ్యాధులు మనం ఖచ్చితంగా నివారించవచ్చు. ఈ విధంగా మనం ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటూ సమయానికి మనం నిద్ర, ఆహారము, స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు చాలామందికి మెయిన్ 90% జబ్బులకు రావడానికి కారణం స్ట్రెస్. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ధ్యానం కానీ లేకపోతే ఇతర ఎక్సర్సైజెస్ కానీ అట్లాంటి యోగా కానీ ఇవి చేసుకుంటూ హోమియోపతి మందులు వాడుకుంటూ వాళ్ళ లైఫ్ని చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం చాలా మటుకు ఉంది. అలాగే హోమియోపతిని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆయుష్ డిపార్ట్మెంట్నే పెట్టడం జరిగింది. అలాగే హోమియోపతిలో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి అని చెప్పి ఒక విభాగం ఉంది. దానిలో ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులకి ఎటువంటి చికిత్సలు ఉన్నాయి అనేటువంటి రీసెర్చ్ కూడా రోజు జరుగుతుంది, నిరంతరం జరుగుతుంది అటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కావాలి. అంటే మనం వైద్యం చేసామంటే దానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నారు. సో అటువంటి ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కూడా హోమియోపతిలో ఉంది, దానికి కావాల్సినటువంటి రీసెర్చ్ జరుగుతుంది, దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ను కూడా ఇప్పుడు ప్రభుత్వం చాలా ఎంకరేజ్ చేస్తుంది. ప్రజలకు కూడా హోమియోపతి వైద్య విధానం అనేది ఒకటి ఉంది, దాన్ని కూడా మనం ప్రయత్నించి చూడవచ్చు అనేటువంటి ఒక సందేశాన్ని, సంకేతాన్ని కూడా ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తుందండి. అలాగే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకెళ్తుంది. అంటే ఇతర వైద్య విధానాలతో పాటు హోమియోపతిని కూడా వాటితో పాటు పెట్టి వచ్చిన వాళ్ళకి మిగతా వైద్య విధానాలు వాడుకుంటూ కూడా హోమియోపతి కూడా ట్రై చేయండి అనేటువంటి సంకేతాన్ని కూడా ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ప్రజలు కూడా వేరే ఏ వైద్య విధానం వాడుకుంటున్నా హోమియోపతి కూడా ట్రై చేయొచ్చు, దానికి ఏం అభ్యంతరం ఏమి ఉండదు. దాంతోపాటు వాడుకుంటే డెఫినెట్గా మనం వ్యాధిని నిర్మూలించడానికి లేదా నయం చేయడానికి మా తరఫున మేము కృషి చేయడం జరుగుతుందండి.
1: ఇప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్య లేనివారు
0: అవునండి
1: రేపు భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులకి గురి కాకుండా ఉండాలి అంటే వారు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది?
0: ఖచ్చితంగా హోమియోపతిలో దానికి మంచి అవకాశం ఉంది. దానికే మనం చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. మనం ఒక మనిషిని యొక్క శారీరక మానసిక తత్వాన్ని స్టడీ చేసి మనం గనక మందులు ఇవ్వగలిగితే రాబోయేటువంటి కాలంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ను కూడా మనం నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రివెంటివ్ మెడిసిన్ అంటాం అట్లా కూడా. అంటే అదే ఇప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడే దాన్ని చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న జలుబు వస్తుంది లేదంటే చిన్న చిన్నగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది అప్పుడే మనం కనుక హోమియోపతి వాడుకొని ఉంటే ఆ దీర్ఘకాలిక సమస్యగా తీసుకెళ్లకుండా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏ సమస్య వచ్చినా ఒకసారి హోమియోపతి వైద్యుడిని సంప్రదించండి, వాళ్ళ సలహా తీసుకోండి, వారు చెప్పిన విధానాన్ని మనం ఫాలో అయితే, అంటే మొక్కగా ఉన్నప్పుడే దాన్ని తుంచేస్తే అది మొక్క పెద్ద చెట్టు అయిపోకుండా ఉంటుంది. అలాగే ఈ దీర్ఘకాలిక వ్యాధులుగా ఎల్లక ముందుగా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అక్యూట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే స్వల్పకాలిక వ్యాధులుగా ఉన్నప్పుడే మనం గనక హోమియోపతిలో వాడుకోగలిగితే డెఫినెట్లీ మనం అంతవరకు క్రానిక్ ప్రాబ్లమ్స్కి వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హోమియోపతిలో ఇటువంటి వాటి అన్నిటికీ కూడా సొల్యూషన్స్ ఉన్నాయి, డెఫినెట్గా మనం ట్రీట్ చేయొచ్చు. అది నా సజెషన్ ఏంటంటే ప్రజలందరూ కూడా ఒకసారి వెళ్ళండి, ఒపీనియన్ తీసుకోండి. ఒకసారి ఒకళ్ళు చెప్పింది అర్థం కాకపోతే ఇద్దరు ముగ్గురు ఒపీనియన్ తీసుకుందాం, దెన్ మనం ముందుకెళ్తే ఖచ్చితంగా అది మనకి ఒక వే చూపిస్తుందని నా ఉద్దేశం అండి.
1: ఈ దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో శ్రోతలకి మీ సూచనలు తెలియజేయండి.
0: ఒకటి వ్యాయామం అండి, డైట్, మెడిసిన్ అండ్ ఎక్సర్సైజ్, మూడు ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే డైట్ విషయంలో అంటే మితమైన ఆహారము, చక్కటి ఆహార నియమాలు పాటించడం, అంటే సమయానికి భోజనం చేయడము. అలాగే వెయిట్ పెరిగిపోతున్నారు అందరూ, ఈ మధ్యన వెయిట్ పెరిగిపోకుండా అంటే మనం తీసుకోవాల్సిన ఆహారాన్ని మితంగా తీసుకోవాలి, అవసరమైనప్పుడే తీసుకోవాలి. అలాగే నీళ్ళు ఎక్కువ తాగాలి, మంచినీళ్ళు కానీ లిక్విడ్స్, హైడ్రేషన్ ప్రాపర్గా ఉండాలి. అవి తీసుకుంటూ వీలైనంత వరకు రోజు కొంతసేపు యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటూ అవసరం వచ్చినప్పుడల్లా మనం ఈ హోమియోపతి వైద్యాన్ని కనుక మనం అప్రోచ్ అయితే డెఫినెట్లీ మనం చిన్న చిన్న సమస్యల నుంచి మనం క్లియర్ చేసేసుకోగలిగితే పెద్ద సమస్య అనేది ఎప్పుడు రాదు. అలా మేము ఎప్పుడు చూడడం జరగలేదు. అందుకని మేము చిన్న పిల్లల నుంచి కూడా మేము అందరికీ కూడా హోమియోపతి వాడుకోండి, చిన్నపిల్లల నుంచి కానీ హోమియోపతి వాడుకుంటే పెద్ద అయ్యేసరికి వాళ్ళకి ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అనేది మేము ఎక్కువగా తరచూ ప్రచారం చేస్తూ ఉంటామండి.
1: నమస్కారం అండి డాక్టర్ గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా ఆకాశవాణి శ్రోతలకు హోమియో వైద్య విధానానికి సంబంధించిన అత్యంత అమూల్యమైన సమాచారం తెలియజేశారు. నమస్కారం.

0: సరే అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
2: కార్మికుల కార్యక్రమంలో తర్వాత రాబోతుంది ఈనాటి ఈ బంధం ఏనాటిదో కథానిక బై శ్రీమతి ఎస్ టీకే శిరీష.
3: ఉదయ కిరణాలతో పాటు న్యూస్ పేపర్ కూడా వచ్చి పడింది. తప్మన్న శబ్దానికి కళ్ళు తెరిచింది స్వర్ణ. అప్పుడే తెల్లారిపోతోందా? కిటికీ దగ్గరికి నడిచింది. మెల్లగా అరుణవర్ణాలను సంతరించుకుని తూర్పు కొండల మాటు నుండి బయటికి వస్తున్న సూర్యబింబం ప్రత్యక్షమైంది. అప్పుడే పిల్లలు లేచి స్కూలుకి వెళ్లే హడావిడి. కోడళ్ళిద్దరూ వాళ్ల పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇంతలో పెద్ద కోడలు కాఫీ ఇచ్చి వెళ్ళింది. వరండాలో ఫ్యాన్ వేసుకుని పేపర్ చూస్తూ కాఫీ తాగుతోంది స్వర్ణ. ఎందుకో ఆ పేపర్ కూడా చూడాలని లేదు, మడత పెట్టి పక్కన పడేసింది. ఎందుకో ఈరోజు మనసంతా బాధగా ఉంది. నిజానికి తన జీవితం చాలా చక్కగా సాగిపోతుంది. ఇద్దరు కొడుకులు కోడళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు. తను కోడళ్ళకి పనిలో అంతో ఇంతో సాయం చేసి ఏవో కథలు రాసుకుంటుంది. హాయిగా కాలం గడిచిపోతుంది. ఒకరోజు తను భర్త కలిసి కామాక్షమ్మ గుడికి వెళ్లారు. అక్కడ ఆచార్యగారి భార్య చారెడు వెడల్పు తెల్లజరి చీర కట్టుకుని వచ్చింది. భర్తకి భోజనం వడ్డిస్తూ ఆ చీర ఎంత బాగుందో అనుకుంది. ఎంతుంటుంది అన్నాడు భర్త. 1000 రూపాయలుంటుంది అంది. ఆ మర్నాడే భర్త అలాంటి చీర తీసుకొచ్చాడు. అది 20 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడు ఆయన లేకపోయినా పిల్లలు తనని అంత ప్రేమగానూ చూసుకుంటున్నారు. కానీ ఈరోజు సరోజిని గారు బాగా గుర్తొస్తున్నారు. ఇంతకుముందు పిల్లలు చదువుకునేటప్పుడు మేము డబల్ బెడ్రూము ఇంట్లో 2nd ఫ్లోర్లో అద్దెకు ఉండేవాళ్ళం. కింద సెల్లార్లో ఒక చిన్న గదిలో సరోజిని గారు ఒకరు ఉండేవారు. ఆమెకి 40 ఏళ్ళుంటాయి. ఒడ్డు పొడుగు, తెల్లటి తెలుపు, చక్కని ఉంగరాల జుట్టు, చారిడేసి కళ్ళు, చిన్ని నోరు, ఎంతో చక్కగా ఉండేది. చాలా సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు స్వర్ణ రావోయ్ సంతోషిమాత గుడికి వెళదాం అని పిలిచింది. పనంతా చేసుకుని నేను సరోజిని గారు గుడికి వెళ్ళాం. అక్కడ అందరూ సరోజిని గారిని బాగా పలకరిస్తున్నారు. ఆమెని పాట పాడమన్నారు. పాడింది. పాట అంత వినసొంపుగా లేకపోయినా ఆమె సిగ్గుపడకుండా పాడింది. తర్వాత అందరూ తమకి తోచినంత డబ్బు ఇస్తున్నారు. ఆమె కూడా తీసుకుంటోంది. ఇదేమిటి ఈమె ఇలా తీసుకుంటోంది అసహ్యంగా అనుకున్నాను. సరే ఇంక వెళదామా సరోజిని గారు అనేసరికి, ఒక్క 1/2 గంట ఉందాం స్వర్ణ, ఇక్కడ ప్రసాదం పూరి పాయసం పెడతారు, తిని వెళ్ళొచ్చు అంది. అలాగే అక్కడ తిని ఇంటికొచ్చాం. నేను ఉండబట్టలేక ఆమెని, సరోజిని గారు మీరు వాళ్ళందరి దగ్గర డబ్బు తీసుకోవడం నాకు అసలు నచ్చలేదు అన్నాను. ఆమె, అవును నాకు తెలుసు నీకు నచ్చదని, కానీ నా జీవితమే నీకు తెలియదు అంటూ ఆమె తన కథని అంతా చెప్పేసరికి నిలువునా కృంగిపోయాను. ఆమె వాళ్ళ ఆయనకి ఎందుకు నచ్చలేదో. మనిషి చాలా అందమైంది, మనసు మంచిది, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, డిగ్రీ చదివింది, అందరితో సరదాగా ఉండేది. అతి మంచితనం కూడా పనికిరాదేమో. మామూలు కాటన్ చీర కట్టుకుని బొట్టు కాటుక పెట్టుకుని జడ వేసుకుంటే చాలా ఎంతో అందంగా ఉండేది. నగలు ఒంటి నిండా దిగేసుకుని వెళ్ళిన అమ్మలక్కలందరూ ఆమె ముందు దిగదుడిపే. ఆవిడ జీవితం మాత్రం అంత అందమైంది కాదు. భర్తకి అంతకుముందే పెళ్ళి అవ్వడం వలన ఈవిడ పిచ్చిదనే నెపం పెట్టి డబ్బుతో లాయర్ని కొని డైవర్స్ వచ్చేలా చేసుకున్నాడు. అతను చేస్తున్న ఉద్యోగం మాత్రం చాలా ఉన్నతమైంది. ఆమె తరచూ కోర్టుకు వెళుతూ ఉండేది. అతను ఆమెకి భరణం కూడా ఇచ్చేవాడు కాదు, దానికోసం తిరుగుతూ ఉండేది. కోర్టుకు వెళుతూ స్వర్ణ స్వర్ణ అని పిలిచేది. ఎందుకో అనుకుంటూ నేను బయటకు వచ్చేసరికి, నేను ఈరోజు కోర్టుకు వెళుతున్నానో, మా ఆయన్ని చూసి వస్తాను అనేది. ఈవిడ నిజంగానే పిచ్చిదా? అంత బాధ పెట్టిన భర్తని చూడాలని అనుకుంటోందంటే ఏమనుకోవాలి? నాకు పిల్లలు స్కూలు, మా వారికి ఆఫీస్ టైం, వాళ్ళకి క్యారేజీలు సర్ది, వాళ్ళు ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయాక నేను ఇంకా చాలా పని చేసుకునేదాన్ని.

అస్తమాటూ ఈవిడ నన్ను పిలుస్తూనే ఉంటుంది. నాకేం పనుండదా అని బిసుక్కునేదాన్ని. అప్పుడు పని మనిషిని పెట్టుకుందికి డబ్బు సరిపోయేది కాదు, పనంతా చేసుకునేదాన్ని. కానీ పాపం ఆమెకెవ్వరూ లేరు. ఏ దిక్కు లేని ఆడదాన్ని అందరూ ఎంతో హీనంగా చూస్తారో తెలిసిందే కదా. రాత్రి తిరిగి తిరిగి 10 గంటలకు ఇంటికి వచ్చి కింద నుంచి స్వర్ణ అంటూ పిలుస్తూ ఉండేది. నాకు కొంచెం టీ ఉంటే ఇస్తావా, లేకపోతే కొంచెం పాలైనా ఇవ్వబోయ్, నాకు చాలా ఆకలిగా ఉంది అనేది. ప్రతిరోజు ఇలాగే పనంతా చేసుకుని పడుకున్న నాకు చాలా చిరాకు కోపం వచ్చేవి. ఒక్కొక్కసారి 1-2 సార్లు పిలిచినా పలికేదాన్ని కాదు. కానీ తర్వాత నాకే చాలా బాధ అనిపించేది. ఉదయం నుంచి ఏమైనా తిందో లేదో, టీ పెట్టి బిస్కెట్లు ప్లేట్లో పెట్టి ఆమెను పిలిస్తే నేను మెట్లెక్కి రాలేను, నువ్వేరా అనేది. నాకు ఇంకా చిరాకనిపించేది. ఇంకా తప్పదని కిందకు వెళ్ళి ఇచ్చేసి వెంటనే వచ్చి పడుకునేదాన్ని. కానీ ఆమె మాత్రం ఆ ఇరుకు గదిలో గాలి రాక, కనీసం ఫ్యాన్ కూడా లేక, అందరూ నడిచే దారిలో మడత మంచం వేసుకుని పడుకునేది. ఆమె భర్త అంత మంచి ఉద్యోగం చేస్తూ ఉంటే ఆమెకి ఈ కర్మేమిటి? ఎంత విసుక్కున్నా ఏదో ఒకటి తినడానికిచ్చేదాన్ని. ఎందుకో ఒకరోజు ఉదయం సరోజిని గారు కుర్చీలో కూర్చుని ఏడుస్తున్నారు. ఇంట్లో పని చేసుకుంటున్న నాకు వినిపించింది. ఎందుకు ఏడుస్తున్నారని అడిగాను. మా వారు నాకు పెళ్ళైన కొత్తలో బెనారస్ పట్టుచీర కొన్నారు. ఆయన గుర్తుగా అది నేను భద్రంగా దాచుకున్నాను. చాలా రోజులై పెట్లో ఉండిపోయిందని ఒకసారి ఎండలో వేశాను. స్నానం చేసి వచ్చి చూసేసరికి అది లేదు, ఎవరో తీసుకుపోయారు. మా ఆయన కొన్న చీర కూడా నా దగ్గర ఉండలేదు చూసావా. ఎవరు మనతో ఎన్నాళ్ళుంటారో, ఏదీ శాశ్వతం కాదు అని వెక్కి వెక్కి ఏడ్చింది ఆవిడ. ఆవిడ అంత బాధలో ఉంటే ఆ చీరనే దొంగతనం చేసేవాళ్ళు కూడా ఉన్నారా అనుకున్నాను. ఆమెని బాధపడద్దని చెప్పి ఆ సాయంత్రం నా దగ్గర ఉన్న పాత పట్టు చీరలు 2 ఇచ్చాను. సంతోషంగా తీసుకుంది. ఆమెకి స్కూల్లో జీతం కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు. ఇంటి ఓనరు ప్రతిరోజు అద్దె ఇవ్వమని గొడవ చేసేవాడు. ఆమె పేదరికం చూసి అందరూ బెటకారంగా మాట్లాడేవారు. ఎన్ని బాధలు పడుతున్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించేది. ఒకరోజు నేను లక్ష్మీదేవి పూజ చేసుకుని మా ఇంటి వెనకాల ఉన్న ప్రసూనాంబ గారిని, సరోజిని గారిని, సుభద్ర గారిని తాంబూలానికి రమ్మని పిలిచాను. ప్రసూనాంబ గారికి తాంబూలం ఇచ్చి సరోజిని గారికి ఇచ్చిన తర్వాత సుభద్ర గారికిచ్చాను. వాళ్ళు పెద్ద గొడవ చేశారు. ఎందుకంటే పిల్లా పాపాలేని సరోజిని గారికిచ్చి తర్వాత వాళ్ళకిచ్చానని. చాలా సిగ్గనిపించింది. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు, ఇందుకేనేమో. తర్వాత కొన్నాళ్లకి మేము ఇల్లు మారిపోయాం. ఆమె చాలా బెంగపెట్టుకుంది. నేను వెళుతూ ఉంటే ఏడ్చింది. ఆమె నాకు ఎప్పుడూ గుర్తు వస్తూనే ఉంటుంది. ఆ రోజుల్లో చాలీ చాలని జీతాలు, పిల్లల చదువులు, బాధ్యతలు, పని మనిషి లేకపోవడం, పనంతా తను ఒక్కటి చేసుకోవడం వలన ఆమెని విసుక్కుంటూ ఉండేది స్వర్ణ. కానీ ఇప్పుడు ఆమె ఉంటే బాగుండేది. ఆమెని తోడపుట్టిన అక్కలా చూసుకునేది. తనకి పిల్లల ప్రేమ అభిమానాలకి లోట్లేదు, డబ్బుకి కూడా లోట్లేదు. ఈ టైంలో ఆమె ఉంటే ఎంత బాగుండేది అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉండేది. టేప్ రికార్డు పెట్టుకుని పాటలు నేర్చుకుని రోడ్డు మీద ఓ పక్క నించుని పాడుతూ ఉండేది. ఆ వచ్చిన డబ్బులతో ఇంట్లోకి ఏవో సరుకులు కొనుక్కునేది. 1వ క్లాస్ పిల్లలకి పాఠాలు చెప్పి స్కూల్లో 1000 రూపాయలు ఇచ్చేవారు. ఇవి తీసుకొచ్చి అద్దె కట్టేది. ఇంతలో అత్తయ్య టిఫిన్ తినండి అని పిలుస్తోంది చిన్న కోడలు. తను మళ్లీ ఈ లోకంలోకి వచ్చింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక టీపాయ్ మీద పడేసిన పేపర్ తీసింది. అందులో ఏదో ఫోటో కనబడింది. దాని కింద ఏదో ఒక 2 లైన్లు రాసి ఉంది. కళ్ళజోడు సరిగ్గా సవరించుకుని అవి చదివాను. ఎవరో ఒక ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందట. చుట్టుపక్కల చేరిన జనం నీళ్లు జల్లితే లేచి కూర్చొని ఏడుస్తోందట, తనకి ఎవరూ లేరని చెప్తూ. ఆ ఫోటోని మరోసారి చూశాను. అంతే, చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఎవరి గురించి వెతుకుతున్నాను, ఎవరి గురించి బాధపడుతున్నాను? ఆమె ఈ ఫోటోలో ఉన్న సరోజిని. వెంటనే కోడళ్ళకి చెప్పేసరికి ఇంకా ఆలస్యం ఎందుకు అత్తయ్య గారు, ఆమెను మనం

0: తీసుకొద్దాం, పదండి అని క్యాబ్ బుక్ చేశారు. ముగ్గురం అక్కడికి వెళ్ళి సరోజిని ఇంటికి తీసుకురాగానే మా పెద్ద కోడలు ఆమెకి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది. ఆ తర్వాత నేను బీర్వాలో ఉన్న ఒక 4 కాటన్ చీరలు ఇచ్చాను. స్నానం చేసి మంచి చీర కట్టుకుని కూర్చుంది. మనిషి చాలా పాడైపోయింది. మీరు కూడా నాతోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు అన్న నన్ను పట్టుకుని ఏడ్చింది. ఇంతలో పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే కొత్త మనిషిని చూసి ఎవరమ్మా ఆవిడ అని వాళ్ళమ్మని అడుగుతున్నారు. మా పెద్ద కోడలు వాళ్లతో, ఆమె మీ అమ్మమ్మ, ఆమె కూడా మనతోనే ఉంటారు, మీరు నాయనమ్మ అమ్మమ్మలతో చాలా కబుర్లు చెప్పుకోవచ్చు అన్న మాటలు విని సరోజిని బుక్కిరి బిక్కిరి అయింది సంతోషంతో. సరోజిని కోడళ్ళకు కూడా పనిలో సాయం చేసేది. పిల్లలకి తినడానికి జంతికలు, చెగోడీలు, సున్నుండలు ఇలా అన్నీ అందరం కలిసి చేసుకునేవాళ్ళం. అసలు అరమరికలు ఉండేవి కాదు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా సరోజిని మా ఇంట్లో మనిషే అనుకునేవారు. ఆణిముత్యాన్ని వదులుకున్నాడు వాళ్ళాయన. మా ఇంట్లో చీరలు కొంటే 4 కొనేవాళ్ళం. కోడళ్ళు బజారుకు వెళితే ఇంట్లో పని మేమిద్దరం చేసుకునేవాళ్ళం. పెరట్లో పువ్వులు కోసి మాల కట్టి కోడళ్ళకి పెట్టేది సరోజిని. ఈ ఇంట్లోకి రావడం వలన ఆమె బాధలన్నీ మర్చిపోయింది. అప్పటి నుంచి నా కోడళ్ళకి తల్లిలా, నాకు అక్కలా ఎంతో ఆప్యాయంగా ఉండేది. మా ఇంట్లో ఒక స్థానం సంపాదించుకుంది. మనవలు కూడా అమ్మమ్మ అంటూ ఆమె చుట్టూ తిరిగేవారు. ఈ విషయంలో మా కోడళ్ళు కూడా బంగారాలే. ఎందుకంటే ముక్కు మొహం తెలియని ఆమెని నాతో సమానంగా చూస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు నా మనస్సు హాయిగా ఉంది. ఈనాటి ఈ బంధం ఏనాటిదో కదా.
1: మీరు ఇంతవరకు ఈనాటి ఈ బంధం ఏనాటిదో శ్రీమతి ఎస్టీకే శిరీష గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో కార్మిక గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు కార్మికుల కార్యక్రమం విన్నారు. ఇంతటితో కార్మికుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: కృష్ణా తీరాన వెలిసి,
2: పంగాటి సీమలో మెరిసి,
1: గోదావరి ఒడ్డున విరిసి,
2: విశాఖ తీరాన చేరి,
1: అంచెలంచెలుగా ఎదిగి,
2: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
1: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 1:20 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేఉమారాణి. ముఖ్యాంశాలు. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలుత వైకుంఠం కాంప్లెక్స్ వద్ద యాత్రికుల ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్వామివారికి నిర్వహించే పూజా కార్యక్రమాలు, తిరుమల విశిష్టతను భక్తులు తిలకించేలా 3D వీడియో ప్రదర్శనలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నారాయణగిరి సర్కిల్ వద్ద 32 విద్యుత్ బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించి ఒక ఎలక్ట్రిక్ బస్సులో నారాయణగిరి సర్కిల్ నుంచి ఎస్వీ మ్యూజియం వరకు ప్రయాణించారు. అలాగే తిరుమలలో ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు ఆధారిత వీడియో ద్వారా స్వామివారి పరిణయ విశేషాలతో పాటు తిరుమల ఏడుకొండలు, ఆలయాలు, శిల్పాలు, ప్రకృతి విశేషాలను వివరించే 3D నమూనాలను ముఖ్యమంత్రి తిలకించారు. పునరుద్దరించిన పంపిణీరంగ పథకం RDSS కింద గ్రామీణ విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి సుమారు 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విజయవాడ గుణదల్లో 28 మంది ఉద్యోగార్థులకు కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలను మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు కారుణ్య నియామకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ట్రాన్స్కో, జెన్కో వంటి విద్యుత్ సంస్థల్లో ఇప్పటి వరకు 389 మందికి కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌర, పవన ప్రాజెక్టును ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ అభివృద్ది పనులపై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పనుల నాణ్యత, వేగంగా పూర్తి చేయడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడంపై అధికారులు, సంబంధిత ఏజెన్సీలకు మంత్రి పలు సూచనలు చేశారు. పాలకొల్లులో సుమారు 76,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించినట్లు తెలిపారు. పాలకొల్లులో చేపడుతున్న అభివృద్ది పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: అప్పటికే 76,000 మెట్రిక్ టన్నుల చెత్తని 12వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ని ఇక్కడ క్లీన్ చేసి దాన్ని చదును చేశాం. చరిత్రలో ఇది మొదటిసారిగా ఒక డంపింగ్ యార్డ్ ని 100% క్లియర్ చేసి ఇప్పుడు అక్కడ 5 కోట్ల రూపాయలతోటి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ ప్లాంట్ ని కూడా నిర్మాణం చేస్తాం. ఆ ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ చేసి తడి పొడి చెత్త తీసుకొచ్చి చెత్త కొండలు పాలకొల్లులో పెరగకుండా క్లియర్ చేసే విధంగా ఆ ప్లాంట్ గ్రీనరీతో కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటాం.
0: రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నెల్లూరు నగరంలో 21 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన RSR నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, DSR జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. మంత్రులు పొంగూరు నారాయణ, NMD ఫరూక్, నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్

0: రెడ్డితో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త రూపం తీసుకొస్తామని మంత్రి వివరించారు. మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజం, దేశం మరింత సమగ్రంగా అభివృద్ది చెందుతుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో మహిళా సాధికారత, లింగ సమానత్వం అనే అంశంపై ఆమె ప్రసంగించారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచే మహిళలకు సమాన ఓటు హక్కు, సమానత్వాన్ని భారత్ కల్పించిందని చెప్పారు. ప్రస్తుతం మహిళల అభివృద్ది నుంచి మహిళల నేతృత్వంలోని అభివృద్ది దిశగా భారత్ పయనిస్తోందని పేర్కొన్నారు. 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం నుంచి నారీ శక్తి వందన్ అధినియం ద్వారా పార్లమెంట్ శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా భారత్ అడుగులు వేస్తుందని తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ సహా మొత్తం 2050 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి ప్రకటించింది. వీటిలో ఎస్ఐ విభాగంలో సివిల్, ఆర్మర్డ్ రిజర్వ్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎస్పీఎఫ్, కమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించి పోస్టులున్నాయి. కానిస్టేబుల్ విభాగంలో సివిల్, జైల శాఖతో పాటు కమ్యూనికేషన్ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా పోలీస్ రవాణా విభాగంలో మెకానిక్, డ్రైవర్ పోస్టులతో పాటు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. రాత పరీక్షకు సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడించనున్నామని పోలీస్ నియామక మండలి తెలిపింది. అభివృద్ది, సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించి మరికొన్ని పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా పంచాయతీ రహదారుల అభివృద్దికి సుమారు 20 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని తెలియజేస్తూ,
1: దాదాపుగా ఇప్పుడు 20 పైగా కమ్యూనిటీ హాల్స్ ఈ రోజు మీ గ్రామంలో కూడా 25 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. వచ్చే 3 నుంచి 4 మాసాల్లో ప్రజలు అన్ని ఇబ్బందుల్లో ఉన్నాం. అయినప్పటికీ అన్ని సమన్వయపరచుకుంటా అభివృద్ధి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు.
0: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. అమరావతిలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయన, జలజీవన్ మిషన్, స్వచ్చభారత్, ధన్ ధాన్య కృషి యోజన వంటి పథకాల ద్వారా ప్రజలకు వివిధ రంగాల్లో ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొంటూ,
2: స్థిరమైనటువంటి నీటి భద్రత ఇచ్చేటటువంటి విధంగా కంకణ భద్రతతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచేదానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చడానికి పీఎం ధనధాన్య కృషి యోజన తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా 4 జిల్లాలకి ఇవ్వడం జరిగింది. అనంతపురం జిల్లాకి, సత్యసాయి జిల్లాకి, పార్వతీపురం జిల్లాకి, అలాగే ఏఎస్ఆర్ జిల్లాకి లాభం చేకూరుతా ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ ని తీసుకుని గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం దేశం మొత్తం కూడా 12 కోట్ల 11 లక్షల టాయిలెట్స్ నిర్మించడం జరిగింది.
0: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సూర్యు నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు భూమిని నేరుగా తాకితే మానవులతో పాటు సమస్త జీవరాశికి తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశముంది. ఈ హానికరమైన కిరణాల నుంచి భూమిని రక్షించడంలో ఓజోన్ పొర కీలక పాత్ర పోషిస్తోంది. అయితే పర్యావరణ మార్పుల కారణంగా ఓజోన్ పొర క్షీణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓజోన్ పొరను పరిరక్షించేందుకు ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 16న కెనడాలోని మాంట్రియాల్లో మాంట్రియాల్ ప్రోటోకాల్పై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ చారిత్రక ఒప్పందాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి 10,000 కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:30.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
6: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
5: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
7: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: ఒంటిగంట 33 మహిళావాణి కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉండబోతుంది. 3 గంటలకు మధురమే సుధాగానం, మీకు నచ్చిన ఆపాత మధుర గీతాలను మీకు వినిపించే కార్యక్రమం. 3:30 ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 4 గంటలకు సరదాగా కాసేపు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. 5 గంటలకు యువవాణి యువజనుల మెచ్చే కార్యక్రమం యువవాణి వింటారు. 5:30 మా పదం మీ భావం కార్యక్రమం వింటారు. అలానే 6:10 ప్రాంతీయ వార్తలు కార్యక్రమం వింటారు. 6:30 మిక్స్డ్ మస్తీ కార్యక్రమంలో ఈరోజు అంత్యాక్షరి ఉండబోతోంది. సో ఫోన్ ఇన్ లైవ్ 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పల్లె సీమలు, గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయపు అవకాశాలు అనే అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి చే వింటారు. వ్యవసాయ సమాచారంలో సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణ కొన్ని మెలకువలు వింటారు. ఇవి ఈనాటి కొన్ని కార్యక్రమ వివరాలు.

ఈనాటి మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇళ్ళ సినిమా పాటలు ఉంటారు. ఇందుకుగాను మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727288 అలాగే 2727288.

0: హలో
1: హలో,
0: హలో, బాగున్నారా?
1: బాగున్నామండి.
0: ఓకేనండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు జ్యోతి అండి, పితాపురం నుంచి కాల్ చేస్తున్నాము.
0: ఓకే, ఏ సినిమాలో పాట కావాలి?
1: నాకు బావగారు బాగున్నారా మూవీ నుంచి సారీ సారీ సాంగ్ కావాలి.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.

0: హలో హలో హలో
1: ఈనాటి ఈ బంధం ఏనాటిదో

0: హలో, నమస్తే మేడం జీ.
1: నమస్తే అండి, బాగున్నారా?
0: బాగున్నాను. మీరు?
1: మేము కూడా బాగున్నాం అండి. మీరు మీ
0: అవే
1: పేరు
0: ఉండాలి,
1: చెప్పండి.
0: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతే
1: అంతే
0: మేడం.
1: అంతే కరెక్ట్.
0: పెరి
1: ఓకే
0: కుమారి ఫ్రమ్ గాజువాక.
1: ఓకే
0: బంగారు కానుక మూవీలో నో చిన్న నోముకు ఫలము ఆ
1: ఓకేనండి.
0: మనందరి గురించి వేసేయండి మేడం జీ.
1: ఓకే, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
0: థ్యాంక్ యూ. నమస్తే. జై శ్రీరామ్.
1: జై శ్రీరామ్. హలో, బాగున్నారా? ఫోన్ ఇల్లే సినిమా పాటలు వింటున్నారు. మహిళా శ్రోతలు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్ 2727244, అలాగే 2727288. విశాఖేతరులు అయితే 0891 జత చేయాల్సి ఉంటుంది.

0: హలో
1: హలో అండి.
0: హలో, బాగున్నారండి?
1: నా పేరు రాధికండి, కాకర నుంచి మాట్లాడుతున్నారండి.
0: ఓకే.
1: మనిషిలోది ఎంతెంత దయనిది ఓసారి పాట కావాలండి.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాను, వినండి.
1: తప్పకుండానండి. థ్యాంక్ యూ
0: ఓకేనండి,
1: అండి.
0: థ్యాంక్ యూ.

0: और हरियाणा, चंडीगढ़, पंजाब और पूर्वोत्तर के कुछ हिस्सों में आज मूसलाधार बारिश का अनुमान। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. విమానాశ్రయం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 0.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒకటి లేదా రెండు విడతల్లో ఉరుములతో కూడిన చల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల వరకు, అనగా 16/9/2026 నుండి 29/2026 వరకు ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. వాతావరణ సమాచారం విన్నారు.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: అరేరే, సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
4: దానికంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
3: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. ఈ వెదర్ లో కూల్ ట్రాక్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా, అది మనసును హాయిని అందించే, అలాగే మనసుకు ఆనందాన్ని అందించే పాటలు వింటే ఇంకా బాగుంటుంది. అలాంటి పాటలు ఇప్పుడు విందామా? ఒకే రచయిత రాసిన పాటలు ఈ అరగంట పాటు విని ఆనందిద్దాం. ఒక పాట వింటున్నంత సేపు మనం కూడా ఆ పాటలో లీనమైపోతాం, ఎందుకంటే కొన్ని పాటలు చెవులకు హాయినిస్తూ మనసుకు ఆనందాన్ని పంచుతూ మనలోనే నిలిచిపోతాయి. ఆ పాట మనసులో నిలిచిపోయేలా చేసేది అందులోని సాహిత్యం. అలాంటి అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన తెలుగు సినీ గీత రచయితలలో ఒకరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆయన రాసిన పాటలు మనసారా విందామా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అసలు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి. చిన్నతనం నుంచే కవిత్వం, రచన అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే తర్వాత ఆయనకి జీవితంలో ఒక భాగంగా మారింది. 1984లో జనని జన్మభూమి సినిమాతో సినీ గేయ రచయితగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 1986లో కె విశ్వనాథ్ గారి సిరివెన్నెల చిత్రానికి అన్ని పాటలు రాసి తన అక్షరాల సిరితో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రం విజయం తర్వాత ఆయన పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారింది. అంతేకాదు, సిరివెన్నెల చిత్రంలోని విధాత తలుపున అనే పాటకు ఆయన తొలిసారిగా నంది అవార్డు అందుకున్నారు. ఆ అద్భుతమైన పాటను ఇప్పుడు విందామా? ఈ అరగంట పాటు సిరివెన్నెల సిరి గీతాలు విందాం.

సిరివెన్నెల సిరి గీతాలు వింటున్నారు. ఇంకొక అద్భుతమైన రచన గురించి తెలుసుకుంటూ ఆ పాట విందామా? మన జీవితంలో మనమే నడిచిన దారిని గుర్తు చేసే ఒక అద్భుతమైన సాహిత్యం.

అంతే అద్భుతంగా అక్షరాల్లో ఆవిష్కరించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అలాంటి అర్థవంతమైన అక్షరాలను అంకురం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర గాత్రంలో విందామా?

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో సిరివెన్నెల సిరిగీతాలు. ఆయన సిరిగీతం ఇంకొకటి వినడానికంటే ముందు ఆ పాట గురించి కొన్ని విషయాలు. ప్రేమ గురించి రాయడమే కాదు, ప్రేమను ప్రేమించినట్టుగా ప్రేమతో ప్రేమ సాహిత్యాన్ని అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అందుకే ఆయన ప్రేమ పాటల్లో ప్రేమికుల మనసుల్లో దాగున్న మాటలు వినిపిస్తాయి. ప్రేమ కథ మూవీలోని ఈ పాట ప్రేమ అనే మాటకు అర్థమే తెలియదు ఇన్నాళ్లకు అంటూ, ప్రేమకు ముందున్న ప్రపంచానికి, ప్రేమను తెలుసుకున్న తర్వాత కనిపించే ప్రపంచానికి మధ్య ఉన్న తేడాను ఎంతో అందంగా చూపించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ప్రేమికులందరికీ తమ మనసులోని మాటలు పాటగా వినిపించేలా రాసిన ఈ పాట బెస్ట్ లిరిసిస్ట్గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నంది అవార్డును అందుకున్నారు. సందీప్ చౌతమ్ యొక్క కంపోజిషన్లో రాజేష్, అనురాధ, శ్రీరామ్ వాయిస్లో ప్రేమ కథ చిత్రం నుంచి ప్రేమతో ఈ పాటను ప్రేమగా విన్నారు.

సిరివెన్నెల సిరి గీతాలలో ఇంకొక సిరి గీతం గురించి మాట్లాడుకుందాం. అలాగే పాట కూడా విందాం. జీవితం అంటే గమ్యం చేరుకోవడం మాత్రమే కాదు, ఆ గమ్యం వైపు మనం వేసే ప్రతి అడుగులోనూ ఒక కథ ఉంటుందని, జీవిత ప్రయాణాన్ని ఒక పాటగా మలచిన అద్భుతమైన సాహిత్యం ఎంతవరకు ఎందుకొరకు అనే గమ్యం సినిమాలోని ఈ పాట జీవితాన్ని, దాని అర్థాన్ని, మన ప్రయాణంలోని ప్రశ్నలను వినిపిస్తుంది. జీవితం మొత్తాన్ని ఒక పాటలో వర్ణించడం మామూలు విషయం కాదు, కానీ సిరివెన్నెల గారి కలం జీవితంలోని ఎన్నో అనుభవాలను, ఆలోచనలను అక్షరాలుగా మలిచి మనకు అందించింది. ముఖ్యంగా యువతకు ఇది ఒక ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ సాంగ్ కూడా. బాధలో ఉన్నప్పుడు ఇది కూడా ఒక ప్రయాణమే, ముందుకు సాగాలి అని ధైర్యం చెప్పే పాట. దారి కనిపించని సమయంలో మరో అడుగు వేయాలనే ఆలోచనను కలిగించే పాట. ప్రతి మలుపులోనూ ఒక పాఠం, ప్రతి అడుగులోనూ ఒక అనుభవం. అదే జీవితం, అదే గమ్యం. అలాంటి జీవిత సత్యాలను పాట రూపంలో చెప్పి ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డు అందుకున్న సిరివెన్నెల గారి ఈ సిరి గీతం రంజిత్ వాయిస్లో వింటూ ఎంజాయ్ చేయండి గమ్యం మూవీ నుంచి.

సిరి వెన్నెల సిరి గీతాలు వింటున్నారు కదా. ఐదు పాటల గురించి చెప్పుకుంటే, స్వర్ణకమలంలో అందెల రవమిది, శుభలగ్నంలో చిలకాయ తోడులేక, చక్రంలో జగమంత కుటుంబం, శ్యామ్ సింగ్ రాయ్లో సిరి వెన్నెల, ఇలా ఎన్నో అమూల్యమైన రచనలతో వేలాది పాటలను మన మనసులకు అందించారు సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన పాటలు కేవలం వినిపించలేదు, ఆలోచింపజేశాయి, ఉత్సాహాన్ని నింపాయి, కష్టంలో తోడుగా నిలిచాయి, మనసుని హత్తుకున్నాయి. 1986లో సిరివెన్నెల చిత్రంతో వచ్చిన ఆ పేరు ఆయన చివరి పాటకు కూడా ఒక అద్భుతమైన సంతకంగా నిలిచింది. 2021లో శ్యామ్ సింగ్ రాయ్ కోసం ఆయన రాసిన చివరి పాట సిరివెన్నెల. ఈ పాట గురించి దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ గారు పంచుకున్న ఒక జ్ఞాపకం ఏంటంటే, ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ ఈ పాట పల్లవిని రాసిచ్చారంట సిరివెన్నెల గారు. ఆ పల్లవిలో మొదటి లైన్లోనే సిరివెన్నెల అని రాశారంట. ఎందుకు సార్ అని అడిగితే, ఇదే నా చివరి పాట కావచ్చు నాన్న అని నవ్వారని రాహుల్ గారు గుర్తు చేసుకున్నారు. ఒక పేరు, ఒక పాట, ఒక జీవితం, చివరికి అదే పేరు ఆయన చివరి సంతకంగా నిలిచింది. ఆయన కలం ఆగిపోయింది కావచ్చు, కానీ ఆ కలం నుంచి జాలువారిన సిరి గీతాలు ఆగిపోలేదు. మన ఆనందానికి ఒక పాటగా, మన బాధకు ఒక ఓదార్పుగా, మన ప్రయాణానికి ఒక తోడుగా ఆయన అక్షరాలు ఎప్పటికీ మన వెంటే నడుస్తూనే ఉంటాయి. సిరి వెన్నెల గారు మనకు అందించిన సిరి గీతాలలో ఆఖరి సిరి గీతం మన కార్యక్రమంలో ఆఖరి పాటగా వినిపించబోతున్నాను, అనురాగ్ కులకర్ణి గారి గాత్రంలో శ్యామ్ సింగ్ రాయ్ చిత్రం నుంచి.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: కృష్ణా తీరాన వెలిసి,
2: పంగాటి సీమలో మెరిసి,
1: గోదావరి ఒడ్డున విరిసి,
2: విశాఖ తీరాన చేరి,
1: అంచెలంచెలుగా ఎదిగి,
2: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
1: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
3: హే, హాయ్, హలో, నమస్తే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్. మీరు వింటున్నారు 102.5 MHz రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కరటం. ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. హ్యాపీ వైబ్స్ ని పెంచేద్దాం, స్మైల్ ని పంచేద్దాం. ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటూ నేను మీ ఆర్జే సంథింగ్ స్పెషల్ సమైరా. స్టూడియోలో టైం 3:02 ఇంకొన్ని సెకండ్స్ కూడా అయిపోతుంది. ఈ మధురమైన మధ్యాహ్నాన్ని మరింత మధురంగా మార్చుతూ మీకు నచ్చిన ఆ పాత మధుర గీతాలు వినిపిస్తూ భారతదేశంలోని ప్రత్యేక విశేషాలను పరిచయం చేస్తూ మిమ్మల్ని ఎంతగానో అలరించే కార్యక్రమం మధురమే సుధాగానంకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మధురమే సుధాగానంలో 1980 మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే వాట్సాప్లో నాకు ఒక్క మెసేజ్ చేసేయండి. సినిమా పేరు, పాట పేరు, మీ పేరు, ప్రాంతం టైప్ చేసి 6304767436 అనే నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీరు ఆ పనిలో ఉండండి. ఈలోపు నేను మీ అందరి కోసం ఒక పాట వినిపించేస్తున్నా, శ్రీ వినాయక విజయం చిత్రం నుండి.

ఇంగ్లండ్ లిజనర్స్ సంగతులు, వినాయక చవితి సంబరాలు ఎలా జరిగాయి? కొందరు వినాయకుణ్ణి నిమజ్జనం కూడా చేసేస్తే ఉంటారు. వినాయక చవితి అంటేనే భక్తి, సందడి, ఆధ్యాత్మిక వాతావరణం కదా. ఇలాగే ఒక ప్లేస్లో కూడా చాలా సందడిగా చేస్తారు. సాధారణంగా 10 రోజుల పాటు ఎంత వైభవంగా జరిగే ఈ పండుగకు ప్రసిద్ధి చెందింది తమిళనాడులోని ఒక పురాతన వినాయక ఆలయం గురించి ఈరోజు మనం మధురమే సుధాగానంలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఫాస్ట్లాకి మెసేజ్ ఎవరు పంపించారో చూసేద్దాం. మా కోసం సుమంగళి చిత్రం నుండి పాట వినిపించండి రిక్వెస్ట్ చేశారు ఎవరో చెప్పనా. సత్యారావు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్, తుమ్మపాల నుండి కేఎస్ సత్యారావు గారు అనుకుంటా. కేఎస్ మెన్షన్ చేయడం మర్చిపోయారు బట్ నాకు గుర్తుంది. ఎనీవే మీరు అడిగిన పాట ఇప్పుడు మీకోసం, అలాగే మన లిజనర్స్ అందరి కోసం వినిపించేసిన కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల పీసెస్లో పాడినటువంటి ఈ సూపర్ హిట్ ట్రాక్ మధురమే సుధాగణంలో వింటూ ఆనందించండి.

వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికల మధురమే సుధాగానం. మధురమే సుధాగానంలో తెలుగు ఆపాత మధుర గీతాలు వింటూనే మనం మన భారతదేశంలోని ఎన్నో ప్రత్యేకతల గురించి కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా. తమిళనాడు అని చెప్పగానే ఎన్నో దేవాలయాలు, అద్భుతమైన కళారూపాలు మనకు గుర్తొస్తాయి. అందులో ఒక ప్రాచీన దేవాలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ దేవాలయం తమిళనాడులోని శివగంగా జిల్లా తిరుపత్తూర్ తాలూకాలోని పిల్లయ్యర్పట్టి గ్రామంలో ఉంది. ఈ దేవాలయం తమిళనాడులో ఉన్న పురాతన మరియు ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇంతకీ ఈ దేవాలయం పేరేంటంటే కర్పక వినాయకర్ దేవాలయం. ఈ ఆలయాన్ని పిల్లయ్యర్పట్టి అని కూడా పిలుస్తారంట. తమిళ పదం పిల్లయ్యర్ అంటే తెలుగులో వినాయకుడు అని, అలాగే పట్టి అంటే గ్రామం అని, పిల్లయ్యర్పట్టి అంటే వినాయకుడి గ్రామం అని అర్థమంట. ఈ ఆలయ నిర్మాణాలు, ప్రత్యేకతల గురించి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక పాట వినిపించేద్దాం అనుకుంటున్నా. ఈ పాట గురించి చెప్పాలంటే అందరికీ ఫేవరెట్ లిస్ట్లో ఉన్న పాట, ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు, అలాగే టైమ్లెస్ మెలోడీ అని కూడా చెప్పుకోవచ్చు. 1963లో వచ్చిన బందిపోటు ఈ చిత్రానికి ఘంటసాల సంగీతాన్ని అందించారు, అలాగే ఈ చిత్రం పాటలు కూడా పాడారు. ఈ చిత్రం నుంచి మా కోసం ఒక పాట వినిపించండి అని ఎవరు రిక్వెస్ట్ చేశారో తెలుసా? యాక శ్రీనివాసరావు, రామలక్ష్మి, జంగారెడ్డి గూడెం నుంచి. తప్పకుండా బందిపోటు చిత్రం నుంచి మీకోసం సి నారాయణ రెడ్డి రచనలో ఘంటసాల పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ హిట్ వినిపించేస్తున్న ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ హిట్. అలాగే ఇంకొకరు కూడా అడిగారు మా కోసం ఏదైనా ఒక సాంగ్ ప్లే చేయండి పర్లేదు ప్లీజ్ అనేసి, వాసవి శేఖర్, ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి. సో మీకోసం మన లిజినర్స్ అందరి కోసం కూడా బందిపోటు చిత్రం నుండి ఈ పాట.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూసారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్, ఇప్పుడు షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: మీరు వింటున్నారు 102.5 MHz రెయిన్బో సాగరికలం మాత్రమే సుధాగానం. మాత్రమే సుధాగానంలో ప్రతిరోజు పాటలు వింటాం, భారతదేశ ప్రత్యేకతలు తెలుసుకుంటాం, ఇంకొకటి కూడా తెలుసుకుంటాం. అదేంటో గుర్తించారా, అంటే మర్చిపోయారా గుర్తుందా అనేసి. సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమానికి ఒక పదం ఇస్తూ ఉంటాం కదా. నేను పదం డైరెక్ట్గా చెప్పకుండా ఒక హింట్ లాగా, రిడిల్ లాగా, లేదా పజల్ లాగా అడుగుతూ ఉంటాను. సో ఈరోజు కూడా అలాగే అడిగేస్తాం. తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన పదం, ఇష్టమైన భాష. నా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన పదం, ఇష్టమైన భాష. ఇదికి ఈరోజు మా పదం మీ భావం కార్యక్రమానికి నేను ఇచ్చిన పదం ఏంటో గెస్ చేయండి. నేను కాసేపట్లో చెప్పేస్తా. మధురమి సుధాగానంలో మనం కర్పక వినాయక టెంపుల్ గురించి తెలుసుకుంటున్నాం కదా. పిల్లేరుపట్టి కర్పక వినాయకర్ ఆలయం ఒక ప్రాచీన రాక్ కట్ గుహాలయం, అంటే కొండరాతిని తొలిచి నిర్మించిన ఆలయం అన్నమాట. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో కర్పక వినాయకుడు గుహలో రాతిపై చెక్కబడిన రూపంలో దర్శనమిస్తారంట. ఇక్కడ వినాయకుడి ప్రత్యేకత ఏంటంటే 4 చేతులకు బదులుగా 2 చేతులతో దర్శనమిస్తారంట. అంతేకాదు, తొండం కుడివైపుకు తిరిగి ఉండటం వల్ల ఆయనను వలంపురి వినాయకుడు అని కూడా పిలుస్తారంట. ఈ అరుదైన వినాయక స్వరూపం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అందుకంటే ముందు ఇంకొక మెసేజ్ చదివేస్తా, పాట వినిపించేస్తున్నా. అడవి దొంగ చిత్రం నుండి మాకోసం ఒక పాట వినిపించండి అని రిక్వెస్ట్ చేశారు సుధాకర్, అరుణ, కౌండిన్య, ప్రవళిక, తేజ, సూర్యకుమారి, గోపాలపట్నం నుండి. కానీ ఈ మూవీ 1985లో రిలీజ్ అయింది కాబట్టి ప్లే చేయలేకపోతున్నానండి. సో అర్థం చేసుకుంటాను. ఆశిస్తున్న ముందే చెప్పాను 1980లోపు పాటలు మాత్రమే మన కార్యక్రమంలో ప్లే చేస్తామని. ఇంకో మెసేజ్ చూద్దాం. ఆ పాట ప్లే చేయలేకపోవచ్చు కానీ మీకోసం ఒక మంచి పాట డెఫినెట్గా ప్లే చేస్తాం. ఇంకో మెసేజ్ చూసేద్దాం. కల్పన చిత్రం నుండి మాకోసం పాట వినిపించండి అని రిక్వెస్ట్ చేశారు. చరిష్మా, మన్మథరావు, మహిమ, ధర్మరాజు, లోవరాజు, రామారావు, ఈశ్వర్రావు, కేఆర్కే రావు, గంగరాజు, వీరేంద్ర, రెల్లివీధి, జబర్తోట్ నుండి తప్పకుండా ప్లే చేస్తాండి. అండ్ కల్పనా మూవీ నుండి మాకోసం కూడా పాట వినిపించండి అని రిక్వెస్ట్ చేశారు ఎవరో తెలుసా? సంతోష్, పారిపల్లి టీచర్స్ కాలనీ నుండి. సో మీకోసం కూడా కల్పనా చిత్రం నుండి మీరు అడిగిన పాట వినిపించేస్తున్నా. చక్రవర్తి సంగీత సారథ్యంలో వచ్చిన కల్పనా చిత్రం నుండి వేటూరి సుందరామూర్తి రచనలో జి ఆనంద గానంలో ఈ పాట విని ఆనందించండి. మధురమి సుధాగానంలో

ఎఫ్ఎం రెయిన్బో సాగరికల్లో మాత్రమే సుధాకరణంలో పాత తెలుగు సినిమా పాటలు వింటూ ఆనందిస్తున్నారు కదా. అలాగే కర్పక వినాయక ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకుంటున్నారు కదా. ఈ ఆలయం కేవలం ఆలయం మాత్రమే కాదు, రాతిలో చెక్కిన అద్భుత కళాఖండం. గుహ గర్భగుడి రాతి నిర్మాణాలు, అందమైన శిల్పాలు ఈ ఆలయ వైభవాన్ని తెలియజేస్తాయి. అక్కడ 6 అడుగుల ఎత్తైన కర్పక వినాయకుడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలు ఇక్కడ 10 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ప్రత్యేకమైన 2 చేతుల వినాయకుడిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు తరలి వస్తారంట. వీలైతే మీరు కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. అదేనమాట మ్యాటర్. ఇందాక నేను ఒకటి పజిల్ అడిగాను, ఆన్సర్ ఏంటో గెస్ చేశారా? తెలుగు వాళ్ళకి ఇష్టమైన పదం, తెలుగు వాళ్ళకి ఇష్టమైన భాష, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది అనేసి. అదే తెలుగు. తెలుగు అనే పదంపై మీ భావాలను రాసి 6304767436 అనే నెంబర్కి 3:30 తర్వాత వాట్సాప్ చేసేయండి. అలాగే మీ పేరు ప్రాంతం కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి. ప్రోగ్రామ్ టైం అయిపోవచ్చింది, ఎందుకంటే 3:30 నుంచి ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం ఉంది కాబట్టి. లాస్ట్లోకి మెసేజ్ ఏవద్దో చూసేద్దాం. పిచ్చోడి పెళ్లి చిత్రం నుండి మా కోసం పాట వినిపించండి అని రిక్వెస్ట్ చేశారు శ్రీనివాస్ జిల్లా పరిషత్ నుండి. తప్పకుండా వినిపించేస్తాం. ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, టైం లేకపోవడం వల్ల మీ సాంగ్స్ ప్లే చేయలేకపోతున్నానండి. బట్ మీ అందరి కోసం ఈ పాటను వినిపించేస్తున్నా, పిచ్చోడి పెళ్లి చిత్రం నుండి. అలాగే ఇంకొన్ని మెసేజ్

చదివేస్తా, మీ పాట ప్లే చేయలేను కానీ ఎవరెవరు పెట్టారు చూసేస్తా. ఫాస్ట్ ఫాస్ట్గా, రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి మెసేజ్ చేశారు మన మధుమిస్తా గానంకి. అలాగే వాణి శేషు శివగాయత్రి నగర్ నుంచి మెసేజ్ చేశారు. అట్లాగే కాకినాడ జిల్లా పాతకొట్టం నుండి పలక సత్యనారాయణ కృష్ణకుమారి రాజా మాధురి ప్రణీత్ ఈక్షిత లక్ష్మి మెసేజ్ చేశారు. అండ్ జయలక్ష్మి బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. అట్లాగే రేడియో అభిమాని సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి మెసేజ్ చేశారు. ఇంకా నిజామాబాద్ నుండి ఎం మురాహరి యశోద జానకి రాజు మెసేజ్ చేశారు. అట్లాగే తెలంగాణ రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్ రిషితేజ్ అశ్విత్ సాక్షిత్ అవంతిక ప్రేయాన్షి గీతిక ప్రణీత్ వెంకన్న మెసేజ్ చేశారు. అండ్ ఆనంద్ కుమార్ కృష్ణవేణి కళ్యాణి కృష్ణారావు శంకర్రావు భువనశ్రీ సూర్యకుమారి విశాఖపట్నం బీసీ రోడ్ గాజువాక నుండి మెసేజ్ చేశారు. అట్లాగే సాయి టైలర్ యలమంచిలి నుంచి మెసేజ్ చేశారు. అండ్ మునగపాక నుండి నాగేశ్వరరావు మంగరత్నం నిర్మల కార్తీక్ నిరీష మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ. మీ పాట ప్లే చేయలేకపోవచ్చు కానీ మీ అందరి కోసం డెడికేట్ చేస్తూ నేనే ఒక పాట వినిపించేస్తున్నా, పిచ్చోడి పెళ్లి చిత్రం నుండి ఈ పాట. ఈ పాటతో ఇవాళ మధురమి సుధాగానం ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేసేద్దాం. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో ఇప్పుడు ఎన్సీఈఆర్టీ ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. స్టూడియోలో టైం 4:00 సెకండ్స్ కూడా అయిపోతుంది. సాయంత్రం ఎప్పుడవుతుందా? కూల్గా రిఫ్రెష్ అవుదామా, చిల్ అవుదామా, సరదాగా సమయం స్పెండ్ చేద్దామని చాలామంది వెయిట్ చేస్తూనే ఉంటారు. ఆ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మీలో మాటలతో రిఫ్రెష్ అవ్వడానికి, జోష్ఫుల్ ట్రాక్స్తో మళ్ళీ జోష్ నింపేయడానికి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా సరదాగా కాసేపు షోని స్టార్ట్ చేసేద్దాం. ఎఫ్ఎం రెయిన్బో సాగరిక వింటూ హ్యాపీ వైబ్స్ని పెంచేద్దాం, స్మైల్స్ని పంచేద్దాం. నేను మీ ఆర్జే సంథింగ్ స్పెషల్ సమైరా. సో లిజనర్స్, ఇంకేంటి మరి సంగతులు? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో 80s ట్రెండ్ బాగా నడుస్తుంది కదా. అంటే ఏఐ ఫొటోస్తో ఇప్పటి జనరేషన్ కూడా 80s లుక్లోకి వెళ్ళిపోతుంటే, ఆ జనరేషన్ నుండి ఆల్రెడీ చూసిన వాళ్ళు ఆ ఫొటోస్ చూస్తూ నిజంగానే ఆ రోజుల్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక్కసారి 80s కి వెళ్ళి ఆ జనరేషన్లో ఒక్కరోజు స్పెండ్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఏం చేస్తారు? దేన్ని బాగా ఎంజాయ్ చేస్తారు? ఇంకా ఆ జనరేషన్ వాళ్ళు కాకుండా ఈ మధ్య ఈ జనరేషన్ వాళ్ళు మీకు 80s అనగానే బాగా నచ్చే విషయం ఏంటి? ఒకసారి ఆ రోజుల్లోకి వెళ్ళి ఆలోచించండి. ఇప్పుడు అలాంటి ఒక రెట్రో ఫీల్ ఉన్న మెలోడీతో మనం కూడా కొంచెం వెనక్కి వెళ్దామా? శతమానం భవతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో.

రెటో టచ్ ఉన్న మ్యూజిక్తో మిక్కీ జేమ్ హేర్ ఈ పాటని చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు. ఇక లిరిక్స్ విషయానికి వస్తే, అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ విని తిరిగి, అదో లాంటి తేనెల బాణం దిగదాయదలోకి అంటూ ఆ భావాన్ని ఎంతో అందంగా రాశారు రామజోగయ్య శాస్త్రి గారు. ఇందుకే లిజనర్స్, నాకు తెలిసి మీరు ఈ పాటికే మీ ఊహల్లో 80స్లోనే ఉండిపోయి ఉంటారు. 80స్కి వెళ్ళి ఒకరోజు స్పెండ్ చేయాలంటే మీరు ఏ విషయాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు, ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తారు, ఏ దేని గురించి మాట్లాడతారు, మీకు ఒక మెమొరీ అనేది ఉంటుంది కదా 80స్ అనగానే, అలాంటి విషయం గురించి మీరు నాతో కాల్ చేసి షేర్ చేసుకోవచ్చు. మీరు కాల్ చేయవలసిన నంబర్ 0891272724 or 2727288. ఫస్ట్ నాకు ఈ కాలర్ ఎవరో చూసేద్దాం.

0: హలో,
1: గుడ్ ఈవినింగ్ సమీరా జీ.
0: గుడ్ ఈవినింగ్. ఎవరు?
1: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి శివారు మురళి.
0: మురళి గారు, బాగున్నారా?
1: బాగున్నాం, మీరు బాగుంటే నేను బాగున్నాను. అఖిల్ జీ, మీరు వస్తే సగలాగా కాసేపు ఊరు ఉపయోగం చేస్తారు.
0: ఏంటి, మేమిద్దరమేనా, ఇంకెవరు చేయరా?
1: మీరంత యాక్టివిటీ వాళ్ళు ఎవరు లేరండి. వాస్తవం చెప్తాను, మీ ఇద్దరు మరీ మంచి యాక్టివ్ చేస్తున్నారు. ప్రాక్టికల్ కూడా ఊరు ఉపయోగిస్తున్నారు మొత్తానికి.
0: థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు.
1: అయితే ఎయిత్ లో నేను యాక్చువల్ గా అయితే సెవెంత్ క్లాస్. మాకప్పుడు ప్యాంట్లు అనేవి తెలియవు. టెన్త్ క్లాస్ వరకు ప్యాంట్ తెలియదు, నిక్కరతోనే స్కూల్కి వెళ్ళాను.
0: అవును,
1: చిల్లిదండి ఆడే, గోళీకాయలు ఆడేది, ఏక ముక్క యాట్ల బదులు సిగరెట్ దత్తులతో ప్యాకాట్ ఆడేది.
0: ఓకే,
1: ఆ బాల్యం అంటే ఎక్సలెంట్ అనమాట. ఎటువంటి కల్మషం లేకుండా ఫెయిర్ ఉన్న ఎయిటీస్. ఇప్పుడు పూర్తిగా కలుషితం అయితే.
0: అవును, అప్పట్లో టెక్నాలజీ ఇంటర్నెట్ ఏం లేకపోయినా చాలా బాగా ఎంజాయ్ చేశారు.
1: మనుషులు మనసులు
0: ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు
1: మంచిదే
0: మురళి గారు. అప్పటి వాళ్ళు అప్పట్లో ఇప్పుడు ఉంటే బాగుంది కదా.
1: మనసులు నిర్మయంగా.
0: అవునవును, చాలా చాలా చక్కగా చెప్పారు మురళి గారు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి. ఓకే, ఎయిటీస్ విశేషాలు మాట్లాడుకుందాం. ఎయిటీస్ లో ఒక్క రోజు స్పెండ్ చేయాలంటే మీరు చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటారు, లేదంటే ఆ రోజుల్లో వేసిన డ్రెస్సెస్, లేదంటే ఇప్పుడు సాంగ్లు విన్నట్టు అప్పట్లో ఐ కాంటాక్ట్ చేయడానికి కూడా హెసిటేట్ చేసేవారంట. ఆ చూపుకే అదొక సాహసం అని చెప్పుకోవచ్చు, ఒకరినొకరు చూడడానికి. ఇలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అప్పటికి ఇప్పటికి. సో మీరు అప్పటి రోజుల్లో ఇష్టపడే విషయం ఏంటి, అప్పటి రోజులకి వెళ్తే మీరు ఏ రోజును బాగా ఎంజాయ్ చేస్తారు, నెక్స్ట్ లక్కీ కాలర్ ఏం చెప్తారు చూద్దాం. హలో,
2: మొన్న అరే నిన్న అఖిల్ గారు ఈ రోజు వస్తే మామూలుగా ఉండదు, మరి
0: అట్లుంటది మనతో. చెప్పండి.
2: సత్యరెడ్డి పసలపూడి.
0: సత్యరెడ్డి గారు, చాలా రోజులు అయింది, ఎలా ఉన్నారు?
2: బాగున్నామండి.
0: ఓకే, టాపిక్ విన్నారా?
2: మీరు వచ్చి ఈ రోజు 18 రోజులు పూర్తి 19 రోజులు వచ్చిందండి.
0: ఓ గ్రేట్, అసలు మీరు ఎలా అలా, నాకే గుర్తులేదు నేను ఎప్పుడు వచ్చానో అనేసి.
2: రాఖీ పండుగ వచ్చారని మీరండి?
0: అవును, ఎగ్జాక్ట్లీ
2: 28 అండి.
0: కాదు కాదు, మళ్ళీ నేను కృష్ణాష్టమికి వచ్చాను మార్నింగ్ డ్యూటీ.
2: ఓకే ఓకే ఓకే.
0: పప్పులు కాలేసారు వచ్చి, అయిందా బాగా అయిందా?
2: మీరు వస్తే అలా సంతోషం ఉండదు మాకండి.
0: ఓకే, థ్యాంక్ యూ సత్యరెడ్డి గారు. చెప్పండి, మీ 80s కాలం.
2: నేను 73కి వెళ్తానండి.
0: 73కి ఏకంగా నేను 80s గురించి చెప్పమన్నాను కదా మీకు.
2: సరే అయితే అప్పుడు అయితే మన ఆకాశవాణి ఉంది కదా, నేను స్కూల్కి వెళ్ళినప్పుడే సరిగ్గా ఒంటికన్నా స్కూల్ ఉల్లిసోరేనే స్కూల్ ఎత్తలో మళ్ళీ ఒంటికన్నారకి స్కూల్కి వెళ్ళాలండి.
0: ఓకే,
2: పచ్చడి పంటలు వచ్చాయి కదా అప్పుడు.
0: ఏంటండి
2: పచ్చడి పంటలు?
0: పచ్చడి పంటలు. ఓకే, ప్రోగ్రామ్. ఓకే,
2: వచ్చినప్పుడు ఆ ర్యాంక్ స్కూల్ కదా, మా టైం సరిపోయేదే అప్పుడు బ్యాగులు కట్టే ఉండేవి కదండి.
0: అవును, మాకైతే అంతంత బ్యాగులు లగేజ్లు మోసేవాళ్ళని తెలుసా స్కూల్కి వెళ్ళేటప్పుడు.
2: మాకైతే
0: రెండు బుక్లు పట్టుకుని వెళ్ళిపోయేవారు కదా మీరు.
2: రెండు ఒకటే,
0: అది కూడా రఫ్ బుక్ ఆల్ ఇన్ వన్. ఒకే బుక్ లో అన్ని సబ్జెక్ట్స్ రాసేసేవారు ఆల్ ఇన్ వన్ లాగా.
2: అంతేనండి.
0: ఓకే,
2: తెలుగు ఇంగ్లీష్ ఐదు
0: సబ్జెక్ట్లు. ఓకే,
2: ఇప్పుడు మీకైతే ఒక నడుము లాగేస్తున్నా
0: బ్యాగులు మొయ్యలేకపోయి తెలుసా మా స్కూల్ డేస్ లో. సత్యరెడ్డి గారు, మీరు స్కూల్ డేస్ కి వెళ్ళిపోయారు 80s అనుకనే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్
2: బాయ్ సమీరా గారు.
0: బాయ్. ఇట్లాగే కాల్స్ చేస్తూ ఉండండి, ఇంకొన్ని కాల్స్ తీసుకుందాం. అంతకంటే ముందు లిజినెస్ మీకు ఒక క్వశ్చన్. బోటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. అప్పట్లో కూడా కాలేజీలు బంక్ కొట్టి ఎంజాయ్ చేసేవారు కదా, మీరు ఏ క్లాస్ని బంక్ కొట్టేవారు, ఎక్కడికి వెళ్ళారు? బాటనీ క్లాసా, లేక హిస్టరీ క్లాసా, లేదా ఈ జనరేషన్లో బొమ్మరీల మూవీలలా జరిగేలాగా మ్యాథ్స్ క్లాస్లా, అసలు మీరు బంక్ కొట్టి ఏం చేసేవారు? దీని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. కాలేజ్ డేస్ వెళ్ళిపోయి ఈ సాంగ్ వింటూ

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
4: సైబాల్,
3: నడుగులో కామరా
4: సైబాల్,
3: బురద పుల్లా
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: మీరు వింటున్నారు 102 MHz FM బ్రైన్ బస్ సాగరిక. ఇదో అలరించే కరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 80s నాటి పిక్స్ అండ్ సాంగ్స్ చూసాం మనం కూడా కాసేపు అలా ఇమాజినేషన్ లో 80s కి వెళ్ళొద్దామా? ఇన్ కేస్ ఇమాజినేషన్ లో మీరు ఒక్కరోజు 80s లో టైం స్పెండ్ చేయాలి అంటే మీ కాలేజ్ డేస్ని ఎంజాయ్ చేస్తారా, లేదంటే ఫ్యామిలీని ఎంజాయ్ చేస్తారా, ఫ్యామిలీతో గడిపిన క్షణాలను ఎంజాయ్ చేస్తారా, ఏం ఎంజాయ్ చేస్తారు? ఫ్యాషనా? చాలా ఉన్నాయి అప్పట్లో వాడిన వస్తువులు చెప్పుకుంటుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. సో నేను చెప్పడం కాదు, మీ నోటితోనే వినేసి నేను కూడా మీతో పాటు 80s కి వద్దాం అనుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్ని తీసుకుందాం, ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. హలో,
8: నమస్తే మేడం, నా పేరు వీరేంద్ర అండి, పెదవాల్కర్ని.
7: హే వీరేంద్ర గారు, వాల్తేర్ వీరేంద్ర గారు.
8: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.
7: వీరేంద్ర గారు అనగా నాకు ఫస్ట్ గుర్తొచ్చే మీ కవితలే. చాలా బాగా రాస్తారండి మీరు.
8: థ్యాంక్ యూ మేడం, మిమ్మల్ని అలా చక్కగా మీరు ఇచ్చిన పదానికి మేము అలా రాస్తున్నందుకు, మాతో మీరు రాయిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.
7: స్పెషల్ థ్యాంక్స్ టు యూ, ఎందుకంటే మీరు అంత అద్భుతమైన పదాలు భావాలు రాసి పంపించడం వల్లే కదా మాకు ఇంకా ఇంకా మంచి పదాలు ఇవ్వాలనే ఎంకరేజ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మురళి గారు. కాదు కాదు,
8: వీరేంద్ర,
7: వీరేంద్ర గారు.
8: నాకు 80s లో అనగానే కపిల్ దేవ్ గారు గుర్తొస్తారు.
7: ఆహా,
8: ఆయన ఎత్తిన కప్పు చూసినప్పుడు అది మరి అంత ఎంత ఉండదు. అప్పట్లో మేము ఏం చేసేవాళ్ళంటే ఆఫీసర్స్ క్లబ్ ఒకటి ఉండేది, అక్కడికి వెళ్ళి ఆ క్రికెట్ చూడడానికి ప్రయత్నం
7: చేసేవాళ్ళం.
8: తర్వాత ఇంకోటి ఏంటంటే రామాయణం గానీ మహాభారతం గాని దూరదర్శన్ లో వచ్చే చిత్రలహరి గాని ఎగబడ్డం ఉండేదన్నమాట. 80s అంటే అదొక అద్భుతమైనటువంటిది ఇది. తర్వాత సినీ రంగాన్ని అటు ఇటు మార్చి ఒక చాట్లో నడిపినటువంటి శివ చైన్ తెంపుతుంటే ఆ జీన్ ప్యాంట్ వేసుకుని ఓ వండర్ గా ఉంటుంది
7: మేడం. ఆ సినిమా ఇప్పటికీ సేమ్ వైబ్ ఇస్తుంటది.
8: అవును మేడం, ఎందుకంటే ఆ చైన్ లాగడం అనేది ఆ ట్రెండ్ సెట్టింగ్
7: అన్నమాట.
8: అద్భుతమైనటువంటి సినిమా, మళ్ళీ అంటే శివకు ముందు వేరు, శివ తర్వాత వేరు అన్నట్టు ఒక రకమైన ట్రెండ్ అది.
7: అవునండి, 89 లో రిలీజ్ అయినా సరే ఇప్పటికీ అదే సేమ్ ఫీల్ ఇస్తా చూసినంత సేపు.
8: ఆయన లాగే తీయాలి అనేటువంటి చాలా మంది ఒక యాంగిల్.
7: అవును,
8: థ్యాంక్ యూ మేడం.
7: ఓకే, థ్యాంక్ యూ వీరేంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్. నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారు అడిగి తెలుసుకుందాం. హలో,
9: హలో,
7: హలో.
9: హాయ్ సమ్.
7: హాయ్ హాయ్, ఎన్ని రోజులైంది వాయిస్ విని. మీరు మర్చిపోయారు కదా నన్ను, మీరు మారిపోయారు సార్.
9: లేదు మ్యామ్, మారలేదు.
7: అదిగో మ్యామ్ అంటున్నారు, మారిపోయారు కాబట్టి మ్యామ్ అంటున్నారు.
9: మీ సార్ అన్నారు కదా, నేను మ్యామ్ అన్నాను.
7: సరిపోయాం ఇద్దరంకిద్దరం.
9: మరి మాటల్లో మహాపు.
7: మీరెవరో నాకు తెలుసు, మన లిజనర్స్ కూడా తెలియాలి కదా, మీ పేరు చెప్పండి.
9: గాయత్రి నగర్.
7: చాలా రోజులకి ఎలా ఉన్నారు ముందే చెప్పండి.
9: చాలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. చిన్న బుల్లెడ్ వచ్చాడు కదమ్మా.
7: కంగ్రాచులేషన్స్ అమ్మమ్మ గారు.
9: అయిపోయాను, చాలా హ్యాపీగా ఉన్నాను రా. చాలా అయితే బాగుంది మీది.
7: 80s, మేం 90s, మీరు 80s.
9: మేం కూడా 90s అన్నమ్మా. అయితే 90s కి ఓ వస్తుంది కదా, 85, 88 ఇలా పుట్టినా 90s లో ఓ వస్తుంది.
7: అవును,
9: 90s అయితే బానే ఉంటది. కానీ అప్పుడు మొబైల్స్ లేవు, రిలయన్స్ మొబైల్స్ చిన్నవి చిన్నవి వచ్చేవి అనమాట. అందులో ఫోటో తీసుకోవడానికి అవ్వదు కదా, బ్యాచ్ ఫోటో తీసుకోవాలంటే బ్యాచ్ మొత్తం ఫోటోకి వెళ్లాల్సింది. ఇప్పుడు అది కదా సారీస్ హాఫ్ సారీస్ డ్రెస్లు ఇచ్చారు ఇచ్చారు బర్త్డే బర్త్డేకి కూడా.
10: అప్పట్లో ఫోటోలు తీసుకోవాలంటే ఒక యుద్ధం అని చెప్పుకోవాలి. ఇప్పుడైతే సింపుల్ గా క్లిక్ చేసేస్తున్నాం గాని
9: అప్పుడేం కాకుండా సెల్ఫీలు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఎన్నైతే సెల్ఫీలు. అప్పుడు అలా కాదు కదా, ఫోటో స్టూడియో వెళ్ళాలి, బ్యాచ్ మొత్తం రెడీ అవ్వాలి.

0: ఆ ఫోటో కెమెరా కూడా డిఫరెంట్ గా ఉంటది కదా, ఫోటోగ్రాఫర్ కూడా రావాలి,
1: ఎన్నుంటాయో
0: చాలా. సో మీరు 80s అనగానే ఫస్ట్ ఫోటోస్ గుర్తు చేసుకున్నారనమాట.
1: ఫోటోస్ ఎందుకంటే అక్కడ చాలా మెమరీ ఉంది.
0: అవునవును,
1: ఫ్రెండ్స్ తో చాలా మెమరీ ఉంది కాబట్టి. సో నాకు అది చాలా ఇష్టం. కానీ
0: ఇప్పటికీ మీ దగ్గర 80s ఫోటోస్ ఉన్నాయా? అప్పటికాలు
1: ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఫ్రెండ్స్ తో కంపల్సరీగా ఫోటోస్ ఉన్నాయి. ఇంకా అది ఉన్నాయి అవి.
0: ఇప్పుడు అవన్నీ ఒక్కసారి తీసి మళ్ళీ ఆ మెమరీస్ లోకి వెళ్ళిపోండి.
1: ఓకే. కానీ యూత్ కి ఇప్పుడు చెప్పింది ఏంటి అంటే 90s కి వెళ్ళి అవేవో ట్రెండ్ ఫాలో అవుతున్నారు, కానీ
0: అవును అవును
1: సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎంజాయ్ చేయొచ్చు కానీ లిమిట్స్ దాటకూడదు.
0: థ్యాంక్ యూ అని గారు, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మీరు మా యూత్ కి. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్
1: బాయ్.
0: సో నెక్స్ట్ కలర్ ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ సమీర గారు.
0: గుడ్ ఈవినింగ్, ఎవరు?
2: నా పేరు శివ అండి, రాజవన్ బాలే మేడం.
0: శివ గారు, ఇప్పుడే ఒక పాట వేసాను శివ మూవీ నుండి, విన్నారా?
2: విన్నా.
0: మీకు సైకిల్ ఉందా?
2: సాంగ్స్ బాగా వేస్తున్నారు మేడం, ట్రాఫిక్ సాంగ్స్.
0: ఓకే, మీరు ఫస్ట్ టైం మన కాల్ చేయడం?
2: అలా అనుకుంటున్నాను, మరి కాల్ చేస్తా ఉంటాం.
0: నాకు సమైరాకి,
2: సమైరాకి ఫస్ట్ టైం అనుకుంటా.
0: ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, 80s కి వెళ్దామా కాసేపు? అలా
2: వెళ్దామండి, వెళ్ళాలనే అనుకుంటున్నాను.
0: ఓకే, ఎక్కడికి వెళ్తారు 80s లోని?
2: 80s లో నా 10th అండి అప్పుడు, అంటే హై స్కూల్ డేస్ అనమాట.
0: ఓకే,
2: అప్పుడు ప్లే గ్రౌండ్స్, ఆటలు అవన్నీ గుర్తు వస్తుంది అనమాట.
0: ఒక రోజు స్పెండ్ చేస్తే 80s లో ఏ టైం ని అలా ఎంజాయ్ చేస్తారు?
2: అదే హై స్కూల్ టైంలో మాకు డ్రిల్ ఉండేదండి, డ్రిల్ గట్టా అప్పుడు బాగా చేపించేవారు అనమాట.
0: ఓకే,
2: ఇప్పుడు పిల్లలకైతే అవన్నీ లేవు, అసలు గ్రౌండే లేదు. అసలు మాకు ఆ గ్రౌండ్, ఆ విలేజ్, ఆ ఏరియా అంతా చాలా బాగుంటది అనమాట.
0: ఓకే, ఏంటండి మీ ఊరు పేరేంటి?
2: శ్రీశగడం అండి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడకు వైజాగ్ వచ్చేసి ఇంచుమించు 40 ఇయర్స్ అలా అయిపోతుంది, 30 ఇయర్స్ అలా అయిపోతుంది.
0: ఓకే ఓకే. సో ఆ డేస్ క్రాస్ చేసి వచ్చిన ఇప్పుడు మళ్ళీ మీరు ఈ టాపిక్ ద్వారా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. నేను వచ్చాను మీ వెనకాల. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శివ గారు, బాయ్. సో అట్లా నన్ను కూడా మీ మాటలతో, నన్నే కాదు మన లిజినెస్ అందరినీ కూడా 80s కి తీసుకెళ్ళండి ప్లీజ్. నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో చూద్దాం. హలో,
3: గుడ్ ఈవినింగ్ సమైరా.
0: గుడ్ ఈవినింగ్, ఎవరు?
3: వాసవి, ఏవియన్ కాలేజ్ డౌన్.
0: వాసవి గారు, చాలా రోజులకి ఎట్లున్నారు?
3: చాలా బాగున్నానమ్మా. మన ఎఫ్ఎం ఫ్రెండ్స్ అందరూ పాపం ఇప్పుడైతే వెయిట్ అవుతున్నా, ఇప్పుడే చెప్తున్నారు నేను రోజు కలరే.
0: అవును,
3: అన్ని ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాను రీజన్గా, నాకేం చెప్పాలో తెలియదు.
0: 80s కి వెళ్ళరా ఇప్పుడు?
3: అది ఏమిటో తెలియట్లేదు రీజన్గా నాకేం.
0: 80s అనగానే చాలా, ఇందాక వాసి వాణి గారు చెప్పారు ఫోటోస్ గుర్తొచ్చాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గుర్తొస్తుంది. 80s అప్పటి ట్రెండ్ కి ఇప్పటి ట్రెండ్ చాలా వేరియేషన్స్ వచ్చాయి కదా. మీరు ఏ విషయం?
3: మొబైల్లోనే అలాగా చేశారు కదా, మా అలాగా అనుకున్నాను కానీ డ్రాప్ అయిపోయాను, చేయకూడదు అని చేయించుదాము పాప చేత అంటే డ్రాప్ అయిపోయాను. రేదంగా అలా చేయకూడదు అని మెసేజ్లు కూడా వస్తాయి రేదంగా. అప్పుడు మన వీరేంద్ర గారు చెప్పినట్టు చిత్రలహరి సీరియల్, చిత్రహార్, చిత్రమాల, చిత్రసుధా.
0: ఓకే, సో మీరు అప్పటి కార్యక్రమాలకు వెళ్ళిపోయారు అనమాట.
3: చాలా ఎంజాయ్. 6 నెలలు అది ఆదివారం సినిమా వచ్చేది, సీరియల్ వచ్చేవి, చాలా ఎంజాయ్ చేసి వెళ్ళాం. రీజన్ గా మీరు కాలేజీ గురించి అడిగారు కదా,
0: కాలేజ్ కాదు 80s అనగానే మీరు ఫస్ట్, మీకు ఫస్ట్ నచ్చే విషయం
3: బాటనీ క్లాస్ గురించి అన్నారు కదమ్మా,
0: అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే.
3: అదే ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ అనగా అనగా ఒక ఫోటో నాది చిన్నప్పుడు ఉన్నదమ్మా, ఇప్పుడు దాకా చిన్నగా గౌనేసుకుని చిన్న పాప అని మేము కజిన్స్ అందరూ.
0: అప్పట్లో జీన్స్ ప్యాంట్ వేసుకోలేదా 80s లో?
3: లేదమ్మా, చిన్న చిన్ని గౌన్లు వేసుకుంటే, అంటే 10th క్లాస్ వరకు నేను గౌన్లు లాంటివి వేసుకుంటేదాన్ని, లంగ జాకెట్, గౌన్ అలాంటివి వేసుకుంటేదాన్ని.
0: ఓకే,
3: ఆ ఫోటోస్ కూడా ఉన్నదమ్మా చిన్న పాపను, అప్పుడు మా కజిన్స్ ముగ్గురు, నేను, అక్క అందరికీ.
0: ఇప్పుడు మళ్ళీ అందరూ కలిసి ఒకసారి ఆ ఫోటోస్ తీసి మళ్ళీ గుర్తు చేసుకుని ఆ మెమరీస్ కి వెళ్ళిపోండి. ఆ రోజుల్లో ఫ్యాషన్ గురించి చెప్పుకుంటే బెల్ బాటమ్ ప్యాంట్స్, ఇన్ షర్ట్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, సింపుల్ గా ఉన్నా సరే ఆ స్టైల్లో ఒక స్పెషల్ వింటేజ్ చామ్ ఉండేది. ఇంకా అమ్మాయిల ఫ్యాషన్ కూడా తక్కువేం కాదు, జీన్స్ ప్యాంట్ వేసుకొని స్టైలిష్ గా కనిపించే ఆ లుక్ అప్పట్లోనూ ట్రెండే. అందుకే కదా ఇప్పుడు మళ్ళీ ఆ వింటేజ్ ఫ్యాషన్ మీద క్రేజ్ పెరిగింది. అలాంటి రెట్రో ఫ్యాషన్ ని జీన్ ప్యాంట్, బ్యాగీ ప్యాంట్, కుర్చకోట్ లాంటి అప్పటి స్టైల్ ఎలిమెంట్స్ ని సెలబ్రేట్ చేస్తూ వచ్చిన ఒక సూపర్ ఫన్ సాంగ్. నీ జీన్ ప్యాంటు చూసి బుల్లెమ్మో యమలీల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎన్ చిత్ర వాయిస్ లో వింటూ ఎంజాయ్ చేయండి. ఆ కాలం నాటి డ్రెస్సెస్ ని గుర్తు చేసుకోండి.

0: గ్యారంటీడ్ అడిషన్స్, మూడు ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు. బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికింత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: మీరు వింటున్నారు 102.5 FM రెయిన్బో సాగరికాలో సరదాగా కాసేపు. సరదాగా కాసేపు అలా 80s కి వెళ్తున్నాం కదా పాటలతో మాటలతో. నెక్స్ట్ కాలర్ మనల్ని 80s కి తీసుకెళ్తారో లేదో మాటల్లో విందాం. హలో.
5: నమస్తే మేడం.
4: నమస్తే అండి. మీ పేరు? రావు గారు.
5: బాగున్నారా? మేము 10 మంది స్టూడెంట్స్ మేడం. మరి విలేజ్ నేను స్కూల్ కి వెళ్ళి సొంతగా నవ్వుకొని ఆడుకొని పొద్దున్న 7:30 వెళ్ళి 5 వరకు ఉండేవాళ్ళం మేడం స్కూల్లోని. అక్కడ రిటర్న్ వస్తుండేవాళ్ళం
4: అన్నమాట.
5: చాలా బాగుండేది మేడం అక్కడ స్కూల్లోని బాగుండేది. తర్వాత హాఫ్లో ఇట్లంతా ఆడుకునే వాళ్ళం మేడం. మేము ఇప్పుడులాగా అన్ని పుస్తకాలు ఉండే కదా మా టైంలో, పక్కన పుస్తకాలు ఉండే కదా, హాయిగా వెళ్ళి వస్తుండే వాళ్ళం మేడం.
4: ఓకే, మీరు అలా స్కూల్ డేస్ కలిపారనమాట. ఒక విషయాన్ని గుర్తు చేసుకోమంటే, ఒక విషయాన్ని ఎంజాయ్ చేయమంటే దేని గురించి చెప్తారో అడిగి తెలుసుకుందాం. హలో. హలో,
5: గుడ్ ఈవినింగ్ అండి.
4: గుడ్ ఈవినింగ్. మీ పేరు? హలో,
5: సమీర గారా?
4: అవునవును. మీ పేరు?
5: నా పేరు నూకరాజు, అగనంపూడి అండి.
4: నూకరాజు గారు ఎలా ఉన్నారు?
5: బాగున్నాను సార్. మీరు బాగున్నారా?
4: సారా,
5: అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.
4: ఉందాం గానీ నన్ను సార్ చేస్తారేంటి?
5: ఏంటమ్మా?
4: నన్ను సార్ అన్నారేంటి అంటున్నా
5: మేడం. మనం
4: ఇంకా నయ్యం మేడం, మీరు సార్ అనలేదు. ఓకే ఓకే, చెప్పండి నూకరాజు గారు.
5: మదర్ సార్ మాట్లాడడం కొద్ది కంగారుగా ఉందండి.
4: ఏం కంగారు వద్దు, ఫ్రెండ్లీగా మాట్లాడేయచ్చు నాతో.
5: అయితే మీరు 1980 ముందు కదా చదువు గురండి ఏదో మాట్లాడమన్నా.
4: 1980 కాలం అంటే ఆ కాలాన్ని క్రాస్ చేసుకుని వచ్చే జనరేషన్ ఉంటది కదా. ఓకే, ఆ కాలం వచ్చి మాట్లాడంటే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది?
5: అంటే నాకైతే చదువు గురిండే గుర్తొస్తుంది అండి.
4: ఓకే,
5: నేను చదువులో దెబ్బతిన్నానండి. 7th క్లాస్ వరకు 100% మార్కులు వచ్చాయండి. అంటే 100 ఇవ్వకూడదని 99 ఇచ్చేవారు.
4: అవునవును.
5: కానీ 7th క్లాస్ పాస్ అయ్యి, మాకు అప్పర్ ప్రైమరీ స్కూల్ అండి అగనంపూడిలో.
4: ఓకే,
5: 7th క్లాస్ వరకు బాగా చదువుకున్నాను. 7th పాస్ అయ్యి 8th కి వెళ్ళి తిరిగి లంకిలిపాలెం హై స్కూల్కి వెళ్ళానండి. అక్కడ హాస్టల్ కూడా ఉండేది, బీసీ హాస్టల్.
4: ఓకే,
5: హాస్టల్లో జాయిన్ అయ్యానండి. నేను దివ్యాంగుడినండి, ఒక చెయ్యి ఒక కన్ను లేదు నాకు అండి.
4: చెప్పండి.
5: హాస్టల్లో జాయిన్ అయితే మాతో చదువుకుంటున్న పిల్లలు తప్పు తావులో తీసుకెళ్లారండి. ఏంటంటే ఇంటర్వెల్ కి స్కూల్ ఎగ్గొట్టేయడం, సినిమాలు కాటలు చెక్కేయడం.
4: అవునవును.
5: ఆ రకంగా ఆదర్ తక్కువైపోయిందండి. కొద్దిగా ఆదర్ తక్కువైనా మెడికల్ సర్టిఫికేట్ పెట్టుకుంటే పాస్ అయ్యేవారు కొందరు, మాకు అంతకంటే ఇంకా తక్కువ వచ్చింది.
4: అవునవునండి నూకరాజు గారు, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్తున్నా, ఇంకా పెద్దగా చెప్తున్నా, కానీ మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా మనం. మీరు మీ స్కూల్ డేస్ ని గుర్తు చేసుకున్నారని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ నూకరాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్. సో అట్లా ప్లీజ్ లిసనర్స్, మీరు 80s కి వెళ్తే చాలా గుర్తొస్తాయి, చాలా ఎంజాయ్ చేస్తారు. అప్పటి కాలం అన్ని చెప్పాలనుకుంటారు కానీ మనకు టైం తక్కువ ఉంది, అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తారని కోరుకుంటున్నా. నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. హలో.
6: హాయ్.
4: హాయ్, ఎవరది?
6: పేరు మర్చిపోయాను. సమరే గారు.
4: నా పేరు మర్చిపోయారా?
6: లేదు లేదు, గుర్తుంది. టైంకి రాలేదు.
4: టైంకి రాలేదా? అంతేనా, నేను టైంకి రావట్లేదు కదా ఈ మధ్య డ్యూటీస్ కి, అందుకే మీరు నాకు టైంకి చెప్పలేకపోతున్నా.
6: లేట్ అయినా లేటెస్ట్ గా చెప్పాను కదా, హాయ్ గ్యాప్ ఇచ్చి సమయ
4: బాగానే కవర్ చేసుకున్నా, కవర్ డ్రైవ్. మీ పేరు?
6: నాయుడు తోట.
4: అనుకున్నాను ఇలాంటివన్నీ మీరే చేస్తారని.

0: చెప్పండి శిరీష గారు, 80s గురించి.
1: అంటే అప్పుడు కోడిగుడ్డు సబ్బు ఉండేది,
0: ఆ
1: అంటే అది దాని పేరు గుర్తులేదు కానీ దాన్ని అందరూ కోడిగుడ్డు సబ్బు అని పిలిచేవారు.
0: ఓకే,
1: నెక్స్ట్ ఏంటంటే కోల్గేట్ పౌడర్ ఉండేది డబ్బాలో. అంటే అది నేను చిన్నప్పుడు ఏం వాడానో అవి చెప్తున్నా అనమాట. నెక్స్ట్ పార్లేజీ బిస్కెట్ బయట ఒకటి. నెక్స్ట్ రస్న ఏంటి, చిన్న ఒక ప్లాస్టిక్ కవర్ లోని ఇలా పెట్టేసి అమ్మేవారు స్ట్రాంగ్ బిల్లలు.
0: ఇప్పుడు మేము పాప్సికల్స్ అంటున్నాం లేండి దాన్ని.
1: అవునా?
0: ఓకే, మీకు
1: ఇంకేం గుర్తురాలేదు?
0: అప్పటి వస్తువులు గుర్తొస్తున్నాయి అన్నమాట.
1: అప్పుడు వస్తువులు అదే టైర్లతో ఆడడం. నెక్స్ట్ ఈ తాటి కళ్ళు ఉంటాయి కదా, అదే తాటి ఉరుకులు ఉంటాయి కదా, దానికి చక్రాలు లాగా కట్టి బండ్లాగా
0: ఇప్పటికే ఆడుతున్నారండి. ముంజులు తినేసి దానికి కర్ర కట్టి ఆడుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ శిరీష గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బై బై. సో మీకు 80s అని కానీ ఫస్ట్ గుర్తొచ్చే విషయం, ఒక్కరోజు మీరు 80s కి వెళ్ళి అలా స్పెండ్ చేయాలంటే దేన్ని, ఏ రోజుని స్పెండ్ చేస్తారు, దీని గురించి మాకు కాల్ చేసి షేర్ చేసుకోవచ్చు. మీరు కాల్ చేయవలసిన నంబర్ 0891272724 or 2722288. ఏ మాటకి ఆ మాట చెప్పాలి లిజనర్స్, అప్పట్లో 80s జనరేషన్ వల్ల హెయిర్ చూడండి థిక్గా ఫుల్ వాల్యూమ్తో ఉండేది. అందుకే ఇప్పుడు 80s ఏ లుక్ క్రియేట్ చేస్తే ఇప్పటి కాలం వాళ్ళు ఆ ఫుల్ వాల్యూమ్ హెయిర్ చూసి చాలామంది పొంగిపోతుందన్న, హెయిర్ ఏంటి ఇంత బాగుంది ఫోటోలో అనేసి. ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది కదా, స్ట్రెస్, టెన్షన్, బిజీ షెడ్యూల్స్తో హెయిర్ ఫాల్ కూడా కామన్ అయిపోతుంది అందరిలో. మరి ఈ స్ట్రెస్ కాస్త తగ్గించి మైండ్ని రిలాక్స్గా ఉంచుకోవడానికి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ఉంది కదా, హ్యాపీగా మన ఎఫ్ఎం వింటూ కూల్గా రిలాక్స్ అవ్వండి. 80s జనరేషన్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేసిన ఒక సూపర్ హిట్ సినిమా నుంచి ఆ రోజుల ఎనర్జీని మళ్ళీ గుర్తు చేసే పాట వినిపించేస్తున్న ముఠా మేస్తుడి చిత్రం నుంచి.

0: ने?
1: मुठा मिस्त्री। లిజనర్స్, ఈరోజు సాయంత్రం 5:30 మా పదం మీ భావం కార్యక్రమానికి నేను ఇచ్చిన పదం తెలుగు. తెలుగు అనే పదంపై మీ తెలుగు వాక్యాలు, మీ భావాలను రాసి నాకు 6304767436 అనే నెంబర్కి వాట్సాప్ చేసేయండి. అట్లాగే మీ పేరు, ప్రాంతం కూడా మెన్షన్ చేయడం మర్చిపోకండి. లెట్స్ ట్రావెల్ బ్యాక్ టు 80s. అందుకంటే ముందు షార్ట్ కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం.
2: అరే, సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
3: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
2: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు 102.5 FM రెయిన్బో సాగరిక. సో అలా 80s నాటి ట్రెండ్కి వెళ్తున్నాం కదా, అంటే చాలా మంది ఫొటోస్ క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, కానీ మనం ఏకంగా ఇమాజినేషన్లో అప్పటి రోజులకు వెళ్ళిపోతున్నాం కదా. నెక్స్ట్ కాలర్ 80s అని కానీ ఫస్ట్ ఏ విషయాన్ని బాగా ఎంజాయ్ చేస్తారో ఆ రోజుల్లో అనేసి అడిగి తెలుసుకుందాం. హలో
5: హలో
1: హలో
5: నమస్తే సుమైరా.
1: నమస్తే, ఎవరు?
5: నేను గుంటూరు నుంచి సుకుమార్ని మాట్లాడుతున్నాను.
1: సుకుమార్ గారు,
5: ఎసండి?
1: కూల్గా మాట్లాడండి, టెన్షన్ అస్సలు వద్దు.
5: లేదు, టెన్షన్ లేదండి.
1: ఓకే సుకుమార్ గారు, 80s అనగానే ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్తారు, ఏ విషయాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు?

0: అంటే మేము 90s లో పుట్టిన వాళ్ళం
1: ఓకే.
0: మేము. కాకపోతే మా బాబాయ్ చెప్పిన విషయాలు చెప్తాను కొన్ని. 80s లో కొంచెం కరువుగా ఉండేవాళ్ళంట, చాలా ఎక్కువ మంది కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళట. అంటే ఆ రోజుల్లో ఫుడ్ కూడా అంతగా దొరికేది కాదంట, రీసోర్సెస్ కూడా తక్కువగా ఉండేవి.
1: అవును.
0: అలాగే ఆ రోజుల్లో అంట కిరసనాయిల బుడ్లు ఉండేవిట, ఇప్పుడులాగా లైట్లు ఏమి లేవుట. కాకపోతే రాత్రులు ఎక్కడికల్లా వెళ్ళాలంటే కూడా బిక్కు బిక్కుమంటూ పోయేవాళ్ళట.
1: ఓకే. అవునవును.
0: ఆ రోజుల్లో టేప్ రికార్డులు కూడా ఉండేవి కాదట. టేప్ రికార్డుల్లో కాకుండా ఇంకా వేరే
1: రేడియో ఉంది కదా మనకి ఆ రోజుల్లో.
0: ఏయో ఉండేట. ఆ రోజుల్లో ఎక్కువ మందికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది ఆ రోజుల్లో రేడియోనే.
1: అవునండి. థ్యాంక్ యూ సుకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్.
0: ఓకే బాయ్.
1: అప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ మన రేడియో ట్రెండే కదా. అప్పట్లో ఎలా అయితే ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో ఇప్పటికి కూడా అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సో ఎన్ని మారినా సరే రేడియో మాత్రం అలాగే ఉంది, ఇంకాస్త బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఎనీవే నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. హలో.
2: కృష్ణార్పణం
1: మమ
2: అక్క చెప్పండి.
1: మీ పేరు
2: చెప్పండి.
1: హలో.
2: హలో,
1: మీ పేరేంటండి?
2: నా పేరు మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
1: నాగేశ్వరరావు గారు వచ్చేసారా?
2: వచ్చేసారండి.
1: చెప్పండి, మళ్ళీ వెళ్ళిపోండి 80s కి వచ్చేసి.
2: అయితే 80s కి వెళ్ళిపోతే నాకు బాగా గుర్తొచ్చేసిందండి. ఏంటంటే మా మ్యారేజ్ అండి.
1: ఆహా,
2: అప్పుడే అయిందండి. అది మళ్ళీ ఇప్పుడే అయినట్టు ఉంటుందండి.
1: సరిపోయారు.
2: సంవత్సరం అనేసరికి నాకు ఇందాక నుంచి కూడా నాకు అదే ఐడియాలో ఉందండి.
1: 80s అనగానే ఎక్కువగా మ్యారేజ్.
2: అవునండి.
1: ఓకే, 80s లో జరిగిందా మీ మ్యారేజ్?
2: అప్పుడు అయిందండి.
1: ఓకే ఓకే. సో ఆ డేస్ అలా గుర్తు చేసుకోండి, కాసేపు మీ వైఫ్ తో టైం స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.
2: ఓకే అండి, బాయ్.
1: నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. ఏంటి అందరు నన్ను టీస్ చేస్తున్నారు ఈరోజు, ఎప్పుడో ఒకసారి వస్తాను కదని.
3: అందుకేనండి, మరి తప్పదండి. నా పేరు అగ్రా త్రినాథ్ అండి. నేను బ్లైండ్ అండి.
1: త్రినాథ్ గారు, మీ పేరు ప్రాంతం మాత్రమే చెప్పండి. ఎక్స్ట్రా ఒక లైన్ చెప్తారు కదా, అది ఎప్పుడు చెప్పకండి. ఇది నా నుంచి రిక్వెస్ట్.
3: వద్దండి.
1: ఇంకెప్పుడు చెప్పకండి, నా మాట వింటారని అనుకుంటున్నా.
3: తప్పకుండానండి, మీ మాట ఎందుకండి. టీచర్ గారు కదండి.
1: అదిగో మళ్ళీ పంచు.
3: సరే వింటాను.
1: ఓకే త్రినాథ్ గారు, చెప్పండి. 80s అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చే విషయం ఏంటి?
3: నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే, ఈ ఇప్పుడు మేము చదువుకునే స్కూల్లోని క్వీన్ మేరీ స్కూల్లోని మాకు 15 అండి బాగాను. అందరూ కలిపి పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేసేవాడు. అందరూ నిలబడి తారజహాసాన్ని పాడేవాళ్ళం అండి. పాడి తర్వాత ఈ మేడం వాళ్ళకి మేము యాపిల్ పళ్ళు అలాంటివన్నీ ఇచ్చేవాడు అన్నమాట. తిరిగి ఇచ్చేసారు మేడం.
1: ఓకే,
3: అదే నాకు గుర్తొచ్చిందండి బాగానే. అయితే నిజంగా అది అదృష్టం అండి. అది
1: థ్యాంక్ యూ త్రినాథ్ గారు. ఒకసారి మళ్ళీ ఆ డేస్కి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఫాస్ట్ గా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. లిజనర్స్, నా నుంచి ఒక రిక్వెస్ట్ షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. అలాగే ఇప్పుడు నాతో ఎలా అయితే మాట్లాడుతున్నారో, 80s కి వెళ్ళిపోతున్నారు కదా, అక్కడే ఉండిపోకండి, హాలోకల్లే. మన సరౌండింగ్స్ లో కూడా మన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పిలిచినప్పుడు పలకండి. ఊహల్లో అక్కడే ఉండిపోకుండా ప్రెసెంట్ టెన్స్ కూడా రావండి. నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. హలో.
4: హలో.
1: హలో,
4: సమీర గారు.
1: ఎవరు?
4: నేను నూకరాజు అదనంపూడి అండి.
1: ఇందా కాల్ చేసినట్టున్నారుగా.
4: చేశానండి. రేడియో గురించి చెప్దాం అనుకున్నాను, టైం ఎక్కువ తీసుకుని రని అనగానే కట్ చేశాను.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ నూకరాజు గారు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. హలో.
5: హలో, నమస్కారం గారు. బాగున్నారా?
1: నమస్తే అండి, నేను చాలా బాగున్నా. మీరు?
5: హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
1: థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. ఇందుకే మీ

0: చెప్పలేదు.
1: నా పేరు చెప్పుకోండి.
0: ఆహా, ఇది నా పేరు చెప్పుకోండి ప్రోగ్రామ్ కాదు, సరదాగా కాసేపు ప్రోగ్రామ్.
1: సురేష్.
0: హలో
1: సురేష్. శ్రీకాకుళం.
0: ఏంటండి మీ పేరేంటి?
1: సురేష్. శ్రీకాకుళం.
0: సురేష్ గారు, ఓకే. మీరైతే నాకు ఒకసారి కూడా కాల్ చేయలేదు, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు. నేను గట్టిగా చెప్తాను ఆ విషయం. ఎనీవే, 80స్కి వెళ్తే మీరు ఏ విషయాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు?
1: నేను పొట్టలేదు కదా.
0: మీరు పుట్టకపోయినా సార్, మేము పుట్టలేదు. అప్పటి కాలంలో కొన్ని కొన్ని నచ్చుతాయి కదా, అది కూడా చెప్పొచ్చు.
1: అప్పటి రోజుల్లో ఎక్కువ రేడియో స్టేషన్స్ ఉంటాయి కదా.
0: ఇప్పుడు ఉన్నాయి.
1: అదే టీవీ లాగా వినుకొని ఉండేవారు కదా.
0: అవును,
1: అలా ఉంటే బాగుంటుంది.
0: అంటే టెక్నాలజీ లేకుండా హ్యాపీగా ఈ ఫోన్లు ఇంటర్నెట్ లేకుండా మనుషులతో కనెక్ట్ అయ్యేలా ఉంటే బాగుంటది అనుకుంటున్నారా?
1: అలాగా ఎవరి దగ్గరికి వెళ్ళి అలాగా కూర్చోండి.
0: ఓకే,
1: అలా వింటుంటే, అలా మీ షో వింటుంటే ఇంకా సూపర్.
0: థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్ బాయ్ బాయ్. సేమ్ పించ్ యాక్చువల్లీ నేను కూడా ఈ టెక్నాలజీ లేకుండా అందరూ మనుషులతో కనెక్ట్ అయ్యి హ్యాపీగా టైమ్స్ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడంటే జనాలు ఉన్నా సరే మన చేతిలో ఫోన్, ఆ ఫోన్లో మునిపోయి పక్కన ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో నిజంగా అప్పటి రోజులు చాలా బాగుండేవిలే. ఎని మీ నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం. హలో
2: హలో
0: హలో చిన్నారి తల్లి అని పిలిచే వాళ్ళు ఎవరో నాకు తెలుసు, మన లిజనర్స్ కూడా తెలియాలి కదా. సో మీ పేరు చెప్పండి.
2: మీరే చెప్పవాలా?
0: అది నాకు తెలుసు మీ పేరు రమణ అని, నేను చెప్పను, మీరే చెప్పాలి.
2: చెప్తున్నారా? ఎప్పుడు నాటకాన్ని మొదలెట్టప్పుడు తెలియలేవమ్మా.
0: అవును, అది కూడా నా తప్పేనా?
2: మీ తప్పేం కాదు. ఇంకా ఇలా అందరూ అనుకున్నాం.
0: ఓకే రమణ గారు, చెప్పండి మీరు 80స్కి వెళ్తే ఫస్ట్ బాగా ఎంజాయ్ చేసే విషయం ఏంటి? ఇప్పుడు చెప్పండి.
2: అమ్మ బాబా, అప్పుడైతే ఎంత ఉప్మా లేడతారో తినేసి మళ్ళీ రేంగాయలు
0: పోయేవాళ్ళు.
2: భోజనం ఇప్పుడైతే భోజనాలు, అప్పుడైతే ఎంత ఉప్మాలకేమో కర్రలు మంటలేసి ఉప్మాలు తయారు చేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తెలిపించేవాళ్ళం కాదు, రేంగాయలు పోయేవాళ్ళం.
0: ఉప్మాలు తయారు చేసుకుని రేంగాయలు పోయేవారా?
2: గోధుమ నాకు ఉప్మా ఇచ్చేవాళ్ళు అప్పుడు.
0: స్కూల్లో ఇచ్చేవారా?
2: స్కూల్లోనా? అప్పుడేమో మళ్ళీ ఇంకా అలాగే రోజు ఇంటికాడ కూడా పెద్దగా చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడంటే ఇలా పుట్టిన పిల్లల బళ్ళోకి వేసేస్తారు కానీ అప్పుడు కూడా లెక్క చేసేవాళ్ళు పలకలెట్టుకొని వెళ్ళవే బళ్ళోకి. వెళ్ళాలంటే పేరే.
0: ఓకే రమణ గారు, థ్యాంక్ యూ, బాబాయ్. చిన్నారి తల్లి సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో
3: హలో, గుడ్ ఈవినింగ్, నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ మాట్లాడుతున్నాను. మేడం
0: గోపి గారు, బాగున్నారా?
3: మేము బాగున్నాం. మన 102.2 FM దయవల్ల చాలా చాలా చాలా బాగున్నాం.
0: ఓకే చెప్పండి టాపిక్ గురించి.
3: అయితే మేడం, మరి మీకు తెలియదు కానీ మాకు చిన్న చిన్న మైక్ సెట్ తయారు చేసేవాళ్ళం మేడం, మట్టితో అన్నట్టు. అంటే అన్నం చిన్న టైం దొరికింది అనుకుంటే చదువు నుండి వచ్చిన తర్వాత మాకేంటే చిన్న చిన్న వైర్లు అంటే మాకు మేడం చెట్టుల నుండి తీగల్లాగా కిందకి వేలాడుతాయి అనమాట. అంటే మరి మీకు తెలుసోలేదు. అలాంటివి తీసుకొచ్చి ఆ మైక్ సెట్లా తయారు చేయడం, తయారు చేసి ఈ వైర్లు ఏమి వచ్చి దానికి కనెక్షన్ ఇవ్వడం, అది చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మేడం.
0: ఓకే,
3: మీరు టాకింగ్ చెప్పిన తర్వాత మాకేంటంటే ఆ మైక్ సెట్లే కళ్ళలో కనబడుతుంది.
0: ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చుగా.
3: చేయడానికి ఇంకేంటి మేడం, 50 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం చేస్తాం ఇక్కడ.
0: అయ్యయ్యో, సరేనండి, కాసేపు అలా కూర్చొని ఊహించుకోండి.
3: అలాగే మేడం,
0: థ్యాంక్ యూ, బాయ్
3: బాయ్ బాయ్ మేడం.
0: ఇంకా చాలా కాల్స్ వస్తున్నాయి, టైం మాత్రం లేదు. కానీ ఒక సాంగ్ తో ప్రోగ్రామ్ కంక్లూడ్ చేసేద్దాం అనుకున్నా. ఇప్పటి వరకు కాల్స్ చేసి ఇన్ని మంచి విషయాలు చెప్పి మమ్మల్ని ఆ రోజుల్లో తీసుకెళ్లినందుకు మీ అందరికి స్పెషల్ థ్యాంక్స్, నా తరఫున, మన లిజనర్స్ అందరి తరఫున, కాలర్స్ అందరికి. అట్లాగే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 80s నాటి పిక్స్ క్రియేట్ చేస్తున్నారు కదా, సో అలా AIకి మన ఫోటో ఇవ్వడం వల్ల చాలా ఫ్యూచర్లో హ్యాకర్స్ కి మన ఇన్ఫర్మేషన్ అన్ని తెలిసి ప్రాబ్లం అవుతుందని ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు, అఫీషియల్స్ కూడా. సో మీరు అలాంటి పనులేం చేయకండి. ట్రెండ్ ఫాలో అవుతున్నామని చెప్పి మనం రిస్క్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. సో జాగ్రత్త పడండి, ఇంటర్నెట్ విషయంలో ఈ మధ్య చాలా జరుగుతున్నాయి కాబట్టి కేర్ తీసుకుంటారని అనుకుంటున్నా. వాణి గారు ఆల్రెడీ దీని గురించి చెప్పారు. సో మీరందరూ వింటున్నారు కాబట్టి ఎవరైతే ఇంకా రీక్రియేట్ చేయలేదో 80s లుక్, ఇంకా ఆలోచించండి క్రియేట్ చేయాలా వద్దా అనేసి. ఎందుకంటే మన హ్యాపీనెస్ మనకు అవసరం.

డోస్ వల్ల. కానీ అలానే రిస్క్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. లైఫ్లో రిస్క్ తీసుకోకపోతే మిగిలేదు రిస్క్ మాత్రమని మాత్రం అనుకోండి. తర్వాత ఇది రీక్రియేట్ చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే అయ్యో అనవసరంగా చేశాను అలా అనేసి బాధపడకూడదు కాబట్టి చెప్తున్నా అనమాట. ఎయిటీస్ స్టైల్ని రీక్రియేట్ చేయడం ఈజీ, కానీ ఎయిటీస్లో ఉన్న మంచి మనుషులను రీక్రియేట్ చేయడం పాసిబులా? అప్పటి రిలేషన్షిప్లో ఉన్న వాల్యూ, వాళ్ళ మాటలు, వాళ్ళ మర్యాద, మనుషులను నమ్మకం ఉండేది. లుక్ కాదు, ఆ రోజుల్లో ఉన్న మంచి మనుషులు, వాళ్ళ వాల్యూస్ మళ్ళీ రావాలని అందరూ కోరుకుందాం. అట్లాగే నిజంగా అప్పటి రోజుల గురించి మాట్లాడుతుంటే మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఒక మెమరీ గుర్తొస్తే చాలు, ఆ రోజులకు మళ్ళీ వెళ్ళిపోతుంటాం. ట్రెండ్, టెక్నాలజీ ఎంత మారినా అప్పటి కాలం నాటి ఉన్న ఫీల్ మాత్రం ఎప్పటికీ మారదు. అప్పుడే అనిపిస్తుంది మన మనసుకి రెక్కలొచ్చి ఆ కాలానికి ఎగిరిందా అని. అలాంటి ఒక బ్యూటిఫుల్ మెలడీతో ఈరోజు మన ప్రోగ్రామ్ని కన్క్లూడ్ చేసేద్దాం. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రైన్ బో సాగరిక. ఇదో అలరించే కెరటం అలకించు ఆనందించు అందరికి పంచు. స్టూడియోలో టైం 5 అయ్యి ఫ్యూ సెకండ్స్ కూడా అయిపోతుంది. సో ఇంకా అసలు లేట్ చేయకుండా యూత్ స్పెషల్ ప్రోగ్రామ్ యువవాణిని స్టార్ట్ చేసేద్దాం.

యూత్ ని ఇన్స్పైర్ చేసే విషయాలు, యూత్ కనెక్ట్ అయ్యే మాటలు, యూత్ కి నచ్చే పాటలతో ఎంటర్టైన్ చేసే యూత్ స్పెషల్ ప్రోగ్రామ్ యువవాణిని స్టార్ట్ చేసేదామా. రోజు యూత్ మాత్రమే కాకుండా మాక్సిమం అందరూ కనెక్ట్ అయ్యే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దాట్, ఈ సూపర్ హిట్ ట్రాక్ ప్లే చేసిన ఫ్రమ్ ద మూవీ కలుసుకోవాలని

లిజనర్స్, సరదాగా కాసేపు ప్రోగ్రామ్ ఆల్రెడీ అయిపోయింది, 5 మినిట్స్ అవుతుంది. ఇంకా చాలా మంది కాల్స్ చేస్తున్నారు, మీ కాల్ కనెక్ట్ అవ్వలేదని డిసప్పాయింట్ కాకండి. 6:30కి కాల్ చేయండి, మిక్స్డ్ మస్తీలో ఫుల్ ఆన్ మస్తీ చేద్దాం. ఇప్పుడు యూత్ స్పెషల్ ప్రోగ్రామ్ యువవాణి వింటున్న ఒక ఇంపార్టెంట్ టాపిక్, అందరూ కనెక్ట్ అయ్యే టాపిక్ మాట్లాడుకుందని చెప్పాను కదా. చాలా సందర్భాల్లో మనల్ని మనం తక్కువగా చూసుకునే విషయం ఏంటో తెలుసా? కంపేర్ చేసుకోవడం వల్ల. వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వాళ్ళు ముందుకెళ్తున్నారు, నేను ఇంకా ఇలాగే ఉన్నాను, ఇలా ఆలోచిస్తూ మన హ్యాపీనెస్ని మనమే దూరం చేసుకుంటాం. అసలు పోలిక, కంపారిజన్ అనేది ఎలాంటి విషయాల్లో ఉండాలి? ఈ కంపారిజన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? మనల్ని డిసప్పాయింట్ చేసేలా కాకుండా మన గ్రోత్కి ఉపయోగపడేలా కంపారిజన్ని ఎలా మార్చుకోవచ్చో ఈరోజు తెలుసుకుందాం. చాలామంది కంపేర్ చేసుకొని, నాకు అసలు అదృష్టమే లేదు, నాకు లక్ అనేదే లేదు, లక్కన్న మాట నిల్లు నిల్లు అని వేరే వాళ్ళు కంపేర్ చేసుకుని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడకండి, ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు రఘువరన్ బీటెక్ మూవీ నుంచి సూపర్ హిట్ ట్రాక్.

మీరు వింటున్నారు 1.2 MHz రెయిన్బో సాగరికలో యూత్ స్పెషల్ ప్రోగ్రామ్ యువవాణి. ఈ జనరేషన్లో యూత్ ఎక్కువగా పోల్చుకునేది సోషల్ మీడియాలోనే. కొంతమంది సక్సెస్, ఎంజాయ్మెంట్, మంచి ఉద్యోగం, హ్యాపీ లైఫ్ స్టైల్, అలా అవన్నీ చూస్తుంటే అందరి లైఫ్ చాలా బాగుంది, నేను మాత్రం ఇలా ఉండిపోయానేంటి అని మనలో చాలామందికి ఒక్కసారైనా అనిపించే ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి లిజనర్స్, సోషల్ మీడియాలో మనం చూసేది ఒకరి లైఫ్లోని ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రమే, వాళ్ళ లైఫ్ మొత్తం చూడం కదా. ఫొటోస్లో కనిపించే స్మైల్ నిజంగా ఆనందంతో వచ్చిందా లేక ఆ ఫొటోస్ అండ్ వీడియో కోసం వచ్చిందో మనకు తెలీదు. అందుకే సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజమనుకొని మీ లైఫ్ని వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకొని డిసప్పాయింట్ అవ్వకండి మావా బ్రో.

కంపారిజన్ అనేది తప్పు కాదు, కానీ కంపేర్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. మీరు వింటున్నారు యూత్ స్పెషల్ ప్రోగ్రామ్ యువవాణి. ఎస్, మనల్ని మనం ఇంకొకరితో పోల్చుకోవడం అసలు తప్పు కాదు, కానీ ఆ పోలిక మనల్ని ముందుకు నడిపిస్తుందా లేక బాధపడుతుందా అన్నదే ముఖ్యం. వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది, వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంతో బాగుంది, ఇలా వేరే వాళ్ళ మొత్తం లైఫ్ని మన లైఫ్తో కంపేర్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే మనకు కనిపించేది వాళ్ళ రిజల్ట్ మాత్రమే, దాని వెనక వాళ్ళు పడిన కష్టం, ఎదుర్కొన్న సవాళ్ళు మనకు కనిపించవు కదా. ప్రతి ఒక్కరి జీవితం వేరు, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. కాబట్టి వాళ్ళని చూసి నిరాశ పడకుండా, వాళ్ళు అక్కడికి ఎలా చేరుకున్నారు, ఎలా సక్సెస్ అయ్యారు, నేను వాళ్ళ నుంచి ఏం నేర్చుకోగలను అని ఆలోచించండి. వాళ్ళలోని మంచి క్వాలిటీస్ని గమనించండి. వాళ్ళ డిసిప్లైన్ నచ్చిందా నేర్చుకోండి, వాళ్ళ డెడికేషన్ నచ్చిందా మీరు కూడా అలవాటు చేసుకోండి, వాళ్ళ మాట్లాడే తీరు నచ్చిందా మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే కంపారిజన్ అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం. అలా చేస్తేనే మనలో చాలా మార్పు వస్తుంది.

యువవాణి ప్రోగ్రాంలో కంపారిజన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అసలు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎలాంటి విషయాలు కంపేర్ చేసుకోవాలి, వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి, ఇందాక మాట్లాడుకున్నాం. ఇక్కడ బెస్ట్ కంపారిజన్ ఏంటో తెలుసా? కంపారిజన్ అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం, నిన్నటితో నిన్నటి మీతో కంపేర్ చేసుకోండి. అసలు మనం ముందుగా ఎవరితో మనల్ని కంపేర్ చేసుకోవాలంటే నిన్నటి మనతోనే. మన నిజమైన కాంపిటీషన్ వేరే వాళ్ళతో కాదు, నిన్న మనం ఎలా ఉన్నాం, ఈరోజు ఎంత బెటర్గా ఉన్నాం అన్నదానితోనే. నిన్న 20 మినిట్స్ చదవామనుకోండి, ఈరోజు 30 మినిట్స్ చదవండి. నిన్న చేయడానికి భయపడిన పని ఉందా, ఈరోజు ఒకసారి ట్రై చేయండి. నిన్న చేయలేకపోయిన పని ఈరోజు చేయగలిగారా, అదే మీ చిన్న గెలుపు, అదే మీ గ్రోత్. ఎప్పుడో ఒక పెద్ద అచీవ్మెంట్ సాధించాల్సిన అవసరం లేదు. రోజు మనలో ఒక చిన్న మార్పు వస్తుందా లేదా అని ఆలోచించండి, అదే చాలు. ఈరోజు వేసిన చిన్న అడుగే రేపు పెద్ద మార్పుకి దారి తీయచ్చు కదా. అంతేనా, మన మనసులో చాలా ఉంటాయి మారే విషయాలు, మనం నేర్చుకోవాల్సిన విషయాలు. మనతో మనమే కంపేర్ చేసుకొని మన మనసుకి మన మదిలో ఎన్నో విషయాలు చెప్పుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకేనా లిజనర్స్? ఓకేనా బంగారం? ఫ్రమ్ ద మూవీ ఓకే బంగారం నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేయండి.

కంపేర్ వైస్లీ గ్రో మోర్. ఎస్, మీరు వింటున్నారు యువవాణిలో కంపారిజన్ గురించి కొన్ని విషయాలు. ఇందాక చాలా చెప్పాను, మనతో మనం పోటీ, మనతో మనం కంపేర్ చేసుకోవాలి, వేరే వాళ్ళ నుంచి కొన్ని క్వాలిటీస్ నేర్చుకోవాలి, అంతేకాని డిసప్పాయింట్ కాకూడదని. అర్థమైంది లిజనర్స్, కంపారిజన్ అనేది మనల్ని బాధ పెట్టడానికి, డిసప్పాయింట్ చేయడానికి కాదు, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మన ప్రోగ్రెస్ని ఎంజాయ్ చేయడానికి. ఇది కదా హెల్దీ కంపారిజన్ అంటే. ఇప్పుడు మన నెక్స్ట్ సాంగ్ విషయానికి వస్తే, ఈ పాటలో హీరోయిన్ కూడా తనని తాను ప్రకృతితో కంపేర్ చేసుకుంటూ తన నేచర్ ఏంటో చాలా అందంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ కంపారిజన్ ఎలా ఉంటుందో, ఆ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఏంటో సాంగ్లో విని ఎంజాయ్ చేద్దామా? ఫ్రమ్ ద మూవీ ఓయ్, శ్రేయా ఘోషాల్ వాయిస్లో, వింటూ ఎంజాయ్ చేయండి.

మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే గరిటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. దిస్ ఇస్ యువర్ ఆజీ సంథింగ్ స్పెషల్ సమైరా. స్టూడియోలో టైం 5 అయ్యి 30 మినిట్స్, ఇంకా ఫ్యూ సెకండ్స్ కూడా అయిపోతుంది. పదం మాది, ఆ పదానికి ప్రాణం పోసే భావం మీది. మేమిచ్చే పదంపై మీ ఆలోచననైనా, కవిత అయినా, మీ భావాన్నైనా మా వాట్సాప్ ద్వారా మీరు తెలియజేస్తారు. ఆ పదాన్ని, ఆ భావాన్ని, అలాగే ఆ పదంతో వచ్చే పాటలు వినిపించే ఒకే ఒక అందమైన వేదిక మా పదం మీ భావం. మా పదం మీ భావం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఇచ్చిన అందమైన తెలుగు పదం ఏంటో తెలుసా? తెలుగు. ప్రతిరోజు మా పదం మీ భావంలో తెలుగు పదాలు ఇస్తూ ఉంటాం, మీరు అంతే అందంగా రాస్తూ ఉంటారు. ఈరోజు అంతే అందమైన పదం తెలుగునే ఇచ్చాను. సో తెలుగు గురించి నేను రాసుకున్న కొన్ని లైన్స్ మీకు వినిపించేద్దాం అనుకుంటున్నా. తెలుగు పలికితే మాటలు మాత్రమే కాదు, మనసే పలుకుతుంది.

అక్షరాల్లో అందం, పదాల్లో ఆప్యాయత, తేనెలొలికే తీయదనం, అదే తెలుగు. ఎక్కడికెళ్ళినా మనతో పాటు నడిచే మన ఇంటి జ్ఞాపకం మన తెలుగు. పదం చిన్నదైనా భావం అనంతం. మన మూలాల్ని పలికించే మధురమైన భాష తెలుగు. తెలుగు గురించి మీరు రాసిన మీ తెలుగు అందమైన పదాలను, ఒక్క తెలుగు పదంలోనే ఎన్నో అందమైన భావాలుంటాయి, అవన్నీ తప్పకుండా చదువుతా. అందుకంటే ముందు ఒక పాట వినిపించేస్తున్నా, తల్లా పెళ్ళామా చిత్రం నుండి.

ఇంగ్లీష్ని తెలుగులో ఆంగ్లం అంటారు, మరి తెలుగులో తెలుగుని ఇంగ్లీష్లో తెలుగనే అంటారు. మీరు వింటున్నారు మా పదం మీ భావం. నేను ఇచ్చిన పదం తెలుగు. చాలామంది అమ్మాయిలకి కొన్ని కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. నువ్వు చూడడానికి నీ ఫేస్, నీ హెయిర్ స్టైల్, నీ డ్రెస్సింగ్ అంతా చూస్తుంటే నీ తెలుగు అమ్మాయిలా లేవు, నార్త్ ఇండియన్లా ఉన్నావు, చాలా స్టైలిష్గా ఉన్నావు అని అంటుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము వాళ్ళకి కాంప్లిమెంట్ ఇచ్చామని. కానీ మాకు మీరు చూడడానికి తెలుగు అమ్మాయిలా ఉన్నాం అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు నేను మీకు తెలుగు పదం ఇచ్చాను కాబట్టి ఈ కార్యక్రమం అంతా నేను తెలుగులో మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, ఒక్క ముక్క కూడా ఆంగ్ల పదం వాడకుండా. ముందుగా మొదటిగా పంపించిన సందేశం చూసేద్దాం. మునగపాక నుండి ఆడారి నాగేశ్వరరావు మెసేజ్ చేశారు, తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదు, అది మన సాంస్కృతి సాంప్రదాయం, జీవన విధానం. మారుతున్న ఆధునిక కాలంలో పరభాష వ్యామోహంలో పడకుండా మన మాతృభాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. అక్షరాల రూపాన వెలిగేటి వెలుగు, అమరావతి సాక్షిగా మధురమైన భాష తెలుగు. చాలా చాలా బాగుందండి మీ తెలుగు పదాలు, మీ తెలుగు అర్థం, మీ భావం. ధన్యవాదాలు. అండ్ అలాగే ఇంకొక సందేశం చూసేద్దాం. తెలుగు రేడియో మా ఆకాశవాణి రేడియో. తెలుగు అక్షరాలు 52, తెలుగు పదాలను చెప్పే మాస్టర్లు, టీచర్లు ఎప్పటికీ ఉండాలి. నేను చదివింది 3వ తరగతి మాత్రమే. నా ఆలోచన పెంచినది మన తెలుగు ఆకాశవాణి రేడియో ఆర్జేలు, కాలర్సు. మరి నాకు అక్షరం కన్నా మాటతో చెప్పే, టైప్ చేసినప్పుడు వాయిస్ టైప్తో చేస్తున్నావు, తప్పు సరిదిద్దుకొని టైపింగ్ చేయమనే నా టీచర్ కన్నా ఎక్కువ మా మేడం సరిదిద్దినందుకు మా టీచర్ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 66 భాషల్లో తెలుగు భాష గొప్పదనం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు అని పిలిచే పదాల్లో చాలా విలువైన అక్షరాలు తెలుగు. తెలుగు గొప్పతనం అమ్మ అని పిలిచే పదములో, ఆ మాత్రం తెలుగు వారికి మాత్రమే ఉంటుంది. సమీరమ్మ, నాలాంటి చదువు రాలినంత వాడికి కూడా తెలుగు యాప్ ద్వారా తెలుగు నోటితో టైపింగ్ చేసే మొబైల్ కూడా ఉంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. రమణ సీతమ్మ, ఆకాశవాణి డైలీ కాలర్, మెసేజ్ సందేశం పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ భావం చాలా బాగుంది. అలాగే ప్రతి భావంలో మీరు మన ఆకాశవాణిని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మెసేజ్ చూద్దాం. తెలుగు భాష మన దేశ భాషలందు తెలుగు భాష లెస్స. మన తెలుగు గడ్డపై పుట్టిన తెలుగు వీర మనులు ఎందరెందరో మహానుభావులు తెలుగుగడ్డ అంటే ఏమిటో అన్నది నిరూపించారు. మన తెలుగు కవులెందరో మన మహాకవి గురజాడ అప్పారావు గారు, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో వారు అన్న ఈ మాట మన తెలుగు జాతి గర్వించదగ్గ మాట. అలాగే మన అల్లూరి సీతారామరాజు, మన తెలుగు నేలపై జన్మించిన ఈయన తెల్లదొరలను తరిమి కొట్టిన వీర గాథ. ఇలాగే ఎందరో ఉన్నారు. వీళ్ళు అమరులైనా కూడా వారందరూ కూడా మన అందరి గుండె చప్పుడులో ఉన్నారు అని అంటే అతిశయోక్తి కాదు అని పంపించారు. దైవపు గోపాలరావు, దైవపు హేమలత, దైవపు ఉషా టోనీ విశాఖపట్నం నుండి ధన్యవాదాలండి. చాలా చాలా బాగా రాసి పంపించారు. అప్పటి తెలుగు కవులను కూడా గుర్తు చేశారు. అలాగే వాళ్ళు వాడిన అక్షరాలు, వాళ్ళు రాసిన విషయాలను కూడా మాతో పంచుకున్నారు. ధన్యవాదాలండి. ఇంకొన్ని భావాలు చదివేస్తా, అందుకంటే ముందు ఇంకొక పాట వినిపించేస్తున్నా ప్రేమ్ నగర్ చిత్రం నుండి.

0: మా పదం మీ భావం కార్యక్రమంలో తెలుగు పదంపై ఇంకొన్ని భావాలను చదవడానికంటే ముందు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: కృష్ణా తీరాన వెలిసి,
2: పంగాటి సీమలో మెరిసి,
1: గోదావరి ఒడ్డున విరిసి,
2: విశాఖ తీరాన చేరి,
1: అంచెలంచెలుగా ఎదిగి,
2: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
1: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచి ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
0: తెలుగు పదంపై ఇంకొన్ని అందమైన భావాలను చదివేద్దాం. తెలుగు ఆ మాట కడుపు నిండిన ఒక సంతృప్తి. తెలుగు సీమంతం చేసుకున్న నిండు పున్నమి వంటి చూలాలు. తెలుగు సంస్కృతి పండుగకు పంట పండిన ఆకుపచ్చని మాగాని. తెలుగు తేనె కన్నా తీపి, ఆ నీటి చలుముల కన్నా స్వచ్ఛమైనది. ఆప్యాయత అనురాగాలు కవ్వోసి విరబూసిన పూల తోటల సమూహ బృందావనం. అక్షరాలు కొన్నే భాష అనంతం. ఏమని చెప్పను, ఎంతని చెప్పను అమ్మ కోసం తల్లి, భాష తెలుగు కోసం. కీర్తన మధురవాడ నుంచి మెసేజ్ చేశారు, భావాన్ని పంపించారు. చాలా చాలా అందంగా ఉందండి మీ భావం, చాలా ధన్యవాదాలు. ఇంకొన్ని భావాలు చదివేద్దాం. తెలుగు భాష తీయదనం, తేనెలొలికే అక్షరాల హారం మన తెలుగు. అమ్మ నేర్పిన బడి పలుకులలోన అమృతమే చిందుతుంది తెలుగు పలుకులలోన. తరాలు మారిన తరగని మాణిక్యం మన తెలుగు జాతికిది నిత్య అభిషేకం. శిరీషా నాయుడుతోటి నుంచి పంపించారు. నిజంగా చాలా చాలా అందంగా మీ భావాన్ని రాసి పంపించినందుకు ధన్యవాదాలండి. ఇంకో భావం చూసేద్దాం. ఇది ఎవరు పంపించారో వారి పేరు చదవడానికంటే ముందు భావాన్ని చదివేస్తా. అమ్మ పిలిచే మొదటి పిలుపులన అమృతంలా, ఆడబిడ్డ నవ్వుల లోపలి వెలుగుల, తేనె కన్నా తీయనైన తేటయైన పలుకుల, తెలుగు జాతి గుండెల్లోన వెలిగేటి దీపంలా, అచ్చమైన పదాలహారం అమ్మ భాష మృత, అక్షరాల బడిలోన సాగేటి అమృత గీత, పాలబుగ్గ మీద ముద్దులాంటి చిన్న పదం తెలుగు ప్రాణానికి ప్రాణమై నిలిచేటి మన వెలుగు, కొండ కోన దాటిపోయే కోయిలమ్మ పాట కొత్త వెలుగులు నింపే

ఏటి తెలుగు జాతి బాట, గుండె తలుపులు తట్టి పిలిచే మాతృమూర్తి రుణం, తెలుగునాట ప్రతి గుండె స్పందనే ఒక కవితా ప్రయాణం. చాలా అందంగా ఉందండి మీ కవిత. ఉమా సోమేశ్వరరావు శివాలయం పక్కన సుందరపల్లి నుండి జనకుల సత్యనారాయణమూర్తి, కవితాజారి సలాది ప్రసన్నకుమార్, హనుమంతు సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి తేజస్విని లహరి పంపించారు. జాతిరత్నం సమయరజీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి, మీకు కూడా చాలా అందంగా ఉంది మీ భావం కూడా. ఇంకొక భావం చదివేద్దాం. తెలుగు 16 అనాల తెలుగుకి 56 అక్షరాలు, 16 అచ్చులు నిండిన నీవు ఓనిలు పండగ చేసుకొని తలకట్టు దీర్ఘాలను సిగలో అలంకరించుకొని గుణింతాలు మాలలుగా ఒత్తులు ఆభరణాలుగా వ్యాకరణం క్రశిక్షణగా యమాతా రాజమానసను వరించి సంపకమాల ఉత్పలమాల ఆటవెలిదలను సంతానాలుగా కని భోగులుగా తిరిగేవారిని యోగులుగా చేసిన నీ ఛందస్సుకి వెలుగు చూపిన తెలుగుకి శతకోటి వందనాలు. అందుకో తెలుగు తల్లి మా ఈ నీరాజనాలు అని రాసి చాలా అందంగా తెలుగు తల్లిని గుర్తు చేసుకుంటూ తెలుగు తల్లి గురించి చాలా అందమైన భావాన్ని రాసి పంపించారు. ఎవరో తెలుసా? వీరేంద్ర గారు వాళ్ళతో నుండి. ధన్యవాదాలండి, చాలా అందంగా ఉంది మీ భావం. ఇంకొక భావాన్ని చూసేద్దాం. తేనెలొలికే మాటల మాధుర్యం తెలుగు, తల్లిలా పలికే ప్రేమానురాగం తెలుగు, అమ్మ ఒడిల నేర్చుకున్న తెలుగు పలుకై మనసు తాకే మధురమైన భాష తెలుగు. నన్నయ్య కలంలో నదిలా ప్రవహించి తిక్కన్న పద్యంలో వెలుగై మెరిసి ఎన్నో తరాల హృదయాల్లో నిలిచిన అక్షరాల ఆభరణం తెలుగు. పల్లెపాటలో పరిమళమై పద్యంలో భావమై ప్రతి తెలుగు గుండెలో గర్వమై నిలిచే మన మాతృభాష మన తెలుగు. చాలా అంటే చాలా చాలా బాగుందండి మీ భావం, మీ కవిత. కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుజ్జిరాజుపాలెం, రెడ్డి వీధి రామాలయం ఎన్ఏడి నుంచి పంపించారు. చాలా అందంగా ఉంది, ధన్యవాదాలు. ఇంకొన్ని చాలా మెసేజెస్ ఉన్నాయి. అంతకంటే ముందు ఇంకొక మంచి పాట వినిపించేస్తున్నా, నీకు నేను నాకు నువ్వు చిత్రం నుండి.

తెలుగు పదంతో మీరు రాసిన భావాన్ని చదివేస్తున్నా. చాలా ఉన్నాయి, టైం సరిపోయేంతలో చదివేస్తా. తెలుగు నా మాతృభాష, తెలుగు తల్లికి నా వందనం. అమ్మాయిలలో తెలుగుతనం ఉట్టిపడుతుంది. తెలుగు గొప్పదనాన్ని గురించి ఎందరో మహానుభావులు వివరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని రాసి పంపించారు మానుగర్ర మల్లికార్జునరావు రాజమండ్రి నుండి. ధన్యవాదాలండి, చాలా చక్కగా రాశారు. ఇంకొక భావం చదివేద్దాం. శుభ సాయంత్రం అండి, శుభ సాయంత్రం మీకు కూడా. తెలుగు మాటలో తేనెలూరు, తెలుగు పద్యములో రాగ రసములూరు. తెలుగు పలుకుబడులు తెలుగు భాషను నిండుదనం. తెలుగు సామెతలు తెలుగు జాతి జానపద సంపద. తెలుగులో మాట్లాడదాం, తెలుగులో సంతకాలు చేద్దాం అని తన అద్భుతమైన భావాన్ని రాసి పంపించారు కర్నేన జనార్దనరావు, సాహితీనగర్ ఆముదాల వలస, శ్రీకాకుళం జిల్లా నుండి. ధన్యవాదాలండి, చాలా చక్కగా రాశారు. ఇంకొక భావం చూసేద్దాం. తెలుగు అజంతమైన భాష, అచ్చు అంతంగా కలిగిన భాష తెలుగు. సరళ వ్యవహారిక భాషోద్యమానికి ఊపిరిలోదిన గిడుగు గురజాడలు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో తెలుగు ఒకటి. ఈ తెలుగు మన సంస్కృతికి సంప్రదాయానికి నిలువెత్తు ప్రతిరూపం. నుడికారాలు పలుకుబళ్ళు సామెతలు అచ్చులతో హల్లులతో ముడిపడి యాస భాషలతో మాండలిక శైలితో ఉట్టిపడే తెలుగుదనం నిలువుట అర్థం. ప్రక్రియ ఏదైనా దీనికి ఉనికి సజీవం. ఈ అమ్మ భాష తల్లి భాష ఎప్పటికీ మన సొంతం. మాట బతికున్నంత వరకు తెలుగు అక్షరం అజరామరం. చాలా అందంగా ఉందండి మీ భావం. మానాపురం రాజా చంద్రశేఖర్ బాబమెట్ట విజయనగరం జిల్లా నుండి. ధన్యవాదాలండి. ఇంకొక భావం చదివేద్దాం. తెలుగు తల్లి తీయని మాటల తేనెల జల్లు, తెలుగు భాషే మనకు వెలుగు. అమ్మ పలుకులో ఆప్యాయత, తెలుగు మాటలో మమకారం. పద్యమై పాడే పల్లవి తెలుగు, పాటలై పలికే పరిమళం తెలుగు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మనసుకు దగ్గరది మన తెలుగు. అక్షరమక్షరం అమృతధార, తెలుగు తల్లి మన గర్వధార. తరతరాలకు అందిద్దాం తెలుగు వెలుగు.

0: చెప్పేద్దాం. పంపించిన వారు పెండియాల సతీష్, రామలక్ష్మి, దేవి, సాత్విక్, సమర్థ, శ్రీకాకుళం జిల్లా నుండి. ధన్యవాదాలండి. చాలా అంటే చాలా అందంగా, తెలుగు భాష ఎంత అందంగా ఉంటుందో, తెలుగు విన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, అంత అందంగా అంత ఆనందంగా పంపించారు మీ భావాన్ని. అంతే ఆనందంగా అనిపించింది చదివినప్పుడు కూడా. ధన్యవాదాలు మీ అందరికీ. ఇలాగే ప్రతిరోజు పంపిస్తూ ఉండండి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో ఉద్యోగ వార్తలు వింటారు చదువుతున్న వారు సిహెచ్ కమలారాణి.
1: ఉద్యోగ వార్తలు. చిత్తూరు జిల్లాలో మహిళా మరియు శిశు సంక్షేమం సాధికారత అధికారి కార్యాలయంలో మిషన్ శక్తి పథకంలో భాగంగా కుప్పం అలాగే చిత్తూరు వన్ స్టాప్ సెంటర్లలో ఒప్పంద పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు పారాలీగల్ పర్సనల్ లాయర్, ఇది మహిళలకి కేటాయించారు. ఇందులో ఒక ఖాళీ ఉంది. అలాగే సైకోసోషల్ కౌన్సిలర్ మహిళలకు ఒక పోస్టుని కేటాయించారు. అలాగే కేస్ వర్కర్స్ కుప్పంలో రెండు, చిత్తూరులో ఒకటి, మొత్తం మూడు ఖాళీలున్నాయి. మల్టీపర్పస్ స్టాఫ్ లేదా హెల్పర్లో నాలుగు ఖాళీలు, ఇంకా సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ మహిళలకి ఇందులో మూడు ఖాళీలు, మొత్తం పన్నెండు ఖాళీలు ఉన్నాయి. కావాల్సిన అర్హతలు పోస్టులను అనుసరించి పదవ తరగతి, లా డిగ్రీ, సైకాలజీ, సైకియాట్రీ, అలాగే న్యూరో సైన్సెస్, సోషల్ వర్క్, సోషల్ సైన్సెస్లో డిగ్రీ, డిప్లొమా లేదంటే తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత విభాగాల్లో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయస్సు జనవరి 1, 2026 నాటికి, అభ్యర్థులు 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి. జీతం నెలకు పారాలీగల్ పర్సనల్ లేదా సైకోసోషల్ కౌన్సిలర్లకైతే 20,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే కేస్ వర్కర్లకైతే 19,500 రూపాయలు, సెక్యూరిటీ గార్డులకు 15,000 రూపాయలు, ఇంకా మల్టీపర్పస్ స్టాఫ్లకైతే 13,000 రూపాయలు ఉంటుంది. ఎంపిక విధానం మౌఖిక ఇంటర్వ్యూ అలాగే మెరిట్ ఆధారంగా జరుగుతుంది. పూర్తి చేసిన దరఖాస్తులను 17/2026లోగా పంపించాలి. దరఖాస్తులు పంపించవలసిన చిరునామా జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి, DWCWEO, 2వ అంతస్తు, అంబేద్కర్ భవన్, కలెక్టరేట్, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. మరొక ప్రకటన, ఢిల్లీ NCR పరిధిలోని సెంట్రల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, ఇందులో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు టెక్నికల్ అసిస్టెంట్లో 2 ఖాళీలు, టెక్నీషియన్లో 2, పేషెంట్ కేర్ మేనేజర్లో 5 ఖాళీలు, ల్యాబ్ అటెండెంట్లో 5, డెంటల్ టెక్నీషియన్ 2, ఫుడ్ బేరర్లో 5, ఓటీ టెక్నాలజిస్టులో 5 ఖాళీలు, జూనియర్ ఫిజియోథెరపిస్ట్లో 5, ఫార్మసిస్ట్ 5, అలాగే రేడియోగ్రాఫర్లో 5 ఖాళీలు, మొత్తం 41 ఖాళీలున్నట్లు తెలియచేస్తున్నారు. కావలసిన అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లేదా బోర్డు నుండి 10th లేదా ఇంటర్లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇంకా సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, బీఎస్సి ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. జీతం నెలకు 21,502 రూపాయల నుంచి 40,710 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబి అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. మిగిలిన అన్ని కేటగిరీ అభ్యర్థులకి 295 రూపాయలు చెల్లించాలి. ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ 21/2026. మరిన్ని వివరాల కోసం www.becil.com వెబ్సైట్లో చూడగలరు. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: మీరు ఇప్పటి వరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు సిహెచ్ కమలారాణి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమాచార వాణి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1 లేదా 2 విడతల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల వరకు, అనగా 16, 9

2026 నుండి 29 2026 వరకు ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. వాతావరణ సమాచారం విన్నారు. మా కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 నంబర్ మరోసారి 7416172999 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు. అలానే మీ అభిప్రాయాలను aarpcvsp@gmail.comకి మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. పోస్ట్ కార్డ్ ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపాల్సిన మా చిరునామా 2 ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 5300 03. ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: regarding the drone attack. External Affairs Ministry spokesperson Randhir Jaiswal said the incident near Makkah is particularly concerning given the special significance of the city to Muslims across the world. The spokesperson further said India expresses hope for the early restoration of peace and stability in the region. The External Affairs Ministry today summoned the Chargé d'Affaires of the High Commission of Pakistan in New Delhi and lodged a strong protest over the unacceptable conduct of Pakistani naval units at sea, which led to a collision with a unit of the Indian Navy. In a statement, the ministry said while the incident which took place in international waters did not cause any major damage, the conduct was in direct contravention of the agreement between India and Pakistan on advance notice on military exercises, maneuvers and troop movements of April 1991. A special court of the National Investigation Agency at Jagdalpur in Chhattisgarh today sentenced all 10 convicts to death in the 2013 Jhiram Valley Maoist attack case. The convicts have been given 30 days to appeal against the verdict in the High Court. The attack took place on the 25th of May 2013 in Jhiram Valley in Bastar district, killing 27 people, including several senior Congress leaders, and injuring 35 others. Veteran actor Anant Nag will be presented with the prestigious Dadasaheb Phalke Award 2024 for his contribution to Indian cinema and an illustrious cinematic journey that has inspired generations. The Ministry of Information and Broadcasting announced this today. The award will be presented at the 72nd National Film Award Ceremony on the 22nd of this month in Kevadia, Gujarat. Prime Minister Narendra Modi has congratulated legendary actor Anant Nag on being conferred the Dadasaheb Phalke Award. In a social media post, the Prime Minister said Mr. Nag's effortless performances, remarkable versatility and brilliance have left a very strong mark on Indian cinema that for several decades. The Prime Minister said this is indeed a richly deserved honour for a truly distinguished artist. Benchmark domestic equity indices ended over 0.4% higher today. The Sensex gained 333 points to close at 74,336. An e-auction of mementos and gifts received by Prime Minister Narendra Modi will commence from tomorrow. Addressing media in New Delhi, Minister of Culture and Tourism Gajendra Singh Shekhawat said around 1,500 items have been kept for auction this year. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. పవిత్రమైన దివ్యక్షేత్రంగా తిరుమలను అభివృద్ది చేయాలన్నది రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల పర్యటనలో భాగంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియంను ఆధునీకరించి పునఃప్రారంభం చేశామని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాథలు, శ్రీవారి పరిణయం లాంటి అంశాలను ప్రదర్శించేలా మ్యూజియంలో ఏర్పాటు చేశామన్నారు. తిరుమలలో భక్తుల రాకపోకల కోసం 32 విద్యుత్ బస్సులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. రాష్ట వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో స్వామివారి ఆలయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ
2: ప్రతి భక్తుడు కూడా ఒక భద్రత ఇవ్వడానికి ఎల్ఐసి తరఫున ఒక 2 లక్షల రూపాయలు బీమా కలిగించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇది ఆధార్ ఆధారిత పేపర్ లెస్ క్లెయిమ్స్ విధానం తీసుకొచ్చారు. కొంతమంది చనిపోయినప్పుడు ఇమ్మీడియట్ గా ఒక 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఒక మెడిటేషన్ సెంటర్ కూడా పెట్టి కంటిన్యూగా భక్తుల్ని నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ యొక్క సమస్యలకు హీలింగ్ పరిష్కారం చూపించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేయడం కోసం కూడా ఆలోచించాం.

0: గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ తెలిపారు. విజయవాడ గుణదలలోని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందించే కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించే చర్యల్లో భాగంగా సుమారు 6 లక్షల మంది ఎస్సీ ఎస్టీ వర్గాల కుటుంబాలకు పీఎం సూర్యగారి పథకం ద్వారా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో ఆధునీకరించిన ఆర్ఎస్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలను సమకూర్చుతున్నామని చెప్పారు. దానిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. స్వర్ణ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న వైద్య శిబిరాల నిర్వహణపై కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ చక్రధర్ బాబు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఈరోజు సమీక్ష జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజాసేవ ప్రస్థానాన్ని పురస్కరించుకుని వారణాసిలో రేపు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఆయన రేపు ఉదయం 7:30 విజయవాడ నుంచి బయలుదేరి 9:35 వారణాసి చేరుకుంటారు. రుద్రాక్ష అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ చేరుకుని సేవాయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. విజయనగరం జిల్లాలో రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ నుంచి నిర్వహించిన దృశ్య మాధ్యమ సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ప్రజల్లో స్వచ్ఛత, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలని ఆయన పేర్కొంటూ
1: రూరల్ ఏరియాస్లో 17వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు, అంటే గాంధీ జయంతి వరకు కూడా మనము మ్యాసివ్ క్లీన్లీనెస్ ప్రోగ్రామ్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అబౌట్ ది క్లీన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో అందరు కూడా, ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేదే కాకుండా, శానిటేషన్ వర్కర్స్ అనేదే కాకుండా, ప్రతి ఒక్కరూ మనం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం. స్వచ్ఛతే సేవ.
0: రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో, ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడడం కూడా అంతే ముఖ్యమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రేపు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్బంగా మంత్రి ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో వ్యాధిని ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం ప్రధానమేనని పేర్కొన్నారు. అలాగే మందులను సురక్షితంగా వినియోగించడం, చికిత్స అనంతరం రోగి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం ద్వారా రోగి భద్రతను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ఎన్ఎస్డి 4.0లో ఇప్పటికే 2,83,00,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించగా 59,38,000 మందిలో అధిక రక్తపోటు, 48,32,000 మందిలో మధుమేహం గుర్తించినట్లు తెలిపారు. వ్యాధి గుర్తించిన వారికి సకాలంలో వైద్యం అందేలా సంజీవని ద్వారా సేవలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైన వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని పాలక మండలి చైర్మన్ బుర్రా గాంధీ తెలిపారు. విజయవాడలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆర్జిత సేవల విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తులకు కూడా ఈసారి అంతరాలయ దర్శనం కల్పించాలని నిర్ణయించామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ చెప్పారు. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఆంధ్ర ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరుగుతాయని ఆంధ్ర డబ్ల్యూపీఎల్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకుడు, విజయవాడ లోక్సభ సభ్యులు కేశినేని శివనాథ్ పాత్రికేయులకు ఈరోజు వెల్లడించారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ప్రేక్షకులు ఉచితంగా చూడవచ్చని,

0: ఆంధ్ర డబ్ల్యూపీఎల్లో 4 జట్లు పోటీ పడుతున్నాయని ఆయన చెప్పారు. ఈ సీజన్లో డబ్ల్యూపీఎల్ మ్యాచ్లన్నీ మంగళగిరి స్టేడియంలోనే జరుగుతాయని తెలిపారు. వచ్చే సీజన్ నుంచి విశాఖ, కడపలోనూ డబ్ల్యూపీఎల్ మ్యాచ్లు నిర్వహిస్తామని వెల్లడించారు. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈ నెల 18వ తేదీ సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఇది సెప్టెంబర్ 18 సాయంత్రం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సెప్టెంబర్ 18 సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజుల్లో పశ్చిమ వాయు దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ ఆనవాళ్ళు తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించేందుకు రాష్ట ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు రిజిస్టేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాజు చెప్పారు. భీమవరం మండలం రాయిలం గ్రామ సచివాలయంలో సామాజిక పింఛన్ల కోసం జరుగుతున్న కొత్త దరఖాస్తుల రిజిస్టేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ నాగరాణి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్తగా సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన లబ్దిదారులు తమకు సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన చీరాలలో ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రికలను జిల్లా కలెక్టరేట్లో ఆయన ఈరోజు విడుదల చేశారు. ఈ ఉద్యోగ మేళాలో 20 బహుళజాతి సంస్థలు పాల్గొంటున్నాయని, నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. తిరుమలను పవిత్రమైన దివ్యక్షేత్రంగా అభివృద్ది చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడాల్సిన అవసరం ఉందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా రేపటి నుంచి నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కరనీతి చర్చాయాం రాష్ట్రహితం ప్రథమం ఇతి సర్వోపరి నిధ్యాయ ప్రౌఢవిమర్శస్య ఆవశ్యకతా ఇతి కేంద్రీయ విత్తమంత్రిణః నిర్మలా సీతారామనస్య సమాహ్వానం. అంతారాష్ట్రీయ జలక్షేత్రే పాకిస్తానీయ నౌసేనా ఘటకానాం అస్వీకార్య వ్యవహారం విరుద్ధ్య భారతేన తీవ్రాపత్తిః ప్రదర్శితా. నీతి ఆయోగేన 25th 2000 భారత విద్యుత్ సంచార సూచకాంకః ప్రఖ్యాపితః. విద్యుద్వాహనానాం అంగీకరణే నవదిల్లీ శీర్షస్థానే, మహారాష్ట్ర కర్ణాటక రాజ్యే చ ద్వితీయ తృతీయ స్థానే వర్తేతే. సౌదీ అరబ్ దేశేన హూథీ విద్రోహిణాం డ్రోన విమానం నిరుద్ధం. భవిష్యత్ ఆక్రమణానాం విరోధే దృఢ పదక్షేపాణాం సంచేతన. హూథీ సమూహేన ఆక్రమణ వార్తా ప్రత్యాఖ్యాత. అపి చ హర్యాణా రాజ్యే చండీగఢే పంజాబే పూర్వోత్తర భారతస్య చ కతిచిత్ భాగేషు అద్య అతి తీవ్ర వృష్టేః వర్తతే పూర్వానుమానం. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ విత్తమంత్రీ నిర్మలా సీతారామనః దృఢతయా ప్రతిపాదితవతీ యత్ సర్వకారాయ సమర్ప్యమాణేషు కర సంబంధి ప్రస్తావేషు మానాంక న్యూనీకరణస్య, కరముక్తేః సౌవిధ్యప్రదానస్య చ యాచనాయాః అపేక్షయా రాష్ట్రం ప్రథమం ఇతి భావః సర్వోపరి స్థాపనీయః. సా అద్య బెంగళూరు నగరే అంతారాష్ట్రీయ కర అనుసంధాన విశ్లేషణ ప్రతిష్ఠానేన ఆయోజితే నవయుగ కరాధాన విషయే ద్విదివసీయ సమ్మేళనస్య ఉద్ఘాటన సత్రే సంబోధయంతి ఆసీత్. మంత్రి, శిక్షావిదః, శోధకర్త

0: ఆర్థికం, పర్యావరణాత్మకం, సామరికం చ అనివార్యం వర్తతే ఇతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః నవదిల్ల్యాః యశోభూమౌ అస్య షడ్వింశత్యధికద్విసహస్రతమవర్షస్య సెమికాన్ ఇండియా ఇత్యస్య పంచమం సంస్కరణం ఉద్ఘాటయిష్యతి. త్రిదివసీయం సమ్మేళనం ప్రముఖ మంచరూపేణ కార్యం కరిష్యతి. యేన వైశ్విక సెమీకండక్టర్ తథా ఎలక్ట్రానిక్స్ ఇకోసిస్టమ్ ఇత్యుభౌ మిలిత్వా సహయోగం వర్ధయితుం, నవాన్వేషణం ప్రవర్తయితుం, వినిర్మాణ క్షమతాం సుదృఢీకర్తుం, నివేశాకర్షయితుం భవిష్యస్య కృతే సజ్జానాం ప్రతిభానాం వికాసాయ చ కార్యం కర్తుం శక్యతే. అస్మిన్ కార్యక్రమే షట్శతతోప్యధికాః ప్రదర్శకాః, 300తోప్యధికాః అంతారాష్ట్రీయ సంస్థాః, 50తః అధికాః దేశాః చ సమ్మిళితాః భవిష్యంతి. అస్మిన్ ప్రదర్శనే జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, నీదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశానాం ప్రతినిధిత్వం కుర్వంతః షట్ దేశాః, 12 రాజ్య సర్వకారస్య మండపాని, సమర్పితాః స్టార్టప్ మండపాః చ దృశ్యంతే. సెమికాన్ ఇండియా ఇతి భారతస్య ప్రముఖం సెమీకండక్టర్ సమ్మేళనం ప్రదర్శనీ చాస్తి. యత్ భారత సెమీకండక్టర్ మిషన్ ఇలెక్ట్రానిక్స్ అథ సూచనా తంత్రజ్ఞాన మంత్రాలయేన సెమీ ఇత్యనేన చ సంయుక్త రూపేణ ఆయోజ్యతే. సౌదీ అరబ్ దేశేన విజ్ఞాపితం యత్ గతరాత్రౌ మక్కా నగర సమీపే తదీయేన వాయు ప్రతిరక్షాతంత్రేణ హూథీ విద్రోహిణానాం ప్రేషితం ఏకం డ్రోన విమానం అంతరాళే ఏవ నిరుధ్య వినష్టీకృతం. యమనదేశే వైధతా సమర్థక గఠబంధనస్య సైన్యస్య ప్రవక్తా మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలికీ మహాభాగః ఘటనాం ఇమాం మక్కా నగరీం లక్ష్యీకృత్య హూథీ విద్రోహిణానాం ద్వితీయః ఆక్రమణ ప్రయాసః ఇతి న్యరూపయత్. యత్ర సః 17,2000తమే వర్షే క్షిప్తస్య బ్యాలిస్టిక్ ప్రక్షేపాస్త్రస్య పూర్వఘటనాయాః సందర్భం అదదాత్. తేన సావధానతా ప్రకటితా యత్ సౌదీ నేతృత్వే కార్యరతః గఠబంధనః ఆగామి ఆక్రమణానాం నివారణార్థం ఆవశ్యక కార్యాచరణం విధాస్యతి. భారతస్య ఋతువిభాగేనాద్య అండమాన్ నికోబార్ ద్వీపేషు అరుణాచలప్రదేశే అసమరాజ్యే మేఘాలయే హర్యాణాయాం చండీగఢ ప్రదేశే పంజాబ్ ప్రదేశే చ ప్రచండ వృష్టిః భవిష్యతీతి పూర్వానుమానం ప్రకటితమస్తి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: హే లిజనర్స్, మీరు వింటున్నారు 102 MHz పై FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, అలకించు, ఆనందించు, అందరికి పంచు. దిస్ ఇస్ యువర్ ఆర్జే సంథింగ్ స్పెషల్ సమాయిరా. ఈవినింగ్ అయిందంటే మార్నింగ్ అంతా వర్క్ చేసి ఇప్పుడు కాస్త డల్ అవుతూ ఉంటారు కదా, ఎనర్జీ కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా. ఆ ఎనర్జీని బూస్ట్ చేయడానికి, మీలో జోష్ నింపేయడానికి, మంచి మాటలు పాటలతో మస్తీనివ్వడానికి ఇంకా ఈ మాత్రం ఆలస్యం చేయకుండా మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దామా. ఈరోజు వెన్స్డే కాబట్టి నేను మీతో పాటలు పాడిచ్చేద్దాం అనుకుంటున్నా. అంత్యాక్షరిలో పాడుదాం, విందాం. పాట దేని గురించి పాడాలి అనుకుంటున్నారా? విన్

విలేజ్ సాంగ్స్ పాడాలి. ఇందాక మనం 4 o'clock సరదాగా కాసేపులో అలా వింటేజ్ వైబ్ని ఫీల్ అయ్యాం కదా, ఇప్పుడు వింటేజ్ పాటలు పాడుకుంటూ హ్యాపీగా వైబ్ అవుదాం. 80s 90s అప్పట్లో సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, అండ్ అప్పటి కాలం వాళ్ళే కాకుండా ఇప్పటి కాలం వాళ్ళు కూడా హ్యాపీగా పాట వింటూ పాడుతూ ఎంజాయ్ చేస్తారు. సో మీరు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా నాకు కాల్స్ చేసేయండి 0891272724 ఆర్ 2727288 నంబర్స్కి. కాల్ చేసి పాడేయండి ఈలోపు మీ అందరి కోసం గీతాంజలి మూవీ నుంచి ఒక వింటేజ్ సాంగ్. హ్యాపీగా వింటూ వైబ్ అవుదాం. నాకు ఫేవరెట్ సాంగ్ అప్పట్లోది, ఇప్పుడు కూడా వింటూ వైబ్ అవుతాయి, అండ్ చాలామంది ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి సాంగ్ని వినిపించేసిన జల్లంతక వింత కావాలిలే ఒళ్ళంత తెల్లింత రావాలిలే. శుభ హిట్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ గీతాంజలి.

0: మిక్స్డ్ మస్తీ వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. హ్యాపీగా వింటేజ్ సాంగ్స్ వింటూ పాడుకుంటూ వైబ్ అవుదామా. ఫస్ట్ లక్కీ కాలర్ ఏ పాట పాడతారో చూద్దాం. హలో
1: హలో, నమస్తే హాజీ సమీర గారు. హ్యాపీ హ్యాపీ వెల్కమ్.
0: థ్యాంక్ యూ, మీకు కూడా హ్యాపీ హ్యాపీ వెల్కమ్.
1: మూడో రోజు గణపతి ఉత్సవాలు సందర్భంగా మీకు అభినందనలు.
0: థ్యాంక్ యూ అండి. మీకు కూడా
1: సత్యరెడ్డి పసలపూడి.
0: సత్యరెడ్డి గారు,
1: 1980 నాటి ఆనాటి
0: ఎందుకు ఆపిసారు?
1: ఇంకొకరు ఆగస్టవాలి కదా మనం.
0: రాదని చెప్పొచ్చు కదా.
1: ఇంకొకరు ఆగస్టవాలి కదా.
0: లేదు, మీకు రాదు. బాయ్. కవరింగ్ ఒకటి, మళ్ళీ అవకాశం ఉంటే అవకాశం. నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. హలో
2: హలో, హాయ్ హాయ్ సమీర గారు.
0: ఎన్ని రోజులు అయిందో మీతో మాట్లాడి.
2: అదే 4 o'clock నుండి ట్రై చేసి చేసి నా లంగావా నీకోసం చేద్దాం 80s లో అనుకున్నాను.
0: ఫ్యాషన్ గురించి మాట్లాడేసాను అందుకే మీ తరఫున.
2: అందుకే పట్టుదల మీద ఇప్పుడు ట్రై చేసి ఎలాగైనా ఇప్పుడు మాట్లాడాలి మీతో.
0: అనుకుంటే జరగంది ఏం లేదు. పేరు
2: బాగుంది, ఈ రోజు టాపిక్ భలే ఉంది. ఒక గంట అగస్ట్ అయిచ్చింది
0: మాకు, అలాగే అనిపించింది కానీ తప్పదు
2: తప్పదు. అదే
0: పాడండి. మీ పేరు, ప్రాంతం?
2: రాధాపురం, శ్రీకాకుళం.
0: మీరు ఏ పాట పాడతారు నాకు తెలుసు. పాడండి పాడండి.

0: థ్యాంక్ యూ రాధా గారు, మీలో మంచి నవ్వే కాదు మంచి సింగర్ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ రాధా, రాధా మదిలో ఉన్నాము. థ్యాంక్ యూ. ఎనీవే నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో
1: అమ్మా నమస్తే. అమ్మా
0: నమస్తే అండి, మీ పేరు?
1: రమణ సీతమ్మ నాగులపల్లి.
0: రమణ గారు, మీ కవిత చాలా బాగుంది తెలుసా?
1: విన్నాను విన్నానమ్మా, బాగా చదివారు, చాలా హ్యాపీ అనిపించింది.
0: మీరు మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు కదా.
1: ధన్యవాదాలు అమ్మా, మరి అది అందుకనే నేను అది కలుపుకొని ఖచ్చితంగా అది రాయాలనుకుని.
0: బాగుందండి,
1: చాలా బాగుంది, బాగా నచ్చింది. అయితే ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మా, మూడో రోజైనా పర్వాలేదు. ఏమి ఇచ్చారమ్మా ఒకసారి చెప్తారు
0: అంటే, అప్పటి కాలం పాటలు మీకు నచ్చిన పాట అప్పటి కాలంలో.
1: నాకు నచ్చిన పాట ఇప్పటికి ఎప్పటికి ఉన్నంత కాలం
0: నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. ఎన్నెన్నో జన్మ పాడండి.
1: ఎన్నెన్నో జన్మల బంధం నాది, ఎన్నటికి మాయని మమత నాది, ఒక్క క్షణం వీడి
0: నేనుండలేను. మీరు రేడియో నోదిలి ఉండలేరని నాకు తెలుసు. థ్యాంక్ యూ రమణ గారు,
1: థ్యాంక్ యూ అమ్మా,
0: బాయ్. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హలో
2: హలో
0: హలో
2: హలో, హాయ్
0: హాయ్ హాయ్, ఎవరు?
2: హాయ్ సామ్.
0: హాయ్ హాయ్, వాయిస్ ఎంత స్వీట్ గా ఉందంటే, మీ వాయిస్ స్వీటీ అయి ఉంటది. మీ పేరు?
2: నా పేరు స్వీటీ, ఐ కాలింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం.
0: ఓ నైస్, ఇప్పుడు మీ రియల్ నేమ్ చెప్పండి.
2: దేవి ఫ్రమ్ శ్రీకాకుళం.
0: దేవి గారు చాలా రోజులకి, బాగున్నారా?
2: బాగున్నాను, మీరు?
0: నేను కూడా చాలా బాగున్నా. పాడండి, ఏం పాట పాడతారు?
2: వినాయక చవితి శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్.
2: థ్యాంక్ యూ. 90s లో సాంగ్ పాడతాను గానీ వీలుంటే సాంగ్ ప్లే చేయరా?
0: ఏమో ట్రై చేస్తానేమో, నాకు కూడా తెలీదు. పాడండి.
2: సరే, 2 lines పాడతాను.
0: ఓకే.
2: కోయిలమ్మ పాడుతున్నది, కన్నుల్లో కన్నె బొమ్మ ఆడుతున్నది, పూల కొమ్మ ఊగుతున్నది, గుండెల్లో కోరికమ్మ రేగుతున్నది, అంతే.
0: థ్యాంక్ యూ దేవి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బై బై.
2: థ్యాంక్ యూ, బై.
0: నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. 2-3 lines మాత్రమే పాడండి, ఇంకా అందరికి ఛాన్స్ ఇవ్వాలి కదా.
3: సమీరా గారు.

0: అండి, మీ పేరు?
1: నా పేరు చెప్తాను. ముందు అల్లరి నవ్వు, ముందు పుట్టి తర్వాత మీరు పుట్టుంటారు.
0: ఇది చెప్పడానికి కాల్ చేశారా ఏంటి?
1: లేదండి.

తం నికేతం నూరలయీ జీవితం అంకితం నికే

0: థ్యాంక్ యూ చిరంజీవి గారు, మీరు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు కదా సినిమా పేరు పాట, ఒక సింగర్ స్టేజ్ లో పాడితే ఎలా ఉంటుందో అలా చెప్పారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు, బాయ్. సో ఇంకొన్ని కాల్స్ తీసుకుందాం, వింటేజ్ వైబ్ ని ఫీల్ అవుదాం. అందుకంటే ముందు ఒక సూపర్ హిట్ ట్రాక్ చినుకు చినుకు అందరితో. వర్షం పడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ చినుకు పాట వింటే చాలా హ్యాపీగా, చాలా కూల్ గా, చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా సాంగ్ వింటూ వైబ్ అవుదాం.
1: సౌందర్యకి నేను కనిపించా.

వింటేజ్ సాంగ్స్ పాడుకుంటూ వింటేజ్ సాంగ్స్ వింటూ వైబ్ అవుతున్నారు కదా. నెక్స్ట్ కాలర్ ఏ వింటేజ్ సాంగ్ పాడతారో వినాలని ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో,

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు అమ్మాజీ అండి.
0: అమ్మాజీ గారు బాగున్నారా?
1: బాగున్నానమ్మా, మీరు బాగున్నారా?
0: నేను కూడా చాలా బాగున్నా.
1: ఎప్పుడూ బాగోవాలండి.
0: థ్యాంక్ యూ.
1: మమ్మల్ని నవ్విస్తూ నవ్విస్తూ ఉండాలి, మీరు నవ్వుతూ ఉండాలి.
0: మీతో మాట్లాడమే మాకు అదొక బూస్ట్ లా అనిపిస్తుంది, తెలుసా?
1: అంటే
0: ఎనర్జీ. ఓకే,
1: సరే.
0: మీరు అప్పటి సాంగ్ ఏదైనా పాడాలనుకుంటే పాడండి.
1: పాడతానండి.

0: థ్యాంక్ యూ అమ్మాజీ గారు, మీరు పాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది కానీ మనకు టైం లేదు కదా, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? చాలా బాగా పాడారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బాయ్ బాయ్. నెక్స్ట్ కాలర్ని తీసుకుందాం. హలో
1: హలో,
0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మొలకపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: వచ్చేసారా?
1: వచ్చారండి.
0: పాడండి.
1: ఒక పాట పాడేస్తానండి.

0: చాలా బాగా పాడారు మీరు. నిజంగా పాతకాలం పాటలు వింటుంటే, ఓల్డ్ సాంగ్స్ వింటుంటే ఎలా అనిపిస్తుంది అంత ఫీల్ వచ్చింది. చాలా అందంగా పాడారు మీరు.
1: ఓకే అండి.
0: థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. సో లిజనర్స్ హ్యాపీగా వింటూ వైబ్ అవుతున్నారు కదా, ఇంకొక కాల్ తీసుకుందాం. హలో,
2: వాసవి ఈవెంట్ కలిపిరా.
0: గుడ్ ఈవినింగ్ వాసవి గారు, ఏ సాంగ్ పాడతారు?
2: అది దాగుడు మూతలు పాడినా, రుద్రవేణిలో ఒక లైన్ పాడినా,
0: మీ ఇష్టం.
2: తరలి రాణి తని వసంతం, తన దరికి రాణి వరాల కోసం. థ్యాంక్ యూ మా బాయ్.
0: థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ అండ్ స్వీట్ గా పాడేశారు మా వాసవి గారు. సో లిజినెస్, వింటేజ్ సాంగ్ అంటే ఫస్ట్ మీకు గుర్తొచ్చే సాంగ్ ఏంటి? ఇప్పటి కాలం వాళ్ళకి 90s వింటేజ్ సాంగ్ అవుతుంది, మరి 80s పుట్టిన వాళ్ళకి అప్పటిది వాళ్ళది వింటేజ్ సాంగ్ అవుతుంది. సో ఏదైనా సరే, అప్పటి వింటేజ్ సాంగ్స్ ఇప్పుడు విన్నా పాడినా సరే అంతే హ్యాపీ వైబ్ ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకో వింటేజ్ సాంగ్ విందామా కాలర్ దగ్గర నుంచి? హలో,
3: హలో, నమస్తే అండి, గుడ్ ఈవినింగ్.
0: నమస్తే, గుడ్ ఈవినింగ్. ఎవరు?
3: ప్రభావతి ఫ్రమ్ శ్రీకాకుళం పోలాట్ విలేజ్.
0: ప్రభావతి గారు?
3: ఎస్ మేడం. బాగున్నారండి?
0: నేను చాలా బాగున్నా. మీరు?
3: వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఐఎమ్ వెరీ ఫైన్ అండి.
0: థ్యాంక్ యూ. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. పాడండి ఒక రెండు మూడు లైన్లు.
3: లక్కీగా నా కాల్ కలిసింది, ట్రై చేస్తున్నాను, నా అదృష్టంగా భావిస్తున్నాను.
0: ఓకే,
3: ఎప్పుడు కలవదు మేడం, ట్రై చేస్తాను గాని.
0: ఓకే ఓకే. 4 o'clock కాల్ చేశారా
3: అన్నమాట, సింగర్స్ ఎక్కువైపోయారు. నేను దేవుడు చేసిన మనుషులు చిత్రం నుంచి చిన్న పాట పల్లవి.

0: అవుతుంది. ఓకే,
1: యా
0: యా యా
1: యా యా
0: యా
1: యా
0: యా
1: యా
0: యా
1: యా.
0: యా యా యా
1: థ్యాంక్ యూ
0: యా
1: ప్రభావతి
0: యా
1: గారు,
0: యా యా
1: మిగతాది మీరు ఇంట్లో పాడుకోండి. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారు. బాయ్. సో ఇట్లాగే మీరు కూడా కాల్స్ చేసండి, లోపు మీ అందరికోసం ఒక వింటేజ్ సాంగ్ ప్లే చేసినప్పుడు అందము ఈ అభిలాష.

0: ఓ లిసనర్స్ కొంతమంది అన్నారు నాకు, 80s సాంగ్స్ మాత్రమే సుధాగణంలో ప్లే చేయట్లేదు, ఎప్పుడు ప్లే చేస్తారు అనేసి. అందుకే మీ అందరి కోసం అని ఈ షో అంతా 80s సాంగ్స్ ప్లే చేశాను. అండ్ సరదాగా కాసేపులో కూడా 80s సాంగ్స్ మాక్సిమం వినిపించా, మీరు విని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. బై ద వే, నెక్స్ట్ కాలర్ ఏం పాట పాడతారు చూద్దామా. హలో,
1: గుడ్ ఈవినింగ్ సన్నరేజ్ లవరాజ్ తర్వాడ.
0: గుడ్ ఈవినింగ్ లవరాజ్ గారు, బాగున్నారా?
1: బాగున్నాను. ఎప్పటి నుంచో మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు నాకు లైన్ లో దొరికారు.
0: ఏం చెప్తారేంటో?
1: జూనియర్ సమీర గారు ఒకరు ఆర్జీలో ఉన్నారు సార్, ఉన్నారు మేడం ప్రణవి. మీకులాగే పాటలు పాడతారు, మీ స్టైలే అంతాను.
0: అవునా, పోన్లేండి, మళ్ళా ఇంకొక ఫాలో అవుతే మనకు హ్యాపీయే కదా.
1: జూనియర్ సమీర గారు, సమీర గారు జూనియర్. సారీ,
0: థ్యాంక్ యూ.
1: 99%.
0: సో స్వీట్ ఆఫ్ యూ లవరాజు గారు, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ.
1: చిన్న పాట పాడతాను పూజ పనుల్లోనే.
0: పాడండి.
1: నిన్నలేని అందమేదో నిదురలే.

0: థ్యాంక్ యూ
1: లవరాజ్ గారు,
0: మ్యామ్.
1: చాలా అందంగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ,
1: బాయ్.
0: బాయ్.
1: నెక్స్ట్ కాలర్, మేబీ లాస్ట్ లక్కీ కాలర్ అయి ఉండొచ్చు. ప్లీజ్ లక్కీ కాలర్, నా కోసం కొంచెం తక్కువ లైన్స్ పాడండి, ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. లాస్ట్ లక్కీ కాలర్, హియర్ వి గో. హలో.
2: హాయ్ అక్క.
1: హాయ్ హాయ్.
2: మునవపాక నుంచి మాట్లాడుతున్నాను అక్క, నా పేరు నిరీష.
1: నిరీష, చాలా రోజులకి మై బ్రో, ఎలా ఉన్నావు?
2: బాగున్నాను అక్క, మీరెలా ఉన్నారు?
1: నేను చాలా చాలా బాగున్నా. నీ వల్ల నేను కొండకర్లావాకి వెళ్ళడం మానేశాను. నా ఫ్రెండ్స్ పిలిచినా సరే నా నిరీష తీసుకెళ్తారులే అని చెప్పాను, నువ్వేమో బిజీ అయిపోయావు, కాల్ కూడా చేయడం మానేశావు.
2: కాదక్క, మీరే రావట్లేదక్క.
1: చూద్దాం, ఒకరోజు తప్పకుండా వస్తా. ఎనివే, పాట పాడే నిరీష.
2: పాడుతున్నానక్క. హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా, హాయ్ రా హాయ్ రా హాయ్ రబ్బా, 50 కేజీ తాజ్ మహల్ నాకే నాక, ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాక. అంతే అక్క.
1: నీకే, నువ్వు జెన్జీ కిడ్ కాబట్టి నీకు జీన్స్ మూవీ వింటేజ్ కదా. థ్యాంక్ యూ నిరీష, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.
2: ఓకే అక్క, బాయ్.
1: ఇప్పటి వరకు కాల్స్ చేసి చాలా చాలా అందంగా పాడిన మా బ్యూటిఫుల్, మా బంగారు లిజనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కాల్స్ వస్తున్నాయి కానీ టైం లేదు, ఏం చెయ్యాలి, అరగంట సరిపోవట్లే కదా. రూబా ఏంటి, ఆరెంజ్ మూవీలో రూబాలాగా నాకు అరగంట సరిపోలేదు అనిపిస్తుంది. ఎనీవే, ప్రోగ్రామ్ టైం అయిపోయింది కాబట్టి మీరు బాగా మస్తీ చేశారు, బాగా ఎంజాయ్ చేశారని అనుకున్న. 8 o'clock మెలోడీ మ్యాచ్ లేదు, మెలోడీ మ్యాచ్లో అందరూ కనెక్ట్ అయ్యే విషయాలు చెప్తాను కానీ ఈరోజు లేదు, స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది. సో నా మాటలు ఇక్కడతోనే ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఎప్పుడో తెలీదు, అప్పుడు మిమ్మల్ని ఇంకాస్త బాగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. నిజంగా మాటేస్తుంది మీ ఆర్జే సమైరా. బై ద వే, మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్ ఇంతటితో కంక్లూడ్ చేసేద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో తదుపరి ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 నుండి 7:45 వరకు పల్లె సీమలు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయపు అవకాశాలు అనే అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం వింటారు. తదుపరి వ్యవసాయ సమాచారంలో భాగంగా భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అందించిన ఆగస్టు 2026 మాసంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో లభ్యమైన సముద్ర మత్స్య వనరుల వివరాల గురించి వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. లిజనర్స్ ప్రతిరోజు 8 మెలోడీ మ్యాచ్ ప్రోగ్రాంలో హ్యాపీగా మెలోడీస్ వింటూ నేను వచ్చానంటే అందరూ కనెక్ట్ అయ్యే విషయాలు మాట్లాడతాను కదా, కానీ ఈరోజు మెలోడీ మ్యాచ్ ప్రోగ్రాం లేదు, ఒక స్పెషల్ ప్రోగ్రాం ఉంది. జపాన్లో 20th ఏషియన్ గేమ్స్ 2026 ఏషియన్ గేమ్స్ గురించి ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్ వింటారు. హిందీ మరియు ఆంగ్లంలో ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:45 సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 9:00 News@9 వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 9:15 స్పాట్ లైట్ వింటారు ఢిల్లీ నుండి. 9:30 తెలుగు చిత్ర గీతాలు వినిపించే కార్యక్రమం వింటారు 10:00 వరకు. ఇక 10:00 నుండి 10:45 కర్ణాటక మ్యూజిక్

దర్శకు వింటారు రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:45 నుండి 11:00 వరకు ఆపాద మధురాలు వింటారు.

11 గంటలకు హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11 గంటల 5 నిమిషాల నుండి 11 గంటల 10 నిమిషాల వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఇవాల్టి ప్రసార విశేషాలు. ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ప్రోగ్రామ్స్ని విశాఖపట్నంలో అయితే 102 MHz వినవచ్చు. ఇక శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ నుంచి వినాలంటే ఎలా? రేడియో సెట్స్లో ఏ ఫ్రీక్వెన్సీలో వినాలి అంటే శ్రీకాకుళంలో అయితే 102.7 MHz, రాజమండ్రిలో 102.9 MHz, ఇక కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీలో హ్యాపీగా మన రెయిన్బో సాగరిక ప్రోగ్రామ్స్ని రేడియో సెట్స్లో విని ఎంజాయ్ చేయండి.

0: అదంతా ఓకే, రేడియోలో విన్నాం మనకు తెలుసు. ఇన్ కేస్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే ఎలా వినాలి అని కొంతమంది తెలియకపోవచ్చు. మనకి రోజు ప్రోగ్రామ్స్లో బెంగళూరు నుంచి ఢిల్లీ నుంచి మెసేజెస్ వస్తుంటాయి, తెలియని వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళు అక్కడి నుంచి ఎలా మెసేజ్ చేస్తున్నారంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా విని. మీరు కూడా ఇప్పుడే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని ప్లేస్టోర్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో లైవ్ రేడియోలోని ఎఫ్ఎం రెయిన్బో సాగరిక ప్రోగ్రామ్స్ని హ్యాపీగా లైవ్ వినేసి ఎంజాయ్ చేయొచ్చు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ సహాయంతో. ఈ విషయాన్ని మీరు ఫాలో అవడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: భమిడిపాటి శరత్సన ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3,00,000 రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ వేతన పరిమితి పెంపు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమాపేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాజా నిర్ణయం వల్ల కొత్తగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులకు సామాజిక సంక్షేమ లబ్ది చేకూరుతుందన్నారు. ఈపీఎఫ్ఓ పథకానికి ప్రభుత్వం అదనంగా ఏటా 11,339 కోట్ల రూపాయలను వెచ్చిస్తుందన్నారు. సవరించిన సీలింగ్ రేపు జరుపుకోబోయే విశ్వకర్మ జయంతి నుంచి అమలవుతుందని మంత్రి తెలిపారు.
2: आज कैबिनेट में हमारे देश भर में इंडस्ट्रीज में काम करने वाले जो कर्मचारी हैं उनके लिए एक बहुत बड़ा निर्णय लिया है. प्रोविडेंट फंड का जो नियम है उस नियम में अब तक 15,000 रुपीज की सीलिंग रहा करती थी. ये सीलिंग 2014 में तय की गई थी. इसको बढ़ाकर 25,000 रुपए पर मंथ सैलरी पे लेके आ गए. इससे करीब 51 लाख एम्प्लॉयज को इसका बेनिफिट मिलेगा.
1: ఉద్యోగుల పెన్షన్ పథకం ద్వారా ప్రావిడెంట్ ఫండ్ నిధులు, పెన్షన్లు ఇకపై మరింత సులభంగా అందుబాటులోకి రాగలవని మా ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ బెంగళూరులో నిర్వహిస్తున్న 2 రోజుల న్యూ ఏజ్ టాక్సేషన్ సదస్సు ప్రారంభోత్సవంలో సీతారామన్ ప్రసంగించారు. స్వతంత్ర పన్ను విధాన పరిశోధనను ప్రజాచర్చలో భాగంగా మార్చాలని

విధానాన్ని పరిశీలించి మెరుగుపర్చాలని మంత్రి విద్యావేత్తలకు పరిశోధకులకు మేధో సంస్థలకు పిలుపునిచ్చారు. తమ మంత్రిత్వ శాఖ చేపట్టిన బడ్జెట్ పూర్వ సంప్రదింపుల గురించి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 దిశగా పయనిస్తున్న తరుణంలో రాబోయే 2 దశాబ్దాల్లో భారతదేశం ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై సంప్రదింపులు విస్తృతమైన చర్చలను లేవనెత్తాలని అన్నారు. పరపతి విధానంలోని అన్ని కోణాలను పరిశీలించి ప్రభావాలను అంచనా వేసి లాభ నష్టాలను గుర్తించి ఖజానాకు కలిగే రాబడి నష్టానికి ఆచరణీయమైన ప్రత్యామ్నాయాలను అందిస్తూ మంచి పన్ను విధానం రూపుదిద్దుకోవడానికి అవసరమైన ఎంపికలను రూపొందించే దిశగా మెరుగైన పన్ను పరిశోధన జరగాలని ఆర్థిక మంత్రి సూచించారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. ఇందుకు సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్డీ అఫైర్స్ ను పిలిపించి ఇటువంటి ప్రవర్తన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తీవ్ర నిరసనను తెలియజేసింది. 1991లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సైనిక విన్యాసాలు, సేనల కదలికలకు సంబంధించిన ముందస్తు సమాచార మార్పిడి జరగాల్సి ఉండగా ఆ ఒప్పందాన్ని పాక్ తాజా చర్య ఉల్లంఘించిందని భారత్ పేర్కొంది. అంతర్జాతీయ జలాల్లో చోటు చేసుకున్న ఈ పరిణామం వల్ల భారత్కు పెద్దగా నష్టం వాటిల్లనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒప్పందాన్ని గౌరవించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ అధికార ప్రతినిధికి తెలియజేసింది. ఇస్లామాబాద్లోని భారత ఛార్జ్డీ అఫైర్స్ సైతం పాకిస్తాన్ విదేశాంగ శాఖకు నిరసనను తెలపాలని విదేశాంగ శాఖ ఆదేశించింది. 3 లక్షల రూపాయలలోపు జరిపే ఎగుమతి లావాదేవీలకు రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ ఆర్సీఎంసీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టల్, కొరియర్ సహా నూతనంగా ఆవిర్భవిస్తున్న చిరు ఎగుమతి వ్యాపారులకు ప్రభుత్వ అనుమతుల భారాన్ని తగ్గించేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు వ్యాపార పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గత సాయంత్రం మక్కా వద్ద తిరగాడుతున్న ఒక హౌతీ డ్రోన్ ను తమ గగనతల సేనలు నిర్వీర్యం చేశాయని సౌదీ అరేబియా వెల్లడించింది. 2017లో కూడా హౌతీ దళాలు మక్కాపై దాడి చేసేందుకు ప్రయత్నించాయని కోయలిషన్ ఫోర్సెస్ టు సపోర్ట్ లెజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మలికి గుర్తు చేశారు. ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా నిలువరించేందుకు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు తగిన బలమైన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. సౌదీ హౌతీల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా సంఘటన జరిగింది. ద్రోణి దాడి పట్ల విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మక్కాని అత్యంత పవిత్ర తీర్థంగా భావిస్తారని, ఈ నేపథ్యంలో తాజా సంఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు త్వరగా పూర్వస్థితికి చేరుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోందని చెప్పారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. నీతి ఆయోగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించిన ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ IEMI 2025 ప్రకారం విద్యుత్ వాహనాల వినియోగంలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. విద్యుత్ వాహనాల వినియోగంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో తదుపరి స్థానాల్లో వరుసగా మహారాష్ట, కర్ణాటక, చండీగఢ్, గోవా నిలిచాయి. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా మాట్లాడుతూ 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ ఆశయ సిద్ది దిశగా విద్యుత్ వాహనాల వాడకం ఆర్థిక పరంగా, పర్యావరణ పరంగా, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైందన్నారు. 2040 నాటికి కొత్తగా అమ్ముడయ్యే కాలంలో 40% విద్యుత్ ఆధారితంగా నడిచేవే ఉండగలవని అన్నారు. వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన బహుమతులు, మొమెంటోల ఈ ఆక్షన్ రేపు ప్రారంభమవుతుంది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, హస్తకళల వైభవాన్ని చాటే పెయింటింగ్లు, వస్తాలు, విగ్రహాలు, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన వస్తువులు వంటివి ఈ ఆక్షన్లో ఉంటాయని చెప్పారు. వీటి అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ప్రధానమంత్రి నమామి గంగే ప్రాజెక్టుకు అంకితం చేస్తున్నారని చెప్పారు. పవిత్ర గంగానది పరిశుభ్రత లక్ష్యంగా ప్రారంభించిన నమామి గంగే ప్రాజెక్టుకు ఇతోదకంగా సహాయపడేందుకు పౌరులు ముందుకు రావాలని, ఆక్షన్లో భాగస్వాములు కావాలని గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్కు చెందిన షెహజాద్ భట్టి నెట్వర్క్ను అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం UAPA కింద గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనేక అక్రమ చర్యలకు ఈ సంస్థ పాల్పడుతోందని తెలియజేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ గెజెట్ ప్రకటనను విడుదల చేసింది. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ అవలంబించాలన్న ప్రధానమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ప్రకటన తెలిపింది. 2013 జిరామ్ వ్యాలీ మావోయిస్టు దాడి కేసుకు సంబంధించి

0: 10 మంది నిందితులకు మరణశిక్షను ఖరారు చేస్తూ ఛత్తీస్గఢ్ జగ్దల్పూర్లోని నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు 30 రోజుల గడువునిచ్చింది. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలో 2013 మే 25న మావోయిస్టులు చేసిన దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా 27 మంది చనిపోగా 35 మంది గాయాల పాలయ్యారు. గాజా సిటీలో ఇజ్రాయెల్ దాడి వల్ల ధ్వంసమైన అపార్ట్మెంట్ భవనంలో చిక్కుకుపోయిన వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భవనం నేడు కుప్పకూలింది. ఇప్పటివరకు 5 గురు పిల్లలు సహా 20 మంది పాలస్తీనా పౌరులు ఈ దుర్ఘటనలో మరణించగా 14 మంది క్షతగాత్రులయ్యారని అధికారులు తెలియజేశారు. శిథిలాల్లో మరో 100 మంది చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సహా పలు సంస్థలు సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నట్లు యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అధికారి తెలియజేశారు. ద్వీపాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. కేరళ, మాహే, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇంచుమించు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక రానున్న 2-3 రోజుల్లో బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురియవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలియజేస్తోంది. ఉద్యోగుల భవిష్యనిధి ఈపీఎఫ్ఓ ప్రయోజనాల పరిధిలోకి మరింత మంది వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15,000గా ఉన్న వేతన పరిమితిని 25,000 రూపాయలకు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. పన్ను రేటు తగ్గింపు, మినహాయింపు, రాయితీలకు సంబంధించి ప్రభుత్వానికి సమర్పించే ప్రతిపాదనలు దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జలాల్లో భారతీయ నౌకను పాకిస్తాన్ నౌక ఢీకొట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. 3 లక్షల రూపాయల లోపు జరిపే ఎగుమతి లావాదేవీలను రిజిస్టేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికెట్ నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముస్లింల పవిత్ర తీర్థం మక్కాపై హౌతీలు ద్రోణి దాడికి పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముడ్లు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th, 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 102 MHz FM రెయిన్బో సాగరికలు ఇప్పుడు పల్లెసీమలు కార్యక్రమం వింటారు.

0: పల్లెసీమల కార్యక్రమంలో భాగంగా గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయపు అవకాశాలు అనే అంశంపై ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి సునీత గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు మనము మన ప్రాంతీయపు గ్రామీణ మహిళలకు అదనపు ఆదాయపు అవకాశాల గురించి మనము చర్చించుకుందాం. సహజంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇంటి పనులతో పాటు తమ ఖాళీ సమయంలో చిన్నపాటి వ్యాపారాలు లేదా స్వయం ఉపాధి ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మన గ్రామీణ

మహిళలకు అదనపు ఆదాయాన్ని అందించే కొన్ని ఉత్తమ ఉపాధి అవకాశాలు మనము చూసుకుందాము. స్వయం సహాయక సంఘాలు, కుటీర పరిశ్రమలు మరియు గృహోపకరణాల తయారీ, పిండి వంటలు, పచ్చళ్ల తయారీ, ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి, కారం పొడులు మరియు రకరకాల పచ్చళ్ళు, ఆవకాయ, మాగాయ, గోంగూర మొదలైనవి తయారు చేసి విక్రయించవచ్చు. అప్పడాలు మరియు వైడియాల తయారీ, తక్కువ పెట్టుబడితో మహిళలు సమూహంగా ఏర్పడి వీటిని తయారు చేసి మంచి ఆదాయం పొందవచ్చు. టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ, బట్టలు కుట్టడం, బ్లౌజులపై మగ్గం వర్క్ లేదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయడం ద్వారా గ్రామాల్లోనే ఉంటూ ప్రతిరోజు ఆదాయం సంపాదించుకోవచ్చు. చేతి వృత్తులు, హస్తకళలు, జూట్ బ్యాగుల తయారీ, ప్లాస్టిక్ నిషేధం పెరుగుతున్నందున జనపనార కాగితపు సంచులు తయారు చేయడం మంచి లాభసాటి వ్యాపారం. చేతి వృత్తుల ద్వారా జనపనార సంచులు, బుట్టల అల్లికలు, మట్టి పాత్రల డిజైనింగ్ వంటి వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కుంకుమ, అగరబత్తు, కొవ్వొత్తుల తయారీ, చాలా తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే వీటిని తయారు చేసి స్థానిక కిరాణా షాప్కు సరఫరా చేయవచ్చు. రెండవదిగా వ్యవసాయము, పశుపోషణ ఆధారిత అవకాశాలు మరియు అనుబంధ రంగాలు. పాడి పరిశ్రమ, ఒకటి లేదా రెండు గేదెలు లేదా ఆవులతో చిన్నగా ప్రారంభించి పాలు డైరీలకు పోయడం ద్వారా మరియు పాల ఉత్పత్తులను డైరీలకు సరఫరా చేయడం ద్వారా రోజువారీ ఆదాయం పొందవచ్చును. దీనితో పాటు ప్రతిరోజు స్థిరమైన ఆదాయం పొందవచ్చు. కౌజు పిట్టలు, నాటుకోళ్ల పెంపకం, తక్కువ స్థలము, తక్కువ పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం ద్వారా గుడ్లు, మాంసం విక్రయించి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించవచ్చు. అమ్మకం ద్వారా మంచి లాభాలు కూడా గడించవచ్చు. కూరగాయలు, పూల సాగు, ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో లేదా ఇంటి పెరట్లో ఉన్న చిన్నపాటి స్థలంలో పొలంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలైన తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, బచ్చల కూర వంటివి, పూలు, బంతి, చామంతి వంటి పూలు పండించి స్థానిక మార్కెట్లలో, స్థానిక సంతల్లో కానీ మనము అమ్ముకోవచ్చు. వర్మీ కంపోస్ట్ లేదా వానపాముల ఎరువు, ఈ వానపాముల ఎరువు అనేది వానపామును ఉపయోగించి సేంద్రియ వ్యర్థాలను కుళ్ళింప చేయడం ద్వారా తయారు చేసి అత్యంత పోషక విలువలున్న సహజ ఎరువు. వర్మీ కంపోస్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు, నేలను సారవంతంగా చేస్తాయి, భూమి భౌతిక రసాయనిక నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది, నేలలో గాలి ప్రసరణ బాగుంటుంది, పోషకాల లభ్యత, మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు అనేక సూక్ష్మ పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. చౌడు నేలను సైతం సాగుకు అనుకూలంగా మార్చి నేలలో తేమను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది. విత్తనాల మొలకల శాతాన్ని పెంచి పూలు, పండ్లు దిగుబడి నాణ్యతను పెంచుతుంది. మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంచి హానికరమైన సూక్ష్మజీవుల నుండి రక్షిస్తుంది. పుట్టగొడుగుల పెంపకం, తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దనే లేదా చిన్న షెడ్లో పుట్టగొడుగుల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద చిన్న గదిలోనే పుట్టగొడుగులను పెంచవచ్చు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పుట్టగొడుగుల పెంపక విధానము రకాలు చూసుకుందాము. మన దేశంలో ముత్యపు చిప్ప, ఆయిస్టర్ మష్రూమ్, పాల పుట్టగొడుగులు మరియు బటన్ పుట్టగొడుగులను ఎక్కువగా పండిస్తారు. పెంపకం గదిలో సాధారణంగా 23 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు 80 నుండి 90% తేమ ఉండేలాగా చూసుకోవాలి. కావలసిన స్థలము సుమారు 10x12 లేదా చిన్న షెడ్ సరిపోతుంది. గది శుభ్రంగా గాలి మరియు వెలుతురు వచ్చేలాగా ఉండాలి. వరిగడ్డి లేదా గోధుమ పొట్టును సబ్స్ట్రాట్గా పెరిగే మాధ్యమంగా వాడి వాటిని వేడి నీటిలో ఉడికించి క్రిమిరహితం చేయాలి. రెండో పద్ధతి రసాయన పద్ధతి, దీన్ని స్టెరిలైజేషన్ చేయాలి కెమికల్ ద్వారా. గడ్డిని సంచుల్లో నింపి పుట్టగొడుగులో విత్తనాలు పొరలు పొరలుగా వేయాలి. విత్తనం వేసిన 3 నుంచి 4 వారాల తర్వాత పుట్టగొడుగుల మొలక ఎత్తడం ప్రారంభమవుతుంది.

45 రోజుల్లో కోతకు వస్తుంది. షేడ్ నెట్లో నారు పెంచడం కూడా ఒక ఉపాధిగా మనం ఎంచుకోవచ్చు. షేడ్ నెట్ కింద పోట్రీలలో నారు పెంచడం ద్వారా నాణ్యమైన ఆరోగ్యకరమైన మొక్కలను తక్కువ నష్టంతో ఉత్పత్తి చేయవచ్చును. షేడ్ నెట్ నారు పెంపక విధానము స్థలము మరియు మడుల తయారీ. షేడ్ నెట్ కింద 2 అడుగుల వెడల్పుతో పొడవాటి దిబ్బలు లేదా మడులను తయారు చేయాలి. ప్లాస్టిక్ పోట్రీలలో కోకోపిట్ సేంద్రియ ఎరువులు మరియు పోషకాలు కలిపిన మిశ్రమాన్ని నింపాలి. ప్రతి ట్రేలోని గదిలో మేలిమి రకానికి చెందిన ఒక్కొక్క విత్తనాన్ని మాత్రమే నాటాలి. ట్రేలను మడుగులపై వరుసగా ఉంచి డ్రిప్ లేదా స్ప్రింక్లర్ల పద్ధతి ద్వారా తేలికపాటి తడిని అందించాలి. షేడ్ నెట్ వల్ల అతిపెద్ద ఎండ, వర్షం మరియు చీడపీడల నుండి నారు రక్షింపబడుతుంది. ప్రతి విత్తనం ఆరోగ్యకరమైన నారు మొక్కగా మారుతుంది. వేళ్ళు గట్టిగా పెరిగి నాటిన తర్వాత త్వరగా సెటిల్ అవుతాయి. వాతావరణ అజమాయిషీలో ఉండడం వల్ల తెగుళ్ల బెడద చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తులు. ఇది ప్రస్తుతం చాలా మంచి డిమాండ్గా ఉంది కాబట్టి మహిళలకు ఇది చక్కని ఉపాధి అవకాశంగా మనము తీసుకోవచ్చు. చిరుధాన్యాలు విలువాధారిత ఉత్పత్తులు అంటే ప్రాథమిక చిరుధాన్యాలను వివిధ రకాల ప్రాసెసింగ్ పద్ధతుల ద్వారా వినియోగదారులకు సులభంగా, రుచికరంగా మరియు ఎక్కువ కాలం నిల్వ ఉండేలాగా మార్చడం. ప్రస్తుత కాలం మధుమేహం అంటే షుగర్, ఊబకాయం వంటి సమస్యల నివారణకు ఈ ఉత్పత్తులు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. 1. బేకరీ ఉత్పత్తులు. మైదా గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల పిండిని ఉపయోగించి వీటిని తయారు చేస్తారు. రాగులు, సజ్జలు, జొన్నల పిండితో చేసే బిస్కెట్లు. చిరుధాన్యాల బ్రెడ్, రస్కులు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే బ్రెడ్ రకాలు. కేకులు మరియు మఫిన్లు. పిల్లలు ఇష్టంగా తినేలాగా రాగి, కొర్రల పిండితో చేసిన బేకరీ ఐటమ్స్. ఇటువంటి అన్ని ఉత్పత్తుల ద్వారా మనము ఇంటి దగ్గరే ఉండి ఉపాధిని ఎంచుకోవచ్చు. ఇన్స్టాంట్ రెడీ టు ఈట్ వంటకాలు. ఉద్యోగులు తక్కువ సమయం ఉన్న వారి కోసం సులభంగా వండుకునేలాగా ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. మిల్లెట్ ఇడ్లీ, దోశ రవ్వ, దోశ పిండి, జొన్నలు లేదా సజ్జలతో సిద్ధం చేసిన ఇన్స్టాంట్స్ మిక్స్, ఉప్మా పొంగల్ మిక్స్, కొర్రలు, ఆరికలు, సామలతో నేరుగా వండుకునేలా ప్యాక్లు చేసిన మిశ్రమాలు, మిల్లెట్ నూడిల్స్, పాస్తా, మైదా లేకుండా కేవలం చిరుధాన్యాల పిండితో తయారు చేసిన ఆరోగ్యకరమైన నూడిల్స్, మిల్లెట్ ఫ్లేక్స్, జొన్న అటుకులు, జొన్న సజ్జలు, పోహాలాగా, పులిహారలాగా, ఉప్మాలాగా కూడా దీన్ని చేసుకుని తినవచ్చు. అలాగే శరీరానికి తక్షణ శక్తిని మరియు పోషకాలు అందించడానికి ఇవి ఉత్తమమైనవి. రాగి మాల్ట్, రాగి జావా పొడి, మొలకెత్తిన రాగులతో చేసుకున్న పోషకాల గని పెద్దలకు, పిల్లలకు ఎంతో మంచిది. మల్టీగ్రెయిన్ హెల్త్ మిక్స్, అన్ని రకాల చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ కలిపి హెల్త్ పౌడర్గా చేసి ఇది మార్కెట్లో లభ్యమవుతాయి. మిల్లెట్స్ మిల్క్, లాక్టోస్ ఎలర్జీ ఉన్న వారి కోసం చిరుధాన్యాల నుంచి తీసిన పాలు, ఇవి ఎంతో ప్రాముఖ్యత చెందినాయి ప్రస్తుత పరిస్థితుల్లో. సాంప్రదాయ స్నాక్స్, చిరుధాన్యాల ఆధునిక మరియు సాంప్రదాయ స్నాక్స్ మార్చడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చు. మిల్లెట్ లడ్డూలు, రాగి సజ్జ పిండికి బెల్లం నెయ్యి కలిపి చేసే పోషక లడ్డూలు. మిల్లెట్ మురుకులు, జంతికలు, బియ్యం పిండికి బదులుగా జొన్న, కొర్ర పిండిలతో చేసిన కరకలాడే స్నాక్స్. పాప్కార్న్ తరహా ఉత్పత్తులు, జొన్నలను పేలాలుగా మార్చడం. చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తులు అంటే చిరుధాన్యాలను వివిధ రకాల ప్రాసెస్ చేసి వాటి పోషక విలువలను పెంచుతూ ప్రజలు సులభంగా తినడానికి మరియు మార్కెట్లో ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వీలుగా తయారు చేసే ఆహార పదార్థాలు. చిరుధాన్యాలకు డిమాండ్ పెంచడంతో మన రైతులకు ఎక్కువ ఆదాయం అందించడంతో ఈ ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధానమైన చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తుల జాబితా చూసుకుందాం. ప్రాథమిక మరియు ద్వితీయ ఉత్పత్తులు. చిరుధాన్యాల పిండి, జొన్నలు, రాగులు, సజ్జలు పిండిలుగా మార్చి చపాతీలు, రొట్టెలు మరియు దోశల తయారీకి ఉపయోగిస్తారు. చిరుధాన్యాల రవ్వ, ఉప్మా, ఇడ్లీ, పాయసం వంటివి చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా వివిధ పరిమాణాల్లో రవ్వను తయారు చేస్తారు.

చిరుధాన్యాల అటుకులు. వరి అటుకులకు ప్రత్యామ్నాయంగా కొర్రలు, సజ్జలు, జొన్నలతో చేసిన అటుకులను బ్రేక్ఫాస్ట్లుగా చాలా మంచివి, వాటిని ఉపయోగించవచ్చు. బేకరీ మరియు స్నాక్స్ ఉత్పత్తులు. బిస్కెట్స్, కుకీలు మైదా లేదా గోధుమ పిండికి బదులుగా రాగులు, జొన్న పిండిలతో చేసిన హెల్దీ బిస్కెట్స్. నూడిల్స్ మరియు పాస్తా. పిల్లలకు నచ్చే విధంగా కెమికల్స్ లేకుండా చిరుధాన్యాల పిండితో వీటిని తయారు చేస్తున్నారు. లడ్డూలు మరియు మిశ్రమాలు. రాగి లడ్డు, జొన్న మురుకులు, కొర్ర మిక్సర్ వంటివి సాంప్రదాయ స్నాక్స్. పఫ్స్ మరియు పాప్కార్న్. జొన్నలు మరియు సజ్జలు పేలాలుగా మార్చి రకరకాల ఫ్లేవర్లతో స్నాక్స్గా అమ్ముతున్నారు. పానీయాలు మరియు ఇన్స్టాంట్ మిక్స్లు. రాగి మాల్ట్ హెల్త్ డ్రింక్, రెడీ టు ఈట్ ఇన్స్టాంట్ మిక్స్, 5 నిమిషాల్లో ఇడ్లీ, దోశ, ఉప్మా లేదా పొంగల్ లాంటివి తయారు చేసుకునే ఎలా ఉండే రెడీమేడ్ మిశ్రమాలను కూడా మనము ఇంటి దగ్గర ఉండే తయారు చేసుకోవచ్చు. లాభదాయకమైన చిరుధాన్యాల వ్యాపార నమూనాలు. మీరు మీ బడ్జెట్లో మరియు ఆసక్తిని బట్టి ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ యూనిట్. రైతుల నుండి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి వాటిని శుభ్రం చేసి ప్యాకెట్లతో ప్యాక్ చేసి హోల్సేల్ లేదా రీటైల్గా అమ్మడము. విలువాధారిత ఉత్పత్తుల తయారీ. పిండి, రవ్వ, కుకీలు, నూడిల్స్, ఇన్స్టాంట్ మిక్స్ వంటి వాటిని బ్రాండింగ్ చేసి అమ్మడం. క్లౌడ్ కిచెన్, హెల్త్ కేఫ్. కేవలం చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను, అంటే జొన్న రొట్టెలు, కొర్ర బిర్యానీ, రాగి సంకటి ఆర్డర్లపై సప్లై చేయడం లేదా హోటల్ను నిర్వహించడం. పెట్టుబడి మరియు అవసరమైన యంత్రాలు. చిన్న స్థాయి విలువాధారిత ఉత్పత్తుల తయారీ క్రింద యంత్రాలు అవసరమవుతాయి. క్లీనింగ్ మరియు గ్రేడింగ్ మిషన్. ధాన్యాలలోని రాళ్ళు, పొట్టుకు తొలగించడానికి డీహల్లర్లు, పైన ఉండే గట్టి పొట్టును వలవడానికి. చిరుధాన్యాలు 7 గట్టి పొరలతో ఉంటుంది, దాన్ని తీయడానికి ఈ డీహల్లర్లు అనేవి ఉపయోగిస్తారు. ఫ్లోర్ మిల్ పల్వరైజర్. పిండిని మరియు రవ్వను తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. బేకింగ్ ఓవెన్. బిస్కెట్లు, కుకీలు తయారు చేయాలనుకుంటే దీన్ని ఉపయోగిస్తారు. ప్యాకింగ్ మిషన్. ఆటోమేటిక్ పౌచ్ సీలింగ్ చేయడానికి ఈ మిషన్ను వాడతారు. అంచనా పెట్టుబడి. చిన్న స్థాయిలో ప్రారంభించడానికి యంత్రాలు, ప్యాకింగ్ మరియు ముడి సరుకులతో కలిపి 2 నుంచి 5 లక్షల వరకు అవసరమవుతుంది. అనుమతులు మరియు లైసెన్సు. భారతదేశంలో ఆహార వ్యాపారాన్ని చట్టబద్ధంగా నిర్వహించడానికి లైసెన్సు తప్పనిసరి. FFSI రిజిస్ట్రేషన్ లైసెన్స్. ఆహార నాణ్యత మరియు భద్రత కోసం ఇది చాలా ముఖ్యం. GST రిజిస్ట్రేషన్. పన్నులు మరియు అంతర్రాష్ట్ర వ్యాపారం కోసం ఇది చాలా ముఖ్యం. ఉద్యమ ఆధార్. MSME కింద ప్రభుత్వ సబ్సిడీలు మరియు లోన్లు పొందడానికి ఉపయోగపడుతుంది. ట్రేడ్ లైసెన్స్. స్థానిక మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ నుండి వీటిని మనం పొందాలి. ప్రభుత్వ పథకాలు మరియు సబ్సిడీలు. భారత ప్రభుత్వం చిరుధాన్యాల సాగు మరియు వ్యాపారాలు ప్రోత్సహించడానికి భారీగా సబ్సిడీలు ఇస్తుంది. PMFME ప్రధాన మంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఈ పథకం కింద చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లకు 35% వరకు సబ్సిడీగా గరిష్టంగా 10 లక్షలు లభిస్తుంది. PMEGP లోన్ను కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి బ్యాంకు ద్వారా సబ్సిడీలతో కూడిన రుణాలు లభిస్తాయి. మార్కెటింగ్ మరియు విక్రయాలు. డిజిటల్ బ్రాండింగ్. మీ ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి ఈ-కామర్స్ సైట్లలో విక్రయించవచ్చును. స్థానిక మార్కెట్. ఆర్గానిక్ స్టోర్స్, సూపర్ మార్కెట్తో టైఅప్ అవ్వటం ద్వారా వీటిని విక్రయించవచ్చును. వీటిని తయారు చేసిన తర్వాత మనము ఎలాగా దీన్ని సేల్ చేయాలా, మార్కెట్ చేయాలా అనే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తుల్లో అత్యధిక డిమాండ్ మరియు లాభాలు ఉన్న మిల్లెట్ కుకీస్ మరియు రాగి మాల్ట్ తయారీ విధానము మరియు వాటి వ్యాపార నమూనా వివరాలు మనము చూద్దాము. మిల్లెట్ కుకీస్ తయారీ విధానము. మైదా లేదా గోధుమ పిండికి బదులుగా చిరుధాన్యాల పిండితో చేసిన కుకీలు
ప్రస్తుత కాలంలో ఆరోగ్యమైన స్నాక్స్ లాగా ప్రజాదరణ పొందాయి. అవసరమైన ముడిసరుకులు, చిరుధాన్యాల పిండి, జొన్న కానీ, సజ్జ కానీ, రాగి కానీ, కొర్రపిండి కానీ.

ఆంపిండి కానీ 50% తీసుకుంటాము. వెన్న లేదా నెయ్యిని 25%, ఆర్గానిక్ బెల్లం పొడి లేదా తాటి బెల్లం 20%, మిల్క్ పౌడర్ లేదా పాలును 5%, యాలకుల పొడి, బాదం పొడి లేదా జీడిపప్పు ముక్కలు రుచి కోసం. తయారీ ప్రక్రియ: ముందుగా వెన్న మరియు బెల్లం పొడిని ఒక మిక్సర్లో వేసి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలపాలి. పిండిని కలపడం: ఈ మిశ్రమాన్ని చిరుధాన్యాల పిండి, యాలకుల పొడిని మరియు డ్రై ఫ్రూట్స్ ముక్కలను కలిపి చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చేసిన ఈ పిండిని కుకీస్, మాల్ట్స్ లేదా

0: చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. చేసిన ఈ పిండిని కుకీస్ మాల్ట్స్ లేదా 5% మొలకెత్తిన పెసలు లేదా సజ్జలు 5%. తయారీ ప్రక్రియ: మొలకెచ్చిన రాగులను 12 గంటలు నానబెట్టి ఆ పైన ఒక కాటన్ బట్టలో కట్టి 24 గంటల పాటు మొలక వచ్చేలాగా ఉంచాలి. మొలకెత్తిన రాగులతో పోషకాలు ఐరన్లు పెరుగుతాయి. ఈ మొలకెత్తిన రాగులను నీడలో బాగా ఆరపెట్టాలి. ఆరిచ్చిన ఎండిన రాగులను డ్రై ఫ్రూట్స్ ను విడివిడిగా తక్కువ మంటపై దోరగా వేయించాలి. దీనివల్ల మంచి సువాసన వస్తుంది మరియు నిల్వ కాలము పెరుగుతుంది. వేయించిన అన్ని పదార్థాలను పల్వరైజర్ లేదా పిండి మిల్లులో వేసి మెత్తగా పౌడర్ లాగా పిండిలాగా మార్చాలి. ఈ పౌడర్ ని జార్స్ లేదా జిప్ లాగ్లో పౌచుల్లో వేసి సీల్ చేయాలి. చిన్న తరహా పరిశ్రమ ప్రాజెక్ట్ ని రిపోర్ట్ ని ఒకటి మనము చూద్దాము. మీరు ఒక చిన్న గదిలో లేదా ఇంట్లోనే 2 ఉత్పత్తుల తయారీ యూనిట్లు ప్రారంభించడానికి సుమారు అంచనా వ్యయాన్ని నేను ఇప్పుడు చెప్తాను. యంత్రాలు: కమర్షియల్ ఓవెన్, పల్వరైజర్, సీలింగ్ మిషన్ 1,50,000 నుంచి 2 లక్షల వరకు అవుతుంది. ముడి సరుకులు: చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, బెల్లం మొదలవి 50,000. ప్యాకింగ్, లేబులింగ్, బ్రాండింగ్, సేమ్ ప్రింటింగ్ కవర్లుకి 30,000. లైసెన్స్ FFSC, SSI, FSSA, GST, MSME రిజిస్ట్రేషన్లు 1,500. ఇతర ఖర్చులు, కరెంటు, స్థానిక రవాణా 15,000. మొత్తం అంచనా పెట్టుబడి 2,60,000 నుంచి 3,10,000 వరకు అవుతుంది. లాభాల అంచనా: చిరుధాన్యాల విలువాధారిత ఉత్పత్తులు పై కనీసం 30 నుంచి 45 వరకు నికర లాభం ఉంటుంది. ఉదాహరణకు 1 కిలో రాగుల ధర 40 నుంచి 50 రూపాయలు ఉంటే దాన్ని మాల్ట్గా మార్చి ప్యాక్ చేసి తర్వాత మార్కెట్లో 250 నుంచి 350 వరకు విక్రయించవచ్చు. గృహ ఆధారిత సేవలు: టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ. బ్లౌజులు కుట్టడం, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ డిజైనింగ్ నేర్చుకుంటే గ్రామాల్లోనూ మరియు పట్టణాల్లో నిరంతరము డిమాండ్ ఉంటుంది. బ్యూటీ పార్లర్ ప్రాథమిక బ్యూటీషియన్లు కోర్సు పూర్తి చేసి ఇంట్లోనే చిన్న బ్యూటీ పార్లర్ను నిర్వహించవచ్చును. కిరాణా లేదా ఫ్యాన్సీ స్టోర్ ఇంటి ముందే చిన్న కిరాణా కొట్టు, గాజుల ఫ్యాన్సీ వస్తువుల దుకాణంను ఏర్పాటు చేసుకుని అది కూడా ఒక ఉపాధి అవకాశంగా ఎన్నుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు మరియు సహాయం: పొదుపు సంఘాలు డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు పొంది ఏ వ్యాపారమైనా ప్రారంభించవచ్చు. ప్రభుత్వాలు ఈ సంఘాలకు ఉచిత శిక్షణను కూడా ఇస్తాయి. పిఎం ఉపాధి కల్పన పథకం: చిన్న తరహా పరిశ్రమలు చేపట్టాలనుకునే మహిళలకు ఈ పథకం కింద సబ్సిడీతో కూడిన రుణాలు లభిస్తాయి. ఆధునిక విద్యా సేవా అవకాశాలు: మీ సేవ, సిఎస్ఐసి సెంటర్స్, కొద్దిగా చదువుకున్న మహిళలు గ్రామంలోనే ఒక చిన్న కంప్యూటర్, ప్రింటర్ పెట్టుకుని ప్రభుత్వ సేవలు, ఆధార్ అప్డేట్లు, బిల్లులు చెల్లింపు చేస్తూ సంపాదించుకోవచ్చు. ట్యూషన్లు చెప్పడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ప్రభుత్వ పథకాలు మరియు మద్దతులు: పిఎంఎంఈజీపీ రుణాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం అందించే రాయితీ రుణాల ద్వారా చిన్న తరహా పరిశ్రమలు స్థాపించవచ్చును. ప్రధానమంత్రి ముద్ర యోజన 10 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు ఇస్తారు. పిఎం విశ్వకర్మ యోజన చేతి వృత్తుల వారు సాంప్రదాయ కళాకారులకు 3 లక్షల వరకు తక్కువ వడ్డీతోనే లోను మరియు ఉచిత టూల్ కిట్ 15,000 అందిస్తారు. మహిళా మరియు శిశు సంక్షేమం లక్కుపతి దీదీ పథకం: మహిళా స్వయం సహాయక సంఘాలు సభ్యులు వ్యాపారవేత్తలుగా మార్చి ఏడాదికి కనీసం 1 లక్ష రూపాయలను అందించేలాగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి కాబట్టి వీటిలో మనకి ఏది వెసులుబాటుగా ఉంటుందో అటువంటి అది ఇంటి దగ్గరే ఉండి ఖాళీ సమయాల్లో మన ఇంటి పిల్లలను, భర్తలను, ఇంటి పనులన్నీ చేసుకుని చక్కగా మనము ఒక ఉపాధి అవకాశంగా ఎంచుకోవడం మహిళలకు ఆర్థికంగా బలపడడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధన సంస్థ సర్వే నౌక మత్స్యదర్శిని 2026 మాసంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో లభ్యమైన సముద్ర మత్స్య వనరుల వివరాలు మనకు వివరిస్తున్నారు జీవీఏ ప్రసాద్.

0: ఆద్ ఫిషరీస్ సైంటిస్ట్ ఎఫ్ఎస్ఐ విశాఖపట్నం.
1: ఆగస్టు 2026 మాసంలో భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ సర్వే నౌక మత్స్యదర్శిని ద్వారా నిర్వహించిన ఎల్నినో ప్రభావం యొక్క వివరాలు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉండి ఎత్తైన మరియు పొడవైన అలలు, బలమైన నీటి అడుగుభాగపు ప్రవాహాలు ఏర్పడటంతో పాటు సర్వే నిర్వహించిన సమయంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 28 డిగ్రీ సెంటీగ్రేడ్గా నమోదై మరియు వాతావరణ ఉష్ణోగ్రతలు 32 నుండి 34 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య నమోదైనవి. భారతదేశపు ఎగువ తూర్పు తీరం మరియు బంగాళాఖాతం ప్రాంతంలో తరచూ అల్పపీడన వ్యవస్థలు ఏర్పడ్డాయి. పై ప్రభావంతో ప్రస్తుత సంవత్సరంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ముఖ్యంగా ఎల్నినోకు సంబంధించిన పర్యావరణ మార్పుల వల్ల సర్వే నిర్వహించిన ప్రాంతాలలో ప్రాదేశిక జలాలలో లభ్యమయ్యే ఉపరితల మత్స్య వనరులపై ప్రభావితం చేసి ఉండవచ్చు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, సముద్ర ప్రవాహాలు మరియు ప్రాథమిక ఉత్పాదకతలో చోటు చేసుకున్న మార్పులు కారణంగా అనేక ఉపరితల మత్స్య వనరులు సాధారణంగా ప్రాదేశిక జలాలలో ఉండే ప్రాంతాల నుండి లోతైన సముద్ర జలాల వైపు వలస వెళ్లి ఉండవచ్చు. దీని ఫలితంగా సర్వే కాలంలో ప్రాదేశిక మత్స్యవేట చేసే ప్రాంతాలలో ముఖ్యంగా లభ్యమయ్యేటువంటి సముద్ర మత్స్య వనరులైన నెత్తళ్లు, కవళ్ళు, కనగర్తలు, వంజిరములు, పారలు, పొరవలు, పిల్లొడుగులు, కర్ణగవళ్ళు, ముళ్లవాల, తూరీగ, తోలుపారలు, మక్కుచేప తదితర ఉపరితల చేపల లభ్యత తులనాత్మకంగా తక్కువ నమోదయ్యాయి. విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ యొక్క పరిశోధనా నౌక మత్స్యదర్శిని ఆగస్టు 2026 మాసంలో భారతదేశపు ఎగువ తూర్పు తీరంలోని ఉత్తరాంశం 17 డిగ్రీల నుండి 18 డిగ్రీల నడుమ అడుగుబాగుపు మత్స్య వనరుల పరిశోధనలు మరియు అనుశ్రవణం గావించుటకు వినియోగించడమైనది. మత్స్యదర్శిని నౌక సముద్రములో 18 రోజులు గడిపి 12 రోజుల చొప్పున చేపల వేట కొనసాగించి 48 గంటల కాలాన్ని వెచ్చించి సమష్టిగా 1,777 కిలోల చేపలు పట్టుబడ్డాయి. ఋషికొండ మరియు భూమినిపట్నము అధిక మత్స్య వనరులు కలిగిన ప్రాంతములుగా గుర్తించబడ్డాయి. ఒకే వలలో అత్యధిక దిగుబడి 179 కిలోలుగా ఉత్తరాంశం 17 డిగ్రీల 56.6 నిమిషాలు, రేఖాంశం 83 డిగ్రీల 48.7 నిమిషాలు. భీమినిపట్నమునకు ఉత్తరాన క్షేత్రమునందు 47 మీటర్ల లోతు మండలంలో టేకులు, కారలు, సావళ్లు మరియు గొరకలు ముఖ్య జాతులుగా నమోదయ్యాయి. ఒకే వలలో అత్యధిక దిగుబడి 154 కిలోలుగా ఉత్తరాంశం 17 డిగ్రీల 57.7 నిమిషాలు, రేఖాంశం 83 డిగ్రీల 53.3 నిమిషాలు. భీమినిపట్నమునకు ఉత్తరాన క్షేత్రమునందు 53 మీటర్ల లోతు మండలంలో నామల గులువిందలు, బాడిమట్టలు మరియు పారలు అధిక శాతంలో లభించాయి. ఒకే వలలో అత్యధిక దిగుబడి 138 కిలోలుగా ఉత్తరాంశం 17 డిగ్రీల 48.6 నిమిషాలు, రేఖాంశం 83 డిగ్రీల 39.7 నిమిషాలు. భీమినిపట్నమునకు దక్షిణాన క్షేత్రమునందు 54 మీటర్ల లోతు మండలంలో నామాల గులువిందలు, సావళ్లు మరియు గొరకలు అధిక శాతంలో లభించాయి. అదేవిధముగా అత్యధిక దిగుబడి 109 కిలోలుగా ఉత్తరాంశం 17 డిగ్రీల 44.7 నిమిషాలు, రేఖాంశం 83 డిగ్రీల 33.5 నిమిషాలు. ఋషికొండ వద్ద క్షేత్రమునందు 55 మీటర్ల లోతు మండలంలో నామాల గులువిందలు మరియు బాడిమట్టలు అధిక శాతంలో లభించాయి. అదేవిధముగా అత్యధిక దిగుబడి 96 కిలోలుగా ఉత్తరాంశం 17 డిగ్రీల 44.9 నిమిషాలు, రేఖాంశము 83 డిగ్రీల 29.9 నిమిషాలు.

0: ఫిషింగ్ గియర్లు విశాఖపట్నం మరియు చింతపల్లి వద్ద అధిక మొత్తంలో 50 కిలోలుగా నమోదై గిల్నెట్లు, లాంగ్ లైన్ గియర్లు లభ్యమవటం వలన సాగర జలాలు కలుషితం కావడంతో పాటు వివిధ రకాల మత్స్య సంపద ఫిన్ ఫిషెస్, పీతలు, కలివిందలు మరియు వివిధ జాతులకు చెందినటువంటి మొలస్కన్ షెల్స్ చనిపోవడం గుర్తించబడ్డాయి. ఉపరితలంపై తేలియాడే పాలిథీన్ సంచులు, ప్లాస్టిక్ సీసాలు, తెగిపోయినటువంటి వివిధ వలలు, ఉపకరణాలు అధిక సాంద్రతతో ఉండి సముద్ర వ్యర్థాలు కాలుష్యానికి కారణమవుతున్నాయి.
1: మీరింతవరకు భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అందించిన ఆగస్టు 2026 మాసంలో ఆంధ్రప్రదేశ్ తీరంలో లభ్యమైన సముద్ర మత్స్య వనరుల వివరాలు విన్నారు. మత్స్యకారుల గమనిక, అత్యధిక మత్స్య సంపద దిగుబడి కలిగిన ప్రాంతాల వివరాలు, అలాగే చేపల వేటకు ఉపయోగించు వివిధ ఉపకరణాలు మరిన్ని వివరాల కోసం ద మెకానికల్ మెరీన్ ఇంజనీర్ భారతీయ మత్స్య పరిశోధన సంస్థ విశాఖపట్నం వారిని సంప్రదించవచ్చు. వాట్సాప్ నెంబర్ 9493144918, అలాగే ఈమెయిల్ ఐడి fsi_vizag@yahoo.co.in.
2: పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్. ఈ అంశం గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
2: భారత ప్రభుత్వం వారు ప్రజల సంక్షేమం కోసం అనేక రకాలైన కార్యక్రమాలని అమలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ముఖ్యంగా రైతుల ప్రయోజనార్థం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాన్ని రూపొందించి, తద్వారా రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల పట్ల అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ఏమిటి, దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి వంటి అనేక అంశాలని వివరించడానికి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే ఈ కార్యక్రమం ఏమిటి, దీన్ని ఏ ఉద్దేశంతో రూపొందించారో చెప్తారా?
3: మాన్య ప్రధానమంత్రి గారు కొత్తగా ఈ సంవత్సరం నుంచే మనకి ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమం, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఇప్పుడు కొత్తగా మనకి ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి, దాంట్లో భాగంగా వాళ్ళు కొత్త కొత్త ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే రైతులకు అందుబాటులో ఉందో దాన్ని రైతుల వద్దకు తీసుకెళ్లడం, అలాగే వాళ్ళు పండించే పంటలు, ఆ ప్రాంతంలో వాళ్ళు పండించే పంటల్లో మెరుగైనటువంటి యాజమాన్య పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవి శాస్త్రవేత్తల బృందాలు, అట్లాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు ఏదైతే ఉన్నాయో ఈ అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు గాని, అలాగే కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు, వీరందరి బృందము ఒక్కొక్క గ్రామంలో వాళ్ళు వెళ్లి ఈ కార్యక్రమం అనేది చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఇది మన ప్రధానమంత్రి గారి ఇదేంటంటే, దాదాపుగా 1.5 కోట్ల మంది రైతుల్ని ఈ ప్రోగ్రాం ద్వారా డైరెక్ట్ గా రైతులతో మాట్లాడాలి శాస్త్రవేత్తలు. దాదాపుగా 700 జిల్లాల్లో ఇది అమలు చేస్తూ ఉన్నారు. దాంట్లో 2000 మంది మన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల బృందాలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇది అసలు ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.
2: మరి మన ప్రకాశం జిల్లాలో, మన ప్రాంతంలో ఈ కార్యక్రమ వివరాలు ఏ విధంగా ఉన్నాయండి?
3: మన జిల్లాలో, మన ప్రకాశం జిల్లాలో మనకి 29 మే నుంచి మనకి జూన్ 12 వరకు ప్రోగ్రామ్ షెడ్యూల్. దీనిలో భాగంగా మనకి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో ప్రతి సబ్ డివిజను కవర్ అయ్యే విధంగా ఈ షెడ్యూల్ అనేది రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా మన కృషి విజ్ఞాన కేంద్రం దర్శ

0: వారు నోడల్ వ్యవస్థగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు.
1: మరి ఈ కార్యక్రమం ద్వారా మన రైతులకు గానీ లేదా ప్రజలకు గానీ ప్రభుత్వ పథకాలు ఏవే అందుతున్నాయి వంటి అంశాల గురించి ఏ విధంగా ప్రచారం చేస్తున్నారండి?
0: ముఖ్యంగా మనకి ఈ కార్యక్రమం ద్వారా ఈ కృషి సంకల్ప అభియాన్ లో మనము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తోటి అనుసంధానమయ్యి అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాము. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే మొదటిది మనకి ప్రధాన మంత్రి కిసాన్ యోజన, మనకి మీకు అందరికీ తెలిసిందే, పీఎం కిసాన్ అంటారు దాన్ని. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెట్టుబడికి సహాయంగా 6,000 రూపాయలు అనేది ప్రతి రైతుకు అందజేస్తా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క కొంత మనీ దానికి కూడా జత చేసి ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఈ రెండు కలిపి కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా దానికి పేరు పెట్టారు. అతి త్వరలో ఖాతాల్లోకి నేరుగా జమ చేసే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క రైతుని కూడా ఫార్మర్ ఐడి అనేది ఒకటి మనకి ఎలా అయితే ఆధార్ ఉందో అలాగే ప్రతి ఒక్క రైతు సంబంధించిన ఖాతా నెంబర్ ని ఒక భూ ఆధార్ లాగా పరిగణించి వారికి కూడా ఈ 11 సంఖ్యల నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో నమోదైనటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికి అర్హులన్నమాట. అది అతి త్వరలో అది అమలు చేయబోతున్నాం. రెండోది కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు సమన్వయంతో మనకి ప్రతిష్టాత్మక ప్రోగ్రాము మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది మనకి బిందు సేద్యము, తుంపర సేద్యం ఇవన్నమాట. ఇవి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న పథకం. దీంట్లో భాగంగా మనకి కొత్తగా ఈ సంవత్సరం నుంచి ప్రకాశం జిల్లాని కూడా వెనకబడిన జిల్లాలతో గుర్తించి రాయలసీమ 10 ఎకరాల మనకి 10 ఎకరాల వరకు కూడా రైతులకు 90% రాయితీతోటి ఈ బిందు సేద్య పరికరాలు ఇవ్వడానికి మనకి ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ దగ్గర ఓకే అయిపోయింది, జియో కూడా వచ్చింది. ఇప్పుడు త్వరలో ఆ యాప్ అనేది పూర్తయిన వెంటనే దీన్ని జూలై నెలలో అమల్లోకి తీసుకొచ్చేదానికి ఇది చేస్తున్నారు. దీని గురించి కూడా మనం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. అట్లాగే దీనిలో భాగంగా ఎస్సీ ఎస్టీ రైతులకి ఉచితంగా ఈ బిందు తుంపర సేద్య పరికరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు దీన్ని రైతులకు ఇంకా అందుబాటులోకి ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇంకొక పథకం మనకి ఉద్యాన పంటల్ని బాగా ప్రోత్సహించాలి. ఎందుకంటే రైతుకి ఒక ఉన్న ఎకరా పొలంలో ఎక్కువ ఆదాయం తెచ్చే పంటలు ఉద్యాన పంటలు కాబట్టి వాటిని బాగా అభివృద్ధిలో తీసుకురావాలనే ఉద్దేశంతో సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ అని చెప్పేసి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఇది కేంద్ర ప్రభుత్వం వారి పథకం అన్నమాట. దీనిలో భాగంగా మనకి పండ్ల తోటలు అలాగే కూరగాయలు హైబ్రిడ్ కూరగాయల పంటలు అలాగే పూల తోటలు ఇవి వేసే రైతులకి ప్రోత్సాహకంగా మనము వారికి ప్రభుత్వం తరఫున రాయితీ వేయడం జరుగుతుంది. అది మనం కానీ చూసినట్లయితే పండ్ల తోటలు మనకి మామిడి, బత్తాయి, నిమ్మ, జామ అలాగే సపోటా ఇతర మనకి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మనకి సీతాఫలం, నేరేడు, రేగు, చింత ఇలాంటి పంటలు వేసుకున్నందుకు ఆ రైతులకి మనము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక పథకం ఆల్రెడీ ఉంది. దాంట్లో ఏంటంటే 5 ఎకరాల లోపు పొలం ఉండి ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న వాళ్లకి ఉపాధి హామీ పథకం ద్వారా 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తూ దాంట్లో వాడికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా పెద్ద రైతులు ఎవరైతే ఉంటారో దాంట్లో అర్హత లేని రైతులు ఎవరైతే ఉంటారో ఉద్యాన శాఖ తరపు నుంచి మేము వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్ గా ఏదైతేనేమి ఉద్యాన పంటలు ఎక్కువగా విస్తీర్ణం పెరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీంట్లో భాగంగానే మనకి నీటి కుంటలు బోర్లలో నీళ్లు తక్కువగా వచ్చే ప్రాంతాల వారికి అనుగుణంగా ఈ ఫారం పాండ్స్ ఏర్పాటు చేసుకుని దానికి ఒక షీట్ వేసుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకోవడానికి దానికి కూడా మనం ప్రభుత్వం తరపు నుంచి 150,000 దాని ఒక ఖర్చు అవుతుందని దాంట్లో 50% రాయితీ అంటే మనం 75,000 రైతుకి ఇస్తాం అన్నమాట. ఇది కూడా ఒక మంచి చక్కని పథకం, మన పశ్చిమ ప్రాంత ప్రకాశం రైతులకి చాలా ఉపయోగమైనటువంటి పథకం అన్నమాట. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం యంత్ర పరికరాలు కూడా ఇస్తున్నాము. యంత్ర పరికరాల్లో భాగంగా చిన్న ట్రాక్టర్లు అట్లాగే సాళ్ల మధ్యలో సేద్యం చేసుకోవడానికి చిన్న పవర్ టిల్లర్లు అట్లాగే పురుగు మందులు గానీ తెగులు మందులు ఇలాంటివి పిచికారీ చేసుకోవడానికి తైవాన్ స్ప్రేయర్లు అట్లాగే ట్రాక్టర్ కి అటాచ్డ్ గా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్లు ఇవన్నీ కూడా మనకి 50% రాయితీలో ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అందిస్తా ఉన్నాము. ఇవి కాకుండా వ్యవసాయ శాఖలో కూడా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్తగా డ్రోన్లు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ లో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ ప్రదర్శన అనేది చేపట్టడం జరుగుతూ ఉంది సార్. అక్కడ మనకి రైతులందరికీ చూపిస్తున్నాము ఈ డ్రోన్ ఎలా ఉపయోగించాలి, ఈ డ్రోన్ ద్వారా మనం మందులు పిచికారీ

0: చేసినప్పుడు పంటల మీద అది ఎలా కవర్ అవుతుంది, ఎంత బాగా దానికి ఒక ఉపయోగం ఉంది, టైం ఎంత మనకి సేవ్ అవుతుంది, అట్లాగే నీళ్లు ఎంత సేవ్ అవుతున్నాయి, అది ఎంత ఎఫెక్టివ్ గా ఉంది, ఇటువంటి అంశాలు వాళ్ళకి అక్కడ డెమో లాగా ప్రోగ్రామ్ లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ డ్రోన్ అనేది మనం ప్రదర్శించడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు మండలానికి ఒక డ్రోన్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫేజ్ లో భాగంగా ఒక రైతుకి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు సర్టిఫై అయి ఉన్నారు. అలాంటి వారికి బ్యాంక్ లోన్ ఇప్పించేసి అది 10 లక్షల రూపాయలు దాని ఖర్చు అవుతుంది. దాంట్లో 80% వారికి లోన్ ఇప్పించి వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 50% ప్రభుత్వ సబ్సిడీ పోతుంది. ఆ మిగిలిన 30% ఏదైతే ఉందో అది రైతులు నిదానంగా బ్యాంకుకి చెల్లించుకుంటూ దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. దీనికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా ఎకరాకి 300 నుంచి 400 రూపాయలు తీసుకుని వారు ఈ డ్రోన్ ద్వారా మందులు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికీ దాని యొక్క ప్రభావం గానీ దాని యొక్క రైతుల్లో స్పందన గానీ చాలా బాగుంది. ఇంకా భవిష్యత్తులో దీన్ని ఇంకా బాగా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ లో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నాము.
1: ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారులు ఎంతమంది వెళ్తూ ఉంటారండి గ్రామాలకి?
0: ఈ కార్యక్రమంలో సార్ ఇప్పుడు ఒక శాస్త్రవేత్త, మన కేంద్రీయ పరిశోధన సంస్థలో ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త వస్తారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఒక శాస్త్రవేత్త వస్తారు, తర్వాత లోకల్ గా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారి, అట్లాగే పశుసంవర్ధక అధికారి, వీరు ఖచ్చితంగా వీరు ప్రతి గ్రామంలో కూడా వారు పాల్గొని వారి వారి శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వివరించడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు వచ్చేసి వాళ్ళు ఈ రైతులు పండిస్తున్నటువంటి పంటల్లో పురుగులు, తెరుగుళ్ళ యాజమాన్యం, అట్లాగే వీటిలో ముందస్తు జాగ్రత్తలు, ఇంకా కొత్త సాంకేతికత ఏది అందుబాటులో ఉంది, ఆ పంటల్లో మంచి కొత్త రకాలు వంగడాలు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటి గురించి శాస్త్రవేత్తలు తెలియజేయడం జరుగుతుంది.
1: మరి ఈ కార్యక్రమం పట్ల ప్రజల నుంచి ఎటువంటి స్పందన తెలుస్తుందండి?
0: ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే ఈ వికసిత కృషి సంకల్ప అభియాన్ లో భాగంగా ఇవన్నీ మనం చెప్పిన తర్వాత రైతుల స్పందన కూడా అక్కడ మేము తీసుకుంటున్నాం సార్. 6 నుంచి 7 రైతులు రిటర్న్ గా ఫార్మ్స్ ద్వారా వారి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. అలాగే కొంతమంది రైతులకు అక్కడ మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాము. దాని ఏంటంటే వారికి ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి వారికి ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, వారికి ఏం కావాలి అనేది వారి ద్వారానే వీడియో రూపంలో దాన్ని రికార్డు చేసి పంపిస్తున్నాము. దీని ద్వారా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటుంది అనమాట, గ్రామాల్లో ఇంకా రైతులకి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏమి వాళ్ళకి కావాలి అనేది అనుకుంటున్నారు. దాన్ని చేయడం, దీని పట్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే కేవలం మీరు ఏదో అధికారులు చెప్పేసి వెళ్లిపోకుండా మా యొక్క అభిప్రాయం కూడా మేము గవర్నమెంట్ కి దృష్టికి తీసుకెళ్లేదానికి అవకాశం కల్పిస్తున్నారు సార్. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందని చెప్పి రైతుల ద్వారా కూడా మంచి స్పందన వస్తుంది సార్ ఈ కార్యక్రమానికి.
1: మరి వికసిత్ కృషి సంకల్ప అభియాన్ ఈ కార్యక్రమంలో ఉన్న సాంకేతిక అంశాలు ఏంటంటే,
0: మనకి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది కాబట్టి అన్ని పథకాలు చెప్పే దాంట్లో భాగంగానే కొన్ని సాంకేతిక అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాము. దాంట్లో వచ్చేసి మనకి ముఖ్యంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు వాడకం, ఇప్పుడు మనం వ్యవసాయ శాఖ ద్వారా జనుము, జీలుగ, పిల్లి పెసర ఇటువంటి వారి రైతులకి మనం రాయితీలో ఈ విత్తనాలు ఇస్తున్నాము. ఈ తొలకరిలో వాటిని భూమిలో చల్లి ఒక 30 నుంచి 40 రోజుల వ్యవధిలో వాటిని భూమిలో కలియదనుకుంటే మనకి పశువుల ఎరువు వేసే అవసరం అనేది తగ్గిపోతుంది, భూమి కూడా మంచి సారవంతంగా తయారవుతుంది, నీళ్లను ఎక్కువగా ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది, మంచి సారవంతంగా తయారవుతాయి కాబట్టి ముఖ్యంగా దాని గురించి అవగాహన కల్పిస్తున్నాము. అట్లాగే రెండోది మనకి ఏదైతే ఎరువులు వినియోగం అనేది చాలా విచ్చలవిడిగా ఎక్కువగా రైతులు ఒకరిని చూసి ఒకరు ఆతృతతోటి ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఎరువులు వేయటం జరుగుతూ ఉంది, దానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సబ్సిడీ రాయితీ అనేది చాలా అందించడం జరుగుతుంది. ప్రభుత్వం వాటి భారం తగ్గించుకోవడానికి ఈ జీవన ఎరువుల్ని ప్రోత్సహిస్తా ఉంది. జీవన ఎరువులు అంటే మనకి భూమిలో ఆల్రెడీ నిక్షిప్తంగా నిల్వలు ఉన్నాయి, మనం వేసినటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి ఎరువులు, భాస్వరం గాని, నత్రజని గాని, పొటాష్ గాని, అవి కొంత మొక్కకు ఉపయోగపడకుండా నిల్వ ఉన్నాయి అన్నమాట. ఈ జీవన ఎరువులు మనం గాని భూమిలో మనం ఎక్కువ పెరిగేటట్టుగా చేస్తే బ్యాక్టీరియా తద్వారా ఆ భూమిలో ఉన్నటువంటి వాటిని కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తాయి అన్నమాట. మనం వెయ్యాల్సింది తగ్గిపోద్ది. మన కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయ అధికారులకి మాకు కూడా ఒక శిక్షణ కార్యక్రమం చేశారు. మేము ఈ రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వాళ్ళకి దీని మీద అవగాహన అనేది పెంచబోతా ఉన్నాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక మిషన్ స్టార్ట్ చేసింది, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి. ఒకటి మొదలు పెట్టింది. సో దాన్ని కూడా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తారు.

0: రైతులకు ఎక్కువగా తీసుకెళ్లడానికి ఈ వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనేది బాగా ఉపయోగపడుతుంది.
1: కేంద్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం గురించి ఎన్నో విషయాలని, అలాగే మన ప్రాంతంలో ఏ విధంగా అమలవుతున్నది అన్న తీరును కూడా వివరించారు ఎర్రగొండపాలెం ఉద్యానవన శాఖ అధికారి పి ఆదిరెడ్డి గారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ గురించి ఎర్రగొండపాలెం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పల్లకి ఆదిరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.
3: మీరు ఇప్పటి వరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

మరికొద్దిసేపట్లో జపాన్లో జరుగుతున్న 20th ఎడిషన్ ఏషియన్ గేమ్స్ 2026 పై ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్ హిందీ మరియు ఆంగ్లంలో వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండాలనే దానిపై విద్యావేత్తలు పరిశోధకులు మేధోమదనం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ప్రముఖ సీఈఓలతో ఈరోజు నిర్వహించిన సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమాపేశానికి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణ, మౌలిక సదుపాయాల విషయంలో బలమైన పునాది ఉందని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే విషయంలో అంతర్జాతీయంగా భారత్ అగ్రగామి కావాలని ఆకాంక్షించారు. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వం, సెమీకండక్టర్ పరిశ్రమల మధ్య సన్నిహిత సహకారం అవసరమని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి వర్ధమాన సాంకేతికలలో పరిశ్రమల భాగస్వామ్యం మరింత పెరగాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సెమీకండక్టర్ రంగంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఆయన ప్రస్తావిస్తూ, ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రాథమిక ప్రయత్నాల నుండి మరింత విస్తృత స్థాయికి, అవకాశాల దశకు చేరుకుంటోందని తెలిపారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమాపేశం వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనివలన కార్మికులకు సామాజిక భద్రత మరింతగా ఉంటుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ఏటా సుమారు 11,339 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సవరించిన వేతన పరిమితి రేపటి విశ్వకర్మ జయంతి నుంచి అమల్లోకి వస్తుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: 25,000 రూపీస్ పర్ మంత్ సాలరీ విల్ బి ది న్యూ సీలింగ్ ఫార్ పీఎఫ్ డిడక్షన్స్. ఇస్సే కరీబ్ 51 లాక్ ఎంప్లాయీస్ కు ఇస్కా బెనిఫిట్ మిలేగా, జో కి 15-25 వాలే బ్యాండ్ మే థే, దే విల్ స్టార్ట్ గెటింగ్ కవర్డ్ ఇన్ ది న్యూ పీఎఫ్ రూల్స్. భారత్ సర్కార్ కా ఇస్ పే ఎస్టిమేటెడ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ రహేగా అబౌట్ 11,339 కరోడ్ రూపీస్ ఎవ్రీ ఇయర్.
0: దేశవ్యాప్తంగా రేపటి నుంచి స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం ప్రారంభమై 17 అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ఈ ప్రచారంలో ప్రధానంగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, వ్యర్థాల నుండి సంపద వంటి

0: కార్యక్రమాల ద్వారా స్వచ్ఛతతో సమృద్దిని సాధించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. ఈ ఏడాది ప్రచార ఇతివృత్తం స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ గా ఉంది. స్వచ్ఛమైన అభివృద్ది చెందిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో సమిష్టి భాగస్వామ్యం, ఉమ్మడి బాధ్యత ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం స్పష్టం చేస్తుంది. ఇదిలా ఉండగా 2017లో ప్రారంభమైన స్వచ్ఛతా హీ సేవా ప్రచారం స్వచ్ఛ భారత్ మిషన్లో ఒక కీలకమైన భాగంగా నిలిచింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ప్రచారం తమ పరిసరాల పట్ల బాధ్యత వహించేలా, స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రజలు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. భారతదేశం రాబోయే 2 దశాబ్దాల్లో ఎలాంటి పన్నుల వ్యవస్థను కలిగి ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. బెంగళూరులో ఇంటర్నేషనల్ ట్యాక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఫౌండేషన్ ఐటీఆర్ఏఎఫ్ న్యూ ఏజ్ టాక్సేషన్ అన్న అంశంపై నిర్వహిస్తున్న 2 రోజుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెరుగైన పన్నుల విధానం మీద దేశంలో పరిశోధన జరగాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 దిశగా దేశం పయనిస్తున్న తరుణంలో ఈ చర్చ అవసరమన్నారు. దేశంలో మంచి పన్నుల విధానం రూపుదిద్దుకోవడానికి నిపుణులు దిశానిర్దేశం చేయాలని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
1: We follow a consultative process in making tax policy. Before union budgets and major tax reforms, we engage with industry, professional bodies, experts, and other stakeholders. Tax policy, therefore, is not, and it should not be, a one-sided exercise for the government. However, consultation must mean more than giving everyone an opportunity to place a representation on record.
0: చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్వర్క్ను కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. యువతతో పాటు చిన్న నేరాలకు పాల్పడే వారిని ఉగ్రవాదం వైపు ప్రేరేపించడంతో పాటు సరిహద్దులు గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో కూడా పాలు పంచుకుంటోందని షాజాద్ భట్టి నెట్వర్క్ను యుఏపీఏ కింద ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోల్కతాలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సేవా సంకల్ప అభియాన్ ప్రచారాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రేపటి నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమం నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాయని రాజ్నాథ్ సింగ్ తెలియజేస్తూ,
2: अभियान का मेन ऑब्जेक्टिव यह है कि जिस सेवा, जिस समर्पण और जिस निष्काम भाव से मोदी जी ने आजीवन काम किया है, उसी स्पिरिट के साथ हम उनके जीवन के माइल स्टोन्स को भी मनाएं. और सेवा संकल्प अभियान, मैं मानता हूं कि यह केवल एक कार्यक्रम नहीं है, बल्कि समाज के हर वर्ग को सेवा, सहयोग और जन भागीदारी से जोड़ने का हमारा यह फर्म कन्विक्शन है, एक दृढ़ संकल्प है.
0: సౌదీ అరేబియాలోని మక్కా సమీపంలో జరిగిన డ్రోన్ దాడిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా భూభాగంపై జరిగిన దాడులను ప్రజల ప్రాణాలకు, మౌలిక సదుపాయాలకు ప్రమాదం కలిగించే చర్యలను భారత్ ఖండిస్తుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలతో ఈ నగరానికి ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా మక్కా సమీపంలో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో త్వరగా శాంతి, స్థిరత్వం పునరుద్దరించబడాలని భారత్ ఆశిస్తోందన్నారు. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం జిరామ్ వ్యాలీ కేసులో దోషులుగా తేలిన 10 మందికి ఈరోజు మరణశిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ సింగ్ రాజ్పుత్ ఈ తీర్పును వెలువరించారు. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు దోషులకు 30 రోజుల గడువు ఇచ్చారు. 2013 మే 25 ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని జిరామ్ వ్యాలీలో జరిగిన మావోయిస్టు దాడిలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 27 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మరో 35 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఎన్ఐఏ 150 మందికి పైగా వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ఈరోజు నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో స్వచ్ఛ సేవ ఆంకలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య సేవల నిర్వహణను అంచనా వేయడానికి, పర్యవేక్షించడానికి రూపొందించిన వార్షిక గ్రామ పంచాయతీ స్థాయి డిజిటల్ స్వయం అంచనా విధానమే ఈ స్వచ్ఛ సేవ ఆంకలనని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ 2.4లో భాగంగా తాగునీరు పారిశుద్ధ్య శాఖ దీనిని అభివృద్ది చేసింది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య సేవల నిర్వహణను బలోపేతం చేసేందుకు గ్రామ పంచాయతీలు

0: గ్రామసభలు రాష్ట కేంద్రపాలిత ప్రాంతాల అధికారుల భాగస్వామ్యానికి ఈ విధానం దోహదపడుతుందని జలశక్తి మంత్రిత్వ శాఖ పేర్కొంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ నటుడు అనంతనాగ్కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలకు గాను 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఆయన ఎంపిక చేసినట్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ అధికారికంగా వెల్లడించింది. వాతావరణం. రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో బీహార్, జమ్మూ కాశ్మీర్, లడక్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులుంటాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సెమీకండక్టర్ పరిశ్రమల పాత్ర కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఎలాంటి పన్నుల వ్యవస్థ ఉండాలనే దానిపై విద్యావేత్తలు, పరిశోధకులు మేధోమథనం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచార కార్యక్రమం దేశవ్యాప్తంగా రేపటి నుండి ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక తెలుగు సినిమా పాట వింటారు. రాజ్ కుమార్ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా మెరుపు కలలు సినిమా నుండి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిన్ వాద్యం వింటారు. మృదంగం సహకారం శ్రీ పి జయభాస్కర్, కంజిర శ్రీ కె శ్యామ్కుమార్. బేగడ రాగంలో చతురస్ర త్రిపుట తాళం సమానమా సభాపతే సదాశివా.

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ కొమ్మండూరి వెంకటకృష్ణ గారి వయలిను వాద్యం విన్నారు. మృదంగం సహకారం శ్రీ పిజే భాస్కర్, కంజీర శ్రీ కె శ్యామ్కుమార్. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఉంది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా లక్షాధిక

శ్రీమంతుడు సినిమా నుండి ఘంటసాల పాడిన పాట. సంగీతం టి. చలపతిరావు, సాహిత్యం కోసరాజు.

0: ఇంతవరకు ఆపాత మధురాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు, అలాగే 11:05 ఇంగ్లీష్లో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं आशुतोष मिश्रा।

వింటారు. రచన శ్రీ బిపి చారి, సంగీతం శ్రీ చిత్తరంజన్. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో మధురాష్టకం, గోకులాష్టకం వింటారు. 6:30 చింతన కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత డాక్టర్ బిఎల్ నర్సయ్య. 6:35 పొలం పనులు, పశుపోషణలో టీకాలు ఎందుకు అవసరం అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి అందించే సూచనలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాటలో ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు వింటారు. అలాగే వావిలాల గోపాలకృష్ణయ్య జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను వింటారు. తరువాత అంశంగా అర్థం మారితే నాటిక వింటారు. రచన శ్రీమతి వి ప్రమీల శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. అలాగే పుష్పాంజలి సమాచారవాణి కార్యక్రమాలు కూడా ఉంటాయి. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ శ్రీ ఎస్ స్వామినాథ్ అందించనున్నారు విజయవాడ. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీమతి టి సునయన గానం వింటారు. వైలన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు, మోర్సింగ్ సి బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ. 10:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనంపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:33 ముత్యాల ముంగిళ్లు కార్యక్రమంలో సర్వికల్ క్యాన్సర్ చికిత్స అనే అంశంపై స్త్రీల వైద్య నిపుణులు గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దిగుమర్తి లీలాగారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె ఇందిరా. 2:31 జానపద రంజని శ్రీ బి సింహాచలం బృందం చెంచు భాగవతం మొదటి సీను వింటారు. సాయంత్రం ప్రసారం 5:00 యువవాణితో మొదలు 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, వ్యక్తిత్వం శీర్షికలు ఉంటాయి. వికాసం శీర్షికన నషా ముక్త్ భారత్ అభియాన్ గురించి తెలుసుకుంటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో నైరా వ్యవసాయ కళాశాల సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి రాజేంద్ర కుమార్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యాల పందిరిపై శ్రీవారి విహరణ ప్రత్యక్ష వ్యాఖ్యాన ప్రసారం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:00 పుట్టింటికి పోతా నాటిక రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రసాద్ రావు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. వాతావరణ సమాచారం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షం గాని ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:13:45. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ద్వారా 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రసారాలు ప్రారంభమవుతాయి. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. అంతవరకు సెలవు. నమస్కారం. శుభరాత్రి. జై హింద్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం స్టూడియో టెస్టింగ్ మైక్ నెంబర్ 1. సమయం 5:17 దాటి 15:16:17:18 సెకండ్లు.